శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 27వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై 16వ తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 42 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం మీరింత వరకు విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం. సమయం 6:05 వస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ నుంచి రిలే.

భక్తిరంజని కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ షిరిడి సాయిబాబా వారి భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం సూక్తి ముక్తావళి ఈనాటి కార్యక్రమంలో బహుదూరపు బాటసారి ఈ అంశం గురించి కాకర్ల ప్రసాద్ శాస్త్రి గారి వ్యాఖ్యానం విందాం.

0: ಮಾತೃದೇವೋಭವ ಪಿತೃದೇವೋಭವ ಆಚಾರ್ಯ ದೇವೋಭವ ಓಂ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ ಶ್ರೀ ಮಹಾಸರಸ್ವತೇ ನಮಃ. ಬಹುದೂರಪು ಬಾಟಸಾರಿ ಶಾಸ್ತ್ರ ಅಧ್ಯಯನ ಗ್ರಂಥಾಲು ಪರೋಕ್ಷ ಜ್ಞಾನಂ ಪ್ರಸಾದಿಸ್ತೇ ಯಾತ್ರಲು ದೇಶಾಟನ ಪ್ರತ್ಯಕ್ಷ ಜ್ಞಾನಾನ್ನ ಗಲಗಿಸ್ತಾಯಿ. ಅಂತೇಗಾಕ ದೇಶಂ ಎಂತ ವಿಶಾಲಮೈನದೋ ವೈವಿಧ್ಯಭರಿತಮೈನದೋ అందులో తాను ఎంత చిన్నవాడో తెలియజేస్తాయి. అవి సంకుచిత భావాల నుంచి బయటపడేసి అహాన్ని నశింపజేస్తాయి. మానసిక పరిణితనిచ్చి చక్కటి అనుభూతిని మిగులుస్తాయి. యాత్రికుడు నూతన పరిచయాలు చేసుకుంటూ తోటివారి సహాయం తీసుకుంటూ తిరిగి సహాయపడుతూ యాత్రను కొనసాగిస్తాడు. ఏ రోజు తనలోనే లోకమని అనుకోడు. బస చేసే వసతి గృహంలో ఉన్నన్ని రోజులు నలుగురితో కలిసి తిరుగుతాడు, పంచుకుంటాడు, తింటాడు, తాగుతాడు, చూడవలసినవి చూసి చేయవలసినవి చేసి చక్కబెట్టుకుంటాడు. అక్కడ ఉన్నంతసేపు సంగరహితంగా ఉండి సరదాగా ఆనందంగా గడిపి పని పూర్తి అయిన తర్వాత తనతో తెచ్చుకున్నవి మాత్రమే తీసుకొని యువతలకు వస్తాడు. వచ్చేటప్పుడు వియోగ బాధ ఉండదు. సహాయపడిన వారికి కృతజ్ఞతలు చెప్పి అందరికీ ఆనందంగా వీడ్కోలు పలికి సంతోషంగా ఆ ప్రదేశాన్ని వదిలి మరొక మజిలీకి చేరుతాడు. యాత్ర ప్రారంభించిన నాటి నుంచి తిరిగి గమ్యం చేరుకునే వరకు లక్ష్యాన్ని మర్చిపోడు. ఎక్కడ శాశ్వతంగా ఉండాలని అనుకోడు. తాను కలిసిన వారిలోగానే, తన యాత్రలో పాలు పంచుకున్న వారిలోగానే ఎవరు తనదో రారు అనే ఎరుక సదా ఉంటుంది. అక్కడి వనరులు అక్కడ ఉన్నంతసేపు వాడుకోవడానికి మాత్రమే తనతో తీసుకువెళ్ళాడనే తెలుసు. యాత్ర ముగించుకొని అనుభవాలు అనుభూతులతో ఆనందంగా తిరిగి స్వస్థానానికి చేరుకుంటాడు. జీవితం కూడా ఒక యాత్ర వంటిది. సంసారంలో మోహబంధంలో ఉంచే భార్యాబిడ్డలు, మిత్రులు, బంధువులు కూడా జీవన యాత్రలో కలిసి విడిపోయే వ్యక్తులు మాత్రమే. జీవితంలో చతుషష్టి కళలను అభ్యసించిన, తరతరాలకు సరిపడా ధనం సంపాదించిన, చతుర్వేద అధ్యయన పారసారాన్ని వంట పట్టించుకున్న అన్ని వసతి గృహంలో వస్తువుల వంటివే. వాటికి ఇక్కడ జీవితకాలంలో అనుభవించడానికి, వినియోగించడానికి మాత్రమే ఉపయోగపడతాయి. దేహ త్యాగానంతరం ఏదీ వెంటరాదు. వాటిని ఉపయోగించి నీవు చేసిన కర్మ ఫలితాలు మాత్రమే నీతో వస్తాయి. బ్రతికిన 4 రోజులు సరదాగా ఆనందంగా గడపాలి. సముపార్జన చేసిన విద్యను, ధనాన్ని, భగవంతుడు ప్రసాదించిన ప్రతిభా పాఠవాలను సమాజ శ్రేయస్సుకు వినియోగించాలి. తోటి వారికి మార్గదర్శకంగా నిలుస్తూ, నిష్కామంగా విధులు నిర్వహిస్తూ, వేసే ప్రతి అడుగు అంతిమ గమ్యం వైపేనన్న స్పృహలో జీవితాన్ని ఫలవంతం చేసుకోవాలి. ప్రతి జీవి మజిలీ తర్వాత మజిలీ చేస్తూ సాగిపోయే బహుదూరపు బాటసారి. ఈ జన్మలు అన్నీ దారిలోని మజిలీవే. ఈ భూమి మీదకు వచ్చిన ప్రతి జీవి కూడా జన్మ సార్థకం చేసుకొని ఈ ఆత్మ మరలా పరమాత్మలో ఐక్యమవుతుందనే అమృత భావనతో దేహాన్ని విడిచి జీవన యాత్రకు స్వస్తి చెప్పగలగాలి. అప్పుడే యాత్రకు సిసలైన ప్రయోజనం సిద్ధించినట్లు మానవుని జీవితమంతా బహుదూరపు బాటసారిలా సాగుతుంది.
1: సూక్తి ముక్తావళి కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. శ్రోతలకు గమనిక. ఆకాశవాణి మార్కపురం కేంద్రం ప్రారంభ దినోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు నిర్వహించడం జరుగుతోంది. రేడియో ప్రాముఖ్యత అన్న అంశం మీద 2 నిమిషాల్లోపు మీ ప్రసంగాన్ని రికార్డ్ చేసి 8332905037 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా పంపగలరు. ఫోన్ నెంబర్ మరొకసారి 8332905037 అనే నెంబర్కు వాట్సాప్ ద్వారా పంపాల్సి ఉంటుంది. మాకు అందిన ప్రసంగాల్లో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 30వ తేదీ ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కి హాజరు కావాల్సి ఉంటుంది. గమనిక విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం చేనుముచ్చట్లు ఈనాటి కార్యక్రమంలో ఆముదపు పంట సాగు వివరాలు విందాం.

నూనె జాతి పంటలలో ఆమ్దబ్ పంటను ఒకటిగా చెప్పుకోవచ్చు. ఆమ్దబ్ నూనెను వైమానిక రంగంలో, జెట్టు మరియు రాకెట్ పరిశ్రమలలో

ఫ్యాబ్రిక్ ఎంటుకాను, పాలిష్లు, ఆయింట్మెంట్లు, మందుల తయారీలను, డీజిల్ పంప్ సెట్లలో డీజిల్కు ప్రత్యామ్నాయ ఇంధనంగాను, సబ్బులు మరియు డిటర్జెంట్లు తయారు చేసే పరిశ్రమలో కూడా ఈ ఆమ్దప్ నూనెను ఎక్కువగా వాడతారు. అదేవిధంగా రంగులు, ముద్రణ కొరకు కూడా పరిశ్రమలలో దీన్ని ఎక్కువగా వాడుకుంటుంటారు. నూనె తీయగ వచ్చిన చెక్కను మంచి సేంద్రియ ఎరువుగా వాడుకుంటుంటాము. అయితే ఈ పంటను అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు. నీరు బాగా ఇంకే నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. చౌడు నేలల్లో మరియు నీరు ఉండే పల్ల భూముల్లో ఈ పంటను వేసుకుంటే పంట నిలువున చనిపోయేదానికి అవకాశం ఉంది, కాబట్టి ఈ నేలలు అంతగా అనుకూలంగా ఉండవు. నేల తయారీ విధానాన్ని మనం చూసినట్లయితే వేసవిలో 2-3 సార్లు బాగా గుంటకతో చదును చేసుకుని గొర్రు గుంటకలతోటి సేద్యం చేసుకోవాలి. విత్తే దూరాన్ని బట్టి పొలానికి ఇరువైపులా మార్కర్ నడిపించి అచ్చు వేసుకొని విత్తనాలు అచ్చుపాదుల్లో నాటుకునేటట్లయితే బాగా ఉంటుంది. పంట వేసుకునే ముందు ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల తైలం లేకపోతే కాఫ్టన్ పొడి మందును కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇలా చేయడం వలన మొలక కుళ్ళు తెగులు, ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు మరియు కొంతవరకు వడలు తెగులను కూడా అరికట్టుకునేదానికి అవకాశం ఉంది. వడలు తెగులు ప్రభావం ఎక్కువగా ప్రాంతాల్లో కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బన్ డీజం లేదా 10 గ్రాముల ట్రైకోడెర్మా వీడితో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ ఆమ్దప్ పంటలో మేలైన రకాలు మనం గమనించినట్లయితే క్రాంతి, హరిత, కిరణ్, జ్యోతి, జ్వాల రకాలు ఎక్కువగా సాగుబడిలో ఉన్నాయి. అదేవిధంగా హైబ్రిడ్ రకాల్లో PCHE 111, CCHE 222, GCHE 4, DCHE 177, DCHE 519 ఈ రకాలు ఎక్కువగా సాగుబడిలో ఉన్నాయి. ఈ రకాలన్నీ కూడా 90 నుంచి 150 రోజులు పంట కాలాన్ని కలిగి ఉంటాయి. దిగుబడి ఎకరాకు వచ్చేసి సుమారుగా 7 క్వింటాల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ క్రాంతి రకం త్వరగా కోతకొస్తుంది, బెట్టను తట్టుకుంటుంది, గింజ పెద్దదిగా ఉంటుంది. హరిత రకం చూస్తే ఎండు తెగులను బాగా తట్టుకునే రకం ఇది. కిరణ్ రకాన్ని గమనించినట్లయితే బెట్టను తట్టుకుంటుంది, బోడికాయల వల్ల బూజు తెగులు కూడా తట్టుకుంటుంది. ఇక జ్యోతి అనేది కూడా ఎండు తెగులను బాగా తట్టుకుంటుంది. జ్వాల మాత్రం ఎండు తెగులను మరియు కొంతవరకు బూజు తెగులను కూడా తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది. అయితే ఈ రకాలన్నీ కూడా ఖరీఫ్ మరియు రబీ కాలంలో సాగుకు అనుకూలంగా ఉంటాయి. రబీ కాలంలో నీటి పారుదల కింద సాగు చేసేటప్పుడు హైబ్రిడ్ రకాలను వేసుకుని అధిక దిగుబడి సాధించుకోవచ్చు. ఈ హైబ్రిడ్లను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెం నుండి జ్యోతి, జ్వాల, DCHE 177, DCHE 519 విత్తనాలను నూనె గింజల పరిశోధన స్థానం సంచాలయం నుంచి పొందడానికి అవకాశం ఉంది. ఈ ఆమ్దప్ పంట వేసిన 10 రోజుల్లోపే మొలక వస్తుంది. పంట వేసిన 20 రోజులకు కనుపుకు ఒకే మొక్క ఉండే విధంగా ఒత్తు మొక్కలన్నీ తీసేసుకోవాలి. అదే సమయంలో విత్తనం మొలవని చోట పోగుంతలు పెట్టుకోవాలి. మనం ఎరువుల విషయానికి వస్తే ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువును చివరి దుక్కులో వేసి కలిదినుక్కోవాలి. సాగు చేసేటప్పుడు 12 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను విత్తేటప్పుడు వేసుకోవాలి. పైపాటుగా 6 కిలోల నత్రజనిని పంట వేసిన నెల తర్వాత ఒకసారి, మిగిలిన 6 కిలోల నత్రజని పంట వేసిన 2 మాసాల తర్వాత ఒకసారి వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు తీసుకోవచ్చు. సంకర రకాలు సాగు చేసేటప్పుడు అదనంగా మరో 6 కిలోల నత్రజని పంట వేసుకున్న 3 నెలల తర్వాత వేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. కలుపు విషయానికి వస్తే పంట వేసుకున్న 40 నుంచి 60 రోజుల వరకు పంటలో కలుపు లేకుండా చూసుకోవాలి. పెండి మిథలిన్ కానీ, అలాక్లోర్ కానీ ఏదో ఒకదాన్ని తీసుకొని మనం చివరి దిక్కులో కలుపుకొని పంట వేసుకున్నట్లయితే ఈ కలుపు సమస్య అనేది ఉండదు. ఇకపోతే నీటి యాజమాన్యం మనం గమనించినట్లయితే ఖరీఫ్లో ఆమ్దం పంటను వర్షాధారంగా పండిస్తారు. బెట్ట పరిస్థితుల్లో నీటి వస్తున్న ప్రాంతాల్లో 1-2 తడులను స్ప్రింక్లర్ల ద్వారా ఇస్తే 15% నుంచి 20% వరకు దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. రబీ ఆమ్దమును దమ్ము చేసిన చివరి దుక్కిలో నేరుగా విత్తిన తర్వాత నీరు పెట్టుకుంటే మంచిది. నేల రకము, పంట ఎదుగుదల, ఉష్ణోగ్రత ఆధారంగా నీటి తడులు పెట్టుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు తక్కువ ఉష్ణోగ్రతలు దృష్టిలో ఉంచుకొని నీటి తడిని 12-15 రోజులకు ఒకసారి పెట్టుకున్నట్లయితే మంచిది. జనవరి నెల నుంచి పెరిగే ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని 10 రోజుల వ్యవధిలో నీరు పెట్టుకున్నట్లయితే మంచి దిగుబడులు తీసుకోవచ్చు. బోదెలు లేకపోతే కాలువల ద్వారా నీరు పెట్టుకోవడం వల్ల నీరు వృధా కాకుండా మొక్కలకు తగినంత నీరు అందించడానికి అవకాశం ఉంది. మొక్కలు పుష్పించే దశ మరియు కాయ ఊరే దశల్లో నీటి ఎద్దడి లేకుండా

జాగ్రత్త పడినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఈ ఆమ్ద పంటలో సమగ్ర యాజమాన్యాన్ని మనము ఆచరించినట్లయితే దిగుబడులు ఎక్కువగా పొందేదానికి అవకాశం ఉంది. ఈ పంట బాగా ఎదుగుదల ఉన్నప్పుడు అంటే ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో ఎకరాకు 50,000 ట్రైకోగ్రామ పరాన్నజీవులను వదులుకున్నట్లయితే ఈ దాసరి పురుగు ఉధృతిని తగ్గించుకునేదానికి అవకాశం ఉంది. నీరు నిలువ ఉండే భూములలో ఆమ్ద పంటను వేసుకోకూడదు. కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున తైలం లేకపోతే కాఫ్టాన్ మందును కలిపి విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి. అదేవిధంగా నాణ్యత గల విత్తనాన్ని మనము వాడుకోవాలి. ఎరువులను కూడా తగు మోతాదులో సరైన సమయంలో వేసుకోవాలి. కీలక దశలో వీలైతే నీటి తెడులు కూడా పెట్టుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంది. సరైన సమయంలో కోయడం, నూర్పిడి చేయడం చాలా ముఖ్యం. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఆమ్ద పంటలో మంచి దిగుబడులు మనము తీసుకునేదానికి అవకాశం ఉంది. తెగుళ్ళ విషయానికి వస్తే బూజు తెగులు అనేది ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తుంది. ఈ తెగులు వల్ల ముఖ్యంగా గేలపైన లేదా కొన్ని కాయలపైన గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ఆ తర్వాత ఈ వ్యాధి అన్ని కాయలకు వ్యాపించడం జరుగుతుంది. తెగులు సోకిన భాగాలపైన దూది పింజలాంటి బూడిద లేకపోతే గోధుమ వర్ణపు శిలీంధ్రపు పెరుగుదల కనిపిస్తుంది. ఆమ్ద మొక్క గెల వేసే సమయంలో గాలిలో తేమ 90% పైన ఉండి రాత్రి ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువగా ఉండి తుఫాను వల్ల ఎడతెరిపి లేకుండా 5-6 రోజులు వర్షాలు పడుతున్నప్పుడు ఈ తెగులు ఎక్కువగా వస్తుంది. మనం ఈ తెగులు నివారించుకోవాలంటే పొలంలో మొక్కల మధ్య సరైన దూరం ఉండేటట్లుగా చూసుకోవాలి. మరీ దగ్గరగా పంటను వేసుకోకూడదు. పంటను ఆలస్యంగా కాకుండా సకాలంలో వేసుకోవాలి. తెగులను పూర్తిగా తట్టుకునే బొంగడాలు లేవు కాబట్టి కొంతవరకు తట్టుకునే రకాలైనటువంటి జ్వాల కిరణ్ రకాలు వేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఆమ్ద పంటలో మంచి దిగుబడులు మనము తీసుకునేదానికి అవకాశం ఉంటుంది.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:45 వస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం. విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా రాజధాని అమరావతిని అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆక్వారంగాన్ని శాస్త్రీయ విధానాలతో బలోపేతం చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్లో పోర్టులను ప్రైవేటీకరించడం లేదని స్పష్టం చేసిన మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. తెలంగాణలో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న ఆషాఢమాస బోనాల ఉత్సవాలు. ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా రాజధాని అమరావతిని అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి 2.0 సమీకృత బృహత్ ప్రణాళికపై సింగపూర్ ప్రతినిధులు అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉపాధి

0: అవకాశాలు పెరిగేలా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్లతో అంతర్జాతీయ ప్రమాణాల నగరంగా అమరావతిని అభివృద్ది చేస్తున్నామన్నారు. గ్రీన్ ఎనర్జీ విధానాలతో పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ఛానల్ విస్తరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు ఛానల్ విస్తరణ ఆధునికీకరణ పనుల పురోగతిని ఆయన నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ భూసేకరణలో రైతులకు పరిహారం చెల్లిస్తూ పనులను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. తొలి 47 కిలోమీటర్ల ఆధునికీకరణకు 370 కోట్ల అంచనా వ్యయంతో టెండర్ల ప్రక్రియ ప్రారంభమైందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఆక్వా సాగు రంగంలో పారదర్శకత, శాస్త్రీయ విధానాలతో స్థిరత్వం తీసుకొస్తామని ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. రొయ్యల మేత, కొనుగోలు ధరలు, ఆక్వాకల్చర్ రంగ సమస్యలపై కృష్ణాజిల్లా పెనమలూరులో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మేత ధరల నిర్ణయంలో పూర్తి పారదర్శకత పాటించాలని, రైతులకు సరైన సమాచారం అందించి అపోహాలకు తావు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించామన్నారు. ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలుపుతూ,
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్వా రంగం అనేది చాలా ప్రధానమైనటువంటి రంగం. రేపు భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో ఈ రంగానికి చాలా ప్రాధాన్యత వస్తున్నటువంటి విషయం కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వానికి ఒక లెక్క ఉంటుంది, ఆ లెక్కే గ్రోత్. మేము వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో 63.65 లక్షల కోట్లని జీవీఏ రూపంలో ప్రభుత్వానికి తీసుకొచ్చామంటే ఈ రంగం అభివృద్ధికి ఇంతకంటే సూచిక ఇంకొకటి లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను.
0: తెలుగువారు గర్వించదగ్గ నాయకురాలు ఎస్ జానకి అని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట సృజనాత్మక సాంస్కృతిక సమితి భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన ఎస్ జానకి స్మృత్యంజలి కార్యక్రమం, వందేమాతర గీతం 150 సంవత్సరాల వేడుకల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్ జానకి 17 భాషల్లో వేలాది పాటలు పాడి భారతీయ సంగీత రంగంలో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. అలాగే వందేమాతరం గీతం దేశభక్తికి ప్రతీకగా నిలిచిందని, యువతలో జాతీయ భావన పెంపొందించే కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించవలసిన అవసరముందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ మహిళల భద్రత కోసం రూపొందించిన అభయ కార్యక్రమాన్ని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత నక్కపల్లిలో నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మహిళలపై నేరాల నివారణ, బాధితులకు తక్షణ సహాయం, నేరస్తులపై కఠిన చర్యలే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. మహిళల రక్షణకు ప్రాధాన్యతనిస్తూ రాబోయే 100 రోజుల్లో పాఠశాలలు, కళాశాలలు, గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలియజేశారు. భారత్ యునైటెడ్ కింగ్డమ్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీఈటీఏ అమలులోకి వచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ సనత్ నగర్లోని ఇన్లాండ్ కంటైనర్ డిపో నుంచి యూకేకు వెళ్లే ఎగుమతి కంటైనర్లను తెలంగాణ పరిశ్రమలు వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణ ఆదిత్య నిన్న జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్ యూకే ఆర్థిక వాణిజ్య సంబంధాల్లో ఈ ఒప్పందం కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గడంతో తెలంగాణ నుంచి ఎగుమతులు మరింత పెరుగుతాయని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో పోర్టులను ప్రైవేటీకరించడం లేదని, వాటిని ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ది చేస్తున్నామని మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. అమరావతిలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నిన్న ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ విధానం ప్రైవేటీకరణ కాదని, పోర్టుల యాజమాన్యం నియంత్రణ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని తెలిపారు. విధానం ద్వారా ఆధునిక సాంకేతికత, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి తెలుపుతూ,
2: పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పోర్టులను అమ్మేయడం కాదు, ప్రైవేటీకరణ కాదు, ప్రభుత్వ హక్కులు ఎక్కడ కూడా మేము వదులుకోవడం లేదు. ఏదైతే యాజమాన్య పోర్టులు సమర్థతంగా చేయాలన్నప్పుడు పీపీపీ మోడల్లో ఓఎండ్ఎం కింద వారికి ఇవ్వడం జరుగుతుంది.

0: అన్ని కూడా చేస్తాం. దీంట్లో ఇంకోటేంటి, పీపీపీలో ప్రభుత్వ హక్కులు ఎక్కడ కోల్పోవు, పోర్టు యజమాన్యం పూర్తిగా ప్రభుత్వానిదే, పోర్టు భూమి ప్రభుత్వానిదే, సముద్ర తీర హక్కులన్నీ కూడా ప్రభుత్వానివే, టారిఫ్లు, చట్టాలు, పర్యావరణ నిబంధనలు ఇవన్నీ కూడా ప్రభుత్వం కండిషన్లో ఉంటుంది.
1: ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిలో మూతపడిన బంగారు గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నిన్న పరిశీలించారు. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు బంగారు గనులను తిరిగి ప్రారంభించాలని చేసిన విజ్ఞప్తి మేరకు గనుల ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అవసరమైన చర్యలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: అపారమైనటువంటి ఖనిజ సంపద ఉన్నటువంటి రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం. రామగిరి ఏదైతే ఇక్కడ గోల్డ్ మైన్ ఉందో 460,000 టన్నుల డంప్ ఉండాలి ఇక్కడ. అదంతా కూడా మళ్ళీ రీకాల్క్యులేట్ చేయమని సంబంధిత అధికారులకి ఆల్రెడీ ఆదేశించాం. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖనిజాన్వేషణ చేస్తున్నాం. డెఫినెట్ గా రామగిరిని కూడా అతి త్వరలోనే ప్రొడక్షన్ లో తీసుకురావడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది.
1: తెలంగాణలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక మహంకాళి ఆలయంలో ప్రభుత్వం తరపున తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలకు అధికారికంగా శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సికింద్రాబాదులోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో 2 ఆగస్టున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 15,05,00,000 రూపాయలను కేటాయించింది. భారతీయ చేనేత ఉత్పత్తులను ఆధునిక సాంకేతికతతో అంతర్జాతీయ మార్కెట్లకు మరింత చేరువ చేయాల్సిన అవసరముందని రాజ్యసభ సభ్యులు వి విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ 2026 ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ను ఆయన నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట చేనేత జౌలి ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే 2 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా రాజధాని అమరావతిని అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆక్వా రంగాన్ని శాస్త్రీయ విధానాలతో బలోపేతం చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్లో పోర్టులను ప్రైవేటీకరించడం లేదని స్పష్టం చేసిన మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో ప్లాస్టిక్ పెనుభూతం ఈ అంశం గురించి ఆకురాతి బలరామకృష్ణ గారితో పరిచయం వింటారు. అనంతరం సినీ గీతాలు వింటారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి సినీ గీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి రిలే. 8:30 బాపట్ల జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎస్ స్వామినాథన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి

విజయవాడకేంద్రని చర్యలే. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 0885 96, 2233390 85 96, ఎస్టీడీ కోడ్. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో స్త్రీల సమస్యలు పరిష్కరించేదెవరు, ఈ అంశం గురించి

08596 STD కోడ్ 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో స్త్రీల సమస్యలు పరిష్కరించేదెవరు ఈ అంశం గురించి శ్రీమతి ఎస్ మాధవి గారి ప్రసంగం. అనంతరం లలిత గీతాలు వింటారు. ఇక ఈ ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 12:40, 1:30 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఇక ఈ సాయంత్ర ప్రసారంలో 6 గంటలకు, అలాగే రాత్రి 11 గంటలకు హిందీలో వార్తా ప్రసారం, సాయంత్రం 6:05 ఆంగ్లంలో, అలాగే 9 గంటలకు రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి రిలే. ఇక 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 6:20 సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి. 6:30 ప్రసార విశేషాలు. సాయంత్రం 6:35 రంగస్థలి కార్యక్రమంలో కళారంగంలో నా అనుభవాలు. ఈ అంశం గురించి ప్రముఖ రంగస్థల మరియు హార్మోనిస్ట్ శ్రీ గంగాపురం వీరనాచారి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షపు నీటి బొట్టును ఒడిసి పడదాం, భావితరాలకు నీరు అందించి భవిష్యత్తుకు బాటలు వేద్దాం. ఈ అంశం గురించి కొత్తపల్లి గ్రామ రైతు శ్రీ ఆర్ శ్రీహరిబాబు గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. అనంతరం పెయ్యదూడల అభివృద్ధి పథకం లాభాలు, ఈ అంశం గురించి ఒంగోలు జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ బి రవి గారితో పరిచయం వింటారు. వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన పర్యావరణం ఎన్విరాన్మెంట్ గురించిన సమాచారం వింటారు. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:40 సినీ గీతాల కార్యక్రమం చిత్రమంజరి. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుంచి రిలే. 9:30 మళ్ళీ విందాం ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి ప్రత్యేక కార్యక్రమం, అనంతరం కానుక నాటకం వింటారు రచన శ్రీ ఆర్వి రమణమూర్తి. 10:00 మధుర గీతాలు, అలనాటి పాత సినిమా పాటలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు మీరు ఇంతవరకు విన్నారు.

దేశభక్తి గీతం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 వస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్ధిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2026 కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం రక్షణ భద్రత భాగస్వామ్యాన్ని వాణిజ్య సాంకేతిక మండలి సమావేశం మరింత ముందుకు తీసుకెళ్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. అంకుర పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయ సాంకేతికత ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత మద్దతివ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలో జరిగిన 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. దేశీయ సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేయడానికి 1,27,500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయింపులతో సెమికాన్ 2.0 పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను వెల్లడిస్తూ

0: దేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పాదకతను భారీగా పెంచడం కోసం రాబోయే 5 ఏళ్ల కాలానికి గాను 62,500 కోట్ల రూపాయల బడ్జెట్ వ్యయంతో ప్రత్యేక పథకాన్ని ఆమోదించారు. ఈ పథకం ద్వారా సుమారు 39,00,000 కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఉత్పత్తి జరగడమే కాకుండా దాదాపు 60,000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోందని చెప్పారు.
1: ఇన్ 10 వర్షో మే ఏక్ మాసివ్ చేంజ్ ఆయా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మే 7 గుణా మ్యానుఫ్యాక్చరింగ్ బడి ప్రొడక్షన్ బడా ఆర్ 11 గుణా ఎక్స్పోర్ట్ బడా 2014 కే కంపారిజన్ మే ఆర్ భారత్ జో మొబైల్ ఫోన్ ఇంపోర్టర్ థా ఆజ్ నెట్ ఎక్స్పోర్టర్ బన్ గయా హై ఆర్ సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ బన్ గయా.
0: ఉత్తరప్రదేశ్ వారణాసి నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించి పట్టణ రవాణాను మెరుగుపరచడానికి 2 భారీ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించిందని కూడా తెలియజేశారు.
1: పహలా హై వరుణ నదికే కినారే కినారే కంప్లీట్ 6 లేన్ ఆర్ 4 లేన్ ఎలివేటెడ్ కారిడోర్ 43 కిలోమీటర్స్ ఇస్కీ లెంత్ హై 10,998 కరోడ్ రూపీస్ కి ఇస్కీ ఇన్వెస్ట్మెంట్ ఆయేగా ఆర్ కరీబ్ కరీబ్ 4 సాల్ మే కంప్లీట్ హోగా. దూసరా హై గంగా జీ కే సాథ్ సాథ్ కంప్లీట్ 6 లేన్ కా ఎలివేటెడ్ కారిడోర్ 46 కిలోమీటర్ కా యే హోగా 14,448 కరోడ్ రూపీస్ కా బనేగా.
0: రైల్వే రవాణా రంగంలో ఒడిశా జార్ఖండ్ రాష్ట్రాల్లోని 4 జిల్లాల పరిధిలో సుమారు 3,907 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 145 కిలోమీటర్ల మేర నెట్వర్క్ను విస్తరించే 2 మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించింది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్ధిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2026కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విధానం దేశంలో నూతన గ్యాస్ ఆధారిత యూరియా ఉత్పాదకత యూనిట్ల స్థాపనను ప్రోత్సహిస్తుంది. భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం రక్షణ భద్రతా భాగస్వామ్యాన్ని భారత్ ఈయు వాణిజ్య సాంకేతిక మండలి సమావేశం మరింత ముందుకు తీసుకెళ్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. నిన్న బ్రసెల్స్లో జరిగిన 3వ భారత్ ఈయు ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ భారత్ ఈయుకి మధ్య సహజమైన అనుబంధం ఉందన్నారు. ఇరు దేశాలు పరస్పరం నమ్మకాన్ని పెంపొందించుకున్నాయని ఇప్పుడు దానిని వ్యాపార సాంకేతిక రంగాల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నాయని అన్నారు.
2: As open societies and as market economies, India and the EU have a natural affinity. The rule of law and the sanctity of contracts are central to our thinking. When it comes to sensitive technologies, this is all the more important. The fact is that emerging technologies literally hold the potential to shape our lifestyle and future. India and the European Union have developed this trust with each other and now strive to take that into the business and technology domains.
0: భారత్ ఈయు ఎఫ్టీఏను న్యాయమైనదిగా సమతుల్యమైనదిగా వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అభివర్ణించారు. ఇది 2 దేశాల్లోని ప్రతి రంగానికి పరస్పర ప్రయోజనకరమైన ఒప్పందమని అన్నారు. ఈ సమావేశం ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక ముఖ్యమైన మైలురాయి అని చర్చల స్థాయి నుంచి ఫలితాలను అందించే స్థాయికి ఇరు దేశాలు చేరుకోవడానికి ఈ సమావేశం దోహదపడుతుందని గోయల్ చెప్పారు. వార్తలు వింటున్నారు. అంకుర పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయ సాంకేతికత ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత మద్దతివ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఐసీఏఆర్ టెక్నాలజీ సదస్సు 2026ను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన, కార్పొరేట్ రంగం భారతీయ ట్రస్టీషిప్ విధానాన్ని అవలంబించాలని, తమ సంపాదనలో కొంత భాగాన్ని రైతుల సంక్షేమం, వ్యవసాయ పరిశోధనలు, గ్రామీణ ప్రజల కోసం కేటాయించాలని కోరారు. దేశాభివృద్ధికి అవకాశాలను కల్పిస్తున్నప్పుడు సిఎస్ఆర్ ద్వారా వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిలో పెట్టుబడులు పెడుతూ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావడం పరిశ్రమల బాధ్యత అన్నారు.
3: जो सी एस आर है हमारी इसी भाव का प्रतीक है. एक तरफ हमारी जवाबदारी का एहसास है क्योंकि हम जो कुछ अपनी कंपनी हो, अपना व्यवसाय हो, अपना उद्योग हो, हम जो अर्जित करते हैं वो अकेले अपने दम पे अर्जित नहीं करते, उसमें सरकार का, समाज का बड़ा योगदान होता है. ये धरती भगवान ने सबके लिए बनाई, ये धरती, ये खनिज, ये संसाधन, ये पानी, ये हवा,

0: सबकी है, लेकिन सारे संसाधन सबके पास नहीं है। तो जिनके पास है वो उससे धन कमाए, लेकिन उस धन का एक हिस्सा वो समाज के हित में समर्पित कर दें।
1: వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయం, నేల సారం, పోషకాలతో కూడిన ఆహార వ్యవస్థలు, వ్యవసాయ నైపుణ్యాభివృద్ధి, మహిళా రైతుల వ్యవస్థాపకత వంటి రంగాల్లో సిఎస్ఆర్ పెట్టుబడులు స్పష్టమైన మార్పును తీసుకొస్తాయని మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే దేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. జిందులోని ఏకలవ్య స్టేడియంలో సుమారు 14,700 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేస్తారు. మధ్యాహ్నం ప్రధాని చండీగఢ్ చేరుకుంటారు. అక్కడ ఆరోగ్య సంరక్షణ, విద్య, రహదారి మౌలిక సదుపాయాలకు సంబంధించిన 6,600 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో నిర్మించిన అడ్వాన్స్డ్ మదర్ అండ్ చైల్డ్ సెంటర్, అడ్వాన్స్డ్ న్యూరోసైన్సెస్ సెంటర్ను మోదీ ప్రారంభిస్తారు. ఆ తర్వాత జలంధర్లో పర్యటిస్తారు. అక్కడ కనెక్టివిటీని బలోపేతం చేయడం, ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపరచడం, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా 5,470 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జలంధర్ కాంట్తో సహా పునరుద్ధరించిన 75 రైల్వే స్టేషన్లను మోదీ ప్రారంభిస్తారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలోని అట్లాంటా స్టేడియంలో జరిగిన 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. ఆదివారం రాత్రి జరిగే ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా స్పెయిన్తో తలపడుతుంది. అర్జెంటీనా 2022లో ఖతార్లో జరిగిన ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 3 వన్డే మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా 2వ వన్డే మ్యాచ్ ఈరోజు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 ప్రారంభమవుతుంది. అంతకుముందు మంగళవారం ఎడ్జ్ బాస్టన్లో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ను భారత్ 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఇక 3వ వన్డే మ్యాచ్ ఆదివారం నాడు లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో జరుగుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్ధిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2026కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం, రక్షణ భద్రతా భాగస్వామ్యాన్ని వాణిజ్య సాంకేతిక మండలి సమావేశం మరింత ముందుకు తీసుకెళ్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలో జరిగిన 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి మార్కపురం కేంద్రం.

0: ఉదయ కిరణాలు.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ.

0: ఏ నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: ముఖాన మోటిమలా
3: సై బాల్,
2: గజ్జా బబ్బలా
3: సై బాల్,
2: నడుగుల తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
5: శ్రోతలకు గమనిక. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రారంభ దినోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు నిర్వహించడం జరుగుతోంది. రేడియో ప్రాముఖ్యత అన్న అంశం మీద 2 నిమిషాల్లోపు మీ ప్రసంగాన్ని రికార్డ్ చేసి 8332905037 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా పంపగలరు. ఫోన్ నెంబర్ మరొకసారి 8332905037 ఈ నెంబర్కు పంపించవలసి ఉంటుంది. మాకు అందిన ప్రసంగాల్లో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 30వ తేదీన 10:30 ఫైనల్ రౌండ్కు హాజరు కావాల్సి ఉంటుంది. గమనిక విన్నారు. ఉదయకిరణాలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి ప్లాస్టిక్ పెనుభూతం. ఈ అంశం గురించి ఆకురాతి బలరామకృష్ణ గారితో పరిచయం.
6: ఆధునిక యుగంలో మానవుడు విచ్చలవిడిగా అనుభవిస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సౌలభ్యం ఏమిటి అంటే దాన్ని మనం ప్లాస్టిక్ అని చెప్పుకోవచ్చు. మనకి ప్రకృతి తరతరాలుగా సమకూరుస్తున్నటువంటి ఎంతో సౌలభ్యాన్ని దాటి మానవుడు ఈ రోజున ఇంకా ఆ ఇచ్చినటువంటి సౌలభ్యం సరిపోవట్లేదు, నా తెలివితేటలు ఉపయోగించి నేను కూడా ఇంకా ప్రత్యేకమైనటువంటి సౌలభ్యాన్ని ఇంకా పొందుతాను అని చెప్పి తయారు చేసుకున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి పదార్థాల్లో ప్లాస్టిక్ ఒకటి అని మనం చెప్పుకోవచ్చు. దీని తాలూకు వినియోగంని చూస్తే ఈ రోజున చాలా ఎక్కువగా 100% ఇది అంతకు ముందర కంటే దాని వినియోగం రోజురోజుకి పెరిగిపోతుంది. అంటే మరి ఇంతగా దీని వినియోగం పెరిగిపోతుంది అని అంటే అది ఇచ్చేటటువంటి సౌలభ్యం కూడా ఎక్కువగా ఉందనే చెప్పాలి. మరి ఇంత సౌలభ్యాన్ని చేకూర్చినటువంటి ఆ పదార్థం ప్రకృతికి తిరిగి ఏమిటి ఇస్తుంది, ఏమిటి చేయబోతోంది అనేటటువంటి విషయం నిజంగా మరి దీన్ని వాడుతున్నటువంటి ఉపయోగిస్తున్నటువంటి మనందరికీ కూడా తెలుసా అని అడిగితే దానికి మరి ఈ ప్రశ్నకి సమాధానం ఉందో లేదో అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ప్లాస్టిక్ని చాలామంది పర్యావరణవేత్తలు ఈ రోజున దాన్ని ఒక పెనుభూతంగా సృష్టిస్తున్నటువంటి పెనుభూతంగా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ ప్లాస్టిక్ పెనుభూతం ఇలాగే మనకి కొనసాగితే భవిష్యత్ తరాల పరిస్థితి ఎలా ఉంటుంది, ఎందుకు ఈ ప్లాస్టిక్ని మనం వాడుతున్నాము, ఈ ప్లాస్టిక్ని ఏ రంగాల్లో ఇంత విరివిగా వాడుతున్నాము, మరి దీన్ని వాడకుండా ఉండగలమా, ఒకవేళ వాడాలంటే ఏ జాగ్రత్తలతో వాడాలి, ఈ వివరాలన్నీ ఈ రోజున మనతో పంచుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు, అలాగే జీవశాస్త్రంలో ఒక డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్గా ప్రత్యేకంగా ఉన్నటువంటి రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ మరియు రాజీవ్ విద్యా మిషన్ల ద్వారా జరిగేటటువంటి ఉపాధ్యాయ శిక్షణా తరగతుల్లో విద్యా వనరుల విషయ నిపుణులుగా ఉన్నటువంటి ఆకురాతి బలరామకృష్ణ గారు మనతో ఉన్నారు ఈ రోజున. కాబట్టి ఈ పర్యావరణానికి ప్లాస్టిక్ ద్వారా జరగబోయేటటువంటి నష్టాన్ని, ఆ ప్లాస్టిక్ పెనుభూతం గురించి ఈ రోజున వారితో మాట్లాడదాం. నమస్కారం అండి.
7: నమస్కారం అండి.
6: ఇప్పుడు ప్లాస్టిక్ మనకి దాని ఉపయోగం ఎంత ఎక్కువగా లేకపోతే, ఇప్పుడు సెల్ ఫోన్ ఎటువంటిదో ప్లాస్టిక్ కూడా, సెల్ ఫోన్లు కానీ ప్లాస్టిక్ కానీ ఇవి అత్యంత వేగంగా ప్రజలలో ఆదరణ పొందినటువంటి పదార్థాలుగా, వస్తువులుగా మనం చెప్పుకోవచ్చు కదండి బలరామకృష్ణ గారు.
7: అవునండి.
6: మరి ఈ పరిస్థితుల్లో అసలు ప్లాస్టిక్ల కోసం ఎందుకు ఇంతగా మోజపడ్డారు, ఏ రంగాల్లో వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు?
7: ప్లాస్టిక్ అనేది దానికి అనేక వస్తువులు తయారు చేయబడుతూ ఉన్నాయి. ఈరోజు దానికి కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయండి. ఉదాహరణకి దానికి ఉత్పత్తికి అయ్యేటువంటి ఖర్చు చాలా

0: ఎక్కువ. ప్లాస్టిక్ వస్తువుల్లో బ్రేకేజ్ సమస్యలు ఉండవు. లోపల ఏవైనా ద్రవ పదార్థాలు కానీ ఆహార పదార్థాలు కానీ ఉంచినట్లయితే వాటికి గాలి తగలనీదు. బరువు చాలా తక్కువగా ఉంటుంది, అది ఆక్రమించేటువంటి స్థలం కూడా తక్కువ. వీటిని వస్తువుల్ని ప్యాకెట్ల రూపంలో నిల్వ చేయడం కానీ రవాణా చేసుకోవడం కూడా చాలా సులభంగా ఉంటుంది. ఇన్ని సౌలభ్యాలు ఉన్నాయి కాబట్టి అనేక రకాలైనటువంటి వస్తువులు ఈరోజు ప్లాస్టిక్తో తయారు చేసి మార్కెట్లోకి విడుదల అవుతూ ఉన్నాయండి. అయితే ముఖ్యంగా మనము ప్లాస్టిక్ వస్తు వినియోగం ఎక్కడ జరుగుతుంది అనేది మనం ఆ విషయానికి వస్తే, ప్రతి షాపులో కూడా, అంటే టీ కొట్టు, బడ్డీ బంకుల్లో టీ కప్పులు, వాటర్ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు ఇవన్నీ కూడా ప్లాస్టిక్ కవర్లతో తయారవుతూ ఉన్నాయి. పాలిఎథిలిన్ అనేటువంటి పదార్థంతో తయారు చేయబడినటువంటి కవర్లే అవి. అలాగే కిరాణా కొట్టు, ఫ్యాన్సీ షాపులు ఇవి కూడా చూస్తే అక్కడ కూడా నిత్యావసర వస్తువు ప్యాకెట్లన్నీ కూడా, అనే నిత్యావసర వస్తువులన్నీ కూడా ప్యాకెట్లలోనే తయారవుతూ ఉన్నాయి. తినే ఆహార పదార్థాలు కూడా ప్యాకెట్లు, ఈ పాలిథీన్తో తయారైనటువంటి ప్యాకెట్లతో తయారవుతూ ఉన్నాయి. కూరగాయల దుకాణాల్లో అయితే మరి సంచులు తీసుకోవడం, ఈరోజు సంచులు బజార్కి తీసుకెళ్లడం నామోషిగా తయారయ్యి క్యారీ బ్యాగులలోనే కూరగాయలు తీసుకున్న వస్తూ ఉన్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా బట్టల కొట్టుల్లో అయితే రెడీమేడ్ దుస్తులు ప్యాకెట్లన్నీ కూడా ప్లాస్టిక్ పాలిథీన్ కవర్లలోనే తయారవుతూ ఉన్నాయి. ఇంకా లోదుస్తులు ఇవన్నీ కూడా క్యారీ కవర్ల రూపంలో వాటిని మనం బట్టల కొట్టుల్లో కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా కళ్యాణ మండపాల్లో కనుకైతే టేబుల్ మీద పరిచేటువంటి పేపర్ రోల్స్, వాటర్ బాటిల్స్, డిస్పో గ్లాసులు, ముఖ్యంగా భోజనం ప్లేట్లు వచ్చేటికి బాగా ఈ బఫే సిస్టంలో ఉపయోగించేటువంటి ధర్మోకోల్తో తయారయ్యేటువంటి పేపర్ ప్లేట్స్ ఇవన్నీ కూడా ఎక్కువ ప్లాస్టిక్తో తయారవుతున్నాయి. ముఖ్యంగా ఆసుపత్రుల్లో కనుక చూస్తే డిస్పోజ్ సిరంజులు, సెలైన్ బాటిల్స్ ఇవన్నీ కూడా ప్లాస్టిక్తో తయారైనటువంటి వస్తువులు. ఇంకా మనం ప్రయాణంలో ఉండేటప్పుడు జర్నీలో కూడా రైళ్లు, బస్సుల్లో కూడా వాటర్ బాటిల్స్ని ఎక్కువగా ఉపయోగించడం, వాటర్ ప్యాకెట్స్ని ఉపయోగించడం, భోజనం ప్యాకెట్లు, టిఫిన్ ప్యాకెట్లు వీటన్నిటికి కూడా పాఠశాలల్లో కూడా మనం చూస్తున్నాం. చిన్నపిల్లలు చాక్లెట్లు కానించి వాళ్ళు తినేటువంటి తినుబండారాల్లో ముఖ్యంగా కుర్కురేలు, డాలీలు ఇటువంటివన్నీ కూడా క్యారీ ప్లాస్టిక్ కవర్లలోనే తయారవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా మనం చెప్పుకుంటూ పోతే ఈ డిస్పోజబుల్ పెన్స్, రీఫిల్స్ ఇలాగా ఎన్నో వస్తువులు వాడేసి మనం చాలా సులభంగా విసిరేస్తూ ఉండేటువంటి సందర్భాల్లో మనం ప్లాస్టిక్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండడం అనేది ఈనాడు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి.
1: అంటే ఇప్పుడు మీరు కొన్ని చెప్పారు, ఇంకా చెప్పుకోవాలంటే నిజంగా ఇప్పుడు షేవింగ్ బ్లేడ్లు ప్రతిదీ. బలరామకృష్ణ గారు, అసలు ఈ డిస్పోజబుల్ కల్చర్ అనేటటువంటిది మనకు అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు ఈ డిస్పోజబుల్, ప్రతి ఒక్కటి యూజ్ అండ్ త్రో కల్చర్ లేదా డిస్పోజబుల్ కల్చర్, వాడి విసిరేద్దాం. మనకి మొదటి నుంచి మనకి పర్యావరణాన్ని చూసుకున్నట్టయితే మన అనాదిగా ప్రతి ఒక్కటి కూడా మనం వాడడం, అది తిరిగి ప్రకృతిలో కలిసిపోవడం, తిరిగి మళ్ళీ అది వేరొక, ఇప్పుడు మొక్కలు వాటన్నిటికీ కూడా ఇప్పుడు ఆకులు అవి వాడతాము, మళ్ళీ పడేస్తాము, అది భూమిలో కలిసిపోతుంది, మళ్ళీ కొత్తగా సాయిల్ తయారవుతుంది, దాని నుంచి మళ్ళీ చెట్లు పుడతాయి. ఈ ప్రకృతిలో ఉండేటటువంటి గొప్ప అమరిక దీన్ని కాదని మనం ప్రతీది వాడి విసిరేద్దాం, వాడి వదిలేద్దాం. ఇప్పుడు ప్లాస్టిక్ నుంచి కొత్తగా మనం వాడుతున్నటువంటి ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు కానీ ఎలక్ట్రానిక్ పరికరాలు వీటన్నిటి కూడా హార్డ్ మెటీరియల్స్ అన్నీ కూడా హార్డ్ ప్లాస్టిక్స్ అట్లా తయారు చేసి మనకి ఈ రోజున ఈ ప్లాస్టిక్లను వాడేసి దాన్ని విసిరేయటంలో వాడిని ఈ యూజ్ అండ్ త్రో అన్నాం కదా, ఈ త్రో అంటే వాడేము బాగానే ఉంది, అంతవరకు ఓకే బాగానే ఉంది, వాడిన తర్వాత దాన్ని ఎక్కడ వేస్తున్నాము, ఎక్కడ విసురుతున్నాము, దానివల్లనే అసలు సమస్య. అయితే దానికి ఏ రకమైనటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి, తీసుకోకపోతే మన పరిస్థితులు ఏంటి చెప్తారా?
0: ఈనాడు మనము గతకాలం నుంచి కనుక చూసినట్లయితే నిత్యావసర వస్తువులన్నీ కూడా న్యూస్ పేపర్తో తయారు చేయబడినటువంటి కవర్లలో ప్యాకింగ్ చేసేవాళ్ళు. ఈ మధ్యకాలంలో అంత కూడా చాలా సులభం, వెయిట్ తక్కువ, బరువు తక్కువగా ఉండి చాలా సులభంగా వాటిని ప్యాక్ చేయగలిగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ పాలిథిన్ కవర్లు అనేటువంటివి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారన్నమాట. అంతేకాకుండా ఈ ఫంక్షన్స్లో వచ్చేటప్పటికే నాజూగ్గా ఉండి ఆ టేబుల్ మీద తలతలా మెరుస్తూ ఉండేటువంటి ప్లాస్టిక్ పేపరు చాలా ఆకర్షణీయంగా ఉండడం కోసంగా అది వాడుతూ ఉన్నారు. అదే ఈ డికంపోజ్ అయ్యేటువంటి పేపర్ కనుకైతే అంత నాజూకుతనము అనిపించదు. అంతేకాకుండా ఇంకొకటి కూడా ఉంది, ముఖ్యంగా డిస్పో గ్లాసులు ఇవన్నీ కూడా ఈ స్టీల్ గ్లాసులు అయితే వాటిని శుభ్రం చేసుకోవడం అవి ఇవి కష్టం అని చెప్పేసి గతంలో ఈ భోజనాలు, ఈ పెళ్ళిళ్ళు, ఈ మొదలైన శుభకార్యాలన్నింటిలో

0: కూడా ఎక్కువగా స్టీల్ గ్లాసులే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో చాలా సులువుగా కేవలము 10 పైసలతో ఒక గ్లాస్ వచ్చేస్తుంది, అలాగ వాడేసి తాగేసి ఇసిరి పారేయడం అనేటువంటిది చేస్తూ ఉండడం అనేది ఈ మధ్య కాలంలో బాగా ఫ్యాషన్ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే, ప్రస్తుతం ఉన్నటువంటి బిజీ యుగంలో మానవుడు బజార్ వెళ్ళేటప్పుడు సంచి కూడా మర్చిపోయి అక్కడ క్యారీ కవర్లో ఇస్తారులే కూరగాయలు కానీ మనకు కావాల్సిన వస్తువులు కానీ క్యారీ కవర్లో తెచ్చుకోవచ్చు కదా అని చెప్పేసి మనం సంచి తీసుకెళ్ళడం కూడా మర్చిపోయి లేదా యథాలాపనతో ఆ వస్తువుల్ని తీసుకొచ్చేటప్పుడు క్యారీ కవర్ అడిగి తీసుకొచ్చుకోవడం, ఈ రకంగా వాటి వినియోగం గతంతో పోలిస్తే ఈ గత 30 సంవత్సరాలుగా చాలా ఎక్కువగా ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉంది. అయితే ప్లాస్టిక్ వినియోగం వల్ల ఈరోజు చాలా నష్టాలు ఉన్నాయి. ప్లాస్టిక్ని విచక్షణారహితంగా మనం ఉపయోగించేసి అవి భూమిలో కలవకపోవడం వల్ల, అంటే సుమారుగా ఒక ప్లాస్టిక్ పాలిథిన్ పల్చటి పాలిథిన్ తో తయారు చేయబడినటువంటి ఒక కవరు 1000 సంవత్సరాలకు కూడా అది పూర్తిగా భూమిలో కలిసేటువంటి పరిస్థితి ఉండదు. అదే వాటర్ బాటిల్ లాంటి కొంచెం థిక్గా మందంగా ఉండేటువంటి ప్లాస్టిక్ వస్తువు కనుకైతే 1000 సంవత్సరాలకు కూడా భూమిలో పూర్తిగా కలవదనేది శాస్త్రజ్ఞులు చెబుతున్నటువంటి విషయం. మరి అటువంటివన్నీ కూడా మనం తెలుసుకోకుండా ప్లాస్టిక్ని విచ్చలవిడిగా వాడేసి వాటిని మనం ఇసిరి పారేస్తూ భూమి కాలుష్యానికి మనం గురి చేస్తూ ఉన్నాం అన్నమాట. అంటే ఈ రకంగా భూమిలో పడినటువంటి ప్లాస్టిక్ వస్తువులన్నీ కూడా మొక్కల పెరుగుదలని నిరోధిస్తాయి. వాటి వేర్లకి తగలడం వల్ల మొక్కలు సరిగ్గా పెరగవు, చెట్లు సరిగ్గా పెరగవు. అటువంటి పరిస్థితుల వల్ల చివరికి వాతావరణం వేడికి ఎడారిగా మారిపోయేటువంటి పరిస్థితులు ఈ కారణభూతం అవుతూ ఉంది. ముఖ్యంగా డ్రైనేజీల్లో మనం చూస్తే ప్లాస్టిక్స్ డ్రైనేజీల ప్రవాహానికి అడ్డుపడి వాటిలో దోమల యొక్క పెరుగుదలని కారణమవుతూ డెంగ్యూ, చికన్గున్యా, మలేరియా, ఫైలేరియా ఇటువంటి వ్యాధులు పెరగడానికి దోహదమవుతూ ఉన్నాయి. మొన్న గత సంవత్సరం కూడా భారీ వర్షాలు కురిసి పల్లె ప్రాంతాలన్నీ కూడా జలమయమై అయిపోయాయి. వరద బీభత్సం కారణము డ్రైనేజీల్లో ప్లాస్టిక్స్ అడ్డుపడడం అని చెప్పేసి తేలింది. కాబట్టి ఇలాగ మనం ప్లాస్టిక్స్ని ఇష్టం వచ్చినట్లుగా టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలవక నేల కాలుష్యంతో పాటుగా జలాశయాల్లో కూడా వెళ్ళిపోయి అవి అడుక్కి చేరిపోయి పేరుకుపోతూ ఉన్నాయన్నమాట. అంతేకాకుండా ఈ మనం ముఖ్యంగా ఆహార పదార్థాలు ఏవైతే మనం తెచ్చుకుంటున్నామో హోటల్స్ నుంచి క్యారీ కవర్లలో లేకపోతే ప్లాస్టిక్ కవర్లలో సాంబారు ఆహార పదార్థాలు కూరలు ఇవన్నీ కూడా తినేసి మూటగట్టేసి వాటిని డస్ట్బిన్స్లో వేసేస్తూ ఉంటాం. ఈ కవర్లని ముఖ్యంగా పశువులు తినడం వల్ల వాటి యొక్క జీర్ణ వ్యవస్థలో అవన్నీ కూడా పేరుకుపోయి ఎక్కువ సంఖ్యలో చనిపోతున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ వంటి దేశాల్లో ఇటీవల శాస్త్రజ్ఞులు వెల్లడించినటువంటి విషయం, పాకిస్తాన్లో ఆవులు ఎక్కువగా చనిపోవడానికి వాటి యొక్క జీర్ణాశయంలో ప్లాస్టిక్ కవర్లతో కట్టలు కట్టలుగా పేరుకుపోవడం అని చెప్పేసి నిర్ధారణకు రావడం జరిగింది.
1: ఇంకా ఇప్పుడు ఈ ప్లాస్టిక్ పదార్థాల్లో పూర్తిగా మనకి వేడివేడి సాంబారు కూరలు అలాగే అన్నం పెట్టడము, తర్వాత టిఫిన్లు అవన్నీ కూడా ప్లాస్టిక్ పేపర్ వేసి అందులో వేసి ఇవ్వటము, ఇవి దీనివల్ల జరిగేటటువంటి అనర్థం డైరెక్ట్గా ఇవాళ రేపు మనకి తెలియట్లేదు అనేటటువంటి ఉద్దేశంతో మన ప్రజలందరూ కూడా ఇలా చేస్తున్నారు కదా. మరి దీనివల్ల 2 రకాలైనటువంటి నష్టాలు ఉన్నాయి. అంటే జనము ఉపాధిని కోల్పోతున్నారు. చాలామంది ఇదివరకు ఇది మనకి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా మన విస్తరాకులు కానీ అటువంటివన్నీ కూడా వాటితో తయారు చేసేటటువంటి రకరకాలైనటువంటివి అవన్నీ కూడా ఇప్పుడు పోయి ఆల్మోస్ట్ మెకనైజేషన్కి వచ్చి ఈ ఇండస్ట్రీస్ ఏ కొద్ది మంది చేతుల్లోనో ఉండి బాగా బడా బడా పెట్టుబడిదారులు కోటీశ్వరులు వాళ్ళ చేతుల్లో ఉండి వాళ్ళు విచక్షణారహితంగా వీటిని పర్యావరణము ఇవన్నీ పక్కన పెట్టండి దాని మా సంగతి దాని సంగతి మాకేంటి అని ఇలాగా కోటాను కోట్ల కొద్దీ సంచుల్ని ప్లాస్టిక్ వస్తువుల్ని మనం ఒక ప్రతినిత్యం మనం ప్రకృతిలోకి విసిరేస్తుంటే మరి భవిష్యత్ తరాల వారి తరాల పరిస్థితి ఏంటి? అసలు ఒకసారి ఈ సమస్య తీవ్రత సగటు మనిషికి అర్థం కావట్లేదా అనిపిస్తుందండి బలరామకృష్ణ గారు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనకి 100 కోట్ల మంది భారతీయులు ఉన్నారు. 100 కోట్లు 120 కోట్ల మంది భారతీయుల్లో కనీసం ఒక 70-80 కోట్ల మంది ఈ ప్లాస్టిక్ వస్తువులని ప్లాస్టిక్ క్యారీ బ్యాగులని మనం వాడుతున్నారనుకుంటే 70-80 కోట్ల డిస్పోజబుల్ ప్రతిరోజు ఒక్కొక్కరు 4, 5, 6, 7, 8 ఎన్నైనా వాడచ్చు వాళ్ళు. ఇన్ని అంటే ఇన్ని కోట్ల కొద్దీ గ్లాసులు కానీ లేకపోతే క్యారీ బ్యాగులు కానీ ఇవి కూడా తిరిగిపోయి మళ్ళీ మామూలు వ్యర్థాలతో కలుస్తున్నాయి కదా.

0: మరి ఈ సమస్య తీవ్రతని ఎందుకు గుర్తించట్లేదు? పర్యావరణవేత్తలు ఏం చెప్తున్నారు దీని గురించి? ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ వస్తువుల్లో వేడి పదార్థాలు మనం ఉపయోగించుకున్నట్లయితే కొంత ప్లాస్టిక్ దానిలో కరుగుతుంది. అంతేకాకుండా చల్లగా ఉండేటువంటి డిస్పోజబుల్ వాటర్ బాటిల్స్ని కూడా పదే పదే అంటే నిరంతరము ఒకసారి ఉపయోగించి దాన్ని డిస్కార్డ్ తొలగించి తీసేయాల్సినటువంటి బాటిల్ని పదే పదే వాడుతూ ఉండడం వలన నెమ్మది నెమ్మదిగా ఆ ప్లాస్టిక్ పాలీఎథిలిన్ అనేటువంటి పదార్థము ఆయా ద్రవ లేదా ఆహార పదార్థాల్లో కలుస్తుందండి. ఆ రకంగా కలవడము వల్ల ముఖ్యంగా క్యాన్సరు, శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులు, చర్మ వ్యాధులు, నాడీ సంబంధమైనటువంటి వ్యాధులు ఇవన్నీ కూడా కలుస్తూ వచ్చేదానికి అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్లాస్టిక్స్ని ఎక్కువగా తగలబెడుతూ ఉంటారు. అది ఇంకా మరింత ప్రమాదకరమైనటువంటి విషయం అండి. ఎందుకనంటే ఈ ప్లాస్టిక్ తగలబెట్టడం వల్ల వచ్చేటువంటి విషవాయువుల వల్ల మనం ఇందాక చెప్పుకున్నటువంటి వ్యాధులన్నీ కూడా మనకి వచ్చేటువంటి వ్యాధుల బారిన పడేటువంటి అవకాశం మనకి ఎంతగానో ఉంది. ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ వల్ల వచ్చేటువంటి నష్టాలు మనం గనక చూసినట్లయితే భూమి పొరల మధ్యన ఈ యొక్క ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా వర్షపు నీటిని భూమిలోకి ఇంకనీయకుండా భూగర్భ జలాలు కూడా తరిగిపోవడానికి కారణమవుతూ ఉన్నాయి. ఇంకొక నష్టం ఏమిటంటే ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా ఉండేటువంటి నేలల్లో చెట్లు పెరగక తద్వారా వర్షాభావ పరిస్థితులు ఏర్పడి ఉష్ణోగ్రత పెరిగి మొత్తం కూడా ఎడారిగా మారిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఇవన్నీ కూడా శాస్త్రవేత్తలు తెలుసుకున్నటువంటి విషయాల్ని ప్రజలకి సరైనటువంటి అవగాహన కలిగించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ ప్లాస్టిక్ వినియోగం మనకి ఎంత సౌలభ్యాన్ని కలిగిస్తూ ఉందో మనకి అంతకంటే ఎక్కువ కాలుష్యం వలన మనకి నష్టాన్ని కలగజేస్తుండేటువంటి విషయాన్ని ప్రజలకి ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలు, వాల్ పోస్టర్లు, ఈ రకంగా రేడియోలు, ప్రసంగాల ద్వారానైతేనే మేము ప్రజలకి తెలియజెప్పి వాళ్ళని చైతన్యవంతం చేయాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది.
1: అంటే మనం ప్రజలకి ఒక రకమైనటువంటి ఆల్టర్నేటివ్, ఇంకా వేరే ప్రత్యామ్నాయం మనం ప్రజలకి చూపించకపోతే ప్రజలు ఇది వాడుతూనే ఉంటారు కదా. ప్రత్యామ్నాయం ఏంటి? ఇది పర్యావరణానికి నష్టము కలగకూడదు, ప్లాస్టిక్ అలాగానే వినియోగించకూడదు అని చెప్పినా ఈ రోజున వినియోగించకుండా ఉండలేని పరిస్థితి అంతవరకు వచ్చేసింది. కాబట్టి ఏం చేయాలి?
0: చాలా మంచి ప్రశ్న అడిగారండి. ప్లాస్టిక్ని పూర్తిగా మనం వాడకాన్ని నిరోధించలేము, కానీ పరిమితం చేయొచ్చు. అంటే ఉదాహరణకు ప్లాస్టిక్ సంచులకు బదులుగా క్యారీ కవర్లకు బదులుగా గుడ్డ సంచుల వాడకాన్ని మనం ప్రోత్సహించాలి. ముఖ్యంగా ఈ యొక్క ప్లాస్టిక్ వ్యర్థాలని ఎక్కడ పడితే అక్కడ డస్ట్బిన్స్లో పారవేయడము లేకపోతే ఇసురి రోడ్డు భయం ప్రక్కన విసిరివేయడము అనేటువంటిది చేయకుండా ప్లాస్టిక్ వ్యర్థాలని తిరిగి రీసైకిల్, రీయూజ్ అనేటువంటి పద్ధతిలో మనం వాటిని ఉపయోగించుకుంటే కాలుష్యాన్ని నుంచి మనం నివారించుకునేటువంటి అవకాశం ఎంతగానో ఉంది. అంటే రీసైకిల్ అంటే ఏమిటంటే ప్లాస్టిక్ ఒకసారి ఉపయోగించబడినటువంటి ప్లాస్టిక్ వస్తువులు అంటే ఉదాహరణకు డిస్పోజబుల్ సిరంజులు, తర్వాత సెలైన్ బాటిల్స్, ఇటువంటివన్నీ కూడా క్యారీ కవర్లు, ఇవన్నీ కూడా రెండోసారి ఉపయోగించుకోవడానికి వీలు లేనటువంటి వస్తువులన్నింటినీ కూడా తిరిగి ఆయా వస్తువులు ప్లాస్టిక్ వస్తువుల్ని తయారు చేసుకునేదానికి వాటన్నిటిని కూడా కలెక్ట్ చేసి మరలా ఆయా ఫ్యాక్టరీలకి పంపించి ఆ రకంగా రీసైకిల్లో వాటిని ఉపయోగించుకునేటట్లుగా చేయవచ్చు అనేటువంటిది ఒకటి. రెండవది ఏమిటంటే ఈ శుభకార్యాలు, ఫంక్షన్స్లు మొదలైనటువంటి వాటిల్లో టేబుల్ పైన పరిచేటువంటి ప్లాస్టిక్ కాగితానికి బదులుగా ఒక వారం రోజుల్లోనే డిస్పోజ్ అయ్యేటువంటి మామూలు పేపర్, న్యూస్ పేపర్ లాంటి పేపర్ రోల్ ఏదైతే ఉందో దాన్ని గనక ఉపయోగించినట్లయితే అది చాలా సులభంగా నేలలో కలిసిపోయేటువంటి అవకాశం ఉందండి. అంతేకాకుండా ఈ డిస్పో గ్లాసులు, పేపర్ గ్లాసులు, డిస్పో గ్లాసులకు బదులు పేపర్ గ్లాసులు ఉపయోగించడం, ధర్మోకూల్ ప్లేట్స్ లేకపోతే ప్లాస్టిక్ కోటెడ్ ఉండేటువంటి ప్లేట్స్కు బదులుగా అరిటాకులు లేకపోతే మా ఇస్త్రాకులు మొదలైనటువంటి ఉపయోగించేటట్లు పాత పద్ధతుల్లో మనకి ప్రోత్సహించడం అనేటువంటిది చేయాలి. గతంలో ఫంక్షన్స్లో పాయసం కూడా అరటి దోనెల్లో ఇచ్చేవాళ్ళు, ఎంతో ఇష్టంగా అందరూ కూడా తీసుకునేటుండేవాళ్ళు. ఇప్పుడు ఎంత కూడా డిస్పో కప్పులు వచ్చేసాయి వాటికి కూడా. కాబట్టి వీటిని మరలా ఆ డిస్పోజబుల్ ఐటమ్స్ అన్నిటినీ కూడా వీలైనంత వరకు మనం తగ్గించడం అనేది మనం చేయాల్సినటువంటి పని. ఇంకొకటి ఏమిటంటే ప్లాస్టిక్ వినియోగంలో ఎంత సౌలభ్యం ఉందో దానివల్ల వచ్చేటువంటి నష్టాలు కూడా మనం ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు, స్వచ్ఛంద సంస్థలు అయితేనేమి, వ్యాపారస్తులైతేనేమి, ప్రజలైతేనేమి, ప్రతి ఒక్కరు కూడా దాన్ని తెలుసుకునేటట్లుగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన

0: అటువంటి ఆవశ్యకత ఉంది. క్యారీ కవర్లని వీలైనంత వరకు తగ్గించి గుడ్డ సంచులు, కర్ర సంచులు మొదలైనటువంటివి ఉపయోగించడం అనేది మనం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని. ఇంకొకటి ఏమిటంటే, ఈ ప్లాస్టిక్ పదార్థాల్లో ఉండేటువంటి పాలిమర్స్ని మోనోమర్స్గా మార్చేటువంటి రసాయనిక ప్రక్రియ కూడా అభివృద్ధి చేయాలి. ఇంకొకటి కూడా ఉంది, ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఈ మధ్య కాలంలో సేకరించేసి ఆ పనికిరానటువంటి ప్లాస్టిక్ వస్తువులన్నింటినీ కూడా ఈ తారు రోడ్లలో తారుకు బదులుగా ప్లాస్టిక్ పదార్థాన్ని వేసి రోడ్లు వేసేటువంటి పద్ధతిని కూడా కనుగొన్నారు. ఆ పద్ధతిని కూడా మనం ప్రోత్సహించినట్లయితే ఆటోమేటిక్గా ఈ ప్లాస్టిక్ కాలుష్యాన్ని మనం నివారించుకునే అవకాశం ఎక్కువగా ఏర్పడుతుందన్నమాట.
1: అంటే వీటన్నిటితో పాటు ఇంకా ప్రజలు సులభంగా చేయగలిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటిది ఈ సాధారణ చెత్తతో, అంటే మనకి జీవ సంబంధమైనటువంటి చెత్తతో ప్లాస్టిక్ చెత్తను కలపకూడదు. అతి ప్రధానమైనటువంటి సమస్య మాత్రం అదే అని పర్యావరణవేత్తలు మరి పదే పదే చెప్తున్నారండి. అంటే ఉదాహరణకి ఇంట్లో కూరగాయల తొక్కలు, లేకపోతే పండ్లవి తినేసినటువంటి వ్యర్థాలు, అన్నము, మిగతా మిగిలిపోయిన పదార్థాలు, వాటితో పాటు ఒక 4-5 ప్లాస్టిక్ కవర్లు కూడా అందులో పడేయటం వల్ల ఆ వీటిని మళ్ళీ వేరు చేయాలి అని అంటే ఇవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ మనం డస్ట్బిన్లో వేసి ఆ డస్ట్బిన్ తీసుకెళ్ళి ఊళ్ళో చెత్తకుప్పల్లో వేసి ఆ చెత్తకుప్పల్లో లక్షల కోట్ల ఈ రకంగా లక్షల కోట్ల ప్లాస్టిక్ కవర్లు కానీ మిగతా వస్తువులు కానీ సంచులు కానీ కలిసిపోవటం వల్ల దాన్ని ఎవరు విడదీయగలరు? కాబట్టి చేయగలిగినటువంటి ఒక గొప్ప సౌలభ్యం ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళ ఇళ్లలో ఒక సెపరేట్గా డస్ట్బిన్స్ పెట్టుకుని ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు సంబంధించినటువంటివి కానీ డిస్పోజబుల్ బ్లేడ్లు అయితేనే, డిస్పోజబుల్ పెన్స్ అయితేనేమి, ఏదైనా కానీ ఈ ప్లాస్టిక్ సంబంధించినదంతా కూడా ఒక విడిగా ఒక డస్ట్బిన్లో పడేసి, అలాగే మిగతా జీవ సంబంధమైనటువంటి చెత్త పదార్థాలన్నింటినీ కూడా వేరే డస్ట్బిన్లో వేసినట్లయితే ఆ ప్లాస్టిక్ కలెక్ట్ చేసుకునేటటువంటి ర్యాగ్ పిక్కర్స్ అంటారు కదా వాళ్ళు, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా మనం ఇవి ఇచ్చేస్తే వాళ్ళు రీసైకిల్ బిన్లో వాళ్ళకి దానికి అమ్ముకుని వాళ్ళు దాని ద్వారా కొద్ది డబ్బులు సంపాదించుకుంటారు. లేకపోతే ఇవి ఇంట్లో వాళ్ళు కూడా దాన్ని బయట అమ్మి కొంత డబ్బులు సంపాదించుకోవచ్చు. అది కూడా అతి ముఖ్యమైనటువంటిది. అతి ప్రధానమైనటువంటి సమస్యల్లా కూడా ఈ జీవ సంబంధమైనటువంటి వ్యర్థాలని, ప్లాస్టిక్ వ్యర్థాలని కలపటమే అని చెప్పి కదా అండి పర్యావరణవేత్తలు ఎక్కువగా చెప్తున్నటువంటిది.
0: చాలా మంచిగా చెప్పారండి. ప్రతి ఇంటిలో కూడా, ప్రతి కార్యాలయంలో కూడా, ప్రతి పాఠశాలలో కూడా వ్యర్థాలని డివైడ్ చేసేసి, అదే ఈ మధ్య కాలంలో మున్సిపాలిటీల్లో కూడా ఈ తడి చెత్త పొడి చెత్త అని చెప్పేసి చాలా ప్రాచుర్యాన్ని తీసుకొచ్చారు మున్సిపాలిటీ వాళ్ళు. ఈ తడి చెత్త అని అంటే డికంపోజ్ అయ్యేటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో, అంటే కుళ్ళిపోయి నేలలో కలిసిపోయేటువంటి పదార్థాలు, అంటే జంతు వృక్ష సంబంధ పదార్థాలన్నీ కూడా ఒక డబ్బాలో వేయమని, అంటే గ్రీన్ డబ్బాలో వేయమని, అలాగే డికంపోజ్ కానటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలు, తత్సంబంధిత ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా ఇంకొక డబ్బాలో వేయమని విడివిడిగా వాళ్ళు కలెక్ట్ చేస్తూ ఉన్నారు. మనం కూడా విధిగా ప్రతి ఆఫీసులో కూడా, ప్రతి ఇంట్లో కూడా, ప్రతి పాఠశాలలో కూడా ప్లాస్టిక్ వంటి డికంపోజ్ కానటువంటి వ్యర్థ పదార్థాల చెత్త కుండి సపరేట్గా ఏర్పాటు చేసి వాటిని సేకరించి మన ఇళ్ల దగ్గర ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ పాత వస్తువుని కొనేదానికి వస్తూ ఉంటారు కాబట్టి అలా వాళ్ళు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ముటగట్టేసి వాళ్ళకి ఇచ్చినట్లయితే అవి రీసైకిల్లో వాటిని ఉపయోగించేటువంటి అవకాశం ఉంది. ఈ ముఖ్యంగా ఈ వాతావరణ కాలుష్యాన్ని చాలా వరకు, భూ కాలుష్యాన్ని, జల కాలుష్యాన్ని చాలా వరకు మనం నివారించిన వాళ్ళం అవుతాం. ఇప్పటికైనా మనం ఈ ప్లాస్టిక్ వినియోగం వీలైనంత వరకు పూర్తిగా నిరోధించలేమనేది వాస్తవమైనటువంటి విషయము. వీలైనంత వరకు ప్లాస్టిక్ వినియోగాన్ని, క్యారీ కవర్ల వినియోగాన్ని, డిస్పోజబుల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వినియోగాన్ని పూర్తిగా తగ్గించేటువంటి ప్రయత్నం మాత్రం ప్రతి ఒక్కరూ చేసి ఈ యొక్క భూమి వేడెక్కకుండా, భూమిలో కలుషిత పదార్థాలన్నీ కలిసి జల వనరులు కూడా కలుషితం కాకుండా, ఇంకా భూమిలో ఉండేటువంటి నిల్వ ఉండేటువంటి నీరు కూడా వాటి యొక్క స్థాయి ఇంకా తగ్గిపోకుండా చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గమనించుకొని ప్లాస్టిక్ వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గిస్తారని చెప్పేసి ఆశిస్తానండి. ధన్యవాదాలు.
1: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు ప్లాస్టిక్ పెనుభూతం ఈ అంశం గురించి ఆకురాతి బలరామకృష్ణ గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం గతంలో రికార్డు చేయబడి పునఃప్రసారం చేయడం జరిగింది.
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
4: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బిఐ

0: ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బిఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
1: ఏక ప్రకార్ సే పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి.

0: అవలహరి మృదుమధుర గీతమంజరి సినీ గీతాల కార్యక్రమం.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
5: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
6: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
0: భావలహరి కార్యక్రమంలో ముందుగా అరుణ అసఫ్ అలీ గారి జయంతి సందర్భంగా వారి గురించిన విశేషాలు తెలుసుకుందాం. ప్రసిద్ధ భారత స్వాతంత్రోద్యమ నాయకురాలు అరుణ అసఫ్ అలీ గారి జయంతి ఈరోజు. 1942లో గాంధీజీ గారు జైలుకు వెళ్ళినప్పుడు క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించిన మహిళ అరుణ అసఫ్ అలీ గారు. అలాగే క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో బొంబాయిలో గవాలియా ట్యాంక్ మైదానంలో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసిన మహిళగా చిరస్మరణీయురాలుగా చరిత్రలో నిలిచారు ఈవిడ. అంతేకాదు ఢిల్లీ నగరానికి మొట్టమొదటిసారిగా మేయర్గా కూడా వీరు పేరుగాంచారు, మేయర్గా పనిచేశారు. వీరి అసలు పేరు అరుణ గంగూలీ. బెంగాలీ కుటుంబంలో జన్మించారు. భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడైన అసఫ్ అలీ గారిని వివాహం చేసుకున్నారు. వివాహానంతరం భారత జాతీయ కాంగ్రెస్లో క్రియాశీలక సభ్యురాలై ఉప్పు సత్యాగ్రహం నిర్వహించిన బహిరంగ సభలో కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంలో అరెస్టు కాబడిన అరుణ గారు ఆ తర్వాత తీహార్ జైల్లో రాజకీయ ఖైదీల పట్ల చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష కూడా నిర్వహించారు. వీరి ప్రయత్నం ఫలితంగా ఖైదీల పరిస్థితి మెరుగైంది. కానీ ఆమెను అంబాలా జైలులో ఒంటరి ఖైదుగా ఉంచారు. ఇలా స్వాతంత్రోద్యమ చరిత్రలో గొప్ప మహిళగా నిలిచారు అరుణ అసఫ్ అలీ గారు. వీరికి మరణానంతరం 1996 భారతరత్న అవార్డు లభించింది. అరుణ అసఫ్ గారి జయంతి సందర్భంగా వారి గురించిన విశేషాలు విన్నారు. భావలహరి కార్యక్రమంలో ముందుగా విందాం రుద్రనేత్ర చిత్రం కోసం. చిత్ర ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన వేటూరి గీతం, స్వరకల్పన ఇళయరాజా.

భావల హరి మృదుమధుర గీతమంజరి సినీ గీతాల కార్యక్రమం వింటూ ఉన్నారు. మీ అభిమాన మార్కాపూర్ ఎఫ్ఎం 101.5 మెగాహెర్జెస్పై శ్రోతలకు గమనిక. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రారంభ దినోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు నిర్వహించడం జరుగుతోంది. రేడియో ప్రాముఖ్యత అన్న అంశం మీద 2 నిమిషాల్లోపు మీ ప్రసంగాన్ని రికార్డ్ చేసి 8332390507 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా పంపగలరు. ఫోన్ నెంబర్ మరోసారి 8332905037 ఈ నెంబర్కు వాట్సాప్ చేయగలరు. మాకు అందిన ప్రసంగాలలో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 30 జూలై ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కి హాజరు కావాల్సి ఉంటుంది. గమనిక విన్నారు. భావలహరి కార్యక్రమంలో ఇప్పుడు వినండి డీజే దువ్వాడ జగన్నాథన్ చిత్రం కోసం ఎమ్మెల్యే కార్తికేయన్ చిత్ర ఆలపించిన ఈ పాట విందాం.

మీరు వింటున్నారు మీ అభిమాన మార్కపు ఎఫ్ఎం 101.5 మెగాహెర్ట్జెస్ పై భావలహరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటూ ఉన్నారు. ఇప్పుడు విందాం వినయ విధేయరామ చిత్రం కోసం సింహ ప్రియ హేమేష్ ఆలపించిన ఈ పాట విందాం.

భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం వింటున్నారు. 101.5 మెగాహెర్ట్జ్పై మీ అభిమాన మార్కపుర ఎఫ్ఎం ద్వారా కార్యక్రమంలో ఇప్పుడు విందాం. సూర్య ఐపీఎస్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆల్పించిన ఈ పాట విందాం.

భావలహరి మృదుమధుర గీతమంజరి సినీ గీతాల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం, సమయం 8:15 గా వస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం, ఢిల్లీ నుంచి రిలే.

0: Did England 2-1 in the second semi-final at Atalanta Stadium in USA to set up the title clash of the FIFA World Cup against Spain. The first half ended goalless, but Anthony Gordon scored the opening goal for England in the 55th minute. Argentina's Enzo Fernandez equalized in the 85th minute, and Lautaro Martinez struck in the 90th minute to complete a dramatic 2-1 comeback victory for Argentina. And in men's cricket, second one-day international of the three-match series between India and England will be played at Sophia Gardens in Cardiff today. The match will start at 5:30 p.m. Indian time. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Anuja. All the dailies have noticed the India-UK historic FTA coming into effect, setting a new path, and also the cabinet clearing major projects pushing for semiconductor chips and mobile phone production. Iran threatens regional oil blockade over US sanctions is a headline in the Hindu. Well, the paper quotes Iran saying oil and gas will either be for everyone or no one as US claims waves of strikes. As the world famous Rath Yatra in Puri begins today, President Draupadi Murmu in an op-ed in Hindustan Times has written about her childhood memory of prayers and hymns to Sri Jagannath. She has expressed her feelings saying 13 festivals are also said to be celebrated during the 12 months of the year in Kshi Kshetra. But the splendor of Rath Yatra is unique and incomparable. And finally, under the headline Power of Second Life, the Times of India writes about discarded X-ray sheets transformed into stylish dresses, orange peels creating fabric and for use for shoes refurbished for school children in Ladakh, showing India's journey towards sustainability. And with that, it's back to you, Anuja.
0: Thank you, Shagun. And now before we end the bulletin, the headlines once again. Union Cabinet clears two elevated road projects worth over 25,000 crore rupees for Varanasi in Uttar Pradesh. Railway Ministry launches new beta version of IRCTC website to make train ticket booking simpler and more user-friendly. World-famous Rath Yatra of Lord Jagannath and his two siblings begins today at Puri in Odisha. US says it launched new wave of strikes on Iran aimed at protecting vessels in Strait of Hormuz. In football, defending champions Argentina beat England 2-1 in second semi-final of FIFA World Cup to set up title clash with Spain. And in men's cricket, second ODI of three-match series between India and England to be played in Cardiff this evening. And with that, we end the morning news. Have a nice day.
2: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి జిల్లా సమాచార లేఖ.
3: బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల పరిపాలనపై రెండేళ్ల నమ్మకం పేరిట బహిరంగ సభ నిర్వహణ, వాడరేవు సముద్ర తీరంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెరైన్ అవుట్పోస్ట్ పోలీస్ స్టేషన్, జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమాలు వంటి అంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. అభివృద్ది సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలసు పార్థసారథి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన అభివృద్ది, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై రెండేళ్ల నమ్మకం పేరుతో జిల్లా కేంద్రమైన బాపట్లలో నిర్వహించిన విజయోత్సవ సభలో మంత్రి పాల్గొన్నారు. రెండేళ్ల పాలనలో జిల్లా ప్రగతి నివేదికను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ప్రకటించారు. బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెరైన్ అవుట్పోస్ట్ పోలీస్ స్టేషన్ను స్థానిక శాసనసభ్యులు కొండయ్య, జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్తో కలిసి విశాఖపట్నం రేంజ్ కోస్టల్ మెరైన్ ఐజీ జే గోపినాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కోస్టల్ మెరైన్ ఐజీ జట్టి గోపినాథ్ మాట్లాడుతూ, బాపట్ల జిల్లాలోని సూర్యలంక, వాడరేవు, రామాపురం తదితర ప్రాంతాలకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్న క్రమంలో పర్యాటకుల భద్రతా ప్రమాణాలపై దృష్టి సారిస్తున్నామన్నారు. చీరాల ప్రాంతాన్ని సుందరమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్తున్నామని చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య స్పష్టం చేశారు. చీరాలలో ప్రధాన సమస్యగా ఉన్న కుందేరు ఆధునికీకరణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ, దశల వారీగా కుందేరు కాలువ ప్రక్షాళనకు ప్రణాళిక రూపొందించామన్నారు. ఇందుకుగాను మొదటి దశగా సుమారు 5 కోట్ల రూపాయలతో ఆధునికీకరణ పనులను ప్రారంభించామన్నారు. రాష్ట్రంలో చిన్నారులు, స్త్రీల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మహిళా శిశు సంక్షేమం విభాగ ఐజీ బి రాజకుమారి అన్నారు. జిల్లా కేంద్రమైన బాపట్లలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మహిళల రక్షణపై శక్తి బృందాలు స్పందిస్తూ సత్వర సేవలు అందిస్తున్నాయన్నారు. ఆపరేషన్ ట్రేస్ ద్వారా తప్పిపోయిన 9,700 మంది స్త్రీలు, బాలికలను కాపాడి వారి కుటుంబాలతో కలిపామన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు అన్నారు. నియోజకవర్గంలోని మాట్టూరు

0: నవరం గ్రామాలలో 5.80 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రహదారుల అభివృద్ది పనులకు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో రహదారుల అభివృద్దికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన రోడ్ల నిర్మాణానికి పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. వాహన చోదకులు ద్విచక్ర వాహనాలను నడిపేటప్పుడు బాధ్యతగా హెల్మెట్ ధరించాలని, తద్వారా ప్రమాదాల నియంత్రణకు సహకరించాలని బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ అన్నారు. బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలో శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ ధరించి పోలీసు సిబ్బందితో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీసులు జరిమానాలు విధిస్తారనే భయంతో కాకుండా మీకోసం ఎదురుచూసే మీ కుటుంబం కోసం హెల్మెట్ ధరించాలని తెలిపారు. రాష్ట మధ్యప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ప్రాజెక్ట్స్ సీజీఎం కె లింగమూర్తి బాపట్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న పలు విద్యుత్ అభివృద్ది కార్యక్రమాలను అధికారులతో కలిసి పరిశీలించారు. అలాగే పీఎం సూర్యగారు పథకం కింద ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్యానెల్ వ్యవస్థలను పరిశీలించి అర్హులైన లబ్దిదారులకు పథకం ప్రయోజనాలు సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హిందూ శ్మశాన వాటికల అభివృద్ది కోసం అవసరమైన నిధులు సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని బాపట్ల శాసనసభ్యులు వేగేసన నరేంద్రవర్మ అన్నారు. బాపట్ల మండల కేంద్రం పిట్టలవానిపాలెంలో అపర కర్మల భవనం, హిందూ శ్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. మానవ జీవితంలో చివరి ప్రయాణం అత్యంత గౌరవప్రదంగా సాగాలని, ఆ సమయంలో ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. బాపట్ల జిల్లా రేపల్లెలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి మంత్రి అర్జీలను స్వీకరించారు. ఈ క్రమంలో రేపల్లె మండలం బాడెకాలువ పరిధిలో 350 ఎకరాల్లో బంజారా, పోరంబోకు భూముల్లో సాగుదారులుగా ఉన్న చిన్న రైతులకు ప్రభుత్వం ఎరువులు ఇచ్చే విధంగా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు బాపట్ల జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన సమ్మెట స్వామినాథ్, బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం శ్రోతలు, ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 0859. శ్రోతలు రెగ్యులర్గా శ్రోతలు చేస్తున్నటువంటి శ్రోతలు కాస్త విరామం తీసుకోండి, కొత్త శ్రోతలకు అవకాశం ఇవ్వాల్సిందిగా మరీ కోరుతున్నామండి. చాలామంది శ్రోతలు ఫోన్ లైన్స్ దొరకట్లేదని చాలా బాధపడుతూ ఉంటారు, మరి వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిందిగా మనవి.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలు వేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
1: శ్రోతలకు గమనిక, ఆకాశవాణి మార్కాపురం కేంద్ర ప్రారంభ దినోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల వయసు నుంచి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. రేడియో ప్రాముఖ్యత అనే అంశం మీద 2 నిమిషాల్లోపు మీ ప్రసంగాన్ని రికార్డ్ చేసి 8332905037 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా పంపగలరు. ఫోన్ నెంబర్ మరోసారి 8332905037 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా పంపగలరు. మాకు అందిన ప్రసంగాల్లో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 30 జూలై ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కు హాజరు కావాల్సి ఉంటుంది. గమనిక విన్నారు. హలో ఎఫ్ఎం కార్యక్రమంలో మొట్టమొదటి శ్రోతను పలకరిద్దాం. హలో,
4: గుడ్ మార్నింగ్.
1: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? రామ్ గోపాల్ రెడ్డి గారు. బాగున్నారా రామ్ గోపాల్ రెడ్డి గారు? ఎంతకాలం అయిందండి మీరు ఈ మధ్యకాలంలో మాట్లాడినట్లేదు కదా? ఓకే, ఏ పాట వినాలనుకుంటున్నారు? ఇవాళ

0: కక్ష మేడం,
1: కక్ష అందులో ఏ పాట అండి?
0: కక్ష
1: కక్ష అందులో ఏ పాట అండి? హలో,
0: మేడం
1: పాట ఏంటండి? అది పాట పేరు చెప్తారా? నా మనసు అనే పాట ఉంది, ఓరబ్బా అనే పాట ఉంది, తర్వాత వచ్చేసి అసలిక్కడి అనేది ఉంది, బుగ్గ మీద అనేది ఉందండి. కందిరీగతో చెప్పను. ఓకే, రాంభూపాల్ రెడ్డి గారు పాట వచ్చేస్తుంది. ఇంకా ఏమైనా కార్యక్రమాలు వింటూ ఉంటారా? ఓకే ఓకే, విందాం మరి పాట. థ్యాంక్ యూ.
0: ఓకే.

0: ముఖం మీద కాటేసి పోతాను అడిగితే చెప్పుకో కన్నిరిగని కాటు వేసిందని బొగ్గ బాచిందని.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: హలో.
5: హలో, నమస్తే మేడం.
4: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
5: మేడం బాగున్నారు? మేడం, నా పేరు పూజారి ధనంజయ్. మేడం
4: బాగున్నామండి. పూజారి ధనంజయ్ గారు, మీరు ఎంతకాలం, చాలా రోజులైంది కదా ఫోన్ చేసి?
5: అవును మేడం, చాలా రోజులు అయిపోయింది మేడం, దాదాపు ఒక 4 నెలలు 5 నెలలు అయిపోయింది.

0: గ్యాప్ తీసుకున్నారా? గ్యాప్ వచ్చిందా?
1: గ్యాప్ నేనే తీసుకున్నాను మేడం.
0: ఓకే, చాలా సంతోషం అండి. శ్రోతలందరూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే, చెప్పండి, విన్నారా? వింటూ ఉన్నారా రేడియో మార్కాపురం ఎఫ్ఎం?
1: వింటున్నా మేడం, వింటున్నాను మేడం. హరివిల్లు గానీ మన బాహోలా గారిలో మంచి పాట వినిపించారు నిన్న సారు. ఈ రోజు కూడా మంచి కార్యక్రమం కూడా వినిపించారు, చాలా బాగుంది. ధన్యవాదాలు మేడం మీకు.
0: ఓకే చెప్పండి, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: మేడం సినిమా పేరు వచ్చి రబ్బసా మేడం.
0: రబ్బసా,
1: దాంట్లో వచ్చి రాకాశి రాకాశి అనే సాంగ్ ఉంటుంది మేడం. జూనియర్ ఎన్టీఆర్ పాడిన పాట మేడం.
0: అవునా?
1: అవును మేడం.
0: జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్సా మీరు?
1: అవును మేడం, జూనియర్ ఎన్టీఆర్ గారిని, బాలయ్య బాబాని, ఈ రెండు పాటలు నేను ఎక్కువ ఇష్టపడుతుంటాను.
0: రభసా మన దగ్గర ప్రజెంట్ అయితే దొరకట్లేదండి.
1: లేదా మేడం? సరే మేడం, కంత్రి మేడం.
0: కంత్రిలో
1: దాంట్లో 1 2 3 నేను ఒక కంత్రి అనే సాంగ్ ఉంటుంది మేడం.
0: ఓకే, 1 2 3 నేను ఒక కంత్రి ఆ పాట ఉందా? తర్వాత ఇది ఐ గో క్రేజీ జంతర్ అనేది ఒకటి ఉంది, జంతర్ మంతర్. వయస్సునామీ అనే పాట ఉందండి, హిట్ సాంగ్.
1: వయస్సునామీ అనిపించింది.
0: ఓకే, వచ్చేస్తుంది మరి, విందాం. థ్యాంక్ యూ.
1: విందాం మేడం.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? వెంకటలక్ష్మి గారు. ఎక్కడి నుంచి అండి? కొత్తపల్లి. చెప్పండి వెంకటలక్ష్మి గారు, ఏ పాట వినాలనుకుంటున్నారు ఇవాళ? సర్కస్ రాముళ్ళు. మీరు చెప్పే పాట లేదండి. అమావాస్యకు అయ్యబాబోయ్, అక్కా చెల్లెలు, ఓ భజ్య గణపయ్య, సూర్యుడు అనే పాట ఉంది, వినిపించమంటారా? అదే సినిమాలో మంచి పాట. సర్దార్ పాపారాయుడు కావాలా? మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. అవునా, సర్దార్ పాపారాయుడులో ఒక మంచి హిట్ పాట వింటారా? ఏ పాట కావాలి? అందులో ఉయ్యాలకు అనే పాట ఉంది, వేయమంటారా? 1900. ఓకే, వచ్చేస్తుంది, వినేయండి అమ్మా. శ్రోతలందరి కోసం పాట వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.

0: హలో
1: హలో,
0: హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే. మేడం లక్ష్మీదేవి,
0: లక్ష్మీదేవి గారు ఎక్కడి నుంచి అండి?
1: కొత్తపల్లి.
0: కొత్తపల్లి. చెప్పండి లక్ష్మీదేవి గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: పెళ్లి చేసుకుంటా ఉంటాతో ఉండా, నువ్వేమి చేసావు నేరం, నిన్నెక్కడుంచింది పాపం. ఆ పాట
0: పొద్దున్నే అలాంటి బాధాకరమైన పాటలు కోరకూడదు కదా లక్ష్మీదేవి గారు. మంచి పాట, దానిలో కోకిల కోకిల అనే పాట ఉంది, మంచి హిట్ సాంగ్, అది విందాం.
1: కలిసి ఉందాం రాలంటే మ్యామ్,
0: కలిసి ఉందాం రానా?
1: మనసు మనసు కలిసిపోవేది.
0: ఇప్పుడు అనిపించారు లక్ష్మీదేవి గారు లాగా, ఎందుకంటే మనం అర్లీ మార్నింగ్ హుషారుగా పనులు చేసుకుంటూ పాటలు వింటూ పనులు చేసుకోవాలి, బాధపడుతూ పనులు చేయలేం కదా కదా. మంచి పాట అండి, మనసు మనసు పాట. మరి ఎంతకాలమైంది మీరు ఫోన్ చేసి?
1: ఏం చేసి అనాలేదు మేడం.
0: అయితే కాస్త గ్యాప్ ఇవ్వండి, ఒక వారం 10 రోజులు వింటూ ఉండండి రేడియో. ఫోన్ చేయటం మాత్రం ఒక వారం మాకు చేయండి, అందరు శ్రోతలకి చెప్తూ ఉన్నాము. ఓకేమ్మా, విందాం మరి పాట. థ్యాంక్ యూ.

0: హలో ఎఫ్ఎం కార్యక్రమం వింటున్నారు శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి మార్కాపురం కేంద్ర ప్రారంభ దినోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు నిర్వహించడం జరుగుతోంది. రేడియో ప్రాముఖ్యత అన్న అంశం మీద 2 నిమిషాలలోపు మీ ప్రసంగాన్ని రికార్డ్ చేసి 8332905037 అనే వాట్సాప్ నెంబర్కి మీ ఆడియో రికార్డ్ పంపవలసి ఉంటుంది. ఫోన్ నెంబర్ మరొకసారి 8332905037 ఈ నెంబర్కి వాట్సాప్ చేయవలసి ఉంటుంది. మాకు అందిన ప్రసంగాల్లో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 30వ తేదీ ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కు హాజరు కావాల్సి ఉంటుంది. గమనిక విన్నారు. హలో ఎఫ్ఎం కార్యక్రమంలో తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: రవికుమార్ మేడం, భక్తిని రవికుమార్, శ్రీకాకుళం జిల్లా వద్రకొత్తుంది.
0: ఓకే, రవికుమార్ గారు ఏం చేస్తుంటారు మీరు?
1: వ్యవసాయం మేడం.
0: వ్యవసాయం, ఓకే. చెప్పండి, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: ఈరోజు సుఖ దుఃఖాలు చిత్రం నుంచి పాట కావాలి మేడం.
0: సుఖ దుఃఖాలు, ఓల్డ్ సాంగ్స్ బాగా వింటారా?
1: జానకి పాటిన పాట మేడం.
0: ఓ, జానకమ్మ గారికి ఇవాళగా ఆ పాట వినాలనిపించింది. అందులో ఏ పాట అండి? మంచి పాట అండి, బాగా నెమ్మది, చాలా హమ్ చేయటం కూడా చక్కగా చెప్తున్నారు మీరు, బాగా చెప్పారు, బాగా రేడియో శ్రోత అనిపించారు. మంచి పాట విందాం మరి. థ్యాంక్ యూ అండి.
1: థ్యాంక్ యూ.

0: రవికుమార్ గారు ఈ పాట పాడింది పి సుశీల గారండి, సుఖదుఖాలు చిత్రంలో. మరి శ్రోతలు గమనించగలరు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్నా మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
0: శ్రోతలకు గమనిక. ఆకాశవాణి మార్కాపురం కేంద్ర ప్రారంభ దినోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు నిర్వహించడం జరుగుతోంది. రేడియో ప్రాముఖ్యత అన్న అంశం మీద 2 నిమిషాలలోపు మీ ప్రసంగాన్ని రికార్డ్ చేసి 8332905037 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా పంపగలరు. ఫోన్ నెంబర్ మరొకసారి 8332209-0507. ఈ నెంబర్కు మీరు రికార్డ్ చేసిన ఆడియో రికార్డ్స్ పంపవలసిందిగా కోరుతున్నాం. మాకు అందిన ప్రసంగాల్లో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు జూలై 30వ తేదీ ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కు హాజరు కావాల్సి ఉంటుంది. గమనిక విన్నారు. హలో
4: హలో
0: హలో నమస్తే అండి.
4: నమస్తే అండి.
0: ఎవరు మాట్లాడుతున్నారమ్మా?
4: మార్కాపురం నుంచి వెంకట సాయి మాట్లాడుతున్నాను అండి.
0: ఓకే సాయి గారు, ఇంతకుముందు మాట్లాడారా మీరు?
4: ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్ లో పార్టిసిపేట్ చేశాను.
0: నా చాలా రోజులు అయిందండి, అందుకని కొత్తగా ఉంది మీ వాయిస్. ఓకే, ఏం చేస్తుంటారు మీరు?
4: నేను టీచర్ అండి.
0: ఓకే ఓకే మేడం, చెప్పండి ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
4: ఈరోజు మా పిల్లల కోసం శ్యామ్ సింగరాయ నుంచి.
0: శ్యామ్ సింగరాయ?
4: అవునండి.
0: ఓకే, మిగతా కార్యక్రమాలు వింటూ ఉంటారా మేడం?
4: వింటుంటామండి.
0: ఏం వింటుంటారు ఎక్కువగా?

0: 이쪽이랑 같이 생각한다면 프랑스 인간다면 뉴스 인간다면
1: ஓகே
0: பாடுறப்பாடுறப்பாடு இருந்தால்
1: అవునులే ఓకే మరి శామ్సంగ్ రాయలు పాట ఏంటండి? ఓకే ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది. ఉన్నారా మీ పిల్లలు?
0: ఉన్నారండి,
1: వాళ్ళు వింటారు కదా.
0: వింటారు.
1: ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. విందాం పాట. థ్యాంక్ యూ.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: ధనలక్ష్మి మేడం,
0: ధనలక్ష్మి గారు. ఎక్కడి నుంచండి?
1: మార్కాపురం మేడం.
0: మార్కాపూర్ నుంచి. ఓకే, చెప్పండి ధనలక్ష్మి గారు, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?

0: రాంబాయి సినిమాలో పాట మేడం.
1: రాజు వెడ్స్ రాంబాయినా? ఎప్పుడుదండి ఈ మూవీ, కొత్తదా?
0: కొత్తదే మేడం.
1: అదైతే మన దగ్గర లేదండి. రాజాది గ్రేట్ ఉంది. ఇంకోటి ఏదైనా చెప్తారా?
0: వర్షం సినిమాలో పాట.
1: వర్షంలో, వర్షంలో ఏ పాట అండి?
0: నువ్వు వస్తానంటే నేను వద్దంటాను ఆ పాట. చిలుకు రవ్వలో చిలుకు.
1: ఓకే, ఏం చేస్తుంటారు మీరు?
0: ఖాళీనే మేడం.
1: రేడియో బాగా వింటారా?
0: వింటాను మేడం.
1: ఎక్కువగా ఏమి, ఎక్కువగా మీకు ఇష్టమైన కార్యక్రమం ఏంటి?
0: ఈరోజు వినలేదు మేడం, మామూలుగా రోజు వింటాం, ట్రై చేస్తాం.
1: ఓకే, రెగ్యులర్గా వింటూ ఉంటారు.
0: వింటాను.
1: నీటి ముల్లై అనే పాట ఉంది, లంగా ఓణి అనే పాట ఉంది. ఎన్నాళ్ళకి గుర్తొచ్చావు అని కదా మీరు అడిగింది. ఓకే, వచ్చేస్తుందమ్మా పాట విందాం మరి. థ్యాంక్ యూ.
0: ఓకే.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్
0: నడుగుల కామరా
1: సై బాల్
0: బురద పుల్ల
1: సై బాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
3: హలో
4: హలో
3: హలో అమ్మా.
4: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: నా పేరు ఓబయ్ అమ్మా.
4: ఓబయ్ గారు ఎక్కడి నుంచి? ఓకే చెప్పండి, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
3: నాకు పాత సినిమా ఆత్మీయులు పిక్చర్, నాగేశ్వర పిక్చర్ కావాలి అమ్మా. పాట
4: ఆత్మీయులు ఏ పాట అండి?
3: దిండమేనా దిండి బేట పాట పాట ఉందమ్మా.
4: ఆత్మీయుల్లోనే పాట?
3: ఆత్మీయులే పాతది, ఆత్మీయులు.
4: దాంట్లో కళ్ళలో పెళ్లి పందిరి అనేది ఒకటి ఉంది, అన్నయ్య కళ్ళలేనే పాట ఉంది, అమ్మ బాబాయ్ నమ్మరాజు అనే పాట ఉంది. మీరు చెప్పే పాట అయితే లేదండి అందులో. అమ్మ బాబాయ్ నమ్మరాజు బాగుంటుంది కదా పాత పాట, విందామా?
3: ఓబయ్
4: గారు విందాం మరి పాట. థ్యాంక్ యూ.
3: సరే అమ్మా, థ్యాంక్ యూ.

0: శ్రోతలకు గమనిక. ఆకాశవాణి మార్కాపురం కేంద్ర ప్రారంభ దినోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు నిర్వహించడం జరుగుతోంది. రేడియో ప్రాముఖ్యత అనే అంశం మీద 2 నిమిషాలలోపు ఈ ప్రసంగాన్ని రికార్డ్ చేసి 8332905037 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా పంపగలరు. ఫోన్ నెంబర్ మరోసారి 8332905037. మాకు అందిన ప్రసంగాల్లో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 30 జూలై ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కు హాజరు కాగలరు. గమనిక విన్నారు. హలో, నమస్తే అండి.
1: నమస్తే మేడం. కళ్యాణి మేడం గారు,
0: చెప్పండి. సాల్మన్ గారు,
1: బాగున్నారు మేడం?
0: బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం.
0: ఓకే, చెప్పండి. వాళ్ళు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: బిగ్ బాస్ నుంచి మేడం.
0: బిగ్ బాస్.
1: ఈ పాట మేడం చాలా వెంకటేష్, సీమకుర్తి, ఆర్లగడ్డ పోలయ్య, చిన్నప్ప, అశోక్, డైవర్ బాబు,
0: నీలాటి రేవు అనే పాట.
1: అవును మేడం, నీలాటి రేవు కథ తానాలు.
0: ఓకే, వచ్చేస్తుందండి పాట. థ్యాంక్ యూ. ఇవాళ లాస్ట్ కలర్ మీరే. ఓకే
1: ఓకే ఓకే మేడం.

హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కప్రం కేంద్రం.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
1: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
4: ఏక ప్రకార్ సే పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 1-4-5-5-5 पर कॉल करें।
1: మార్చండి మార్చండి అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా

0: రండి.
1: మహిళా భారతి కార్యక్రమంలో ఇప్పుడు విందాం, స్త్రీల సమస్యలు పరిష్కరించేదెవరు? ఈ అంశం గురించి శ్రీమతి ఎస్ మాధవి గారి ప్రసంగం.
2: భూమిపై సృష్టికర్తగా వెలుగొందుతున్న స్త్రీలు నిజముగా బ్రహ్మదేవునిలాగానే పూజలు లేకుండా ఉన్నారు. పూజలు చేయకపోయినా పర్వాల, కనీసం జీవితమైనా కొనసాగితే సృష్టి నిలబడుతుంది. కానీ నేడు స్త్రీలు ఎన్నో రకాలుగా అన్ని వయసులలోనూ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎత్ర నార్యంతు పూజ్యతే రమంతే తత్ర దేవత అన్నట్లు, ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారట. ఈ వాక్యం ఏ వేదకాలం నాటిదో కానీ ఏ యుగములోనూ స్త్రీలను పూజించిన సందర్భాలు మన గ్రంథాలు పురాణాలలో ఎక్కడా కనపడలేదు. వేద పురాణ ఇతిహాసాలలో మైత్రేయి, గార్గి, లోపాముద్ర, విశ్వావర మొదలగు మహిళామణులు విద్యావేత్తలుగా మన్ననలు అందుకున్న ఘటనలు మాత్రం కనబడుతున్నాయి. పైగా ప్రతి యుగములోనూ గ్రంథాలు పురాణాలు అన్నీ స్త్రీలనే ప్రధాన వస్తువుగా చేసి ప్రతి యుద్ధానికి స్త్రీలే కారణమన్నాయి. మధ్యయుగం నుండి స్త్రీలు మరీ ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్నారు. మనుస్మృతి చెబుతున్నట్లు స్త్రీలు వంటింటికే పరిమితమైనారు. ఆ కాలంలోనే కన్యాశుల్కం, బాల్య వివాహాలు, సతీ సహగమనం మొదలైన సమస్యలను ఎదుర్కొన్నారు. బ్రిటిష్ వారి కాలం నుండి కొంత స్వేచ్ఛ మహిళలు అందుకున్నారు. ప్రధానంగా కుటుంబాన్ని ఎదిరించి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. స్వతంత్ర పోరాటంలో స్త్రీలు ప్రత్యేక సమస్యలేమీ ఎదుర్కొన్నా ఒకే జట్టుగా స్వరాజ్యకాంక్షతో ముందున్నారు. స్వాతంత్రానంతరము స్త్రీలు ఎన్నో హక్కులు పొందారు. సమానత్వం స్త్రీ పురుషుల మధ్య ఏర్పడినది. తద్వారా మహిళలు విద్యావంతులైనారు. అవగాహన పెంచుకున్న తల్లిదండ్రులు తమ స్త్రీ సంతానాలను కూడా విద్య నేర్పించారు. విదేశీ విద్యా విధానం కొంత ఉపాధి పొందటానికి, పరిశ్రమలలో, ఫ్యాక్టరీలలో, ఆఫీసులలో పని చేయడానికి తోడ్పడినది. ప్రభుత్వం మహిళలకి రిజర్వేషన్లు ఇవ్వడంతో అన్ని రంగాలలోనూ మహిళలు తమ ప్రతిభను కనబరుచుకున్నారు. నేటి కాలంలో అన్ని విధాల అభివృద్ధి చెందిన మహిళలు ప్రభుత్వం మహిళలకు విద్య, ఉద్యోగ, వృత్తి, రాజకీయ రంగాలలో అభివృద్ధిని దాటి ప్రగతి పదంలోకి నడిపిస్తున్నది. విద్యా విషయంలో రియంబర్స్మెంట్ నేటి ఉన్నత విద్య నేర్చుకునే మహిళలకి ఒక ఆసరా అయినది. అభివృద్ధితో పాటు సమస్యలు పెరుగుతున్నాయి. అవగాహన లోపంతో సమస్యలు పెరుగుతున్నాయి. ఎన్నో కష్టాలకు ఓర్చి తల్లిదండ్రులు అమ్మాయిలకు విద్య నేర్పిస్తుంటే విద్యా సమయంలో ఏదో చిన్న మాట పట్టింపుతో తమ బంగారు భవిష్యత్తును వారే కాలరాసుకుంటున్నారు. ప్రధానంగా నేడు స్త్రీలను, అందున యుక్త వయస్కులను వేధిస్తున్న స్థితి, అనుసరిస్తున్న మార్గం ఆత్మహత్య. ఆత్మహత్య చేసుకోవాలి అని ఎన్నిసార్లు అనుకుంటే అన్ని జన్మల్లోనూ పాపం అనుభవిస్తామట. ఇది మన వేదాంత సారం. మరి ఆత్మహత్య చేసుకోవటం పాపం అని భారతీయ సంస్కృతిలోని వేదాలు చెబుతున్నాయి. అది సమాజానికి ఎంత వినాశనమో మన గ్రంథాలు పురాణాలు చెబుతున్నాయి. ఆత్మహత్య చేసుకున్న విషయాలను, దాని పూర్వాపరాలను నేడు విస్తరిస్తున్న అన్ని మీడియాలు బట్టబయలు చేస్తున్నాయి. అదే సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి సమస్యను పరిష్కారం దొరకకపోగా ఆత్మహత్య మార్గముగా కనపడుతుంది. మీడియాలు ఆత్మహత్యనే కార్యకలాపాన్ని అసలు ప్రకటించకూడదు. సమస్యకు తేలికైన పరిష్కారం ఆత్మహత్యగా భావిస్తున్నారు. నిజానికి ఆత్మహత్య వ్యక్తిని, సమాజాన్ని, ముందు తరాల వారిని ఎంతో క్షోభకు గురిచేస్తుంది. ఈ చర్య కొనసాగకుండా స్త్రీలే ఎన్నో చర్యలు తీసుకోవాలి. తాము ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి నవమాసాలు మోసి కనిపించిన సంతానం తమ కళ్ళ ముందు రాలిపోతుంటే ఈ సంఘటన ప్రతి వ్యక్తి, ప్రతి తల్లి తమ పిల్లలకు రాకూడదని ముందు జాగ్రత్తతో తమ సంతానం పట్ల శ్రద్ధ కనపరచాలి. ప్రతి చిన్న విషయంలో ఆందోళనకు గురయ్యే సంతానమును ప్రత్యేక శ్రద్ధతో వారిని చూసుకోవాలి. పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు వారికి ధైర్య సాహసాలు కనబరిచిన కథలను తెలియచేయాలి. ఓటమి జీవితానికి ఎలాంటి అనుభవాన్ని ఇస్తుందని తెలియచేయాలి. ఎంతటి సమస్య అయినా సానుకూలతతో సాధించబడుతుందని, ఓర్పు, సహనం ఎంతో అవసరమని, కొంత సమయం ఎదురుచూస్తే పరిష్కార మార్గం కనబడుతుందని చెప్పాలి. ఏ విషయంలోనూ తమ పిల్లలను ఇతరుల సంతానముతో పోల్చరాదు. సంతానానికి అన్నీ అందించాలని, ఏది కోరితే అది ఇవ్వాలని తల్లిదండ్రులు వారికి అన్నీ అందిస్తున్నారు. కానీ పిల్లల మానసిక స్థితిని గుర్తించలేకపోతున్నారు. కారణం తల్లిదండ్రులకు సమయం లేకపోవటం. బంగారు భవిష్యత్తు పిల్లలకు అందించాలి అంటే వారికి సమాజాల్లో ఒక హోదా కల్పించాలంటే

ముఖ్యం. ధనం కొరకు రేయింబవళ్లు కష్టపడుతున్నారు. పిల్లలకు మధుర ఫలాలు అందించడానికి తల్లిదండ్రులు మానులుగా మారితే ఉపయోగం ఉండదు. నీడనిచ్చే చెట్టు కావాలి. ఆ చెట్టు నీడలో తమ పిల్లలను మానవత్వం ఉన్న పిల్లలుగా, ధైర్య సాహసాలు గల పిల్లలుగా, సామాజిక రక్షకులుగా ఉండేలా చూడాలి. ఆత్మహత్య పిరికితనానికి సంకేతంగా చెప్పాలి. స్త్రీలను వేధిస్తున్న మరొక సమస్య హత్య. ఎంతోమంది స్త్రీలు పసి వయస్సు నుండి వివిధ రకాలుగా హత్యలకు గురవుతున్నారు. హత్య చేయడం మానవంలోని కర్కశత్వానికి పరాకాష్ఠ. వరకట్న వేధింపులు, లైంగిక వేధింపులు, ప్రేమ వేధింపులు మహిళలను ఆత్మహత్యలకు పాల్పడేలా చేస్తుంటే, ఇవి చాలవన్నట్లు హత్య చేయడం, గాయాలు చేయడం, యాసిడ్ పోయడం, పైనుంచి తోసివేయడం, అంతేకాక కూతురికి జన్మనిచ్చినదని భార్యను చంపటం, అమ్మాయి పుట్టిందని పసికందును చంపటం లేదా పారవేయడం, పాప పుట్టిందని భార్య పిల్లలను వదిలిపెట్టడం, ఈ చర్యలన్నీ సృష్టికర్తలైన స్త్రీలు అనుభవిస్తున్న కష్టాలు. స్త్రీలైనందుకు ఈ కష్టాలు అనుభవిస్తున్నారు. మహిళలను ప్రధానంగా వేధిస్తున్న మరొక సమస్య మహిళల వివక్షత. స్త్రీ పురుషులు సమానమని మన భారత రాజ్యాంగం 5వ 15వ ఆర్టికల్ ఉద్యోగ నియామకంలో భేదం చూపరాదని, 16వ ఆర్టికల్ వేతనాల విషయంలో వివక్షత ఉండకూడదని, 39వ ఆర్టికల్ పేర్కొన్న కొన్ని రకాల క్రింది స్థాయి ఉద్యోగులలో రోజు కూలీలలో మహిళల వివక్షత ఉండకూడదని తెలియజేస్తున్నాయి. మహిళలు ఈ వివక్షతకు మాత్రం గురి అవుతూనే ఉన్నారు. స్త్రీలకు ఉద్యోగ ప్రదేశాలలో మీకెందుకండి ఉద్యోగాలు, హాయిగా ఇంట్లో ఉండక, ఇలాంటి అంశాలను మహిళలను ప్రమోషన్లకు దూరం చేస్తున్నాయి. రాజకీయాలలో రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ వెనుక ఎవరో ఒకరి అండతోనే స్త్రీ రాజకీయ ప్రవేశం చేస్తుంది. నేడు చాలా ఎక్కువ రిజర్వేషన్లు ఉన్న స్థానిక సంస్థలలో స్త్రీలు అధికంగా ప్రవేశించిన వారి తండ్రి లేదా భర్త పెత్తనంతో జరుగుతుంది. పెత్తనం వారిది, పదవి వీరిదిలాగా. వృద్ధాప్యంలో మహిళలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒంటరి మహిళలు ఆర్థిక సహకారం లేని వారైతే, తమ బిడ్డలే తమను ఆదుకోకపోతే ఎన్నో రకాల బాధలు పడుతున్నారు. వృద్ధాశ్రమాలలో చేరటానికి ఉచిత వృధా ప్రయాసాలు పడుతున్నారు. వృద్ధాశ్రమాలు లేవు. కొంత డిపాజిట్ కట్టాలి, నెల నెల కొంత ధనం చెల్లించాలి. భర్త నుండి, బిడ్డల నుండి దూరమైన వృద్ధ స్త్రీలు ఏ విధంగా బ్రతకలేక అవస్థలు పడుతున్నారు. మహిళలకు ఏ విధమైన ఆర్థిక స్వాతంత్రమూ లేదు. జీవితంలో చాలా భాగం పని మనుషులలాగా జీవిస్తున్నారు. కానీ ఏ రోజు మహిళ ఈ భారం నేను మోయను అనుకోదు. అది తన బంధము, బాధ్యత అనుకుంటుంది. స్వార్థం కలిగి ఉండక వృద్ధాప్యంలో బాధపడుతుంది. ఇన్ని రకాల స్త్రీల సమస్యలకు కారణం ఏమిటి? స్త్రీల సమస్యలను కారణమైన వారు ఎవరు? స్త్రీల సమస్యలను ఎవరు పరిష్కరించాలి? సంస్కృతికి, సమస్యలకు దగ్గర సంబంధం ఉన్నదా? మన దేశంలో స్త్రీలు మన సమాజంలోని నేటి సమస్యలకు పరిష్కారం చెప్పగలుగుతారా, లేదా ప్రభుత్వం పరిష్కరించాలా? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే సమాధానం, స్త్రీలే తమ సమస్యలు పరిష్కరించుకోవాలి. ఎందుకంటే ప్రతి ఇంట్లో సంతానానికి జన్మనిచ్చి ఆ ఇంటి భారం కుటుంబపరంగా స్త్రీనే మోస్తుంది. ఆర్థిక పరంగా బాధ్యతలు నిర్వహించేది తండ్రి, భర్త, కొడుకులే కావచ్చు. కానీ సంఘపరంగా కుటుంబం మంచి చెడ్డలు చూడవలసిన కర్తవ్యం స్త్రీలదే. తమ కొడుకుకు వివాహం చేసిన తర్వాత తన ఇంటికి వచ్చిన కోడలు తనలాగే స్త్రీ అని, తన కూతురు లాంటిదని మమకారం పెంచుకోవాలి. తనకు మనవడు లేదా మనవరాలైనా ఒకటే అనుకోవాలి. కానీ నేడు అలా జరగటం లేదు. తన కోడలు ఎవరో పరాయి అన్నట్లు చూస్తున్నారు. వరకట్న సమస్య స్త్రీ వల్లనే పెరుగుతోంది, స్త్రీ వల్లనే తగ్గుతుంది కూడా. అలాగే తనకు మనవడే కావాలి అనుకోవటం, భర్త పాత్రలో ఉన్న కొడుకు ఒకంత వేదభావం చూపించటానికి సిద్ధపడతాడు. ఏదో ఆడపిల్ల అయితే భారం పెరుగుతుంది అని అమ్మాయిని చంపటానికి, వదిలించుకోవటానికి ఇష్టపడతాడు. అదే తల్లి ఎవరైనా ఒకటి అనే భావం తన బిడ్డ మనసులో ప్రవేశపెడితే ఏ విధమైన భ్రూణ హత్యలు, శిశు హత్యలు సమాజంలో జరగవు. పైగా బిడ్డకు జన్మనివ్వటంలో లింగ నిర్ధారణ పూర్తిగా మగవారిపై ఆధారపడే అంశం. ఈ విషయాన్ని స్పష్టంగా తెలియచేయాలి. స్త్రీ తప్పు లేదని, జన్మనివ్వటం మాత్రమే స్త్రీ పని అని, అమ్మాయి అయినా అబ్బాయి అయినా పురుషులలో ఉండే క్రోమోజోముల పని అని ఆలోచించి వారి మధ్య అపార్థాలు తొలగించాలి. ఈ అంశం

0: స్త్రీ భ్రూణ హత్యలను తగ్గించడానికి స్త్రీలే పరిష్కరించిన వారవుతారు. స్త్రీలు తమ పిల్లల విషయంలో మొదటి నుంచి తమ ప్రాంత సంస్కృతిని తెలియచెప్పాలి. ఈ సంస్కృతి ఆధారంగానే మనం జీవిస్తున్నామని, మానవులను జంతువుల నుండి వేరు చేసేది సంస్కృతి అని, ఆ జంతు ప్రవర్తన మనకు వద్దు అని తమ మగ సంతానానికి చెప్పాలి. తమ కుమార్తెల విషయంలో వేషధారణ, భాషలు, జీవన శైలి, సంప్రదాయ అలవాట్లు నేర్పించాలి. సంప్రదాయం మనకి గౌరవం పెంచుతుంది అని చెప్పాలి. ఎవరో పక్కింటావిడ బిడ్డ విదేశాలలో ఈ డ్రెస్ వేస్తుంది, ఇలా ఉంటుంది అని తమ బిడ్డను వేరే దేశాల్లో మాదిరిగా తయారు చేస్తే ఆ బిడ్డ ఎలా జీవించాలో అర్థం కాక బాధపడుతుంది. ఎప్పుడో ఆ దేశం వెడదాము అని ఇప్పుడే అలా తయారై నలుగురిలో నవ్వుల పాలు అవ్వటం బాధాకరం. పైగా మన సంస్కృతిని తోలనాడినట్లు అవుతుంది. విశేషమేమంటే, ఏ దేశంలోనైనా మన భారతీయ సంస్కృతిని చాలా సమర్థవంతంగా, సంతోషముగా, నిరభ్యంతరంగా ఉపయోగించుకోవచ్చు. మన పద్ధతులలోనే ఎక్కడైనా జీవించవచ్చు. మన సంస్కృతికి, వేషధారణకు విదేశీయులు కూడా గౌరవం ప్రకటిస్తున్నారు. విదేశాలలో ఉండే జీవన విధానం అనుసరిస్తూ విదేశీ రిహార్సల్స్ మన దేశంలో వేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మన అమ్మాయి ఎంతో క్షేమంగా ఉండాలి, అంతే సంప్రదాయంగా పెంచాలి. అలాగే మన అబ్బాయిలకి, అమ్మాయిలకి సెల్ ఫోన్లు, కంప్యూటర్ చాటింగ్లు విపరీతం చేయవద్దు అని చెప్పాలి. ముఖ్యంగా చదువు నిమిత్తం వెళ్ళి హాస్టళ్లలో విద్యకు సంబంధించిన విషయంలోనే శ్రద్ధ వహించమని చెప్పాలి. జీవితం ఒక్కటే అని, దానిని సరిగా జీవించాలి అని, హత్యలు, ఆత్మహత్యలు, దాడులు వద్దు అని, జీవితాన్ని సక్రమంగా జీవించండి అని ఎల్లవేళలా తెలియచేయాలి. అన్ని విషయాలను ఉగ్గుపాలతో తల్లి మాత్రమే తెలియచేయగలదు. అమ్మ చేతిలోని బొమ్మలమే మనమంతా అని ఇష్టం వచ్చినట్లు మార్చుకోవచ్చు. మరొక ప్రత్యేక అంశం ఏమంటే, నేడు హత్యలు, ఆత్మహత్యలు, ఎన్నో ఘాతుకాలు జరుగుతున్నవి ఉన్నత విద్య అభ్యసించే వారిలోనూ, ఆ ప్రదేశాలలోనే మాత్రమే, అది ఖరీదైన విద్యను అందించే ప్రదేశాలలోనే కనపడుతున్నాయి. పాతకాలం విద్యలలో, పాత పాఠశాలల్లో కనపడటం తక్కువగా ఉంది. కారణం, అన్ని సదుపాయాలు, విలాసాలు ఉండి విదేశీ మోజు రిహార్సల్స్ వేయటం. ధనం మూలం ఇదం జగత్ అన్నట్లు అన్నింటా ధనం ప్రధానమైన పాత్ర పోషిస్తున్నది. ఆ ధన సంపాదనలో ఎక్కువ సమయం కుటుంబంలోని సభ్యులందరూ కుటుంబం బయటే గడుపుతున్నారు. ఏదో ఒక చిన్న పనిలో అయినా చేరి ధనం సంపాదిస్తున్నారు. అన్ని అవసరాలకు ఈ ధనం వినియోగించుకుంటున్నారు. ఎక్కువ సమయం బయటే గడపటం వలన కుటుంబ బంధాలు, ప్రేమలు, అభిమానాలు తగ్గుముఖం పడుతున్నాయి. సామాజిక సౌఖ్యాలు పెరుగుతున్నాయి. తల్లిదండ్రులు చెప్పే మంచి మాటలు వినకుండా తాత్కాలిక ప్రలోభాలకు లొంగుతున్నారు. తల్లిదండ్రులకు వారి పని ఒత్తిడిలో మంచి విషయాలు చెప్పే సమయం ఉండటం లేదు. అనుభవజ్ఞుల మాటలు వినకుండా అనుభవంతోనే అన్ని తెలుసుకుంటున్నారు. అన్యాయాలు, అక్రమాలు తట్టుకోగలిగే శక్తి వారు సమాజంలో సర్దుకుపోతున్నారు. లేని సందర్భాల్లో విపరీత నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనికి తోడు టీవీ సీరియళ్లలో కూడా ఏ విధమైన మంచితనం లేకుండా మనిషిని ఏ స్థాయిలో హింసించాలో, ఎలా బాధ పెట్టాలో స్పష్టంగా తెలుపుతున్నాయి. వందలాది సీరియల్స్ ఇలాంటి సన్నివేశాల్లోనే తమ కథలు నడుపుతున్నాయి. వారి ధనదాహానికి బలి అవుతున్న అమాయక ప్రేక్షకులు నిజం తెలుసుకోవాలి. చాలా చిన్న వయసులో స్త్రీలు, పురుషులు ఎలాంటి ద్వేష విద్వేషాలతో నాటకాలు వేస్తున్నారో ఆ సీరియల్లో ఉంటుంది. సీరియల్స్ చూస్తున్న పెద్దలు సైతం ఉద్రేకాలకు లోనవుతున్నారు. ఇక మిగిలిన వారు, ఇలా ఎన్నో సమస్యలు సమాజంలో స్త్రీలు ఎదుర్కోవటానికి కారణమవుతున్నాయి, కానీ పరిష్కరించే అంశాలే తక్కువగా ఉన్నాయి. కనుక అమ్మ ఈ దేశమాత బిడ్డలం అందరం బాగుండాలని, తన బిడ్డలని సక్రమంగా పెంచాలి. సమస్యకు కారణం స్త్రీ కాకుండా ఉండాలి. సమస్యను పరిష్కరించేది స్త్రీలై ఉండాలి.
1: మీరింతవరకు స్త్రీల సమస్యలు పరిష్కరించేదెవరు ఈ అంశం గురించి శ్రీమతి ఎస్ మాధవి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం.

శ్రోతలకు గమనిక. ఆకాశవాణి మార్కాపురం కేంద్ర ప్రారంభ దినోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు నిర్వహించబడుతున్నాయి. రేడియో ప్రాముఖ్యత అన్న అంశం మీద 2 నిమిషాలలోపు మీ ప్రసంగాన్ని రికార్డ్ చేసి 8332905037 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా పంపగలరు. మాకు అందిన ప్రసంగాల్లో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 30 జూలై ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కి హాజరు కావాల్సి ఉంటుంది. ఫోన్ నెంబర్ మరొకసారి 8332905037. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని లలిత గీతాలు వింటారు.

ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కప్రం కేంద్రం, సమయం 10 గంటలుగా వస్తోంది. మరికొంచెం

ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కపురం కేంద్రం, సమయం 10 గంటలుగా వస్తోంది. మరికొంచెం సేపట్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

రామకృష్ణ పాడిన పాటను కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సతీష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా కట్ల, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట

తర్వాత వినండి. అడవి దొంగ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట గీత రచన వేటూరి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు బుచ్చిరెడ్డిపాలెం నుంచి తుమ్మలచెర్ల గోపీనాథ్ గారు.

ముద్దుల మామయ్య చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, గీత రచన సి నారాయణరెడ్డి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటున్నారు

తెలంగాణ రఘునాథపురం గ్రామం నుండి హేమంత్ కుమార్, రిషితేజ్, అస్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీతి, వెంకన్న.

బలిపీఠం చిత్రం నుంచి వి రామకృష్ణ పి సుశీల పాడిన పాట, గీత రచన దాసరది, సంగీతం చక్రవర్తి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు రంగారెడ్డి జిల్లా గోపికానగర్ నుండి శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్.

ఇప్పుడు వినండి, స్నేహబంధం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీత రచన ఆత్రేయ. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పూలతోట రామచక్రం నుంచి దోగుపర్తి శివప్రసాద్, టైలర్ శ్రీను, తోకల వెంకటేశ్వర్లు, వెలగపూడి సరోజనమ్మ ప్రసాద్, హోటల్ బాబురావు, రవి టీ స్టాల్స్, అమీర్ చాబాష. ఇంకా శివపురం నుంచి కొండయ్య, కొండమ్మ, పెంచలమ్మ, పెంచలయ్య, సుబ్బలమ్మ, సుబ్బలయ్య, రవి, బెజవాడ మాల్యాది, మాల్యాద్రి, అజయ్, నజీర్, పరందామయ్య, సురేష్, రాము, తాత, వెంకటేశ్వర్లు, వీరందరి కోసం ఈ పాట.

సంసారం ఒక చదరంగం. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన వేటూరి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు ఎద్దు మైలారం నుండి సహస్ర వర్షశ్రీ అంకిత్, హర్షిత్.

0: మీరింతవరకు రాబోయే అతిథి శ్రోతల వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, గుర్తు చేసుకుందాం ఈ కార్యక్రమంలో సినీ గీతాలు విందాం. కార్యక్రమంలో ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన ఖైదీ నెంబర్ 786 ఈ చిత్రం నుంచి ఈ పాట, రచన భువన చంద్ర.

0: కలేసి నిలేసి మనసున
1: తనకు దిండి తనకు దిండి కొత్త గుండి ప్రేమ
0: ఈ పరిచయం ఈ అనుభవం మత్తుగుంది భావా.
2: కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట రాజు సీతారాం పీసుశీల పాడిన సింహాసనం చిత్రం నుంచి, వేటూరి సుందరరామూర్తి రచన.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు హనీ పాడిన ఖడ్గం చిత్రం నుంచి ఈ పాట శక్తి రచన.

0: రాజా బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చబోయే వారికి ఉడ్డించు బొమ్మ ఏంటో చెప్పమ్మా.
1: పగలేమో రెండే కాళ్ళు, చీకటి పడితే నాలుగు కాళ్ళు. జంతువు కాదు మనిషే.
0: ఎవరు?
1: ఇంకెవరు? నానే.

రాత్రి చేసిన తప్పులు అన్ని పొద్దుట మన్నించేస్తుంది. ఎన్నిసార్లు మాట తప్పినా మన్నించాం పో అంటుంది. ఆ దేవత ఎవరు? కాదు కాదు కాదమ్మా, మీ అమ్మ.

సిరివెన్నెల చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట అది. వినబోయే పాట హరిహరన్ మహాలక్ష్మి పాడారు, చిత్రం ఒకే ఒక్కడు.

చిత్రతరంగిణి కార్యక్రమం సమాప్తం. 12:10 లాహిరి లాహిరి కార్యక్రమంలో ఏకచిత్ర గీతాలు వినవచ్చు. సమయం 12:00 కావస్తోంది. కొంచెం సేపట్లో ఢిల్లీ నుండి వార్తా ప్రసారం.

ప్రసంగిణి కార్యక్రమం సమాప్తం. 12:10 లాహిరి లాహిరి కార్యక్రమంలో ఏకచిత్ర గీతాలు వినవచ్చు. సమయం 12 గంటలు కావస్తోంది. కొంచెం సేపట్లో ఢిల్లీ నుండి వార్తా ప్రసారం.

0: 71, while the Nifty gained 75 points to 24,154 when reports last came in. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు లాహిరి లాహిరిలో కార్యక్రమంలో ఏకచిత్ర గీతాలు వింటారు. ఈరోజు రోజులు మారాయి చిత్రం నుంచి పాటలు వినండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

0: టికెట్ ద్వారా విడుదలైన రోజులు మారే చిత్రం నుంచి పాటలు మీరు ఇంతవరకు విన్నారు. లాహిరి లాహిరి కార్యక్రమంలో సమయం 12:30 కావస్తోంది. తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు బిమ్స్టెక్ సభ్య దేశాల మధ్య మరింత సహకారం అవసరమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈరోజు పూరిలో జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జపాన్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో పివి సింధు క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్న ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు బిమ్స్టెక్ సభ్య దేశాల మధ్య మరింత సన్నిహిత సహకారం అవసరమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 5వ బిమ్స్టెక్ జాతీయ భద్రతా అధిపతుల సమావేశంలో దోవల్ మాట్లాడుతూ, బిమ్స్టెక్ సభ్య దేశాలు పరస్పర ప్రయోజనాల కోసం చేతులు కలిపి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని, పరస్పర చర్చల ద్వారా పరిష్కారాలు కనుగొనాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. దాదాపు 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఉమ్మడి జీడీపీ కలిగిన హిందూ మహాసముద్ర ప్రాంతంలోని అత్యంత కీలకమైన, శక్తివంతమైన దేశాలను బిమ్స్టెక్ ఒకే వేదికపైకి తెచ్చిందని ఆయన గుర్తు చేశారు.
2: There is an urgent need for us to collaborate, take decisive actions for our mutual benefit and find solutions to mutual discussions and deliberations to the vexed problems that we are all facing. Excellencies, BIMSTEC brings together two of the most significant and vibrant regions of the Indian Ocean together. We are home to 1.7 billion people, almost 22% of the world population.
1: అలాగే కొత్తగా ఎదురవుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించడానికి సభ్య దేశాల మధ్య బలమైన సహకారం ఉండాలని చెప్పారు. ఉగ్రవాదం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలు, సైబర్ ముప్పులు, సముద్ర భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో సభ్య దేశాలు ఇప్పటికే సహకారాన్ని ముందుకు తీసుకెళ్లాయని ఆయన చెప్పారు.
2: BIMSTEC's long-standing goals of regional security, connectivity, capacity building and economic security should continue to drive our collective efforts. For India, BIMSTEC represents our vision of neighborhood first, our commitment to Act East policy and the Mahasagar vision, which stands for mutual and holistic advancement for security and growth across regions.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనీపట్ మధ్య నడిచే దేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. జింద్లోని ఏకలవ్య స్టేడియంలో సుమారు 14,700 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేస్తారు. మధ్యాహ్నం ప్రధాని చండీగఢ్ చేరుకుంటారు. అక్కడ ఆరోగ్య సంరక్షణ, విద్య, రహదారి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన 6,600 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో నిర్మించిన అడ్వాన్స్డ్ మదర్ అండ్ చైల్డ్ సెంటర్, అడ్వాన్స్డ్ న్యూరోసైన్సెస్ సెంటర్లను మోదీ ప్రారంభిస్తారు. ఆ తర్వాత ప్రధాని జలంధర్లో పర్యటిస్తారు. అక్కడ కనెక్టివిటీని బలోపేతం చేయడం, ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడం, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా 5,470 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జలంధర్ కాంట్తో సహా పునరుద్ధరించిన 75 రైల్వే స్టేషన్లను మోదీ ప్రారంభిస్తారు. వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బెల్జియం దేశంలోని బ్రస్సెల్స్లో భారతీయ వ్యాపార ప్రతినిధుల బృందంతో సమావేశమయ్యారు. ఈ బృందంలో ఫిక్కీ, సిఐఐ, అసోచామ్, ఇతర ప్రాంతీయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య భారతీయ పరిశ్రమలకు కొత్త అవకాశాలు కల్పించడం,

భారతీయ వ్యాపారాలకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు, ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలు చేకూరుస్తుందనే అంశాలపై తాము చర్చించినట్టు గోయల్ తెలిపారు. ప్రపంచ ప్రసిద్ధ జగన్నాథ రథయాత్ర ఈరోజు ఒడిశాలోని పూరిలో ప్రారంభం కానుంది. ఈ వార్షిక రథయాత్ర ఉత్సవంలో జగన్నాథుడు, ఆయన తోబుట్టువులు బలభద్రుడు, దేవి సుభద్ర రథాలపై ప్రజలకు దర్శనమిస్తూ జగన్నాథుడి పినతల్లి ఇల్లుగా భావించే గుండిచా ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ పవిత్ర త్రిమూర్తుల ఊరేగింపును వీక్షించేందుకు దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు ఊరికి తరలివచ్చారు. జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు, భక్తుల ఈ పవిత్ర కలయిక ఒక అసమానమైన భావోద్వేగ భరితమైన క్షణమని రాష్ట్రపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. జగన్నాథుని ఆశీస్సులతో ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. ఈ రథయాత్ర విశ్వాసం, భక్తి, సమానత్వం, సామూహిక సామరస్య విలువలను ప్రతిబింబిస్తుందని, అన్ని భేదాలకు అతీతంగా ప్రజలను ఒకచోటికి చేరుస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రథయాత్రను దేశం కాలాతీత ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వానికి ఒక ఉజ్వలమైన వ్యక్తీకరణగా ప్రధానమంత్రి అభివర్ణించారు. రథయాత్రతో ముడిపడి ఉన్న సాంప్రదాయాలు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తరాలకు స్ఫూర్తినిచ్చాయని అన్నారు. జగన్నాథుడు అందరికీ ఆరోగ్యం, సంతోషం, శ్రేయస్సును ప్రసాదించాలని ప్రధానమంత్రి ప్రార్థించారు. హార్మోజ్ జలసంధిలో నౌకల రక్షణే లక్ష్యంగా ఇరాన్పై దాడులను ప్రారంభించినట్టు అమెరికా తెలిపింది. హార్మోజ్ జలసంధిలోని నౌకలను లక్ష్యంగా చేసుకునే టెహరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు నిన్న ఇరాన్పై దాడులను పూర్తి చేసినట్టు అమెరికా పేర్కొంది. ఈ కీలక జల మార్గంపై టెహరాన్ పట్టును సడలించేందుకు అమెరికా సైనిక చర్యను మరింత విస్తరించడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున టెహరాన్లో వైమానిక రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. బహ్రెయిన్, కువైట్లతో సహా ఈ ప్రాంతంలోని అమెరికా సైనిక లక్ష్యాలపై తాము దాడులు చేశామని ఇరాన్ ప్రకటించిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. రైలు టికెట్ బుకింగ్ను మరింత సరళంగా, యూజర్ ఫ్రెండ్లీగా మార్చేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ కొత్త బేటా వెబ్సైట్ను ప్రారంభించింది. ఈ కొత్త బేటా వెర్షన్లో ఐఆర్సిటీసీ 4 ముఖ్యమైన మార్పులు చేసింది. ఇందులో అనవసరమైన పాపప్లు, ఫ్లాషింగ్ గ్రాఫిక్స్ లేదా ఇతర చికాకు కలిగించే అంశాలుండవు. ప్రయాణికులు అన్ని క్లాసులకు సంబంధించిన సీట్ల లభ్యతను ఒకేసారి చూసుకోవచ్చు. ఇది వేగవంతమైన చెక్అవుట్ ప్రక్రియను అందిస్తుంది. ఈ వెబ్సైట్ ఇకపై ప్రయాణికుల వివరాలను సేవ్ చేసి ఉంచుతుంది. దీనివల్ల ప్రతిసారి వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేకుండా తదుపరి బుకింగ్లు సులభంగా చేసుకోవచ్చు. జపాన్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో పివి సింధు చైనా క్రీడాకారిణి హాన్ యూయును వరుస గేమ్లలో ఓడించి క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో సింధు 21-16, 21-14 తేడాతో ఘన విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్ జంట తనీషా క్రాస్టో, ధ్రువ్ కపిలా ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో ఓడిపోయారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలోని అట్లాంటా స్టేడియంలో జరిగిన 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. ఆదివారం రాత్రి జరిగే ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా స్పెయిన్తో తలపడుతుంది. అర్జెంటీనా 2022లో ఖతార్లో జరిగిన ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 3 వన్డే మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా 2వ వన్డే మ్యాచ్ ఈరోజు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు బిమ్స్టెక్ సభ్య దేశాల మధ్య మరింత సహకారం అవసరమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు.

0: పూరిలో జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జపాన్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో పివి సింధు క్వార్టర్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జానపద కళారూపం.
2: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో కాశీ మజిలీ కథలలోని అన్నా చెల్లెలి కథ తంబూరు కథ వింటారు. నిర్వహణ శ్రీమతి ఎడవల్లి సుబ్బమ్మ. వంతలు శ్రీమతి మిరియాల లక్ష్మి, శ్రీమతి మిరియాల కుమారి.

బిడ్డల్లే అమ్మా రత్నాల దేవి నాదా ప్రాణేశ్వర అయ్యో నేను సంతానం చేసుకుంటా అమ్మా చక్కగా చూడగానే అమ్మ భర్త తోడు సెలవు తీసుకొని

విలువన అమ్మ శివాలయం గుడి ఉంది అమ్మ, చక్కగా పరిశుభ్రం చేసి అమ్మ ఏడుగడిలో తపసు పెట్టాను అమ్మ, శంకరుడు ప్రత్యక్షమైను అమ్మ, ఎల్లాలా నత్తడివిలో తపచేశాను అమ్మ, ఏం వరములు కావాలి తల్లి అమ్మ అడగగానే స్వామి పరమేశ్వర నాకు సంతానం లేదు స్వామి, అయ్యో నాకు సంతానం ఈ స్వామి అమ్మ, చక్కగా చెప్పగానే ఇంకమ్మ కుమారుని ఇస్తున్నాను, అయ్యో మామిడి పండు చేతిలో పెట్టి స్వామి నాకు కుమార్తె కూడా కావాలి అమ్మ, కష్టాలు పాలవుతారు అమ్మ, వద్దనక కాదనక స్వామి పరమేశ్వర, అయ్యో మాకు రాజ్యం ఉంది పూలంత ధనం ఉంది, అయ్యో మా గడ సంతానం ఈ స్వామి అని అమ్మ, వద్దనక కాదనక అమ్మ, పండుగ కలుగుతారు అబ్బాయి అమ్మాయి అమ్మ, పండు చేతిలో పెట్టి అమ్మ చక్కగా చెప్పగాని ఆ ఇల్లాలు తన రాజ్యానికి వచ్చి అమ్మ భర్తతో సెలవు తీసుకొని నాదా ప్రాణేశ్వర పరమేశ్వరుడు సంతానం ఇచ్చాడు అమ్మ, సంతానం తీసుకొని అమ్మ చక్కగా ఆభోగం చేస్తుంది అమ్మ, ఈనాడు 9 మాసాలు ఆనాడు 9 గడియాలు.

0: అమ్మ వేసే 1000 రూపాయలు ఉన్నారు, అమ్మ చూడ చక్కగా ఉన్నారు, అమ్మ బంగారు ఛాయ బాల ఒక ఛాయ, అమ్మ ఎంతో చక్కగా ఉన్నారు, అమ్మ బాగా చూశాను, అమ్మ ఏ విధంగా పెంచుతున్నారు,
1: ఏ విధంగా పెంచుతున్నారమ్మా.

అయ్యారు అమ్మ. అబ్బాయి పేరు శివబాలుడు. అమ్మ అమ్మాయి పేరు శివకుమారి. అమ్మ బిడ్డలు ఎంతో పెంచుతున్నారు. అమ్మ చక్కగా ఉన్నారు. అమ్మ చక్కగా శివుని తరవగానే అమ్మ పరమేశ్వరుడు పండుగ పంపించాడు. అమ్మ ఐదేళ్ళు పిల్లలు అయ్యారు. అబ్బాయి పేరు శివబాలుడు. అమ్మాయి పేరు శివకుమారి. అమ్మ పూల పల్లకి వచ్చింది. అమ్మ పూల పల్లకిలో ఇద్దరు కూర్చొని చక్కగా దేవలోకం వెళ్ళారు. అమ్మ దేవలోకం చక్కగా చదువుకుంటున్నారు. అమ్మ అబ్బాయి ఇంద్రుడి దగ్గర చదువుకుంటున్నారు. అమ్మ అమ్మాయి దేవతల దగ్గర చదువుకుంటుంది. ఎంతో చక్కగా ఉన్నారు. అమ్మ చక్కగా ఉంటున్నారు. అబ్బాయి బాణ విద్యలో కత్తిద్దంలో పేరు పొందారు. అమ్మాయి ఎంతో చక్కగా ఉన్నారు.

నిండేరా బాలయ్యారు. అమ్మాయి ఎంతో పెరుగుతున్నారు. పిల్లవాడు కత్తిద్దోలో పేరు పొందాడు. అమ్మ బాణవింజలో పేరు పొందాడు. అమ్మ ఒకరోజు చెల్లెకి పూలు వస్తుంది. అమ్మ చక్కగా పూలు కొయ్యంగా అన్నగారు వెనకంచి బాగా చూశాడు. ఆ శివబాలుడు బాగా చూశాడు. అమ్మో మా చెల్లెలు ఈడేలాగుంది. దేవతలు మా అపవిత్రం అయిపోతుందని అమ్మ ఒక అన్నగారు అమ్మ దేవేంద్రుడి వద్దకు వచ్చి, స్వామి దేవేంద్ర అయ్యో మేము భూలోకాన్ని వెళ్ళిపోతాం, మా తల్లిదండ్రి గారు మాకు గుర్తొచ్చారు నాయన.

గారు, నాయన శుభాలుడా, తూరిపేపి వెళ్ళండి అయ్యా. అయ్యప్పడమనే వెళ్ళొద్దని అమ్మ చక్కగా చెప్పగానే అమ్మ చక్కగా

తాగినట్టడ్డులోన అమ్మ అక్కడ బంగారు కోనేరు ఉన్నది. అమ్మ బంగారు కోనేరు రాగానే ఆ తెలుగు ఎక్కడలేని ఆకలి వేసింది. ఒరే అన్నయ్య నాకు ఎక్కడలేని ఆకలి వేస్తుందిరా, అయ్యో పళ్ళు ఉంచేస్తానని శివబాలుడు అమ్మ చెట్టుకి పళ్ళు కోశాడు. ఆ చెల్లెలు వచ్చే చెట్టు కింద ఉండి పళ్ళు తింటుంది. అమ్మ అక్కడ ఎవరు వచ్చారు, అమ్మ నాగేంద్ర కుమార్తెలు 7 మంది నాగమ్మలు. అమ్మ పతి పౌరం వచ్చేసి అక్కడ జలకాలాడి చక్కగా వెళతారు. అమ్మ చక్కగా ఉండగానే అమ్మ నాగ కన్యలు చక్క వస్త్రాలను ఇరించి చక్కగా జలకాలాడుతున్నారు. అమ్మ దేవతల వరాన్ని కలిగారు, శివుడు వరాన్ని కలిగారు కాబట్టి ఆ దేవతలు కూడా అమ్మాయి కనపడుతున్నారు. ఏ అమ్మాయిలారా, చెట్టు పైన మా అన్నయ్య ఉన్నాడు, అయ్యో చక్కగా స్నానం చేస్తున్నారని అమ్మ పక్క పక్క నవ్వగానే అమ్మ దేవతలు కూడా చూశారు. అమ్మయ్యో మానవరాలు మమ్మల్ని చూసి చక్కగా నవ్వింది. అమ్మ గబగబ వస్త్రాలు ధరించుకొని ఆ తండ్రి వద్దకు వెళ్ళిపోయి నాయన నా కన్న తండ్రి, అమ్మ నాగలోకి వెళ్ళిపోయారు. నాయన కన్న తండ్రి ఒక మానవరాలు మమ్మల్ని చూసి పక్కున నవ్వింది. అమ్మ ఏమో తెలిసో తెలియక నవ్వింది. అమ్మ తప్పులు కూడా క్షమించవమ్మా, నాయన నువ్వు ఏం చేస్తావు మాకు తెలియదు, నువ్వు వెళ్ళి అమ్మాయి మమ్మల్ని ఎలాగ నవ్విందు, ఆ అమ్మాయిని చూసి అందరు కూడా నవ్వాలి. అమ్మ చెప్పగానే అమ్మ బిడ్డల మాట కాదనలేక ఆవక నాగేంద్రుడు చక్కగా కోనేరు

మాయి. అమ్మా చెల్లెల, ఎవరితో మాట్లాడుతున్నావమ్మా? ఒరే అన్నయ్య, 7 మంది అమ్మాయిలు వచ్చారు. అమ్మాయిలతో మాట్లాడుతున్నాను. అమ్మా ఇక్కడికి వచ్చేది దేవకన్యలు, నాగకన్యలు. అమ్మా ఎవరు చూశారంటే శాపం పెడతారు, ఈ రాయినో రప్పనో చేస్తారని. అమ్మ రావమ్మా, వెళ్ళిపోదాము. అమ్మ అవకాశివలక్ష్మి. అదే అన్నయ్య పళ్ళు తిన్నాను, కాసిన మంచి ఇల్లు తాగుతానని. అవకాశ శివలక్ష్మి అమ్మా, చక్కగా నీళ్లు తాగబోతుంది. ఒక దోషుడి నీళ్లు తాగింది అమ్మా, 2 దోషుడి నీళ్లు తాగుతుంది అమ్మా. నాగేంద్రుడు ఏంటి అంత పాము అయిపోయి అమ్మా దోషులకు వచ్చాడు. అమ్మాయికి అనుమానం రావటానికి ఆ నాలుగు మీద అలాగా అలాగా ఆడిచ్చాడు. ఒరే అన్నయ్య, నా కడుపులోకి ఏదో వెళ్ళింది అమ్మా. ఏమి వెళ్ళిందమ్మా? ఏదో నాసు వెళ్ళింటుందమ్మా. ఒరే అన్నయ్య, అమ్మా వివరంగా చెప్పగానే అమ్మా మన తండ్రి గారితో చెప్పి వైద్యం చెప్పిస్తా అమ్మా. చెప్పగానే అమ్మా చక్కగా నడుస్తున్నారు అమ్మా. కడుపులోకి వెళ్ళాడు నాగేంద్రుడు. అమ్మా ఎదిగిపోతున్నాడు. అమ్మాయి అడిగి మీద అడిగేస్తుంటే ఆ కడుపులో సర్పం ఎదిగిపోతుంది.

0: నిండు సోలాలాగుంది, అమ్మ నిండు సోలాలు చూశాడు, అమ్మ రచ్చబండ మీద చక్కగా పడుకున్నాడు, అమ్మ అబ్బాయి ఎదురు కూర్చున్నాడు, అమ్మ ఇరుగువారు పొరుగువారు బాగా చూశారు. అయ్య బాబు ఎవరినాయన మీరు? అయ్యో ఎవరు కాదు, మేము ఈ ఊరు కాశీ రాజు మహారాజు. అయ్యో మేము దేవేంద్రలోకి వెళ్ళాం, చక్కగా చదువు నేర్చుకుని వస్తున్నాం. నాయన మీ బామర్తి కనపడట్లేదే. నాయన మాకు చెల్లికి పెళ్ళి అవ్వలేదు. అయ్యో నాకు కూడా పెళ్ళి అవ్వలేదు. అమ్మో చూసావా, అన్నగారు చెల్లెలంత పాపం చేశారు, నిండు సోలాలై ఉంది. అమ్మ ఏమాడకుండగానే అయ్యో రాజుగారి వద్దకు వచ్చి, రాజా మహారాజా, ఒక రాజు ఒక అన్న చెల్లి తప్పు చేస్తే ఏం చేయాలి, ఒక అన్నకి చెల్లి గర్భిణి అయితే ఏం చేయాలి, అయ్యో వాళ్ళ శిరక్షణ చెయ్యాలని రాజా మహారాజా నీ కూతురు కొడుకే చేశారు. అమ్మ చెప్పగానే అయితే వాళ్ళ శిరక్షణ చెయ్యాలని అమ్మ రాజు బట్లు చెప్పేసి అమ్మ పురుషవరావు తీసుకెళ్లారు. అమ్మ నాయన దైవమా, ఆ చెల్లెలు శివలక్ష్మి చూసి, నాయన కన్న తండ్రి మమ్మల్ని చేర తీసి మా తప్పులు గొప్పులు అడగాలి. అయ్యో అలాగే అడగకుండగానే అయ్యో మమ్మల్ని కూడా చంపమన్నావు, నీ రాజ్యం అంతా పరారాజులు వచ్చి దోసుకొని పోవాలి. అయ్యో పొలాలు అమ్ముకుంటూ
1: బతుకుతారు.
0: ఆ ఒక చెల్లెలు శపించింది, అమ్మ చెల్లెల అన్నగారు చెల్లెలు గారు ఒకరి మీద ఒకరు పడి ఏడ్చుకుంటున్నారు. అమ్మ ఒక బంట్రోతులు అమ్మ మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది. అయ్యో మీరేమో ఇలాంటి పాపం పనులు చెయ్యరు, అమ్మ నాయన మీరు ఇక్కడ ఉంటేను ఆ రాజుగారు మిమ్మల్ని చంపేస్తాడు. అయ్యో ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోండి అమ్మ. అమ్మ రాజుగారు చక్కగా చెప్పగానే

మా చంద్రగిరి పట్నం ఉన్నది, మా చంద్రగిరి పట్నంలో ఆ ఊరుకు శాపం ఉంది. ఆ ఊరు మనుషులు అంతా రాత్రి కాగానే మనుషులు అవుతారు. అయ్యో పగులేమో జంతువులు అవుతారు. మా ఊళ్ళో నరుడు అన్న మాట లేడు. మా పిల్లవాడు బాగా చూసేట్టు, అమ్మో రాజ్యం ఎంత చక్కగా ఉంది, అయ్యో చక్కగా ఇక్కడ ఉంటామని అవక పిల్లవాడు అమ్మా భోంచేసిన 4 రోజులయ్యింది. అమ్మ చక్కగా భోంచేస్తున్నాడు. అమ్మ చెల్లెలా శివలక్ష్మి, అమ్మా భోంచేవమ్మ చెల్లెల. ఒరే అన్నయ్య నాకు అన్న వద్దున ఆకలి వద్ది, ఏమొద్దు ఆహారం నాకు వద్దు. అమ్మ ఒక శివలక్ష్మి అమ్మా చొక్కు నడిచి నడిచి చొక్కుపోయింది. అమ్మా చక్కగా నిద్రపోయింది. అమ్మా చక్కగా నోరెళ్ళు పెట్టి పడుకుంది. అమ్మా చెల్లెలా శివలక్ష్మి కాసిన పాలన్నీ తాగవమ్మా. అమ్మా చెమ్ము నిండా పాలు పెట్టాడు. ఆ పాలు పెట్టి రాజు వచ్చాక ఆ పిల్లవాడు చక్కగా వేటగలిపోయాడు. అమ్మ ఒక కడుపులో ఉన్న నాగేంద్రుడు, అమ్మో చూసావా కడుపు మానవుడి గర్భమే నరకం, అయ్యో నీ ఇండ్రోలు ఉండాలని అయినా ఆ పిల్లోడు కూడా వేటకెళ్ళాడు. అయ్యో నా పాలు కూడా పెట్టాడు.

అలాగే వెళ్ళిపోయాడు. అమ్మ గాలి పోసుకోవడానికి వెళ్ళిపోయాడు. అమ్మ శివలక్ష్మి అలాగే పడుకుంది. అమ్మ అన్నగారు రాత్రి వచ్చాడు. అమ్మ అడవి ఆ ఊళ్ళో ఉన్న మనుషులంతా ఆ జంతువులందరూ రాత్రి అక్కడ మనుషులు అయిపోయారు. అమ్మ బాగా చూశాను. ఆ పిల్లవాడు ఆశ్చర్యపోయాడు. ఏమయ్యా మహారాజా, పొద్దున్న చూస్తే ఒక నరుడు లేడు. అయ్యో ఇప్పుడు అందరూ వచ్చారు. అయ్యో బాగా చూసావా నాయన, ఏం చెప్పమంటావు బాబు, మా ఊరికో శాపం తగిలింది. అయ్యో నేను వేటకెళ్ళాను. అయ్యో అక్కడ మంచినీళ్ళు దాట మంచినీళ్ళు అడిగాను. అయ్యో మునీశ్వరుడు అడగానే ఆ మునీశ్వరుడు శాపం భంగమైందని. అయ్యో నాకు ఒక శాపనం పెట్టాడు. పగులల్లా జంతువులు అయిపోయి. అయ్యో రాత్రి మనుషులు అవ్వని అమ్మ శాపం పెట్టాడు. స్వామి నా తప్పులు క్షమించు స్వామి, మా శాపం ఎప్పుడు పోతుంది స్వామి. ఆయన ఆయన మాట, మీ ఊరికి ఒక పండు కలిగిన వారు అన్న చెల్లెలు వస్తారు. అయ్యో వాళ్ళ కళ్యాణం అవుతుంది. వాళ్ళ కళ్యాణం ఎప్పుడు అవుతుందో. అయ్యో మీ శాపం పోతుందని మహారాజు గారు చెప్పాడు. నాయన బాలుడా, రాజా మహారాజా, మేము ఒక పండుగలిగిన అన్న చెల్లి. అదో మాది చంద్రగిరి పట్టణము, మాది కాశీపూరి పట్టణం. అయ్యో నా పేరు శివరాడు బాలుడు, మా చెల్లి పేరు శివలక్ష్మి. అమ్మ ఎవరంగా చెప్పగానే మా నాయన ఎన్ని రోజులు ఉంటారా, ఎన్ని రోజులు ఉండండి. అయ్యో మీకు వచ్చిన భయం లేదు అమ్మ రాజుగారు చెప్పేసి. అయ్యో రాజుగారు కూడా వెళ్ళిపోయాను. అమ్మ ఎప్పటిలాగే మళ్ళీ లక్ష్మి కూడా అలాగే పడుకుంది. అమ్మ చెల్లెరా నువ్వు పాలు తాగావమ్మా, నేను అన్నయ్య నువ్వు వెళ్ళినప్పుడు ఎలా పడుకున్నానా అలాగే పడుకున్నాను. అమ్మ పిల్లవాడికి అనుమానం వచ్చింది. అమ్మ అమ్మ చెల్లెలా ఈరోజు మూడు సేలు పాలు పెడుతున్నా, అమ్మ ఈ పాలని తాగవమ్మా అని అమ్మ పిల్లవాడు చెప్పేసి అమ్మ గొడ పక్కన నాకు ఇవ్వన్నాడు. అమ్మ చెల్లెలు అలాగే పడుకున్నది. అమ్మ కడుపులో ఉన్న నాగేంద్రుడు, అయ్యో నా చూసా ఈరోజు మూడు సేలు పాలు పెట్టాడు, అమ్మ కడుపుండా పాలు తాగుతాడని. అమ్మ ఎప్పటిలాగే నాగేంద్రుడు ఎంటికంత పాము అయిపోయి బయటకు వచ్చాడు. అమ్మ చక్కగా పాలన్నీ తాగేసి చక్కగా గాలి పోసుకోవడానికి వెళ్ళాడు. అమ్మ వచ్చేదాకా అమ్మ సాయంకాలం రాగానే చక్కగా వచ్చాడు. అమ్మ ఒక పిల్లవాడు, అమ్మో పిల్లవాడు బాగా చూశాడు. అమ్మో నా చెల్లె కడుపులో ఉన్నది ఒక సర్పము, అమ్మ సర్పం దగ్గర చేస్తానని అమ్మ గుమ్మం కాడ గురించున్నాడు. ఏ అబ్బాయి నువ్వెవరో కానీ తెలియదు. అయ్యో నువ్వు నాకు దారి వదలవయ్యా, నేను వెళ్ళి అమ్మాయిని కడుపులో ఉంటాను. స్వామి నాగేంద్ర పుట్టలు లేవా చెట్టులు లేవా, అయ్యో పుట్టగాదు స్వామి, నీకు నాయం కాదు ధర్మం కాదు. అబ్బాయిని మా అమ్మాయి మా అమ్మాయి చూసి మీ చెల్లెలు నవ్వింది, అందుకే నేను వెళ్ళాలని. అమ్మ నాగేంద్రుడు చెప్పగానే స్వామి నాగేంద్ర నన్ను ఓడించగా నన్ను వెళ్ళవయ్యా. అమ్మ చెప్పగానే అమ్మ పిల్లవాడు అవక నాగేంద్రుడి మీద అమ్మ యుద్ధం చేస్తున్నాడు. పిల్లవాడు 7 గడిల వరకు యుద్ధం చేస్తున్నాడు. భలే

వెళ్ళాడు. అమ్మా పిల్లవాడు ఆ మూడు పుష్పాలు తీసుకొని అమ్మా తంకు పెట్టిలో పెట్టి తాళం వేశాడు. అమ్మా చెల్లెలు అలాగ ఉంది, అది డబ్బలాగా ఉండిపోయింది కడుపు. ఒరే అన్నయ్య.

వాడు ఆ ముడుపుష్పాలు తీసుకొని అమ్మా తంకు పెట్టిలో పెట్టి తాళం వేశాడు. అమ్మా చెల్లెలు అలాగే ఉంది, అది డబ్బలాగా ఉండిపోయింది కడుపు. ఒరే అన్నయ్య నాకెక్కడైనా ఆకలి వేస్తుంది, అమ్మా చానవాడు భోజనం చేయవమ్మా అని అమ్మా వివరంగా చెప్పగానే అమ్మా చానవాడి భోజనం చేస్తుంది. ఒరే అన్నయ్య అమ్మా చెల్లెలా అమ్మా అన్ని గదులకు వెళ్ళమ్మా, అయ్యో పడమడ గదిలోకి వెళ్ళపోకు అమ్మా వివరంగా చెప్పగానే ఆ చెప్పేసి రాజుగారు అమ్మటి వేటకెళ్ళాడు. అమ్మా పిల్లవాడు వేటకెళ్ళాడు. అమ్మా చెప్పగానే అమ్మా ఒక లక్ష్మీదేవి అమ్మా ఒక చెల్లెలు అమ్మా అన్ని గదులు చూసిందమ్మా. అమ్మా అన్ని గదులు చూసింది. అమ్మో మా అన్నయ్య పడమడ గదిలోకి వెళ్ళొద్దన్నాడు. అమ్మయ్యో పడమడ గదిలో ఏముందో, అయ్యో నేను చూస్తానని అయ్యో తాళం బద్దలు కొట్టి అమ్మా పడమడ గదిలోకి వెళ్ళింది. అమ్మా మూడు పుష్పాలు ఉన్నాయి. అమ్మయ్యో మా అన్నయ్యకి ఎంత స్వార్థం చూసావా, అయ్యో మా కాబోయ్ వదిన కోసం పువ్వులు తాశాడు. అయ్యో మా అన్నయ్య తగడి చేస్తానని అమ్మ ఒక పువ్వు దేవుడు దేవుడికి పెట్టింది, రెండో పువ్వు తల్లలో పెట్టుకుంది, అయ్యో మూడో పువ్వు చేతులు పెట్టుకుంది. మా అన్నయ్య వస్తే మా అన్నయ్య చెవులో పెడతాడు. అమ్మ అన్నరాని వచ్చాడు. అదే అన్నయ్య ఎంత స్వార్థం ఉంది అన్నయ్య, కాబోయ్ వదిన కోసం అయ్యో పువ్వులు దాశావు. అమ్మా ధర్మం కాదు న్యాయం కాదు, అమ్మా చెల్లెలా అమ్మా వద్దను కాదనుగా అప్పు పూసి చెవులో పెట్టింది. కర కర కర కర కర కరిగిపోయిన అమ్మా బాలుడు కూడా సర్పము అయిపోయాను. అమ్మా చెల్లెలా లక్ష్మీదేవి అమ్మా నీకు నాకు నోటి మాటలు, అయ్యో అమ్మా నీకు నాకు రుణం తీరింది. అమ్మా చెల్లెలా నీ దారి నీదే నా దారి నాదమ్మా. అమ్మా పిల్లవాడు చెప్పేసి అమ్మా ఘోరంగా దుఃఖిస్తుంది. ఒరే అన్నయ్య నీతోటి బతుకుతాను, అయ్యో నీతోటి చస్తానని అమ్మా ఒక చెల్లెలు అమ్మా అన్నగారు తోక పట్టుకుంది.

పెట్టారు. అయ్యో దైవమా, అమ్మాయి ఎక్కడ పోయినా చెల్లెలు వస్తుంది. అమ్మా పిల్లవాడు బాగా చూశాడు. అమ్మాయి ఎనిగి తిరిగి చూడగానే చెల్లెలు రక్త మడుగులతోటి ఉండిపోయి, అమ్మా చెల్లెలా అమ్మా ఎంత దూరాన వస్తున్నావని అమ్మా పొట్టలో గెలిపాడు. అమ్మా పొట్ట మీద పడి గోడు గోడు దుఃఖపోతుంది. అన్న అన్న అంటే దుఃఖపోతుంది. అమ్మా పైలోక ముందు ఎవరు చూశారు? మహాయుష్ణు బాగా చూశాను. అమ్మా పాముల అబ్బాయి వేషం వేసుకుని అందు చక్కగా భూలా కానుకొచ్చాడు. అమ్మా పుట్ట దగ్గరికి వచ్చాడు. ఏ అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు? ఏ అఘోరంగా దుఃఖిస్తున్నావు? ఏ అబ్బి పుట్టలోని మా అన్నయ్య ఉన్నాడు. అయ్యో మా అన్నయ్య సర్పం అయిపోయాడు. అమ్మాయి మీ అన్నయ్యని బతికిస్తాను. అయ్యో మీ అన్నయ్యని మనిషిని చేస్తాను. నా కోరింది ఇస్తావా? ఆయన కోరిన ధనం ఇస్తాను. అయ్యో నాకు ధనం వద్దమ్మాయి. అయ్యో నన్ను నన్ను పెళ్ళాడు. అయ్యో అన్న మీద ప్రేమ చేత ఆయన అలాగే పెళ్ళాడతాను. అమ్మా చక్కగా చెప్పగాని పుట్టలో ఉన్న అమ్మా బుర్ర వదగాని పుట్టలో ఉన్న బాలుడు రావయ్యా బాలుడా. వచ్చాడు అమ్మా చెల్లెలా చిందేవి. అమ్మా ఎవరమ్మా నన్ను ఇంత విధానం చేశారు? అయ్యో నాయన బ్రహ్మంతుడా, దేవుడు రూపంలో నువ్వు వచ్చావు. అయ్యో దండం పెట్టాడు. ఒరే అన్నయ్య పుట్టి కాదని చేసింది ఆ అబ్బాయిని పెళ్ళాడుతున్నాను, అందుకే నేను మనిషిని చేశాడు. అదేందమ్మా చెల్లెలా ఎందుకు అన్నావమ్మా? అయ్యో మనం చూస్తే రాజులము. అయ్యో మన మాట తప్పరాదని అమ్మా ఒక శివలక్ష్మి, ఆ శివలక్ష్మి పెళ్లి కూతురై ఆ మహాష్ణు పెళ్లి కొడుకాయ.

పెళ్ళైపోయింది అమ్మా, తల్లిదండ్రులు కూడా చక్కగా వస్తున్నారు. ఏ రాజు పెళ్ళవుతుందో చక్కగా పోంచేస్తున్నారు. మా ఊరు వాళ్ళు చక్కగా పోంచేస్తున్నారు. అమ్మా పండుగ కలిగారు అన్న చెల్లెళ్ళు. అమ్మాయి ఎంతో చక్కగా ఉన్నారు. అబ్బాయి పేరు శివబాలుడు, అమ్మాయి పేరు శివకుమారి. ఆడ మూలన మన ఊరంతా బాగుపడ్డారు. మా చక్కగా చెప్పగానే ఆ తల్లిదండ్రులు కూడా ఆలకించారు. అమ్మో నేనెవరో అనుకున్నాను, అమ్మా నా కొడుకు నా కూతురు ఇవిళ్ళ ఉన్నారు. అమ్మ చక్కగా ఆశారా తీశారు. నాయన బాలుడాని అమ్మ తల్లి కొడుకులు కలుసుకున్నారు. అమ్మ రాజుగారు బాగా చూశాను. నాయన తప్ప కన్నవారి రాజ్యం పోయింది కదా అమ్మ పిల్లవాడు. ఆ రాజుగారు మామగారు బాగా చూశారు. నాయన నా రాజ్యం అంతా మీకే ఇస్తాను. అయ్యో అబ్బాయికి పట్టాభిషం కట్టి అమ్మ చక్కగా రాజ్యం వెళ్తున్నాడు. మామూడు పువ్వులు ఆరు కాయలు కాస్తున్నాడు. చల్లనయ్యా రాజ్యాలయాలగా చల్లనయ్యా భూమి అమ్మ చక్కగా రాజ్యం వెళ్తున్నాడు. అమ్మా కాశీ గడిపోయారు, మా తల్లిదండ్రులు కాశీ గడిపోయారు. అమ్మా కాశీలో నా ఉండిపోయారు. అమ్మా పిల్లవాడు చక్కగా రాజ్యం వెళ్తున్నాడు.

అప్పుడు మహాయుష్ణుగా ఎప్పుడు పెళ్ళయిందో, అమ్మా ఊరంతా శాపం పోయింది, అందరు కూడా మనుషులు అయిపోయారు. నాయన శివపాలుడా, ఆ రాజుగారి వద్దకు వచ్చి నాయన శివపాలుడా.

0: వంతలు శ్రీమతి మిరియాల లక్ష్మి, శ్రీమతి మిరియాల కుమారి.
1: ఈనాటి జానపద కళారూపాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: సుస్థిర అభివృద్ధి నమూనాలో ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం పీపీపీ ప్రాజెక్టులను అమలు చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నుంచి 16 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నామన్న మంత్రి నిమ్మల రామానాయుడు. సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులకు భద్రతా ప్రమాణాలపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించిన మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్న మంత్రి కొలుసు పార్థసారథి. వార్తల వివరాలు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా అమరావతిలోని రాష్ట సచివాలయంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ ప్రాజెక్టులు, ఆర్థిక శాఖ పనితీరుపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పీపీపీ విధానంలో అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతి, ప్రభుత్వ వ్యయం వంటి అంశాలను సమీక్షించారు. పోర్టులు, షిప్యార్డులు, విమానాశ్రయాలు, పర్యాటక ప్రాజెక్టులతో పాటు మొత్తం 260 ప్రాజెక్టులు పీపీపీ కింద చేపట్టినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సుస్థిర అభివృద్ధి నమూనాలో పీపీపీ ప్రాజెక్టులను అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అనంతరం సాయంత్రం వెంకటపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వద్ద నిర్వహించే జగన్నాథ రథయాత్రలో ముఖ్యమంత్రి పాల్గొంటారని అధికారులు తెలిపారు. రాష్ట శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలను ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్టంలో జంతు ప్రదర్శనశాలల అభివృద్ది కోసం ఏర్పాటు చేసిన వైల్డ్ లైఫ్ కమిటీకి చైర్మన్గా ఉన్నట్లు తెలిపారు. ఆసియాలోనే 3,000 ఎకరాల విస్తీర్ణంతో తిరుపతి జంతు ప్రదర్శనశాల అతిపెద్దదని పేర్కొన్నారు. టీటీడీ సహకారంతో దీనిని మరింత అభివృద్ది చేస్తే పర్యాటకులను ఆకర్షించడంతో పాటు ప్రభుత్వానికి మంచి ఆదాయం సమకూరుతుందని అన్నారు. అంతకుముందు శాసనసభాపతి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. గుంటూరు జిల్లా సీతానగరం వద్ద కృష్ణా పశ్చిమ డెల్టాకు రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నీటిని నిన్న విడుదల చేశారు. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నుంచి 16 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నామని వెల్లడించారు. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికలతో నీటి సంరక్షణ చర్యలు చేపట్టామని మంత్రి తెలియజేస్తూ,
1: ఈ సంవత్సరం సూపర్ ఎలినోవో సందర్భంగా ప్రతి నీటి బొట్టు కూడా ఎంత విలువైనదో మనందరికీ తెలుసు. ఆ ప్రకాశం జిల్లా బాపట్ల, గుంటూరు దగ్గర నుండి కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా వరకు ఈ యొక్క ప్రకాశం బ్యారేజీకి 10,000 నీరుని విడుదల చేయగలిగామని అంటే ఈ యొక్క వాటర్ మేనేజ్మెంట్ కి ఇది ఒక నిదర్శనం. ఎగువ ప్రాంతం నుంచి ఒక డ్రాప్ వాటర్ కూడా కృష్ణా నదికి రానటువంటి రోజుల్లో కూడా ఆ పట్టిసేమే ఈ రోజు ఈ యొక్క కృష్ణా డెల్టా స్థిరీకరణకి ఒక గుండెకాయలాగా మరి ఉపయోగపడినటువంటి పరిస్థితి.
0: విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ సమీపంలో సముద్రంలో ఈరోజు చేపల వేటకు వెళ్లిన ఒక మత్స్యకార బోటు అలల ఉధృతికి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బోటులో ఉన్న 7 మత్స్యకారులు సురక్షితంగా బయటపడగా గాయపడిన 2 ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఈ ఘటనపై మత్స్యశాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులకు భద్రతా ప్రమాణాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. వాతావరణ పరిస్థితులు, అలల ఉధృతిపై ముందస్తు హెచ్చరికలు తప్పనిసరిగా మత్స్యకారులకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే లైఫ్ జాకెట్లతో పాటు ఇతర భద్రతా పరికరాల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. భారతీయ జనతాపార్టీ రాష్ట నాయకులు పోలవరం, మోదీవరం పేరుతో పోలవరం ప్రాజెక్టు సందర్శనయాత్రను ఈరోజు చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్, పార్లమెంటు సభ్యురాలు డి పురంధేశ్వరి, రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్తో పాటు పలువురు నాయకులు యాత్రలో పాల్గొన్నారు. యాత్రకు ముందు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దానిని పూర్తిగా కేంద్ర నిధులతో నిర్మించారు చర్యలు తీసుకున్నారని చెప్పారు. ప్రాజెక్టు కోసం ఇప్పటికే కేంద్రం 20,750 కోట్ల రూపాయలను విడుదల చేసిందని, పనుల పూర్తికి అవసరమైన అదనపు నిధులు

0: కూడా అందిస్తుందని మంత్రి తెలియజేస్తూ,
1: దాదాపు 31,000 కోట్లు ఇవాళ పోలవరంకి ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం ఏదో ఈ కృష్ణా డెల్టా కోసం వచ్చిన ప్రాజెక్ట్ కాదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. లెఫ్ట్ బ్యాంక్ ద్వారా ఇవాళ అనకాపల్లికి సాగునీరు వస్తున్న, తాగునీరు వచ్చే అవకాశం ఉంది వస్తున్న విషయం కూడా మనం తెలుసు. ప్రధానంగా లబ్ధి రాయలసీమ ప్రాంతానికి లబ్ధి జరుగుతుంది. కృష్ణా బేసిన్ కి దాదాపు 80 టీఎంసీలు పోలవరం ద్వారా డైవర్ట్ అవుతున్న నేపథ్యంలో ఇవాళ శ్రీశైలం నుంచి ఏదైతే ఇప్పటిదాకా కృష్ణా డెల్టాకి నీరు పోతా ఉన్నదో ఆ మేరకు రాయలసీమ ప్రాంతానికి నీరు తరలించుకోవడానికి అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రకాశం జిల్లా సమగ్ర అభివృద్ధికి అధికారులు మరింత సమన్వయంతో పనిచేయాలని ప్రకాశం మార్కాపురం జిల్లాల ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు. ఒంగోలులోని ప్రకాశం భవన్లో నిర్వహించిన ఉమ్మడి ప్రకాశం జిల్లా సమీక్ష సమన్వయ సమావేశంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామితో కలిసి రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. అటవీ, తాగునీటి సరఫరా, నీటిపారుదల వంటి అంశాలపై సమావేశంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఎల్నీలో ప్రభావం ఉన్నందున తాగు సాగునీటి కొరత తలెత్తకుండా అధికారులు ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని ఆదేశించారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా జిల్లా ప్రజలకు నీరు త్వరగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలసు పార్థసారథి స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో నిర్వహించిన గ్రామసభలో మంత్రి నిన్న పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ, కంప్రెస్డ్ బయోగ్యాస్ సీబీజీ పరిశ్రమ ఏర్పాటు వల్ల ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీబీజీ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 22న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు గోరంట్ల బుజ్జయ్య చౌదరి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో 14 ప్రముఖ కంపెనీలు పాల్గొని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. అలాగే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాజమహేంద్రవరం నియోజకవర్గంలో రహదారుల అభివృద్ది పనులు చేపడుతున్నామని చెప్పారు. మురుగునీరు గోదావరిలో కలవకుండా శుద్ది కేంద్రాలను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. అలాగే నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఎక్సలెన్సీ సెంటర్లలో ప్రవేశాలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సంఘం కార్యదర్శి వి ప్రసన్న వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్తో పాటు ఐఐటి, జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించేందుకు రాష్టంలో 3 ఎక్సలెన్సీ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 2026 పదవ తరగతి పరీక్షల్లో 85% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు జూనియర్ ఇంటర్కు, ఇంటర్ మొదటి సంవత్సరంలో 75% మార్కులు సాధించిన విద్యార్థులు రెండో సంవత్సర ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. రేపటి నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సుస్థిర అభివృద్ది నమూనాలో ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం పీపీపీ ప్రాజెక్టులను అమలు చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నుంచి 16 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నామన్న మంత్రి నిమ్మల రామానాయుడు. సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులకు భద్రతా ప్రమాణాలపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించిన మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మార్చండి మార్చండి అలవాటు మార్చండి.
4: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
5: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
5: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: మార్చండి మార్చండి అలవాటు మార్చండి.
4: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
6: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.
7: देश के युवाओं ने ठाना है भारत को आयुष्मान बनाना है. आज ही पात्र लाभार्थियों का आयुष्मान कार्ड बनवाकर उन्हें दे नए साल का उपहार. 60 करोड़ से ज्यादा लाभार्थियों को मिला 5 लाख रुपए के मुफ्त उपचार का अधिकार. आज ही आयुष्मान ऐप डाउनलोड करें और पात्र लाभार्थी अपना आयुष्मान कार्ड बनवाएं. अधिक जानकारी के लिए 1-4-5-5-5 पर कॉल करें.

0: ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమంలో ముందుగా వివిధ వయస్సుల వారికి చిరుధాన్యాలతో చేసుకోదగిన పోషకాహారం శ్రీమతి బి కుసుమ నీలగారి ప్రసంగం వింటారు.
1: మన దేశంలో పోషకాహార లోపం అనేది పెద్ద సమస్య. అయితే ఇటీవల కాలంలో లేదా ఇప్పుడు ఉన్న పోటీ ప్రపంచంలో మనకి ఆహారం ఎక్కువగానే లభ్యమవుతుంది. కానీ ఆహారం మనం కడుపు నిండా తీసుకుంటున్నాం, కానీ పోషకాలు ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోకపోవడం కారణంగా మనకి ఎన్నో రకాల వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల చూసుకున్నట్లయితే జీవనశైలి ఒత్తిడితో కూరుకుని ఉంటుంది, అలాగే శ్రమ లేని జీవితం అయిపోయింది. ఇది కాకుండా మనం తీసుకునే ఆహార పదార్థాలు ఎక్కువగా పాలిష్ పట్టేసినవి, అంటే బాగా తెల్లగా ఉన్న బియ్యం, గోధుమలు కూడా బాగా పాలిష్ పట్టి అందులో ఉన్న ఫైబర్ని కూడా తీసేసి తీసుకోవడం, ఇలాగ ఎక్కువగా మనం పాలిష్ దాని మీద పడిపోయాం. దానివల్ల మన శరీరానికి ఏవైతే పోషకాలు కావాలి అనుకుంటున్నామో అవి అందుబాటులోకి రావడం లేదు. దానివల్ల మన జీర్ణకోశ దెబ్బతింటుంది,

అలాగే మనకి ఎన్నో రకాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటీవల కాలంలో ఎక్కువగా మధుమేహ వ్యాధి వింటున్నాం. ఇంటికి కనీసం ఇద్దరికి ఇంట్లో ఉన్నదే నలుగురైతే చిన్నపిల్లలతో సహా మధుమేహ వ్యాధి అనేది వస్తుంది. వ్యాధులు రావడానికి ముఖ్యంగా కారణం ఏంటి అంటే జీవన శైలిలో శ్రమ లేకుండా అంటే ఎక్సర్సైజ్ లేకుండా ఉండడం, రెండోది మనం తీసుకునే ఆహార పదార్థాలు అన్నీ పాలిష్ పట్టి తీసుకోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల మనం ఏం చేస్తున్నాము అంటే రకరకాల డైట్లు కానీ లేదా కొత్త కొత్త ఆహార పదార్థాలు ఏమున్నాయి అని చెప్పి చూస్తూ ఉంటున్నాం. కొత్త కొత్త ఆహార పదార్థాల కోసం మనం ఏమీ వెతుక్కోకర్లేదు. ఎటువంటి కొత్త రకం ఆహారం తీసుకుంటే మనం తొందరగా బరువు తగ్గుతాం లేదా మన మధుమేహ వ్యాధి తగ్గిపోతుంది, కిడ్నీ ప్రాబ్లం తగ్గిపోతుంది అని ఆలోచించక్కర్లేదు. మనకి పూర్వం నుంచి వస్తున్న ధాన్యాలను మనం రోజువారి ఆహార పదార్థంలో చేర్చుకోగలిగితే ఎంతో కొంతవరకు మనకు కావాల్సిన పోషకాల్ని మనం పెంచుకోవచ్చు. చిరుధాన్యాల కంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఫుడ్ పిరమిడ్. మనం రోజువారి ఆహారం ఎలా తీసుకోవాలి అనేది మనకు ఒక ఫుడ్ పిరమిడ్ సూచిస్తుంది. దీంట్లో 6 నుంచి 12 సర్వింగ్ల వరకు సిరల్స్ అండ్ మిల్లెట్స్ తీసుకోవచ్చు మనం. అంటే ధాన్యాలతో కూడింది ఏదైతే ఉంటుందో అది 6 నుంచి 12 సర్వింగ్ల వరకు తీసుకోవచ్చు. ఒక సర్వింగ్ అనేది మనకి 30 గ్రాములు. సో ఈ సర్వింగ్లు తీసుకుంటున్నప్పుడు మనం బాగా పాలిష్ పట్టేసింది పాస్తా లాగానో తెల్ల బియ్యం లాగానో నూడిల్స్ అనో ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏదైతే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉంటుందో ఆ రూపం ద్వారా మనకి శరీరానికి అందడం లేదు. మొత్తం అచ్చంగా పిండి పదార్థాలు అయిపోవడం వల్ల కొవ్వు పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. వీటిని రీప్లేస్ చేయడానికి లేదా దీనికి మార్చి మనం ఆహారం తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు ముఖ్యంగా చిరుధాన్యాల గురించి ఒక చూపు వేయండి. చిరుధాన్యాలు అనగానే మనకి గుర్తొచ్చేవి కొరలు, సజ్జలు, రాగులు, సాములు, ఆడుకొర్రలు, ఊదలు, ఇలాగ మనకి ఎన్నో రకాల చిరుధాన్యాలు అనేవి లభిస్తున్నాయి. అయితే ఈ చిరుధాన్యాలని మనం అలవాటు చేసుకునేటప్పుడు కొంచెం కొంచెంగా అలవాటు చేసుకుంటున్నాం. మనకి ఎప్పటి నుంచో అలవాటు ఉంటుంది రాగిజావ తీసుకోవడం, కానీ ఈ మధ్య బాగా ఎక్కువగా తీసుకుంటాం. ఎందుకనంటే ఎవరైనా డాక్టర్ సజెస్ట్ చేశారు లేదా మన ఫ్రెండో చుట్టాల్లోనే ఎవరో రాగిజావ తాగితే షుగర్ తగ్గుతుంది అంటున్నారు. కానీ ఇది మనకి ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. సాయంత్రం పూట లేదా రాగి సంగటిలాగా తినడము, రాగి జావలాగా తీసుకోవడం, సజ్జలు తీసుకోవడం కానీ జొన్న రొట్టెలు తినడం కానీ మన పూర్వీకుల నుంచి మనకున్న అలవాటుల్ని మనం మధ్యలో వదిలేసాం. దాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుని పూర్వీకులు తీసుకున్న ఆహార పదార్థాలని మళ్ళీ ఇప్పుడు మనం కొత్తగా చిరుధాన్యాలని మనం ఆహార పదార్థంలో చేర్చుకోవాలని తీసుకుంటున్నాం. అయితే ఈ చిరుధాన్యాల యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే చిరుధాన్యాల్లో ముఖ్యంగా ఎవరైతే 6 నెలలు నిండిన పిల్లలు ఉంటారో పుట్టిన తర్వాత 6 నెలల వరకు తల్లిపాలు ఇస్తున్నాం. 6 నెలల తర్వాత నుంచి మనం ఏదో ఒకటి వాళ్ళకి ఆహారం కింద చేరుస్తూ ఉంటాం. దాంట్లో మన ఇంట్లోనే కొంచెం జావలాగా చేసుకోవచ్చు, ముఖ్యంగా రాగులు నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత ఆ మొలకల్ని తీసేసి రాగుల్ని చక్కగా పిండి పట్టించేసుకుని చాలా మెత్తగా పిండి పెట్టించి దాంట్లోకి కొంచెం బెల్లం, పాలు, అలాగే వేయించిన శనగపప్పును కూడా పిండి చేసి ఆ పిండిని కలిపి పిల్లలకి ఆహారంగా ఇవ్వచ్చు. జావలాగా ఇవ్వచ్చు, గుజ్జుగుజ్జుగా తినిపించవచ్చు. దీనివల్ల వాళ్ళకి ఐరన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే 6 నెలల వరకు మాత్రమే తల్లిపాలు తీసుకున్నారు, 6 నెలల తర్వాత నుంచి తల్లిపాలు కాకుండా మనం ఆహార పదార్థాలను పెంచాలి. అప్పటి వరకు మాత్రమే ఐరన్ స్టోర్ ఉన్నవి యూజ్ అయిపోతాయి. కాబట్టి 6 నెలల తర్వాత నుంచి మనం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఐరన్ న్యూట్రియంట్ ఉండే ఫుడ్ ఐటమ్స్ ఏవి ఉంటాయో వాటిని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. కాబట్టి ఇలాగ మనం రాగితో జావలాగా చేసి పిల్లలకి పెట్టచ్చు. దీన్నే ఇంకొంచెం మజ్జిగలాగా కానీ లేదా నీళ్లతో కానీ కలిపి ఇంకా కొంచెం పలచగా చేసి సాయంత్రం పూట్ల ఆడుకుని పిల్లలు వస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళకి మనం డైట్ కింద ఇవ్వచ్చు. లేదు అంటే మన ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి జావలాగా ఇవ్వచ్చు. లేదు అంటే షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు వీళ్ళకి కూడా ఈ రాగి ఇవ్వచ్చు. ఎందుకంటే చిరుధాన్యాల్లో మనకి సాల్యుబుల్ డైటరీ ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల మనం తీసుకున్న ఆహారం తొందరగా అరిగిపోయి గ్లూకోజ్ లెవెల్స్ని పెంచకుండా ఉంటుంది. అదే మనం తెల్లన్నం తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే దాంట్లో మీకు ఎటువంటి పీచు పదార్థం రాకపోవడం వల్ల అన్నం తొందరగా అరిగిపోతుంది. మీకు సాయంత్రానికి మళ్ళీ ఆకలి అనిపించి బాగా విపరీతంగా ఎక్కువగా తినేయడం కానీ చేస్తూ ఉంటాం. అలా చేయకుండా కరెక్ట్గా మనకు కావాల్సినంతగా ఆహారాన్ని తినేలాగా ఇది మనకి తెలియకుండానే తోడ్పడుతూ ఉంటుంది. సో అందుకనే ఈ చిరుధాన్యాలని మన ఫైబర్ ఉంటుంది కాబట్టి తీసుకోవచ్చు. అలాగే ఫైబర్లో మెగ్నీషియం ఉంటుంది, దీనివల్ల కూడా మనకి ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది ఇంప్రూవ్ అయ్యి ఎవరైతే మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారో వారికి బ్లడ్ గ్లూకోజ్

ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే పాస్పరస్, దీనివల్ల మనకి ఏవైతే కణాలు ఉంటాయో అవి మళ్ళీ కొత్తగా రీజనరేట్ అవ్వాలి, ఎప్పటికప్పుడు మనకి సెల్స్ రీజనరేట్ అవుతూ ఉంటాయి, టిష్యూస్ ఫామ్ అవుతూ ఉంటాయి, ఇలా కొత్తగా ఫామ్ అవ్వడానికి సహాయపడతాయి. అలాగే మన నర్వస్ సిస్టమ్ని కూడా స్ట్రెంగ్తన్ చేస్తూ ఉంటుంది. దీంతో పాటుగా ముఖ్యంగా మనం చిరుధాన్యాల్లో చెప్పుకోవాల్సింది యాంటీ ఆక్సిడెంట్, సెలీనియం, ప్యాంథోనిక్ యాసిడ్ అలాగే క్యాథకిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మన బాడీలో ఆక్సిడేషన్ జరిగి ఫ్రీ రాడికల్స్ ఏమన్నా ఫామ్ అయితే వాటిలన్నిటిని తొలగించి మన హెల్దీగా ఉండడానికి, డ్యామేజ్ అవ్వకుండా మన సెల్స్ని కాపాడడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకొకటి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు, ఎవరికైతే పేగులో వ్యాధి ఉంటుంది, ముఖ్యంగా అల్సర్ ఉంటుంది, పెప్టిక్ అల్సర్ అని అంటారు దాన్ని, అలాంటి వాళ్ళు ఎటువంటి పీచు పదార్థం తిన్నా వాళ్ళకి ఇంకా అల్సర్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందికి గ్లూటెన్ సెన్సిటివిటీ అంటారు, అంటే ఎవరైతే గోధుమలు తినలేరో అలాంటి వాళ్ళు కూడా చక్కగా ఈ చిరుధాన్యాలని వాళ్ళ ఆహారంలో కనుక చేర్చుకోగలిగితే కావాల్సిన మోతాదులో మనకి అందులో ఫైబర్ వస్తుంది కాబట్టి వాళ్ళ డైజెస్టివ్ ట్రాక్ కూడా హెల్దీగా ఉంటుంది. మన జీర్ణకోశ హెల్దీగా ఉండాలి, అల్సర్ నుంచి మనం తొందరగా రిలీఫ్ పొందాలి, అలాంటప్పుడు కూడా ఈ చిరుధాన్యాలు ఉపయోగపడతాయి. ఎందుకనంటే ఇందులో గ్లూటెన్ అనే పదార్థం ఉండదు. ఎవరైతే గ్లూటెన్ సెన్సిటివిటీ పేషెంట్స్ అంటున్నామో, లేదు అంటే ఎవరైతే అల్సర్ వచ్చింది అంటున్నామో, అలాంటి వాళ్ళకి ఎంతో కొంత మనం ఫైబర్ ఇవ్వాలి. కానీ ఆ ఫైబర్ ఇవ్వడం వల్ల వాళ్ళ ఇంటెస్టైన్స్ ఏవైతే జీర్ణశాఖ ఉందో అది మళ్ళీ బాధపడకుండా, రప్చర్ ఏమీ జరగకుండా వాళ్ళు మళ్ళీ హెల్దీగా ఉండాలి, ఆ సెల్స్ అన్ని రీజనరేట్ అవ్వాలి కాబట్టి మనం ఎటువంటి హార్ష్గా ఉన్న ఫైబర్ని ఇవ్వకూడదు. అందుకనే ఈ గ్లూటెన్ ఫ్రీ ఉన్న ఏదైతే మనకి చిరుధాన్యాలు ఉన్నాయో ఈ చిరుధాన్యాలని మనం వాళ్ళకి ఫైబర్ రిచ్ ఫుడ్ కింద ఇస్తున్నాము. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళ సెల్స్ అన్ని రీజనరేషన్ జరుగుతాయి, ఐరన్ ఎక్కువగా ఉంటుంది, హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగా మెయింటైన్ అవుతాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవ్వవు, డ్యామేజ్ అయిన సెల్స్ అన్ని రీజనరేట్ అవుతాయి, కిడ్నీ లివర్ ఫంక్షన్ కూడా ప్రాపర్గా జరుగుతుంది. సో ఇంత ఇంపార్టెన్స్ ఉన్నాయి ఈ చిరుధాన్యాలని, ఎంతో విలువలున్నాయి. తీసుకునేటప్పుడు కూడా అంటే కొంతమంది తెలియక ఎక్కువగా కుక్ చేయడం కానీ, అంటే బాగా ఉడకపెట్టేసి మెత్తగా చేయడం కానీ, ఎక్కువసార్లు వాటిని కడగడం కానీ, లేదు అంటే ఎక్కువసేపు వాటిని నానబెట్టడం కానీ చేస్తారు. ఇలా మనం ఎప్పుడైతే ప్రాసెసింగ్ స్టెప్స్లో తప్పులు చేస్తూ ఉంటామో, అంటే మనం నానబెట్టడం ఎక్కువసేపు నానబెట్టినా, అంటే తొందరగా ఉడకాలి అని చెప్పి కొంతమంది ఎక్కువ నానబెడతారు, కొంతమంది ఎక్కువ నీళ్లు పోసి వండి దాన్ని మళ్ళీ గంజిలాగా వాచ్ చేస్తారు, అలా కానీ చేసినప్పుడు బి కాంప్లెక్స్ వైటమిన్స్ని మనం లాస్ అవుతాం. అసలు మనం చిరుధాన్యాలు తీసుకుంటున్నాము అంటేనే బి కాంప్లెక్స్ వైటమిన్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి అని. సో అలాంటి లభించాల్సింది మనకి ఎప్పుడైతే ఇలాగ ఎక్కువగా కుక్ చేస్తూ ఉంటాం, అంటే ఉడికించాల్సిన దానికంటే ఎక్కువగా ఉడికించడం కానీ, ఎక్కువసేపు నానబెట్టడం కానీ, లేదు అంటే గంజిలాగా అందులో నుంచి నీళ్లు వార్చేయడం కానీ చేసినప్పుడు మనకి బి కాంప్లెక్స్ వైటమిన్స్ అన్నీ పోతాయి. దీనివల్ల మనం ఏదైతే ఉపయోగకరంగా అనుకుంటున్నామో ఆ న్యూట్రియంట్ ఏది మన బాడీకి అబ్జార్ప్షన్ జరగదు. అలాగే కొంతమంది తెలియక తప్పులేం చేస్తూ ఉంటారు అంటే, తీసుకునే చిరుధాన్యాలు తింటే ఎక్కువగా బాగుంటుంది అంటున్నారు కాబట్టి రోజు మొత్తం చిరుధాన్యాలే ఉండాలి అని అన్ని రకాల ఆహార పదార్థాల్లోనూ ఎక్కువ ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలా ఎక్కువ ఎక్కువ వాడటం కంటే, అంటే తీసుకోవాల్సిన మోతాదుల కంటే ఎక్కువగా తీసుకున్నప్పుడు మనకి ఏదైనా ఆహారం ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా సమస్యే. ఉదాహరణకి ఊబకాయం, ఒబిసిటీ, ఆహారం ఎక్కువగా తీసుకుని కార్బోహైడ్రేట్ రేషియో ఇంక్రీజ్ అయినప్పుడు మనకి ఒబిసిటీ వస్తుంది. మనం ఆహారంలో తీసుకోవాల్సిన పోషకాలు తక్కువగా తీసుకున్నప్పుడు మాల్ న్యూట్రిషన్ వస్తుంది. పిల్లల్లో ఎదుగుదల మనం సరిగ్గా చూడలేము, కంటి సమస్య ఏమైనా రావచ్చు. కాబట్టి ఆహారం మితంగానే తీసుకోవాలి, ఎక్కువగా తీసుకోకూడదు, తక్కువగా తీసుకోకూడదు. అది ప్రతి ఒక్క ఆహార పదార్థాలకి వర్తిస్తుంది. ఎక్కువగా మనం చిరుధాన్యాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ చిరుధాన్యాలు మనకి రోజు సరిపడ ఒక 60 గ్రాములు వచ్చినా సరిపోతుంది. అలా కాకుండా కొంతమంది తెలియక తింటే మంచిది అని చెప్పి అన్ని రకాల చిరుధాన్యాలను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఏం తీసుకుంటున్నారో ఆ ప్రతి దాంట్లోనూ కలిపేసి తీసుకోవడం చేస్తూ ఉంటారు. ఇలా తీసుకోవడం వల్ల చిరుధాన్యాల్లో మనకి థైరోజెనిక్ కాంప్లెక్స్ అనేది వచ్చి థైరాయిడ్ సమస్య పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కొరలు ఎవరైతే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఈ థైరోజెనిక్ అనేవి రావడం వల్ల థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి మీకు అసలు థైరాయిడ్ ప్రాబ్లం ఉందో లేదో కూడా చూసుకుని మనం కొరలు ఎంతవరకు వాడచ్చు. అలాగే ఇందులో ట్రిప్టోఫాన్ ఉండడం వల్ల ఒబిసిటీ తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఒబిసిటీ తగ్గాలి అనే కాన్షియస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే తొందరగా తగ్గిపోవాలి, అంటే ఈ రోజు మొదలు పెట్టామంటే వారంలో తేడా తెలిసిపోవాలి, నెలలో 10 కేజీలు తగ్గిపోవాలి, ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఎక్కువ మోతాదులో పీచు పదార్థము, ట్రిప్టోఫాన్ ఇవన్నీ వస్తాయి కాబట్టి ఇంకా తొందరగా తగ్గుతాము అని ఆలోచన

0: లేకుండా ఆహార పదార్థంలో చిరుధాన్యాలు ఎక్కువగా వాడుతూ ఉంటారు. అందుకని మనం తీసుకునే ఆహార పదార్థాలు తక్కువ మోతాదులో కాదు, ఎక్కువ మోతాదులో కాదు, సరిపడా. రోజు మొత్తానికి 25 ఏళ్ళు నిండి పైన ఉన్న వాళ్ళందరూ 60 గ్రాముల వరకు ఇవ్వచ్చు. అదే పిల్లలు ఉన్నారు అంటున్నప్పుడు మనం వాటిని తగ్గించుకుంటూ వస్తాం. 50 గ్రాములు, 40 గ్రాములు, 30 గ్రాములు. ఒక సర్వింగ్ మనకి 30 గ్రాములు. 30 గ్రాములు మనం తీసుకోవడమే మన మధ్యాహ్నం భోజనానికి సరిపడుతుంది. అందుకంటే ఎక్కువగా తిన్నప్పుడు మనకి ఏంటంటే ఉబ్బరంగా అనిపించడం కానీ ఇంకా ఏదైనా సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మనం తీసుకునే ఆహారం కూడా మితంగా ఉందా లేదా అనేది చూడండి. అయితే ఈ చిరుధాన్యాలతో ఎక్కువగా మనం ఎటువంటి ఆహార పదార్థాలను చేసుకోవచ్చు? ఎక్కువగా మనం రాగి లడ్డు వింటూ ఉంటాం, రాగి జావ కానీ, ఇటీవల రాగి కేక్ కూడా చేస్తున్నారు, రాగి పిండితో కేక్ చేసుకోవచ్చు. లేదు అంటే కొర్రలతో దోశలు, ఇడ్లీలు, అంటే మనం బియ్యం బదులుగా వీటిని వాడుతూ ఉంటున్నాం. సో అందుకనే కొర్రలు ఇడ్లీ కానీ, కొర్రల దోశ కానీ, లేదంటే కొర్రలతో బిర్యానీ, కొర్రలతో కొబ్బరి అన్నం చేసుకోవడం కానీ, ఇలాగ మనం ఆహార పదార్థాలన్నింటినీ కూడా తయారు చేసుకుని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. అయితే మనం ఇచ్చేది ఎంత మోతాదులో ఇస్తున్నాము, ఎంత మోతాదులో మనం తీసుకుంటున్నాము అనేది జాగ్రత్తగా కౌంట్ చేసుకుని అంత మోతాదు మాత్రమే తీసుకోవాలి. మనం చిన్నపిల్లలకి మొదలు పెడుతున్నాం కాబట్టి మొదలు పెట్టేటప్పుడే 6 నెలల పిల్లలకి మనం జావ రూపంలో ఇస్తున్నాము అంటే 1 స్పూను 2 స్పూన్లతో మొదలు పెట్టండి. తెల్లారి వరకు మీకు ఎటువంటి సమస్య అనిపించలేదు, మోషన్లు కానీ, వాళ్ళకి దురద కానీ అలా ఏమీ లేదు, ఏడుపు లేదు, బిడ్డ బాగానే ఉన్నారు అనుకుంటే ఇంకొంచెం పెంచుతాం. అలాగే పెద్దవాళ్ళు కూడా, లేదు స్కూల్కి వెళ్ళి వచ్చిన పిల్లలకు కూడా మనం ఈరోజు రాగిజావ ఇచ్చాము, రేపటికి ఏమీ అనిపించలేదు, మళ్ళీ ఇవ్వచ్చు. లేదు జొన్నలతో జావ చేశాము, అది తీసుకున్నప్పుడు మనకి ఎటువంటి సమస్య కనిపించలేదు కాబట్టి మళ్ళీ అదే సమయంలో అలాగే స్నాక్స్ చేసుకుని జంతికలు కానీ మురికలు కానీ మనం ఎట్లా అయినా కానీ బియ్యాన్ని రీప్లేస్ చేస్తూ దానికి బదులుగా ఈ చిరుధాన్యాలని మన వంటకాల్లో వాడుకుని మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. మంచి ఆహారం తీసుకున్నప్పుడే మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది. ఇది దృష్టిలో పెట్టుకుని మన ఆహార శైలి ఎప్పటికప్పుడు మార్చుకుంటూ అలాగే కొంచెమైనా ఎక్సర్సైజ్ ఉండేలాగా చూసుకుంటారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.
1: వివిధ వయస్సుల వారికి చిరుధాన్యాలతో చేసుకోదగిన పోషకాహారం శ్రీమతి బి కుసుమనేల గారి ప్రసంగం మీరు ఇంతవరకు విన్నారు. ఇప్పుడు లలిత గీతం.

కార్యక్రమంలో ఇప్పుడు అరటి చెట్టు వలన కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాం. మన ఆరోగ్యానికి కావలసినటువంటి పండ్లు, కూరగాయలు ఇవి మనకు ప్రకృతి ప్రసాదించిన వరమనే చెప్పాలి. కొన్ని చెట్ల నుంచి వచ్చే పండ్లు, అలాగే మరికొన్ని చెట్ల నుంచి వచ్చే కాయలు, ఇంకా మరికొన్ని చెట్ల నుంచి వచ్చే ఆకులు ఇవి మాత్రమే మనకి ఉపయోగంగా ఉంటాయి. అంటే కొన్ని చెట్లలో ఒక్క భాగం మాత్రమే మనకి ఉపయోగపడుతుంది. కానీ కొన్ని చెట్లు అలా కాదు. వాటిలో ప్రతి భాగం కూడా మనకు ఉపయోగపడే విధంగా, ఆరోగ్యాన్ని ప్రసాదించే విధంగా ఉంటాయి. అలాంటి చెట్టులో ముందుగా చెప్పుకోవలసింది అరటి మొక్క గురించి. దీనిలో ప్రతి భాగం కూడా ఉపయోగకరమే. ఆరోగ్య ప్రయోజనాలు ఇక అనేకం. అందుకే అరటి చెట్టును ఒక విధంగా కల్పవృక్షం లేదా కామధేనువు అని కూడా పిలుస్తారు. కొబ్బరి చెట్టులాగే ఈ అరటి చెట్టులోని ప్రతి భాగం కూడా ఉపయోగపడుతుంది. అరటి కాండం, అరటి ఆకులు, అరటి కాయలు, అరటి పండ్లు, అరటి పువ్వు, ఇలా ప్రతి భాగం కూడా ఉపయోగమే. అంటే ఏదీ కూడా వ్యర్థం కాదు. అరటి చెట్టు పెద్దదైనప్పుడు దాని కాయలు, పండ్లు, పువ్వు, ఆకులు ఇలా అన్నీ ఉపయోగపడతాయి. ఇక ఆ చెట్టును కొట్టివేసినప్పుడు తీసేటటువంటి ఈ అరటి కాండం కూడా ఉపయోగపడుతుంది. ఒక అరటి చెట్టు ఉంటే అది మనకు ఎన్ని రకాల ప్రయోజనాలు కలిగిస్తుందో, ఏ భాగం ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అరటి గెలలు. అసలు అరటి చెట్టు పెంచడంలో ముఖ్య ఉద్దేశ్యం అరటి గెలలు. ఈ అరటి గెలలకు అరటి కాయలు కాస్తాయి. ఈ కాయలు కూరగా వండుకుంటాము, అదే పండుగా మారిపోతే కూరగా కాకుండా పళంగా తినేస్తాము. అరటి కాయలలో పుష్కలంగా పొటాషియం ఉంటుంది. రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అరటి కాయలు డయాబెటీస్ ఉన్నవారికి కూడా చాలా మంచివనే చెప్పాలి. ఈ అరటికాయలను కూరగానే కాకుండా బజ్జీలుగా కూడా వేసుకుంటారు. ఇప్పుడు అరటి పువ్వు గురించి చూద్దాం. అరటి పువ్వులలో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. మలబద్ధకం, జీర్ణ సమస్యలతో బాధపడే వారికి ఎక్కువగా ఈ పువ్వును కనుక తీసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. పేగుల్లో సూక్ష్మజీవులు చేరి హాని కలిగించకుండా ఈ అరటి పువ్వు నియంత్రిస్తుంది. పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. టైప్ 2 డయాబెటీస్ ప్రమాదాన్ని నివారిస్తాయి. మహిళలకు ఈ పువ్వు ఎంతో మేలు చేస్తుంది. క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఇక మెన్సస్ సమయంలో వచ్చేటటువంటి కడుపు నొప్పి కానివ్వండి, అలాగే మరి ఏ ఇతర ఇబ్బందులు కూడా లేకుండా ఈ పువ్వు కాపాడుతుంది. ఇప్పుడు అరటి కాండం. దీన్ని కొన్ని ప్రాంతాల్లో అరటి దూట, అరటి దవ్వ అని కూడా పిలుస్తారు. ఇది సన్నగా ట్యూబ్లైట్ మాదిరిగా తెల్లగా ఉంటుంది. దీనిలో కూడా పీచు పదార్థం ఎక్కువ. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వారంలో ఒక్కసారైనా సరే ఈ అరటి దూటని కూరగా వండి తీసుకున్నట్లయితే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ అరటి దూట ఆరోగ్యకరమైన గొప్ప ఆహార వనరు. ఈ దూటని సన్నగా తరిగి కూరగా చేసుకుంటారు. ఇక అరటి ఆకు. వండిన ఆహారాన్ని అరటి ఆకుల్లో పెట్టుకుని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాదు, కొన్ని రకాల ఆహార పదార్థాలను ఈ అరటి ఆకుల్లో పెట్టి ఆవిరిలో ఉడికిస్తారు. ఈ ఆకుల్లో EGCG వంటి పాలీఫెనాల్స్ ఉంటాయి. ఈ పాలి

పాలిఫెనాల్స్ వ్యాధులను నివారిస్తాయి. ముఖ్యంగా ఈ అరటి ఆకుపై వేడివేడి ఆహార పదార్థాలను వడ్డించడం వల్ల వాటి రుచి పెరుగుతుంది. అంతేకాదు అద్భుతమైనటువంటి వాసన కూడా వస్తుంది. అందుకే ఈ ఆకుల్లో వేడివేడి అన్నం వడ్డించేటటువంటి సాంప్రదాయం ఉంది. ఈ ఆకులు పర్యావరణ అనుకూలమైనవి. ఇక చివరిగా అరటిపండు. అరటిపండు గురించి ఎక్కువగా చెప్పనవసరమే లేదు. అందరికీ ఎల్లప్పుడూ అన్ని వేళలా అందుబాటులో, అలాగే తక్కువ ధరలో లభించే పండు. ఎక్కువగా పోషకాలు కలిగిన పండు కూడా ఇదే. అరటిపండు తింటే తక్షణ శక్తి లభిస్తుంది. అందుకే ఉదయం వ్యాయామం చేశాక అల్పాహారంలో ఒక అరటిపండును చేర్చుకుంటే మంచిది. ఆటలు ఆడేవారు కూడా తక్షణ శక్తి కోసం అరటిపండును తింటారు. ఇతర పండ్ల కంటే కూడా అరటిపండులో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. ఇందులోని పిండి పదార్థాలు తేలికగా జీర్ణం అయ్యి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక దీనిలో ఎక్కువగా ఉండేటటువంటి పీచు పదార్థం జీర్ణక్రియ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. ఈ పండులో పీచు పదార్థంతో పాటు విటమిన్ B6, మ్యాంగనీస్, బయోటిన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇక ఈ అరటి చెట్టు అలంకరణ విషయంలో, అంటే ఆహారం నుండి అలంకరణ వరకు కూడా ఈ అరటి చెట్టు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అరటి నారను బట్టలు మరియు వివిధ వస్తువులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అలాగే అరటి కాండం నుండి తీసినటువంటి అరటి దొప్పలను కార్తీక మాసంలోని పుణ్యతిథులలో దీపాలను వెలిగించి ఈ అరటి దొప్పలపై పెట్టి పుణ్య నదులలో విడుస్తారు. కల్పతరువుల మనం అడగకపోయినా కూడా అన్ని రకాలుగా మనకు ఉపయోగపడేటటువంటి అరటి చెట్టు గురించి తెలుసుకున్నారు కదా.

0: ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 2 గంటలు కావస్తోంది. కొంచెం సేపట్లో ఢిల్లీ నుండి వార్తా ప్రసారం.
1: Good afternoon. This is Akashvani and I am Valsa Williams with the midday news.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी। చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
1: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
2: अब 70 वर्ष से अधिक उम्र के देश के हर बुजुर्ग को अस्पताल में मुफ्त इलाज मिलेगा.
3: देश के युवाओं ने लिया है न्यू ईयर रेजोल्यूशन, 70 साल के पार सभी बुजुर्गों का आयुष्मान व्य वंदना कार्ड बनाने का. 5 लाख रुपए के मुफ्त उपचार का उपहार पहुंचाकर भारत को आयुष्मान बनाने का. आज ही आयुष्मान ऐप डाउनलोड करें और 70 वर्ष या उससे अधिक आयु के बुजुर्गों का आयुष्मान व्य वंदना कार्ड बनवाएं. अधिक जानकारी के लिए 1-4-5-5-5 पर कॉल करें.

0: ఇంతవరకు కస్తూరి కన్నడ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి.
1: హలో
2: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
1: చెప్పండి మేడం.
2: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్ లోని లింక్ ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
1: మా చిన్నోని గటమని 10 రోజుల కింద చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు రాజు.
3: బాబాయ్,
1: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
3: బాబాయ్, పంపదీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
1: లేదురా గబ్బని, నాకేం తెలుస్తాయి. నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
3: మన మూల మీద పాండబకాడ శంకరన్న ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లానే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ల పైసలన్నీ గాయపోయినాయి.
1: అట్లా చేసిండారా?
3: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. 1930 నెంబర్కి ఫోన్ చేయాలే.
4: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.
5: మన్ కీ బాత్, భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెలా చివరి ఆదివారం దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఒకే సమయంలో ప్రసారం చేస్తాయి. అంతేకాదు, ఎఫ్ఎం గోల్డ్, ఉర్దూ సర్వీస్, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా, ఇంకా ఆకాశవాణి వెబ్సైట్లో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు. అన్ని దూరదర్శన్ కేంద్రాలు కూడా అదే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మీకు అందిస్తాయి. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం అనంతరం తెలుగు అనువాదం రాష్ట్రంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, వివిధ భారతి ఎఫ్ఎం కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని నమో యాప్ లేదా మైగవ్ ఓపెన్ ఫోరంలో పోస్ట్ చేయండి, లేదా 1800 11 7800 1800 1 1 7 0 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు చేయండి.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపత్ మధ్య నడిచే దేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమకుమార్ రెడ్డి, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇతర అధికారులతో కలిసి సీతారాముల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టేక్ పాయింట్ వద్ద గోదావరి ఇన్ఫ్లోను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రస్తుత నీటి ప్రవాహం, ఆయకట్టు స్థిరీకరణ, నీటి లభ్యతపై అధికారులతో సమీక్షించారు.

ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 5వ బిమ్స్టెక్ జాతీయ భద్రతాధిపతుల సమావేశం జరిగింది. బిమ్స్టెక్ సభ్య దేశాలు పరస్పర ప్రయోజనాల కోసం చేతులు కలిపి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని, పరస్పర చర్చల ద్వారా పరిష్కారాలను కనుగొనవలసిన అవసరం ఉందని జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన ఆషాఢమాస బోనాల జాతర గోల్కొండ కోటపై ప్రారంభమైంది. కుమ్మర్లు జగదంబ మహంకాళి అమ్మవారికి 11 బోనాలతో కూడిన తొలి బోనాన్ని సమర్పించారు. ఆషాఢమాసం బోనాలు నేటి నుంచి ప్రారంభమైన సందర్భంగా గవర్నర్ శివ

పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలకు సుఖశాంతులు కలగాలని ఆకాంక్షించారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన జగన్నాథ రథయాత్ర ఈరోజు ఒడిశాలోని పూరిలో ప్రారంభం కానుంది. ఈ వార్షిక రథయాత్ర ఉత్సవంలో జగన్నాథుడు, ఆయన తోబుట్టువులు బాలభద్రుడు, దేవి సుభద్ర రథాలపై ప్రజలకు దర్శనమిస్తూ జగన్నాథుడి పినతల్లి ఇల్లుగా భావించే గుండాచా దేవాలయాన్ని సందర్శిస్తారు. ఈ పవిత్ర త్రిమూర్తుల ఊరేగింపును వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరికి తరలివచ్చారు. హైదరాబాద్లోని పాత బస్తీలో సైదాబాద్లో ఒక పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న విద్యార్థికి అన్యమతానికి సంబంధించిన అంశం పాటించి వ్రాయమని చెప్పిన టీచర్ ఘటనపై తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ ఎన్ రామచంద్రరావు స్పందించారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి బాధ్యులని ఆరోపించారు. జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పివి సింధు చైనా క్రీడాకారిణి హాస్ యుయన్ వరుస గేమ్లో ఓడించి క్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో సింధు 21-16, 21-14 తేడాతో ఘన విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ

0: తీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు శ్రోతలకు ఒక ప్రకటన.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
2: फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ ప్రశ్నల కార్యక్రమం. యువలయ కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు మీరు సమాధానాలు పంపించవలసిన ఫోన్ నంబర్ 0866248882. ఈ నెంబర్కు మీ సమాధానాలు పంపించేయండి. మరి మొదటి క్విజ్ ప్రశ్న, భారతదేశానికి అల్లం రాజధానిగా ఏ రాష్ట్రం గుర్తింపు పొందింది? భారతదేశానికి అల్లం రాజధానిగా ఏ రాష్ట్రం గుర్తింపు పొందింది? మీ సమాధానాలు పంపించేయండి 0866248882. ప్రశ్న మరొక్కసారి, భారతదేశానికి అల్లం రాజధానిగా ఏ రాష్ట్రం గుర్తింపు పొందింది? మీ సమాధానాలు వచ్చేలోగా ఒక సినీ గీతం వినేద్దాం.

యువలయ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో అడిగిన మొదటి క్విజ్ ప్రశ్న, భారతదేశానికి అల్లం రాజధానిగా ఏ రాష్ట్రం గుర్తింపు పొందింది? మరి దీనికి సమాధానాలు పంపించేశారు, వారి పేర్లను చూసేద్దాం. ముందుగా పంపించారు వీరు పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు. రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. తర్వాత నెల్లూరు నుంచి శ్యామ్, మీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కొత్తపేట గుంటూరు నుంచి పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి, మీరు పంపింది. తర్వాత అనంతపురం నుంచి అనురాధ, రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా పిఎస్ లక్ష్మీ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి, రైట్ ఆన్సర్ అండి. రేణుక గోపరాజు కడప నుంచి, రైట్ ఆన్సర్. శివకుమార్ నంద్యాల నుంచి పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి, రైట్ ఆన్సర్ అండి. తర్వాత నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలు లంక అవనిగడ్డ కృష్ణా జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. తర్వాత శేషాద్రి నెల్లూరు నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద రైట్ ఆన్సర్ పంపించారు. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా వెంకట శ్రీరామకృష్ణారావు నర్సాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్ అండి. నల్గొండ హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం రైట్ ఆన్సర్ పంపారు. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ.

మీ సౌమ్య, యడ్లపల్లి లీలా మహాలక్ష్మి, గీతికా సిరి, గహనా స్నిగ్ధ, వీరంతా లక్కవరం ఏలూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. శ్రీరామదాసు అంజాచారి, బ్రహ్మచారి, చిలకమర్రి ఉపేంద్రచారి, తిప్పర్తి, నల్గొండ జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. ఇంకా గోగులమూడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మాట్టూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. దేవులపల్లి హనుమంతరావు, కూర్నవల్లి, ఖమ్మం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఆర్ఎస్వి నరసింహరాజు, చించినాడ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. తర్వాత మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ, దుర్గాడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నేదునూరి కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీవైష్ణవ్, కల్వకుర్తి, నాగర్కర్నూలు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. బత్తిని రవికుమార్, వజ్రపు కొత్తూరు, శ్రీకాకుళం జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మీ గారు, దేవరాజుగట్టు నుంచి సాల్మన్ రాజు, ఇంకా రామకృష్ణయ్య గారు, మస్తాన్ భాష, కార్పెంటర్, బుచిరెడ్డి పాలెం నుంచి. గురుగుంట్ల ముంత నుంచి ముంత పెద్దన్న, సూర్యపాలెం నుంచి శశిరెడ్డి చిన్నప్ప రైట్ ఆన్సర్ పంపించారండి అందరూ. ఇంకా నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. ఇంకొల్లు నుంచి చిలుకూరి శ్రీనివాసరావు, లక్ష్మీ శివకుమారి, మోహన్ కృష్ణ, రేవంత్ కుమార్, లక్ష్మీ హారిక, భవిష్య, మిహిక, సూర్యచరణ్, వీరంతా రైట్ ఆన్సర్ పంపారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ అండి. చంద్రశేఖర్ కొల్లాపూర్, నాగర్ కర్నూలు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట్ గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నుంచి పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. ప్రశ్న ఏంటంటే, భారతదేశానికి అల్లం రాజధానిగా ఏ రాష్ట్రం గుర్తింపు పొందింది? అల్లం, అల్లం రాజధాని ఇదండి ప్రశ్న. మరి నాగార్జున లక్ష్మి, వడియంపేట, అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్ అండి. దైదాభిక్షం వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా బాణముక్కల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్ పంపారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్స్, సియోను, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య, వీరంతా రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నెల్లూరు జిల్లా కోవూరు నుంచి విజయ్ కుమార్ రెడ్డి రైట్ ఆన్సర్ అండి. ఎం ప్రతాప్, ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. అశోక్, రమ్య, దినకర్, దేవాన్ష్, శ్రీకృష్ణ, ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ అండి. వరంగల్ జిల్లా ఎల్బీనగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్ రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా రైట్ ఆన్సర్ వీరు కూడా ఎవరంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు రైట్ ఆన్సర్ అండి. తర్వాత గుండుగోళ్ళను నుంచి వగ్వాల సత్యనారాయణ, శ్రీనివాస్ బాబు, రామోజీ, రమేష్ రైట్ ఆన్సర్ పంపారు. భోగనాథుని వెంకటేశ్వరరావు, మాటూరు నుంచి, ఇది రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య రైట్ ఆన్సర్ పంపించారు. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి, యశోద, జానకి, రాజు రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుండి సత్యనారాయణ, భట్టిప్రోలు రైట్ ఆన్సర్ అండి. లతా సుహాస్ హోస్కోట నుంచి రైట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని రైట్ ఆన్సర్ పంపారు. దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌధామణి, వసుంధర, తుమ్మ, పద్మావతి, ఇనుమడుగు నుంచి వీరు రైట్ ఆన్సర్ అండి. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ రైట్ ఆన్సర్ అండి.
ఒంగోలు నుంచి పంపించారు.

ఇది రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయ రైట్ ఆన్సర్ పంపారు. తర్వాత శంకర్ డేవిడ్ ఖమ్మం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. ఇంకా మంచిర్యాల నుంచి చంద్రముగిలి, పద్మారాణి, అక్షరకృప రైట్ ఆన్సర్ పంపారు. తెనాలి నుంచి కుమార్, ఇది రాంగ్ ఆన్సర్ అండి. కుంచి రామమూర్తి భువనేశ్వర్ నుంచి పంపించారు, వీరు రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. ముండ్రాయి గ్రామం నుంచి అనుముల, మోహన్, సుభద్ర రైట్ ఆన్సర్. బండారు శంకరయ్య, ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, ఖాదర్ భాషాబాయ్, మహమ్మద్ రఫీ భాయ్, మంగళంపూరి ప్రకాష్, ఎస్ఎంఎస్ సర్దార్ బాయ్, సుధాకర్ నెల్లూరు జిల్లా నుంచి వీరంతా రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా రైట్ ఆన్సర్ అండి. ఇంకా పండిట్ విజయశేఖర్, ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా పాపిన్నేపాలెం నుంచి సూర్యనారాయణ, వీరు కూడా రైట్ ఆన్సర్. భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి వీరంతా రైట్ ఆన్సర్ అండి. రామ్మోహన్ రావు, సత్యవతి, ఇరుసుమండ, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మను. ఇంకా కోట హారిక, రాజవోల్ నుంచి రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి రైట్ ఆన్సర్ అండి. అలాగే గణేష్ నెల్లూరు నుంచి వీరు రైట్ ఆన్సర్ పంపించారు. రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి. ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు, సారీ అండి, ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇంకా లక్ష్మీ విశాల్, విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపారు. తర్వాత నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ రైట్ ఆన్సర్ పంపారు. భోగనాథుని వెంకటేశ్వరరావు, ఇది కూడా రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. చెన్నకేశవరావు అత్తిలి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. మరి అందరూ సమాధానాలు వచ్చేసాయి. మరి సరైన సమాధానం ఏంటో చూద్దాం. భారతదేశానికి అల్లం రాజధానిగా మిజోరాం రాష్ట్రం గుర్తింపు పొందిందండి. ఇక్కడ అధిక నాణ్యత గల అల్లం ఉత్పత్తి, ఇంకా వ్యవసాయంలో సాధించిన ప్రగతిని పరిగణనలోకి తీసుకుని నీతి ఆయోగ్ ఈ రాష్ట్రాన్ని అల్లం రాజధానిగా ప్రకటించింది. పాలెం పోలయ్య, ఇనుమడుగు నుంచి వీరు పంపించారు, రైట్ ఆన్సర్ అండి. మరి తర్వాత ప్రశ్న, తెలుగు సినిమా నేపథ్య గాయకుడు, అపర ఘంటసాలుగా పేరు పొందిన వీరి వర్ధంతి ఈరోజు, ఆయన పేరు ఏమిటి? ఎవరు ఈయన? తెలుగు సినిమా నేపథ్య గాయకులు, ఆయన వర్ధంతి, ఆయన అపర ఘంటసాలుగా పేరు పొందారు, ఆయన పేరు ఏమిటి? మరి పంపించేయండి 0866 248 8812. మీ సమాధానాలు వచ్చేలోగా ఒక సినీ గీతం వినేద్దాం.

యువలయ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో అడిగిన రెండవ క్విజ్ ప్రశ్న, తెలుగు సినిమా నేపథ్య గాయకుడు అపర ఘంటసాలగా పేరు పొందిన ఈ గాయకుడు ఈరోజు వర్ధంతి వీరిది, ఆయన పేరు ఏమిటి? మరి ఒక క్లూ కూడా ఇచ్చేస్తానండి. మీరు ఇప్పుడు అందరూ కొంతమంది ఘంటసాల వెంకటేశ్వరరావు అని, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అని పంపిస్తున్నారు ఆన్సర్స్, అది రాంగ్ ఆన్సర్. ఈరోజు వీరి వర్ధంతి, ఆ గాయకులు వారి పేరేమిటి? మరి సమాధానాలు చూసేద్దాం. ముందుగా అయితే పంపించారు శ్యామ్ నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, వీరు కూడా రైట్ ఆన్సర్ అండి. ఇంకా సుజాత నగర్ నుంచి పంపించారు వీరంతా, ఇది రాంగ్ ఆన్సర్ అండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్ అండి. రేణుకా గోపరాజు కడప నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఒంగోలు నుంచి పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి. ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అని పంపిస్తున్నారు, అవి రాంగ్ ఆన్సర్స్, మీరు సరిచేసుకోండి. ముందే రైట్ ఆన్సర్ పంపించేయండి. ఇంకా వీరు కూడా పంపించారు లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇంకొల్లు నుంచి గాంధీ మార్కెట్ నుంచి పంపించారు, ఇది కూడా రాంగ్ ఆన్సర్ అండి. పిఎస్ లక్ష్మీ ఒంగోలు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్ అండి. పాపిన్నేపాలెం నుంచి సూర్యనారాయణ, ఇది రాంగ్ ఆన్సర్ అండి. గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి పంపించారు, ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు పంపించారు, రైట్ ఆన్సర్ అండి. గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయ రైట్ ఆన్సర్ పంపించారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబ్బానీ, ఇది రాంగ్ ఆన్సర్ అండి. చిలకమర్రి ఉపేంద్రచారి తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి, రైట్ ఆన్సర్ అండి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుండి భట్టిప్రోలు సత్యనారాయణ, రైట్ ఆన్సర్ పంపించారు. ఆర్ఎన్వీఎన్ మూర్తి శ్రీదేవి వీరంతా లక్కవరం నుంచి పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా పండిట్ విజయశేఖర్ నంద్యాల నుంచి రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం రైట్ ఆన్సర్ పంపించారు. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, రైట్ ఆన్సర్ అండి. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి నర్సాపురం నుంచి, ఇది రాంగ్ ఆన్సర్ అండి. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతోష్, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య.

అఖిల్ వీరంతా కూడా రైట్ ఆన్సర్ పంపారు. ఇది దేవులపల్లి హనుమంతరావు ఖమ్మం నుంచి పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్ అండి. ఇంకొల్లు నుంచి చిలుకూరి శ్రీనివాసరావు, లక్ష్మీ కుమారి, లక్ష్మీ శివకుమారి, మోహన్ కృష్ణ వీరంతా ఇది ఆన్సర్. ఇది రైట్ ఆన్సర్ కాదండి, ఇది ఆయన పేరు కరెక్టే కానీ మీరు మరి ఎవరని పంపించారో కరెక్ట్గా మళ్ళీ ఒక్కసారి సమాధానం పంపించండి. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య, సంతోష్ని రైట్ ఆన్సర్ పంపించారు. వరగంటి బద్రీ, విశాల, నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. పాలెంపోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మీగారు, దేవరాజుగట్టు నుంచి సాల్మన్ రాజు, నరేంద్ర రెడ్డి, మస్తాన్ బాషా, ముచిరెడ్డిపాలెం నుంచి, ఇంకా రామకృష్ణయ్య గారు గుడిగుంట్ల ముంత నుంచి, ముంతా పెద్దన్న, బండారు శంకరయ్య రైట్ ఆన్సర్ అండి మీరంతా పంపింది. ఇంకా లతా సుహాస్ హోస్కోట నుంచి రైట్ ఆన్సర్ పంపారు. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల నుంచి రైట్ ఆన్సర్ అండి. శేషాద్రి నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మంచిర్యాల నుంచి చంద్రమొగిలి, పద్మరాణి, అక్షర కృప రైట్ ఆన్సర్ అండి. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. గుండుగోళన నుంచి మద్దుల శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ, రామోజీ, రమేష్ రైట్ ఆన్సర్. తెనాలి నుంచి కుమార్ రైట్ ఆన్సర్ అండి. కాకినాడ జిల్లా నుంచి ఎస్ వెంకటేష్, ఎస్ఎస్ బాబు రైట్ ఆన్సర్ పంపారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ అండి. సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ వెంకట భావన, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, తాటిపత్తి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అండి. హర్షకుమార్ కంకిపాడు మండలం తెన్నేరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్ఎంఎస్ సర్దార్ ఈశ్వర్ రాజు పంపించారు, ఎక్కడి నుంచి రైట్ ఆన్సర్ అండి. మీరు మొత్తం పేర్లు అవి కలిపేసి పంపించారు ఆన్సర్ కూడా, దయచేసి అలా పంపించకండి. ఆన్సర్ కూడా మళ్ళీ చెప్పేస్తాం కదా దాంతోపాటు. తర్వాత చెన్నకేశవరావు అత్తిలి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి ఆన్సర్ ఇది కాదండి, రాంగ్ ఆన్సర్ ఇది. ఘంటసాల వెంకటేశ్వరరావు అని పంపించారు మీరు. అది ప్రశ్న ఏంటంటే అపర ఘంటసాలగా పేరు పొందిన గాయకులు అడిగింది ప్రశ్న. తర్వాత శంకర్ డేవిడ్ ఖమ్మం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. నిజామాబాద్ జిల్లా తాళ్ల రాంపూర్ నుంచి రాజేంద్ర ప్రసాద్, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని రైట్ ఆన్సర్ అండి. ముండ్రాయి గ్రామం నుంచి అనుముల మోహన్, సుభద్ర, రాజ్కుమార్, రచన, మహీర రైట్ ఆన్సర్ అండి. కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా దైద, భిక్షం, వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. బిట్రా వీరమోహన్ రావు, నిర్మలాదేవి ఇది రాంగ్ ఆన్సర్ అండి. భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, సుజాత నగర్ నుంచి ఏమండి మీరు. ఎస్ జానకి అని పంపించారు. మనం ప్రశ్న అపర ఘంటసాల అని అంటే మేల్ అని కదండి. మరి మీరు కనుక సమాధానం గెస్ చేస్తే

పంపించేయండి. ఇంకా రాజవోలు నుంచి పంపించారు, ఇది కూడా రాంగ్ ఆన్సర్. తర్వాత పాపిన్నేపాలెం నుంచి సూర్యనారాయణ, ఈశ్వరమ్మ, క్రాంతి కుమార్, అశోక్ రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే నెల్లూరు జిల్లా కోవూరు నుంచి విజయ్ కుమార్ రెడ్డి, వీరు కూడా రైట్ ఆన్సర్. తర్వాత సమీనా నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వీరు రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయోన్సు, సియోన, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య, వీరంతా రైట్ ఆన్సర్ అండి. తర్వాత ఎం ప్రతాప్ ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. పండిట్ విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్ అండి. ఇంకా ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, మొహమ్మద్ రఫీ బాయ్ నెల్లూరు నుంచి వీరంతా రైట్ ఆన్సర్ అండి. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు నర్సాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. దవళ లక్ష్మీ నరసింహారావు, సంధ్య నర్సాపురం నుంచి రైట్ ఆన్సర్ అండి. లక్ష్మీ విశాల్ విశాఖపట్నం నుంచి వీరు రైట్ ఆన్సర్ అండి. తర్వాత ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, వీరు కూడా రైట్ ఆన్సర్. ఇంకా దస్తగిరి, సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి, యశోద, జానకి, రాజు రైట్ ఆన్సర్ అండి. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ రైట్ ఆన్సర్ మీరు పంపింది. మరి అందరి సమాధానాలు వచ్చేసాయి. సరైన సమాధానం ఏంటంటే తెలుగు సినిమా నేపథ్య గాయకులు, అపర ఘంటసాలగా పేరు పొందిన వీరు, ఈరోజు వర్ధంతి వీరిది, ఆయన పేరు వి రామకృష్ణ. మరి సరైన సమాధానాలు పంపిన మీ అందరికీ కూడా అభినందనలు. మరి ఈనాటి యువలయ కార్యక్రమం ఇంతటితో ముగిద్దాం. తిరిగి రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన హిందీ పాఠం కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో బుద్ధిమాన్ బాలక్ 9వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయుని శ్రీమతి సిహెచ్ పావని వనలత, విద్యార్థిని సౌజన్య. వినండి 9వ తరగతికి హిందీ పాఠం బుద్ధిమాన్ బాలక్.
2: ప్రణామ్ అధ్యాపికాజీ.
3: ఆశీష్ ఆవో బయటో సౌజన్య. ఆజ్ హమ్ బుద్ధిమాన్ బాలక్ నామక్ ఏకాంకి పాఠ కే బారే మే జాన్ లెంగే. పహలే తుమ్ పాఠ పడో.
2: జీ అధ్యాపికా జీ. మగధ్ కీ రాజధాని పాటలీపుత్ర మే రాజ దర్బార్ కా ముఖ్య కక్ష. సమ్రాట్ మహాపద్మానంద్ ఏక్ సుసజ్జిత్ సింహాసన్ పర్ బైఠే హై. సభీ అధికారి తథా దర్బారి అపనే అపనే స్థానం పర్ విరాజమాన్ హై. దర్బార్ దర్శకోం సే భరా హువా హై. ఏక్ ఓర్ లోహే కా బడా సా పింజరా రఖా హై. పింజరే మే ఏక్ సింహ హై జిస్కే దర్వాజే పర్ తాలా లగా హై.
3: అచ్చా సౌజన్య, అది మగధ రాజధాని పాటలీపుత్ర రాజ దర్బార్ యొక్క ముఖ్య గది. అందులో చక్రవర్తి మహాపద్మనందుడు అలంకృతమైన ఒక సింహాసనంపై కూర్చున్నారు. అధికారులు సభికులు అందరూ తమ స్థానములలో కూర్చున్నారు.

0: రాజదర్బారు సందర్శకులతో నిండి ఉన్నది. ఒకవైపు లోహంతో తయారైన పెద్ద బోను ఉన్నది. ఆ బోనులో ఒక సింహం ఉంది. ఆ బోనుకున్న తలుపుకి తాళం వేయబడి ఉంది. ఆగే పాట్పడు.
1: సమ్రాట్. మహామంత్రి ఆజ్ఞా మహారాజ్. సమ్రాట్. క్యా సారీ వ్యవస్థ పూరి హో చుకీ హే? మహామంత్రి. జీ మహారాజ్, యది ఆజ్ఞా హో తో ఘోషణా కర్వా దీ జాయ్. సమ్రాట్. ఆజ్ఞా హే. మహామంత్రి. ప్రతిహారి ప్రతిహారి. అభివాదన్ కర్తా హే.
0: చక్రవర్తి. మహామంత్రి మహామంత్రి. ఆజ్ఞ మహారాజా. చక్రవర్తి. ఏర్పాటు అంతా పూర్తయినదా? మహామంత్రి. ఏర్పాటు అంతా పూర్తయినది మహారాజా. ఆజ్ఞ అయితే ప్రకటింపచేస్తాను. చక్రవర్తి. ఆజ్ఞ ఇస్తున్నాను. మహామంత్రి. ద్వారపాలకుడా? ద్వారపాలకుడు. ప్రమాణము చేస్తూ ఆజ్ఞ మహామంత్రి వర్య. మహామంత్రి. మగధ మహారాజు ప్రకటన వినిపించవలెను. ద్వారపాలకుడు. చిత్తం మహారాజా అని బిగ్గరగా ప్రకటన చదవడం ప్రారంభించాడు. సభాసదులారా, పౌరులారా, మగధ చక్రవర్తి మహాపద్మనందుల వారి తరపున తాళం విరగగొట్టకుండా, బోను తెరవకుండా, ఎదురుగా ఉన్న బోను నుండి సింహమును అదృశ్యం చేయగల వ్యక్తికి కోరుకున్న బహుమానం ఇవ్వబడుతుందని, అతనికి ఘన సన్మానం కూడా జరుగుతుందని, అలా తన అదృశ్యాన్ని పరీక్షించదలుచుకున్న వ్యక్తి ముందుకు రావచ్చును అని ప్రకటన చేయబడుచున్నది అని ప్రకటన వినిపించారు ద్వారపాలకుడు. అప్పుడు దర్బారు గది అంతా కూడా నిశ్శబ్దం వ్యాపించింది. ఆగే పాట్పడు.
1: ఏక సభాసద్. మహారాజ్ కే పరాక్రమ్ కి జయ హో. క్యా యహ సంభవ హో సక్తా హై కి బినా పింజరా ఖోలే సింహ కో గాయబ్ కర్ దియా జాయే? మహామంత్రి. మహారాజ్ కా ఆదేశ్ సమస్యా సుల్జానే కే లియే హై, తర్క కర్నే కే లియే నహీ, యహ బుద్ధి కి పరీక్షా హై. బుద్ధిమాన్ ఔర్ కుశల్ వ్యక్తి హి ఐసా కర్ సకేగా, యహీ హమారా విశ్వాస్ హై.
0: ఒక సభికుడు ఈ విధంగా అన్నాడు. మహారాజు పరాక్రమం వడ్డిల్లాలి. అయితే బోను తెరవకుండా సింహాన్ని అదృశ్యం చేయడం సంభవమా? అప్పుడు మహామంత్రి ఇలా అన్నాడు. మహారాజు గారి ఆదేశం సమస్యను పరిష్కరించడానికి గాని తర్కించడానికి కాదు. ఇది తెలివికి సంబంధించిన పరీక్ష. తెలివిగల నేర్పరి అయిన వ్యక్తి ఇది చేయగలడని మా నమ్మకం. అచ్చా ఆగే పడో.
1: దూసరా సభాసద్. మాన్యవర్. ఇస్ అసంభవ కార్య కో తో పరమేశ్వరి హి సంభవ కర్ సక్తా హై. హమే తో లగ్తా హై కి యహ కార్య ఈశ్వర్ కే అలావా కిసీ అన్య కే బస్ కి బాత్ నహీ. మహామంత్రి. ఈశ్వర్ కి దీ హుయీ ప్రతిభా సభీ మే నివాస్ కర్తీ హై. హో సక్తా హై కి కోయీ ప్రతిభావాన్ వ్యక్తి ఇస్ అసంభవ కార్య కో సంభవ బనా దే.
0: అప్పుడు రెండో సభికుడు ఈ విధంగా అన్నాడు. అయ్యా, ఈ అసంభవమైన పనిని భగవంతుడే సంభవం చేయగలడు. ఈ పనిని భగవంతుడు తప్ప ఇంకెవ్వరూ చేయలేరని నాకు అనిపిస్తుంది అని అన్నాడు. అప్పుడు మహామంత్రి ఇలా చెప్పాడు. భగవంతుడు ఇచ్చిన బుద్ధి కుశలత అందరిలో ఉన్నది. బుద్ధి కుశలుడైన వ్యక్తి ఎవరైనా సరే ఈ అసంభవమైన పనిని సంభవం చేయవచ్చు. అచ్చా ఆగే పడు.
1: జీ అధ్యాపికా జీ. జన్ సముదాయ్. యది సింహ బాహర్ గయా తో హమ్ సబ్కో ఖా జాయేగా. ఆప్ ఇసే బాహర్ నా ఆనే దే. బుద్ధి పరీక్ష కిసీ ఓర్ తరహ సే భీ హో సక్తి హై, యహీ హమారీ ప్రార్థనా హై. సమ్రాట్. యహ సమస్య మగధ రాజ్య కే బుద్ధిమానోం కో పడోసీ రాజ్య కి ఓర్ సే దీ గయీ ఏక చునౌతి హై. ఘబరానే కి కోయి బాత్ నహీ, సభీ కి సురక్ష కే ప్రబంధ కర్ దియే గయే హై. ఆప్ శాంతి సే సమస్య కా సమాధాన్ ఢూండే. కుచ్ సమయ తక్ సభా కక్ష మే సన్నాటా చా జాతా హై.
0: అచ్చా సునో. అప్పుడు సభలో సందర్శనకు వచ్చిన ప్రజల్లో ఈ విధంగా అడిగారు. సింహం బయటకు వస్తే తప్పక మమ్మల్ని అందరినీ చంపేస్తుంది. మీరు దీనిని బయటకు రానియకండి మహారాజా. తెలివిని పరీక్షించడం ఇంకొక విధంగా కూడా చేయవచ్చు. ఇదే మా విన్నపం అని అన్నారు. అప్పుడు సభలో చక్రవర్తి ఇలా అన్నారు. ఈ చిక్కు ప్రశ్న మగధరాజ్యంలోని తెలివి గల వారికి పొరుగు రాజ్యం తరపున ఇవ్వబడిన సవాల్. భయపడవలసిన అవసరం ఏమీ లేదు.

0: అందరి సంరక్షణ ఏర్పాట్లు చేయబడ్డాయి. మీరు శాంతితో సమస్యకు సమాధానం వెతకండి అని చెప్పావు. కొంతసేపటి వరకు దర్బారు అంతా నిశ్శబ్దం వ్యాపించింది. అచ్చా ఆగే పాట పాడో.
1: సమ్రాట్, తో క్యా మే యహ సమజ్ లూ కి మగధ్ మే ప్రతిభా కి కమీ హై, బుద్ధిమత్తా కా అభావ్ హై. బాలక్, మహారాజ్ కి జై, మే యహ కార్య కర్ సక్తా హూ. మహారాజ్, ముజే సింహ కో గాయబ్ కర్నే కి అనుమతి దీజియే. సభీ విస్మయ్ సే బాలక్ కి ఓర్ దేఖ్తే హై.
0: అప్పుడు చక్రవర్తి ఇలా అన్నాడు, అయితే మగధలో బుద్ధి కుశలత తక్కువని, తెలివితేటలు లేవు అని భావించవచ్చా? ఇంతలో సందర్శకులలో ఒక బాలుడు లేచి ఈ విధంగా పలికాడు, మహారాజు గారికి జయము, నేను ఈ పనిని చేయగలను. మహారాజా, సింహమును అదృశ్యం చేయుటకు నాకు అనుమతి ఇవ్వండి. అప్పుడు సభలోని వారంతా ఆశ్చర్యంతో ఆ బాలుని వైపు చూశారు. అచ్చా అప్పడో.
1: మహామంత్రి, నిడర్ బాలక్, తుమ్హారా నామ్ క్యా హై? బాలక్, ముజే చంద్ర కహతే హై శ్రీమాన్. మహామంత్రి, చంద్ర, యహ బచ్చోం కా ఖేల్ నహీ హై, తుమ్ జావో ఔర్ బచ్చోం కి ఖేల్ ఖేలో, ఉచలో కూదో ఔర్ దౌడో, యహ కోయి సాధారణ ఖేల్ నహీ, బుద్ధి కా ఖేల్ హై. బాలక్, మహామంత్రి, క్యా ఇస్ ప్రతియోగితా మే ఆప్నే కోయి ఆయు సీమా భీ రఖీ హై?
0: అప్పుడు మహామంత్రి ధైర్యశాలి అయిన బాలుడా, నీ పేరు ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆ బాలుడు, మంత్రివర్యా, నన్ను చంద్ర అంటారు అని చెప్పాడు. అప్పుడు ఇంకా మహామంత్రి ఈ విధంగా చెప్పాడు, చంద్ర, ఇది చిన్నపిల్లల ఆట కాదు, నీవు వెళ్ళి పిల్లల ఆట ఆడుకో, ఎగురు, దుముకు, పరిగెత్తు, ఇది ఏదో మామూలు ఆట కాదు, ఇది తెలివికి సంబంధించిన ఆట. అయితే అప్పుడు ఆ బాలుడు ఈ విధంగా అడిగాడు, మహామంత్రి, ఈ పోటీకి వయస్సు ఇంత ఉండాలని పరిమితి ఏమైనా మీరు పెట్టారా అని అడిగాడు. అచ్చా ఆగే పాడో.
1: జీ అధ్యాపిక జీ. మహామంత్రి, హస్కర్ వత్స్ సు ఈ తల్వార్ కా కార్య నహీ కర్ సక్తి. బాలక్, మహోదయ్, తో తల్వార్ భీ సుయీ కా స్థాన్ నహీ లే సక్తి. సమ్రాట్, యహ బాలక్ కౌన్ హై జో ఇత్నా బఢ్ చఢ్ కర్ బాతే కర్ రహా హై? మహామంత్రి, మహారాజ్, యహ ఏక హటీ బాలక్ హై. సమ్రాట్, బాలక్ హట్ మత్ కరో, నహీ తో తుమ్హే సింహ కే పింజరే మే బంద్ కర్ దియా జాయేగా. బాలక్ కి మా అపనే పుత్ర కో ఏక ఓర్ ఖించనే కా ప్రయాస్ కర్తీ హై, పరంతు బాలక్ అపనా హాత్ ఛుడా కర్ పింజరే కి ఓర్ బడతా హై.
0: అచ్చా అప్పుడు మహామంత్రి నవ్వి, నాయనా, సూది ఎప్పుడూ కూడా కత్తి పని చేయలేదు అని అనెను. అప్పుడు బాలుడు కూడా ఇలా అన్నాడు, అయ్యా మరి కత్తి కూడా సూది పని చేయదు కదా. అప్పుడు చక్రవర్తి, ఈ బాలుడు ఎవరు, ఈ విధంగా గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు అని అన్నాడు. అప్పుడు మహామంత్రి ఇలా చెప్పాడు, మహారాజా, ఇతడొక మొండి పట్టుదలగాల బాలుడు. అప్పుడు చక్రవర్తి, బాలుడా, మొండిగా ప్రవర్తించకు, లేకపోతే నిన్ను సింహం ఉన్న బోనులో బంధించడం జరుగుతుంది అని అన్నాడు. ఆ మాటలకు బాలుని తల్లి తన బిడ్డను తన వైపు లాగే ప్రయత్నం చేసింది. కానీ అప్పుడు ఆ బాలుడు తన తల్లి చెయ్యి విడిపించుకుని పంజరం వైపు వెళ్ళాడు. అచ్చా ఆగే పడు.
1: బాలక్, మహారాజ్, యది మే సమస్య కా సమాధాన్ నా ఢూండ్ సక తో ఆప్ జో చాహే దండ్ దే, ముజే పింజరే కే పాస్ జానే కి అనుమతి దీజియే. సమ్రాట్, ఖుషీ సే జా సక్తే హూ, బాలక్ పింజరే కే పాస్ జాకర్ సింహ కో ధ్యాన్ సే దేఖ్తా హై ఔర్ అపనీ బుద్ధి లడాతా హై, సింహ కా రహస్య వహ జాన్ లేతా హై. దర్బార్ మే సబ్ చకిత్ హోకర్ దేఖ్ రహే తే, సబ్ మే కుతూహలతా థీ కి ఆగే క్యా హోనే వాలా హై. బాలక్, మహారాజ్, మే సింహ కో బాహర్ నికాల్ దూంగా, ఆప్ కృపయా పింజరే కే చారోం ఓర్ ఆగ్ జలానే కా ప్రబంధ కర్వా దే ఔర్ ముజే కుచ్ సమయ్ తక్ అపనా కార్య కర్నే దే. సమ్రాట్ కే ఆదేశానుసార్ పింజరే కే చారోం ఓర్ ఆగ్ లగా దీ జాతీ హై, పింజరా ఆగ్ కే లపటోం మే ఘిర్ జాతా హై, దేఖ్తే హీ దేఖ్తే షేర్ గాయబ్ హో జాతా హై, ఆగ్ కీ లపటే ధీరే ధీరే శాంత హో జాతీ హై, సభీ లోగ్ అపనే అపనే స్థాన్ సే యహ విస్మయకారి

0: दृश्य देखकर दंग रह जाते हैं, पिंजरा खाली हो जाता है।
1: అప్పుడు బాలుడిలా అన్నాడు, మహారాజా, నేను ఈ సమస్యను పరిష్కరించలేకపోయినట్లయితే మీరు కోరుకున్న శిక్ష నాకు విధించండి. అయితే ముందుగా ఆ బోను దగ్గరకు వెళ్ళుటకు నాకు అనుమతి ఇవ్వండి అని అన్నాడు. అప్పుడు చక్రవర్తి సంతోషంగా వెళ్ళవచ్చు అని అనుమతించారు. అప్పుడు బాలుడు బోను దగ్గరికి వెళ్ళి సింహమును శ్రద్ధగా గమనించాడు. తన తెలివికి పదును పెట్టాడు. ఆ సింహము యొక్క రహస్యాన్ని తెలుసుకున్నాడు. సభలోని వారందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఇక ముందు ఏం జరగనుందా అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. అప్పుడు బాలుడు ఇలా అన్నాడు, మహారాజా, నేను సింహాన్ని బయటకు తీయకుండా అదృశ్యం చేయగలను. మీరు దయచేసి బోను చుట్టూ అగ్గిరాజేసే ఏర్పాటు చేయించండి. అంతేకాక నన్ను నా పనిని చేసుకోనియండి. అప్పుడు చక్రవర్తి ఆదేశం ప్రకారం బోను చుట్టూ అగ్గిరాజేయబడింది. బోను అగ్నిజ్వాలల్లో చుట్టబడి ఉంది. చూస్తుండగానే సింహం కనిపించకుండా పోయింది. అగ్నిజ్వాలలు నెమ్మదిగా శాంతించాయి. ప్రజలందరూ తమ తమ స్థానముల నుండి ఈ ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూచి నిశ్చేష్టులైపోయారు. ఇంకేముంది, బోను అంతా ఖాళీ అయింది. చూడండి మహారాజా, సింహము బోను నుండి అదృశ్యమైపోయింది. బోనుకి వేసిన తాళం యథాతథంగానే ఉన్నది. అప్పుడు చక్రవర్తి కూడా పట్టలేని ఆనందంతో, ఆహా, అద్భుతం! చంద్రా, నీవు చమత్కారం చేశావు. నీవు నీ తెలివితో సింహం నిర్మాణాన్ని గుర్తించి దాన్ని అగ్ని యొక్క వేడితో కరిగించావు. భళా అని అన్నాడు. అచ్చా సౌజన్య, ఆజ్ హమారా పాఠ సమాప్త్ హో గయా.
0: ధన్యవాద్ అధ్యాపికాజీ.
1: సుభాశీష్.
2: మీరింతవరకు బుద్ధిమాన్ బాలక్ 9వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయిని శ్రీమతి సిహెచ్ పావని వనలత, విద్యార్థిని సౌజన్య. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు శ్రీమతి వేల్పూరి నాగ ప్రియాంక గారిచే భజనావళి వింటారు.

0: జయ పార్వతీతనయ జయ విఘ్నరాజ
1: జయ పార్వతీతనయ జయ విఘ్నరాజ
0: జయ పార్వతీతనయ.

పండు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్తరు తరంగిణి ఫిలింగితాలు వింటారు. ముందుగా ప్రేమించు పెళ్ళాడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: వేటగాడు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: 什么喂？
1: 小家是这家家。
2: No no。
0: 你是？
3: Gajani ee chitraniki Karthik Ganam。

యువ శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా పూరిలో జరిగే పూరి జగన్నాథ రథయాత్ర గురించి తెలుసుకుందాం. ఒడిశా రాష్ట్రంలోని పూరి నగరంలో ఉన్న శ్రీ జగన్నాథ ఆలయం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన వైష్ణవ క్షేత్రాల్లో ఒకటి. ఇది హిందువుల నాలుగు ప్రధాన ధామాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి శ్రీ జగన్నాథ స్వామివారి దర్శనం పొందుతారు. ఈ ఆలయంలో శ్రీ జగన్నాథ స్వామితో పాటు ఆయన అన్నయ్య శ్రీ బలభద్రుడు, చెల్లెలు దేవి సుభద్రమ్మవారు కొలువై ఉంటారు. అయితే ఈ మూడు దైవాల విగ్రహాలు సాధారణ రాయి లేదా లోహంతో కాకుండా పవిత్రమైన వేప చెక్కతో తయారు చేస్తారు. ఈ విగ్రహాల తయారీ ఒక అత్యంత పవిత్రమైన వైదిక ప్రక్రియ. ప్రతి సంవత్సరం కొత్త విగ్రహాలు తయారు చేయరు, కానీ అధిక ఆషాఢమాసం వచ్చిన సంవత్సరంలో జరిగే ప్రత్యేక ఉత్సవాన్ని నవకళేబరం అంటారు. ఇది సుమారు 12 నుండి 19 సంవత్సరాల మధ్య ఒకసారి జరుగుతుంది. ముందుగా ఆయన ఆలయ పూజారులు, సేవకులు ప్రత్యేక యాత్ర చేసి పవిత్రమైన వేప చెట్లను వెతుకుతారు. ఈ యాత్రను బనజాగ యాత్ర అంటారు. ఆ చెట్లను ఎంపిక చేయడానికి శాస్త్రాలలో చెప్పిన కొన్ని లక్షణాలను పరిశీలిస్తారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి ఆ చెట్లను నరికి పూరికి తీసుకువెళతారు. ఆ ఎంపిక చేసిన పవిత్ర చెక్కతో ఆలయానికి చెందిన సంప్రదాయ శిల్పులు, మహారాణా సేవకులు రహస్యంగా మంత్రోచ్చారణల మధ్య కొత్త విగ్రహాలను చెక్కుతారు. ఈ ప్రక్రియలో అనేక వైదిక నియమాలను పాటిస్తారు. ముఖ్యంగా నవకళేబరంలోని అత్యంత పవిత్రమైన ఘట్టం ఏమిటంటే బ్రహ్మ పరివర్తనం. పాత విగ్రహాలలో ఉన్న పవిత్ర దైవత్వాన్ని అత్యంత రహస్య

ముఖ్యంగా కొత్త విగ్రహాలకు బదిలీ చేస్తారు. దీనిని సంప్రదాయంగా బ్రహ్మ పదార్థం లేదా బ్రహ్మతత్వం అని పిలుస్తారు. దీనిని కొద్దిమంది అధికారం కలిగిన పూజారులు మాత్రమే అర్ధరాత్రి సమయంలో నిర్వహిస్తారు. అయితే ఆ బ్రహ్మ పదార్థం ఏమిటో ప్రజలకు వెల్లడించరు. అది ఆలయ సంప్రదాయంలో అత్యంత గోప్యంగా ఉంచబడుతుంది. ఈ బ్రహ్మ పరివర్తనం పూర్తయిన తర్వాత పాత విగ్రహాలను జగన్నాథ ఆలయ ప్రాంగణంలోని పవిత్ర స్థలం కోయిలి వైకుంఠంలో కొన్ని వైదిక సంప్రదాయాల ప్రకారం భూసమాధి చేస్తారు. భక్తులు దీనిని దైవ స్వరూపానికి గౌరవప్రదమైన విశ్రాంతిగా భావిస్తారు. ఆ తరువాత కొత్త విగ్రహాలను ఆలయంలో ప్రతిష్ఠించి నిత్య పూజలు ఉత్సవాలు తిరిగి ప్రారంభమవుతాయి. ఈ జగన్నాథ ఆలయాన్ని 12వ శతాబ్దంలో తూర్పు గంగా వంశానికి చెందిన రాజు అనంతవర్మ చోడగంగ దేవుడు నిర్మించడం ప్రారంభించగా తరువాత రాజులు దానిని విస్తరించారు. ఆలయ నిర్మాణ శైలి కళింగ వాస్తు సంప్రదాయానికి అద్భుతమైన నిదర్శనం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన జగన్నాథ రథయాత్ర పూరి జగన్నాథ ఆలయం నుంచి ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం ఆషాఢమాస శుక్ల ద్వితీయ నాడు ఈ జగన్నాథ రథయాత్ర 9 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ 9 రోజుల ఉత్సవంలో జగన్నాథుడు తన అన్న చెల్లితో కలిసి అత్తారిల్లు అయిన గుండీచా ఆలయంలో బస చేస్తారు. ఆ తర్వాత 10వ రోజున తిరిగి ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా ముగ్గురు దేవతలకు ప్రత్యేకమైన రథాలను తయారు చేస్తారు. బలభద్రుని రథాన్ని తాళధ్వజం అంటారు, సుభద్ర రథం దర్పదలన్ కాగా, జగన్నాథుని రథాన్ని నందిఘాష అని పిలుస్తారు. ప్రతి ఏడాది సరికొత్త కలపను ఉపయోగించి అత్యంత అద్భుతంగా ఈ రథాలను నిర్మిస్తారు. రథయాత్ర ప్రారంభానికి ముందు పూరి రాజు స్వయంగా బంగారు చీపిరితో రథాల ముందు శుభ్రం చేస్తారు. ఈ సంప్రదాయాన్ని చేరా పహారా అంటారు. అనంతరం లక్షలాది మంది భక్తుల జై జగన్నాథ నామస్మరణ నడుమ భక్తజనం రథాలను లాగుతూ ముందుకు సాగుతారు. భగవానుడు తన భక్తుల కోసం స్వయంగా గుడి నుండి బయటకు వచ్చి వీధిలో విహరించే ఏకైక అద్భుత వేడుక ఇది. అన్నిటికన్నా ముఖ్యమైనది శ్రీ జగన్నాథ స్వామివారి మహాప్రసాదం. ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన ప్రసాదాలలో ఒకటిగా భావించబడుతుంది. పూరి జగన్నాథ ఆలయంలో ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో వండిన నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించిన తరువాత దానిని మహాప్రసాదంగా భక్తులకు అందిస్తారు. ఈ మహాప్రసాదాన్ని ఒడియా భాషలో అబాడా అని పిలుస్తారు. ఆలయ వంటశాలలో మట్టి పాత్రలో కట్టెల పొయ్యిపై సంప్రదాయ పద్ధతిలో వంట చేస్తారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే మట్టి కుండలను ఒకదానిపై ఒకటి పేర్చి వండినప్పుడు పై కుండలోని ఆహారం ముందుగా ఉడుకుతుందని భక్తులు దైవ మహిమగా విశ్వసిస్తారు. ప్రతిరోజు అనేక రకాల వంటకాలను భగవంతునికి సమర్పిస్తారు. సంప్రదాయం ప్రకారం శ్రీ జగన్నాథ స్వామికి 56 రకాల నైవేద్యాలు సమర్పించడం విశేషం. శ్రీ జగన్నాథుని విగ్రహ రూపం ఎంతో ప్రత్యేకమైనది. ఆయన విశాలమైన కళ్ళతో ప్రతి జీవిని సమానంగా చూస్తారనే సందేశాన్ని ఇస్తారు. కార్యక్రమంలో ఇప్పుడు బద్రీనాథ్ చిత్రం నుంచి శంకర్ మహదేవన్, MM కీరవాణి పాడిన పాట వింటారు.

హరేలా అనేది ఉత్తరాఖండ్లోని కుమావు ప్రాంతంలో వర్షాకాలం ప్రారంభాన్ని ప్రకృతిని స్వాగతిస్తూ జరుపుకునే ప్రధాన పండుగ. దీనిని హరియాలి లేదా పచ్చదనం పండుగ అని కూడా పిలుస్తారు. ప్రకృతిని ఆరాధించడం, సమృద్ధిని కోరుకోవడం మన భారతీయ సంస్కృతిలో భాగం. అటువంటి అద్భుతమైన ప్రకృతి ఉత్సవాలలో హరేలా ఒకటి. హరేలా అంటే పచ్చదనం అని అర్థం. హరేలా పండుగ ప్రధానంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ. ఈ పండుగను ప్రతి సంవత్సరం హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ మాసం ప్రారంభంలో, సాధారణంగా జూలై నెలలో 16వ తారీఖున జరుపుకుంటారు. ఈ సమయం వర్షాకాలం ప్రారంభమై కొత్త వ్యవసాయ సీజన్ మొదలయ్యే కాలం. హరేలా అనే పదానికి పచ్చదనం, పంటల సమృద్ధి, కొత్త జీవం అనే అర్థాలున్నాయి. రైతులు వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థిస్తూ ఈ పండుగను జరుపుకుంటారు. ఇది ప్రకృతిని, భూమిని, చెట్లను గౌరవించే పండుగ. పర్యావరణ పరిరక్షణ, చెట్ల పెంపకం ప్రకృతితో మనిషికున్న అనుబంధాన్ని గుర్తు చేసే సందేశాన్ని ఈ పండుగ అందిస్తుంది. హరేలా పండుగను ఉత్తరాఖండ్

భారతదేశంలోని కుమావ్ గద్వాల్ ప్రాంతాల ప్రజలు శతాబ్దాలుగా ఆచరిస్తున్న ప్రాచీన జానపద సంప్రదాయం. కాలక్రమేణా ఈ పండుగ ప్రజల జీవితంలో భాగమై ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా మారింది. ఈ పండుగకు 9 రోజుల ముందు ఇంట్లో చిన్న పాత్రలో గోధుమలు, బార్లీ, మొక్కజొన్న లేదా ఇతర ధాన్యాల విత్తనాలను నాటుతారు. పండుగ రోజున మొలిచిన ఆ పచ్చని మొక్కలను శుభానికి చిహ్నంగా పూజించి పెద్దలు చిన్నవారికి ఆశీర్వాదంగా తలపై ఉంచుతారు. ఈ సందర్భంగా అనేక ప్రాంతాలలో చెట్లను నాటే కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను గుర్తు చేసుకుంటారు. హరేలా పండుగ మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. ప్రకృతిని కాపాడితేనే మన భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని ఈ పండుగ ప్రేరేపిస్తుంది. ఇప్పుడు జనతా గ్యారేజ్ చిత్రం నుంచి రఘు దీక్షిత్ పాడిన పాట వింటారు.

కార్యక్రమంలో ఇప్పుడు వరల్డ్ స్నేక్ డే గురించి తెలుసుకుందాం. పాము అనే పేరు వినగానే చాలామందికి భయం వేస్తుంది, కానీ ప్రకృతిలో ప్రతి జీవికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పాములు పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్రను పోషిస్తాయి. అందుకే వాటి ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడానికి ప్రతి సంవత్సరం జూలై 16వ తారీఖున ప్రపంచ పాముల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అయితే 2000వ సంవత్సరం ప్రారంభం నుంచి వన్యప్రాణి సంరక్షణ సంస్థలు, హెర్పిటాలజిస్టులు, పాములపై అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు, జంతు ప్రదర్శనశాలలు, ప్రకృతి ప్రేమికులు కలిసి పాముల గురించి అవగాహన పెంచేందుకు జూలై 16వ తారీఖున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించారు. క్రమంగా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ స్నేక్ డేగా గుర్తింపు పొందింది. అయితే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పాముల గురించి ఉన్న అపోహలను తొలగించడం, పాముల పట్ల అనవసరమైన భయాన్ని తగ్గించడం, పర్యావరణంలో పాముల ప్రాముఖ్యతను తెలియజేయడం, పాముల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడం. పాములు పంటలకు నష్టం కలిగించే ఎలుకల సంఖ్యను నియంత్రిస్తాయి, దీంతో రైతులకు మేలు జరుగుతుంది. అలాగే ఆహార గొలుసులో కీలక పాత్ర పోషిస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడతాయి. కానీ అపోహల కారణంగా అనేక పాములు చంపబడుతున్నాయి. అందుకే ప్రజల్లో సరైన అవగాహన పెంపొందించడం అవసరం. మన భూమిపై దాదాపు 3500కి పైగా పాము జాతులు ఉన్నాయి, కానీ వాటిలో కేవలం 600 జాతులు మాత్రమే విషపూరితమైనవి. అందులోనూ మనుషులకు ప్రమాదకరమైనవి కేవలం 200 మాత్రమే. మన చుట్టూ తిరిగే జర్రిపోతులు, పసిరీక పాములు, కొండ చిలువలు పూర్తిగా విషరహితమైనవి. పాములు సాధారణంగా మనుషులపై దాడి చేయవు. తమకు ప్రమాదం ఉందని భావించినప్పుడు మాత్రమే ఆత్మరక్షణ కోసం స్పందిస్తాయి. పాము కనిపిస్తే దానిని చంపడానికి ప్రయత్నించకండి. వెంటనే అటవీ శాఖ లేదా శిక్షణ పొందిన స్నేక్ రెస్క్యూ బృందానికి సమాచారం ఇవ్వండి. ప్రతి జీవికి ప్రకృతిలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. పాములు కూడా మన పర్యావరణ వ్యవస్థలో ఎంతో కీలకమైన భాగం. వాటిని సంరక్షించడం మనందరి బాధ్యత. కార్యక్రమంలో ఇప్పుడు మగధీర చిత్రం నుంచి అనుజ్ గురువారా రీటా పాడిన పాట వింటారు.

ఉదయం లేచిన దగ్గర నుండి మొదలు రాత్రి పడుకునే వరకు మనం రకరకాల ద్రవాలను తాగుతుంటాం. అసలు మానవ చరిత్రలో ఈ పానీయాల ప్రయాణం ఎలా మొదలైంది? కేవలం దాహం తీర్చుకోవడానికేనా, లేక పోషణ మరియు ఆనందం కోసం కూడానా? భూమిపై జీవి పుట్టినప్పటి నుండి మానవాళికి అత్యంత ముఖ్యమైన ద్రవం నీరు. జీవక్రియలు సాగాలన్నా, శరీరం హైడ్రేటెడ్గా ఉండాలన్నా నీరు తప్పనిసరి. ఆది మానవుడు కేవలం నదులు, చెరువుల నీటిపైనే ఆధారపడ్డాడు. కానీ నాగరికత మారుతున్న కొద్దీ కేవలం నీరే కాకుండా ఇతర సహజ పానీయాల వాడకం మొదలైంది. ఉదాహరణకు కొబ్బరి నీరు. ఇది ప్రకృతి మనకిచ్చిన ఒక అద్భుతమైన హైడ్రేషన్ డ్రింక్. ఇందులో ఉండే ఎలక్ట్రోలైట్స్ మన శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. దాహం తీరింది, మరి పోషణ సంగతి ఏంటి? ఇక్కడే మానవ చరిత్రలో ఒక పెద్ద మార్పు వచ్చింది. అదే పాలు. సుమారు 10,000 సంవత్సరాల క్రితం మనుషులు జంతువులను పెంచడం ప్రారంభించినప్పుడు పాలను ఒక ముఖ్యమైన పానీయంగా మార్చుకున్నారు. పాలు కేవలం ద్రవం కాదు, అది ఒక సంపూర్ణ ఆహారం. కాల్షియం, ప్రోటీన్, విటమిన్లు నిండిన పాలు మానవ శరీర ఎదుగుదలకు ఎంతో తోడ్పడ్డాయి. ఆ తర్వాత మజ్జిగ, లస్సీ వంటివి మన జీర్ణక్రియను మెరుగుపరచడానికి వాడుకలోకి వచ్చాయి. అలాగే పండ్ల రసాలు, ప్రకృతి సిద్ధంగా లభించే పండ్ల నుండి రసాన్ని తీసి తాగడం ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు లభించడం ప్రారంభమైంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. కేవలం దాహం పోషణే కాదు, మనసుకు ప్రశాంతతను నలుగురు కలిసినప్పుడు ఆనందాన్ని ఇచ్చే పానీయాలు కూడా ఉన్నాయి. అవే టీ మరియు కాఫీ. టీ అనేది చైనాలో 1,000 సంవత్సరాల క్రితం యాదృచ్ఛికంగా ఒక చెట్టు ఆకులు నీటిలో పడడంతో టీ ప్రయాణం మొదలైంది. ఈ రోజులో మన ఇంట్లో ఉదయం టీ పడకపోతే రోజే గడవదు కదా. ఇక కాఫీ విషయానికొస్తే, ఇథియోపియాలో మేకలు కొన్ని రకాల గింజలను తిని ఉత్సాహంగా డ్యాన్స్ చేయడాన్ని గమనించి కాఫీని కనుగొన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి ఇదొక ఎనర్జీ.

0: బూస్టర్. ఇక సామాజిక వేడుకల్లో ఆనందం కోసం పురాతన కాలం నుండి వైన్, బీర్ వంటి కిణ్వ ప్రక్రియ ద్వారా తయారైన పానీయాలను కూడా మనుషులు ఉపయోగించడం ప్రారంభించారు. నీటితో మొదలైన పానీయాల ప్రయాణం పాలతో పోషణను అందించి టీ కాఫీలతో ఆనందాన్ని ఇస్తూ సాగుతోంది. అయితే ఈ ఆధునిక కాలంలో చక్కెర ఎక్కువగా ఉండే ఆర్టిఫిషియల్ డ్రింక్స్కు దూరంగా ఉండి సహజమైన పానీయాలను ఎంచుకోవడమే మన ఆరోగ్యానికి మంచిది. ఇదండి ఈనాటి యువవాణి కార్యక్రమం. తిరిగి రేపటి యువవాణి కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.
1: మీరింతవరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు రిలే విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతోనే వేగవంతమైన అభివృద్ధికి అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నెల రోజుల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో పరిశుభ్రత పారిశుద్ధ్య నిర్వహణ అమలులో రాజీ పడొద్దని మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం తూర్పు ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వైపు కదులుతోందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. భవిష్యత్తులో వైబిలిటీ గ్యాప్ ఫండింగ్తో కూడిన ప్రాజెక్టులే కీలకంగా మారనున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పీపీపీ కింద చేపట్టిన ప్రాజెక్టులు, ప్రభుత్వం చేస్తున్న వ్యయం తదితర అంశాలపై ముఖ్యమంత్రి అధికారులతో అమరావతి సచివాలయంలో ఈరోజు సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం మౌలిక సదుపాయాల విప్లవం దేశంలో నడుస్తోందన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతోనే వివిధ రంగాల్లో ప్రాజెక్టులు వేగంగా అభివృద్ది చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం పోర్టులు, షిప్ యార్డులు, విమానాశ్రయాలు, పర్యాటక ప్రాజెక్టులు సహా మొత్తం 260 ప్రాజెక్టులను పీపీపీ కింద చేపట్టినట్లు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పర్యాటకం, వైద్య కళాశాలలు, రహదారులు, సౌర విద్యుత్ లాంటి రంగాల్లో 123,229 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నెల రోజుల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈరోజు ఢిల్లీలో ఉడాన్ 2.0 పథకం అమలుపై జరిగిన కార్యశాలలో పాల్గొన్న అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ఇప్పటికే భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ పనులు పూర్తయ్యాయని, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించాలని కోరినట్లు చెప్పారు. తేదీ ఖరారైన వెంటనే నెల రోజుల్లో విమాన కార్యకలాపాలు ప్రారంభిస్తామని రామ్మోహన్ నాయుడు వివరిస్తూ,
1: License has been recently given from the DGCA to operate the airport. So all the construction work, all the work that is required to start operations has been done. We have requested the Honorable Prime Minister for a date because it is such a prestigious and important project for the state of Andhra Pradesh and for the North Andhra region. We feel justice is going to be done only when Honorable Prime Minister comes and inaugurates it. So we are just waiting for the date. Within a month, we are going to start the operations from there.
0: ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేసి ప్రభుత్వానికి మంచి గుర్తింపు తీసుకురావాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అధికారులకు సూచించారు. అమరావతిలోని రాష్ట సచివాలయం నుండి సాంఘిక సంక్షేమ శాఖ డీడీలు, డీసీఓలు, ఏఎస్డబ్ల్యూలతో మంత్రి వర్చువల్గా ఈరోజు సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ హాస్టళ్ల పనితీరుపై నిరంతరం సమీక్షిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. హాస్టల్స్లో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ

0: మెనూ అమలులో రాజీ పడొద్దని సూచించారు. హాస్టల్స్లో సౌకర్యాల కల్పనపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో 100% సంతృప్తి రావాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై నిరంతరం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో రాష్ట మంత్రులు పి నారాయణ, నిమ్మల రామానాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ఈరోజు పర్యటించారు. పర్యటనలో భాగంగా అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, హెచ్ఓడీ భవనాలను పరిశీలించారు. నిర్మాణాలు దాదాపు పూర్తి కావడంతో త్వరలోనే జీఏడీకి అప్పగిస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, సచివాలయం శాఖ అధికారులు, ఉద్యోగులు సుమారు 16,000 మంది ఒకే చోట పనిచేసే విధంగా 5 ఐకానిక్ టవర్లు డిజైన్ చేశారని మంత్రి పేర్కొన్నారు. కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై, తెలంగాణకు హైదరాబాద్ 70% ఆదాయం అందిస్తున్నట్లే ఆంధ్రప్రదేశ్కు అమరావతి ఆదాయం ఇస్తుందని ఆయన వెల్లడిస్తూ,
1: అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. అమరావతి ఒక్క రూపాయి మనం పెట్టవలసిన అవసరం లేదు. అమరావతి 100,000 కోట్ల రూపాయలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆసరాగా నిలబడబోతోంది. తమిళనాడుకి ఒక చెన్నై, ఒక కర్ణాటక, ఒక బెంగళూరు ఏ మాదిరిగా అయితే ఆదాయాన్ని 20% రాష్ట్రానికి అందిస్తున్నాయో అమరావతి ద్వారా రాష్ట్రానికి అటువంటి ఆదాయాన్ని సృష్టించేటువంటి విధంగా ఈ రోజు నిర్మాణం అవుతూ ఉన్నటువంటి పరిస్థితి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కుడిభుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ను రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు పరామర్శించారు. హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన గవర్నర్ ఆయనతో మాట్లాడి శస్త్రచికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య నిపుణుల సూచనలు పాటించాలని చెప్పారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో విధుల్లోకి రావాలని అబ్దుల్ నజీర్ ఆకాంక్షించారు. విభిన్న ప్రతిభావంతులు మానసిక స్థైర్యం కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,750 మంది విభిన్న ప్రతిభావంతులకు 23 కోట్ల రూపాయలు వెచ్చించి ద్విచక్ర వాహనాలు అందిస్తున్న నేపథ్యంలో గుంటూరులో ఆ వాహనాలను కేంద్ర మంత్రి ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ వాహనాలు విద్య, వైద్యం వంటివి పొందడానికి లబ్ధిదారులకు ఎంతో ఉపయోగపడతాయని హర్షం వ్యక్తం చేశారు.
2: విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా ఏ రాష్ట్రంలో లేని విధంగా 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు పెన్షన్ పెంచడం, పూర్తిగా బెడ్ రిడన్ అయిన వాళ్ళకి దాదాపు 15,000 రూపాయలు ఇవ్వటం, ఈ రోజు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించడం, ఏవైతే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ స్కూటర్ టైప్ ఉన్నాయో ఉపాధి కోసం గానీ హాస్పిటల్కి వెళ్లటం కోసం గానీ సొంత కాళ్లపై వాళ్ళు నిలబడే విధంగా అర్హులైన వారిని గుర్తించి ఈ రోజు రాష్ట్రం మొత్తం 1,750 మందికి సౌకర్యం కల్పించడం.
0: జగన్ 2.0 సూపర్ యాప్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆవిష్కరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, సామాజిక మాధ్యమాల్లో తమ పార్టీ శ్రేణులు పోస్ట్ చేసిన కంటెంట్ను డిలీట్ చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో తామే ఒక యాప్ తీసుకువచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నామని చెప్పారు. ఈ యాప్లో ప్రతి కార్యకర్త నిర్భయంగా తన అభిప్రాయం పంచుకోవచ్చని, అంతేకాకుండా దీని ద్వారా ప్రతి కార్యకర్త పార్టీతో అనుసంధానమై ఉంటారని వివరించారు. భారత్, ఇంగ్లాండ్ పురుష జట్ల మధ్య 2 వన్డే క్రికెట్ మ్యాచ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఇంగ్లాండ్లోని కార్డిఫ్ నగరం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 8 ఓవర్లు పూర్తయ్యేసరికి 1 వికెట్ నష్టపోయి 44 పరుగులు చేసింది. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ఉన్న బలమైన అల్పపీడనం తూర్పు ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వైపు కదులుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర వరకు సగటు సముద్ర మట్టానికి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో మరో ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ కేంద్ర అధికారులు పేర్కొన్నారు. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్రలో ఈరోజు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని తెలిపారు. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో వైబిలిటీ గ్యాప్ ఫండింగ్తో కూడిన ప్రాజెక్టులే కీలకంగా మారు

0: ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పీపీపీ కింద చేపట్టిన ప్రాజెక్టులు, ప్రభుత్వం చేస్తున్న వ్యయం తదితర అంశాలపై ముఖ్యమంత్రి అధికారులతో అమరావతి సచివాలయంలో ఈరోజు సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం మౌలిక సదుపాయాల విప్లవం దేశంలో నడుస్తోందన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతోనే వివిధ రంగాల్లో ప్రాజెక్టులు వేగంగా అభివృద్ది చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం పోర్టులు, షిప్ యార్డులు, విమానాశ్రయాలు, పర్యాటక ప్రాజెక్టులు సహా మొత్తం 260 ప్రాజెక్టులను పీపీపీ కింద చేపట్టినట్లు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పర్యాటకం, వైద్య కళాశాలలు, రహదారులు, సౌర విద్యుత్ లాంటి రంగాల్లో 123,229 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతోనే వేగవంతమైన అభివృద్ధికి అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నెల రోజుల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ అమలులో రాజీ పడొద్దని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం తూర్పు ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వైపు కదులుతోందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. आदौ मुख्याः वार्ताः. वैश्विक भूराजनैतिक संघर्षावधौ सुरक्षा आर्थिक संकटं सम्मुखीकरणाय बिम्स्टेक सदस्य राष्ट्रेषु दृढ़ क्षेत्रीय सहयोगस्य भारतेन महती अनिवार्यता प्रख्यापिता. यत्र सीमाः न केवलं सुरक्षिताः अपितु सुसंपर्कयुताः स्युः. तत्र विकासः, राष्ट्रीय सुरक्षा च एकेन एव मार्गेण प्रवर्धते इति रक्षामंत्री राजनाथ सिंहः सप्रश्रयम् अवोचत्. नवम कक्षायां तृतीय भाषा नियमस्य प्रवर्धनेन छात्रेषु मानसोद्वेगं विलोक्य पंचम षष्ठ कक्षयोः एव तस्य समावेशाय सर्वोच्च न्यायालयस्य श्लाघनीयो परामर्शः. पुण्यभूमौ पुर्यां सुदृढ सुरक्षा वलये वैदिक मंत्रोद्घोषैः सह श्री जगन्नाथ रथयात्रायाः मंगलमयः शुभारंभः. अपि च भारत इंग्लैंड देशयोर्मध्ये द्वितीया एकदिवसीय स्पर्धा अद्य सांप्रतं कार्डिफ नगरे जायमाना वर्तते. अथ वार्ताः विस्तरेण. भारतस्य राष्ट्रिय सुरक्षा परामर्शकः अजित डोभालः वैश्विक भूराजनैतिक संघर्षावधौ सुरक्षा समाह्वानानां सम्मुखीकरणाय दृढ क्षेत्रीय सहयोगस्य अनिवार्यतां प्रत्यपादयत्. तेन सबलं प्रोदीरितं यत् बिम्स्टेक सदस्य राष्ट्रैः परस्पर कल्याणाय एकीभूय संकल्पाः करणीयाः. सः अद्य नवदेहल्यां समुपस्थितानां बिम्स्टेक देशानां राष्ट्रिय सुरक्षा प्रमुखाणां पञ्चमं सम्मेलनं सम्बोधयनासीत्. श्री डोभालेन स्पष्टीकृतं यत् सम्प्रति समग्रं जगत् विविध संघर्षैः, भूराजनैतिक अनिश्चितताभिः च ग्रसितं वर्तते. तेन वैश्विक आपूर्ति श्रृंखलासु विघ्न निवारणाय, आर्थिक आह्वानानां निराकरणार्थं च बिम्स्टेक सदस्य देशानां मध्ये सहयोगस्य आवश्यकता समुपस्थापिता. भारतस्य रक्षामंत्री राजनाथ सिंहः सविशेषं प्रख्यापितवान् यत् प्रशासनस्य अयं श्लाघनीयो प्रयासो वर्तते यत् तादृशस्य नूतन भारतस्य निर्माणं भवेत् यत्र राष्ट्रस्य सीमाः न केवलं सुरक्षिताः स्युः अपितु ताः सुदूर क्षेत्रैः च सह सर्वोत्कृष्ट संपर्क तंत्रेण अपि संयोजिताः स्युः. तेन स्पष्टीकृतं यत् प्रशासनं विकासं, राष्ट्रिय सुरक्षां च एकेनैव मार्गेण सहसा अग्रे नेतुं दृढ संकल्पबद्धमस्ति. नवदेहल्यां सीमा

0: तेः नियमितरूपेण परीक्षणं करणीयम्। केन्द्रप्रशासनस्य देहली प्रशासनस्य च पक्षतः उपस्थापितः महाधिवक्ता तुषार मेहता न्यायपीठस्य पुरतः न्यवेदयत् यत् प्रत्येकस्य नागरिकस्य जीवनं देशाय बहुमूल्यं वर्तते, अतः वाङ्चुकस्य नियमित चिकित्सकीय परीक्षणे प्रशासनस्य कापि विप्रतिपत्तिः नास्ति, अपितु पूर्णसहमतिः अस्ति। प्रधानमंत्री नरेन्द्र मोदी श्वः हरियाणा चंडीगढ़ पंजाब स्थलानां प्रवासाय निर्गमिष्यति। अत्रावसरे प्रधानमंत्री हरियाणायाः जिंद रेल स्थानके जिंद सोनीपत क्षेत्रयोः भारतस्य प्रथमाय हाइड्रोजन संचालित रेल यानाय हरित पताकां प्रदर्शयिता। अनेनैव सह श्रीमोदी जिंद नगरस्थे एकलव्य क्रीडांगणे सप्तशताधिक चतुर्दश सहस्र कोटि रूप्यकाणां विभिन्नानां विकासात्मक परियोजनानां आधारशिलां स्थापयिष्यति। द्विवारं ओलंपिक पदक विजेत्री भारतस्य कीर्तिमयी क्रीडिका पीवी सिंधुः अद्य स्वकीयम् एकं सर्वोत्कृष्टं प्रदर्शनं विहितवती। चीनदेशीयां क्रीडिकां हान युए इत्येतां पराजित्य जापान ओपन सुपर 750 बैडमिंटन प्रतियोगितायाः प्रागुपान्त्य चरणे ससंभ्रमं प्रविष्टा। भारत इंग्लैंड देशयोर्मध्ये द्वितीया एक दिवसीय स्पर्धा अद्य सांप्रतं कार्डिफ नगरे जायमाना वर्तते। इति वार्ताः।
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఈ సాయంత్రం మరియు రేపటి ప్రభాత ప్రసారంలో మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్జ్ పై ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ సాయంత్రం ప్రసారంలో ప్రసార విశేషాల అనంతరం 6:35 రంగస్థలి కార్యక్రమంలో భాగంగా కళారంగంలో నా అనుభవాలు, ఈ అంశం గురించి ప్రముఖ రంగస్థల నటుడు మరియు హార్మోనిస్ట్ శ్రీ రంగాపురం వీరణాచారి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. అనంతరం కొన్ని జానపద గీతాలు వింటారు. 7:05 అలానే రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఈ రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షపు నీటి బొట్టును ఒడిసి పడదాము, భావితరాలకు నీరు అందించి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేద్దాము, ఈ అంశం గురించి కొత్తపల్లి గ్రామ రైతు శ్రీ ఆర్ శ్రీహరిబాబు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. అనంతరం పెయ్యదూడల అభివృద్ధి పథకం లాభాలు, ఈ అంశం గురించి ఒంగోలు జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ బి రవి గారితో పరిచయం వింటారు. ఈ రాత్రి 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 8:00 యువాని యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన ఎన్విరాన్మెంట్ గురించిన కొన్ని వివరాలను తెలుసుకుంటారు. రాత్రి 8:40 చిత్రమందిర్లో సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఈ రాత్రి 9:30 మళ్ళీ విందాం. ఆకాశవాణి శబ్ద భండాగారం నుండి ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా కానుక నాటిక వింటారు. రచన శ్రీ ఆర్వి రమణమూర్తి. అనంతరం కొన్ని సినిమా పాటలు వింటారు. రాత్రి 10:00 మధుర గీతాలు వింటారు. మధురమైన పాత సినిమా పాటలు మీకోసం. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ సాయంత్రం ప్రసారంలో ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి మా ప్రభాత ప్రసారంలో ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం బృందగానం, 6 గంటల 5 నిమిషాలకు అలానే 8 గంటల 10 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు

గారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండరిలే 6:10 భక్తిరంజని కార్యక్రమంలో దేవీ స్తుతి అనంతరం నాత్యా కలాం, 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో అత్యాస గురించి శ్రీ అల్తాఫ్ హుస్సేన్ ఖాన్ గారి వ్యాఖ్యానం వింటారు. 6:35 చేనుముచ్చట్లు కార్యక్రమంలో వర్షపు నీటి బొట్టును ఒడిసి పడదాము, ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేద్దాము సంభాషణ వింటారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీ జి ఆదినారాయణ రెడ్డి, శ్రీ పివి నరసింహారావు. 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండరే 6:55 ప్రసార విశేషాలు, 7:00 దేశభక్తి గీతం బృందగానం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. రేపు ఉదయం 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో భాగంగా నేటి మాట శీర్షికన అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు, అనంతరం మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక వింటారు పఠనం శ్రీమతి కె శైలజ, అనంతరం కొన్ని సినిమా పాటలు వింటారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం, 8:30 వార్తా వ్యాఖ్య వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. రేపు ఉదయం 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మహిళలకు జీవనోపాధిగా టైలరింగ్ శ్రీమతి కొల్లి విజయ్ గారితో పరిచయం, అనంతరం కొన్ని సినిమా పాటలు వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు రిలే వింటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ సాయంత్రం రేపటి ప్రభాత ప్రసారంలో ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం రంగస్థలి. ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో కళారంగంలో నా అనుభవాలు. ఈ అంశం గురించి ప్రముఖ రంగస్థల నటుడు మరియు హార్మోనిస్ట్ శ్రీ రంగాపురం వీరనాచారి గారితో పరిచయం, అనంతరం కొన్ని సినిమా పాటలు కొన్ని జానపద గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఒక ప్రకటన విందాం.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడుగుల కామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: శ్రోతలకు గమనిక, ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రారంభ దినోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల లోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలను నిర్వహిస్తున్నారు. రేడియో ప్రాముఖ్యత అనే అంశం మీద 2 నిమిషాల్లోపు మీ ప్రసంగాన్ని రికార్డ్ చేసి ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ వాట్సాప్ నెంబర్కు మీరు పంపించవలసి ఉంటుంది. వాట్సాప్ నెంబరు 833-290-5037. వాట్సాప్ నెంబర్ మరొకసారి 833-290-5037. ఈ అనే ఈ వాట్సాప్ నెంబర్కి మీ యొక్క రికార్డ్ని పంపించవలసి ఉంటుంది. మాకు అందినటువంటి ప్రసంగాలలో ఎంపిక కాబడినటువంటి 15 మంది విద్యార్థులు 30 జూలై ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కి హాజరు కావాల్సి ఉంటుంది. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కళారంగంలో నా అనుభవాలు ఈ అంశం గురించి. ప్రముఖ రంగస్థల నటుడు మరియు హార్మోనిస్ట్ శ్రీ రంగాపురం వీరనాచారి గారితో పరిచయం. మీకు పరిచయం చేస్తున్నవారు శ్రీ జి ఆదినారాయణ రెడ్డి.
4: కళారంగంలో ఎంతో అనుభవం ఉన్నటువంటి దోర్నాల వాస్తవి

0: జి నాగార్జునాచార్య గారు మన స్టూడియోలో ఉన్నారు. కళారంగంలో వారి అనుభవాన్ని మరి శ్రోతలకు వినిపిద్దాం. వారు ముందుగా కళారంగం వైపు ఎందుకు ఆకర్షితులైనారు, ఆకర్షితులు అవటానికి కారణమేంటి, వారి మొదటి ప్రవేశమేంటి, ఏ రంగాలలో వారు అభినయించారు, ముఖ్యంగా ఏ నాటకాలను తను శిష్యులకు నేర్పించారు, ఇత్యాది అంశాల గురించి వారి మాటల ద్వారా వారి కళా అనుభవాన్ని సాటి కళాకారులకు పంచుదాం. నమస్కారం అండి నాగార్జున గారు.
1: నమస్కారం అండి.
0: నాగార్జున గారు, మరి ఈ ప్రాంతంలో మీరు చాలా వరకు కూడా అనుభవం ఉన్నటువంటి మంచి విద్వత్తు కలిగిన హార్మోనిస్ట్గా ఒక మంచి కళాకారుడిగా మీకు గుర్తింపు ఉంది, పేరు వచ్చింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది కళారంగం వైపు మీరు ఎందుకు ఆకర్షితులైనారు, ఈ కళారంగం పట్ల మీరు ఆకర్షితులు కావడానికి ప్రధాన కారకులు ఎవరు, దీని నేపథ్యం ఏంటి, ఇత్యాది అంశాల గురించి తెలుసుకునే ముందుగా ఒక ప్రార్థనా గీతంతో మనము ఈ ప్రస్థానాన్ని కొనసాగిద్దాం.
2: శుక్లాంబరధరం విష్ణు

0: ప్రార్థనా గీతాన్ని చాలా చక్కగా ఆలపించారు. మరి నాగార్జున గారు, ఈ కళారంగం పట్ల మీరు ఆకర్షితులవడానికి ప్రధాన కారణమేంటి? ప్రధానంగా ఎవరు మీ కళారంగ ప్రవేశానికి కారకులు అంటారు?
1: నేను విద్యాభ్యాసం ఇంటర్మీడియట్ అయిన తర్వాత నాకు ప్రథమ గురువు, ఆది గురువు మా నాన్నగారు అయినటువంటి గంగాపురం కోటి వీరాచారి మా నాన్నగారు, మా తండ్రి గారు ఈ నాటక రంగానికి నన్ను ఆకర్షితులు చేసి ఈ నాటకంలో ముందుగా నన్ను ఆర్టిస్ట్గా సమాజాన్ని పరిచయం చేసి పద్యాలు నేర్పించి నాటకాలు వేయిస్తూ హరిశ్చంద్రుడిగా, భవానిగా, బిల్వమంగళుడిగా, రాయభారంలో కృష్ణుడు, భక్త మార్కండే నాటకంలో మార్కండేయుడు, బాలవర్తి కారవర్తి బాలనాగారు నాటకంలో ఇలా వేషాలు నేర్పించిన తర్వాత హార్మోనియం కూడా నేర్పిస్తూ నన్ను ఆర్టిస్ట్గా చూడాలని ఆయన తపన. ఆయన ప్రోద్బలంతో ఈ నాటక రంగానికి నేను తొలి పరిచయం అయ్యి నాకు గురువుగా అన్ని విధాల ముందుగా ఉండి ఆయన నాకు దారి చూపిస్తూ ఈ నాటకానికి ఆకర్షితులు చేసి నన్ను నాటకరంగ ప్రవేశానికి కారకులయ్యారు మా తండ్రి గారైనటువంటి జి కోటి వీరాచార్యులు గారు.
0: కేవలం మీ నాన్నగారి దగ్గరనే శిష్యరికం చేశారా?
1: మొదటగా నాన్నగారు నాకు అన్ని వేషాలు నేర్పిస్తూ సరిగమలు, హార్మోనియం నేర్పిస్తూ కొంతకాలం నాటకానికి పరిచయం చేస్తూ నాటకాలు వేస్తూ వేస్తూ కొంత బయటి గురువుల చేత కూడా కొంత వాళ్ళ దగ్గర కూడా కాస్త నేర్చుకొని ఇలా వాయించాలి, ఇలా నేర్చుకోవాలి, ఇలా పద్యాలు పడాలి, పెద్ద పెద్దవారితో నన్ను వాళ్ళను చూసి నేర్చుకోమని చెప్పి సలహా ఇస్తూ బయట తిరుగుతూ సీనియర్ ఆర్టిస్టుల దగ్గర కొన్ని విషయాలు సేకరిస్తూ వారిని అనుసరిస్తూ నేను ఈ నాటక రంగాన్ని వృత్తిగా భావించి ఈరోజు నాటక రంగంలో ప్రముఖ హార్మోనిస్ట్గా, ఆర్టిస్ట్గా నాటకాలు వేస్తూ వేయిస్తూ శిష్యులు తయారు చేసుకొని భక్తిగా తీసుకొని ఇదే వృత్తిగా దైవంగా భావిస్తూ నాటక రంగాన్ని అలా అలా నడపడం జరుగుతుంది, నడిపిస్తున్నాను, ఇదే నా వృత్తిగా భావిస్తున్నాను. మా పిల్లల చదువులైతేమి, అలాగే కుటుంబం మొత్తం కూడా మా వృత్తిపరంగా ఈ కళారంగాన్ని నమ్ముకొని జీవిస్తూ జీవనం సాగిస్తున్నాను సార్. మాకు ప్రథమ గురువు మా నాన్నగారు, తరువాత మార్కాపురం వాస్తవ్యులు కనవర్లపూడి నారాయణ గారని ఆయన విద్వాను, ఆయన సంగీతం పిల్లలకు సరిగమలు నేర్పిస్తూ అక్కడ ఉంటే ఆయన దగ్గర కూడా కొంతకాలం నేను శిష్యరికం చేస్తూ సరిగమలు, జంటస్వరాలు, పిల్లారి గీతాలు నేర్చుకొని హార్మోనియంలో కొన్ని మెళకువలు నేర్చుకున్నాను. ఆయన మా గురువు గారే. కళారంగంలో మంచి మంచి హార్మోనిస్టుల దగ్గర నేను వెళ్ళి మెళకువలు తెలుసుకుంటూ వాళ్ళ దగ్గర శిష్యరికం చేస్తూ మంచి మార్కెట్లో ఉన్న సంగీతంలో ప్రముఖులైన రంగస్థల కళాకారులు హార్మోనిస్ట్ అయినటువంటి అద్దంకి స్వరూపాచారి గారు, అలాగే సిద్ధయ్య గారు, వీళ్ళందరి వాళ్ళ దగ్గర కొన్ని విషయాలు తెలుసుకుంటూ నాటక రంగాన్ని కొన్ని కొన్ని విషయాలు తెలుసుకొని ముందుకు వెళ్తా ఉన్నాను సార్.
0: నాటక రంగంలో ప్రధానంగా మీరు

0: ప్రవేశించడానికి ఆకర్షితులు ఎవరంటారు?
1: మొట్టమొదట మా నాన్నగారు నాటకాలు పల్లెలు నేర్పిస్తూ వాయిస్తూ నాటకాలు నేర్పించేవారండి. రాయభారము, హరిశ్చంద్ర నాటకము, కురుక్షేత్రము, గయోపాఖ్యానము, రామాంజనేయ యుద్ధము, అలా నాకు ఆకర్షితులను చేసి నేను కూడా నాటక రంగంలో నేర్చుకోవాలని మా నాన్నగారు తపన. నన్ను యాక్టర్గా చేయాలని ఆయన ఆశయము, హార్మోనిస్ట్గా కూడా చేయాలని ఆశయం. ఆయన ఆశయం ప్రకారమే నేను నేర్చుకొని నాటక రంగంతో వెళుతూ జీవనం సాగిస్తున్నాను సార్. సంగీతం అంటే నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం అండి. తదుపరి నాటక రంగంలో ప్రవేశించిన తర్వాత సంగీతం మీద కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. నేను గురువుగా అందరికీ విద్యాభ్యాసం చేస్తూ శిష్యులను నేర్పిస్తూ పౌరాణిక పద్యాలు నేర్పిస్తూ సత్య హరిశ్చంద్ర, బాలనాగమ్మ, భక్త మార్కండయ్య, గయోపాఖ్యానం, రామాంజన యుద్ధం, రాయభారం నాటకాలు నేర్పిస్తూ వీళ్ళకు శిష్యులను కూడా తయారు చేసి నాటక రంగంలో ప్రముఖ హార్మోనిస్టుగా ఈరోజు నేను మన్నలు పొందుతూ జీవనం సాగిస్తున్నాను.
0: నాగార్జున గారు, మీరు మొదటగా ఈ కళారంగంలో ఎప్పుడు ప్రవేశించారు? ఏ నాటకంతో మీరు కళా రంగంలో అంటే ఒక స్టేజ్ మీద ఏ నాటకంలోని ప్రదర్శనను మీరు ప్రదర్శించారు?
1: నేను చిన్నప్పటి నుంచే నాటక రంగం మీద మక్కువతో 11వ సంవత్సరంలో నేను సత్యహరిశ్చంద్ర నాటకంలో మా నాన్నగారు ప్రథమంగా సత్యహరిశ్చంద్ర నాటకంలో కాడిసీని నేర్పించినారు. 11-12 సంవత్సరంలో నా వయసు ఉండగానే నేను 9th క్లాస్, 10th క్లాస్ చదువుతూనే నాటకాలు ఆడుతున్నాను. నాటకాలు ఆడుతూ ఆడుతూ తరువాత వారణాసి సత్యహరిశ్చంద్ర నాటకంలో వారణాసి ఘట్టము, కాడిసీని ఘట్టము, చింతామణి నాటకంలో భవాని పాత్ర కూడా మొదట్లో వేశాను. 11-12 సంవత్సరాల నుంచి బాల నటుడిగా నేను నాటక రంగంలో ప్రవేశం జరిగింది అండి.
0: బాల నటుడిగా మీకు మంచి పేరు తెచ్చినటువంటి నాటకం ఏది? ఆ నాటకంలో మీరు అభినయించినటువంటి పాత్ర ఏంటి?
1: నేను బాల నటుడిగా సత్యహరిశ్చంద్ర నాటకం, వారణాసి ఘట్టము, కాడిసీని ఘట్టంలో ఎక్కువ ప్రదర్శనలు చేశాను. తదుపరి చింతామణి నాటకంలో భవాని పాత్ర కూడా మంచి మంచి సీనియర్ ఆర్టిస్టులతో, హేమలత గారు, కృష్ణవేణి గారు అయితేమి, విజయలక్ష్మి గారు, ఆరు రజనీబాయి గారు, అలాంటి సీనియర్ ఆర్టిస్ట్తో నేను నాటకాన్ని వాళ్ళ పక్కన ప్రదర్శన చేస్తూ బాలనటుడిగా నాటకాలు ప్రఖ్యాతలు తెచ్చుకొని బాలగంధర్వ, నటకిషోర్, పిట్ట కొంచెం, పూత ఘనమను అవార్డులు కూడా నాకు ప్రశంసలు అందించి అవార్డులు చేశారు అండి.
2: ఎంత పొరబడితిని, ఎంత పొరబడితిని, సగము కాలుచు బరువు లేక నిట్ట నిలువున పైకి లేచిన ఈ శవమును ప్రాణిగా భావించితి. అయ్యయ్యో, ఈ కళేభరపు దుస్థితి ఎంత జాలింగొలిపిడిది, ఎంతటి జాలింగొలిపిడిది. మాయామేయ జగంబె నిత్యమని సంభావి

అల్లాడిన ఈ శరీరము ఇప్పుడిందు కట్టెలంగాలుచో ఆ ఇల్లాలును రాదు పుత్రుడు తోడై

0: చింతామణి నాటకము అనగానే వేశ్యలు ఉంటారు, అదంతా ఒక అశ్లీలమైనటువంటి నాటకం అని చెప్పేసి ప్రజల్లో ఒక అపోహ ఉంది. చింతామణి నాటకంలో మీరు చాలా ప్రదర్శనలు ఇచ్చారు కదా, అసలు చింతామణి నాటకం యొక్క నేపథ్యము, అందులో ఒక పద్యం పాడండి.
1: చింతామణి నాటకము మంచి భక్తిరసమైనటువంటి నాటకం. చింతామణి భక్తురాలు, మహాభక్తురాలు, శ్రీకృష్ణుని భక్తురాలు. అందులో బిల్వమంగళుడు, భవానీశంకరుడు ఉంటారు, హాస్యపాత్ర సుబ్బిశెట్టి గారు ఉంటారు. కానీ బిల్వమంగళుడు సూత్రధారుడు, అందులో భవాని పాత్ర గెస్ట్ రోల్ లాంటిది. చింతామణి భక్తురాలు అంతే, కానీ వేశ్యే కాదు, ఇటులుగా మారకూడదు అనేదే చింతామణి నాటక సందేశం. ముఖ్య ఘట్టమైనటువంటి చింతామణి నాటకం భవానిగా నేను, పతియే ప్రత్యక్ష దైవం అని ఆ మహానుభావుడు కళకూరి నారాయణరావు గారు ఈ నాటకంలో మంచి పద్యాలు రచించినటువంటి మహాకవి ఆయన, ఆయనకి మా వందనాలు తెలియజేసుకుంటున్నాము.
2: సందేహమేమి, ఎవరి మాటలో ఎలా, నేను నిన్ను ఎన్నిసార్లు శ్లాఘింపలేదు చింతామణి.

0: చక్కగా ఉందండి. మరి భక్త మార్కండేయ నాటకంలో చాలా ప్రదర్శనలు నేను చేశాను, నా శిష్యులతో కూడా చాలా వరకు ఈ నాటకాన్ని ప్రదర్శింపజేశాను అని చెప్పి చెప్తున్నారు కదా. భక్త మార్కండేయ నాటకంలో మీరు ఏ పాత్ర వేశారు, ఆ పాత్రలో మీకు ముఖ్యమైనటువంటి నచ్చిన పద్యము ఒకటి చెప్పండి.
1: భక్త మార్కండేయ నాటకంలో నేను మార్కండేయని పాత్ర చాలాసార్లు వేశాను. ఇది మా సమాజం వాళ్ళు నిర్వహించే గొప్ప భక్తిరసమైన నాటకము. భక్త మార్కండేయ నాటకంలో ఒక పద్యం చదివి వినిపిస్తాను. మరి మరి పిలిచినన్ పలుకగా పరమేశ్వర, మరి మరి పిలిచినన్

0: మీరు శ్రీకృష్ణ రాయబారమును కూడా చాలా ప్రదర్శన చేశాము అని చెప్తున్నారు. అందులో ప్రధానమైనటువంటిది కృష్ణుని పాత్ర వేశాను అని చెప్పి అంటున్నారు. ఈ కృష్ణుని పాత్రలో ఒక మంచి పద్యం శ్రోతల కోసం.
1: నేను శ్రీకృష్ణ రాయబారం నాటకంలో కూడా కృష్ణుడిగా వేషం చేశాను. అందులో కూడా చాలా నాటకాలు మేము పరిశుద్ధి చేశాము, నంది కూడా చేశాము. శ్రీకృష్ణ రాయబారం నాటకంలో నుంచి ఒక పద్యం. మామా, నీ కొలువుకూట మది ఏమో కానీ క్రమక్రమముగా మారినట్లు రణకూట మగుచున్నది. పదుగురు ఉండగానే నా చెప్పబోవు పలుకులు శ్రద్ధగా ఆలకింపము.

0: ఆ సంధి ఎలా చేయాలి ఏంటి అనేది కృష్ణుని మాటల్లో చాలా చక్కటి పద్యం అది. ఆ పద్యాన్ని చాలా శ్రోతలకు చాలా వినసొంపుగా ఉండేట్టుగా చక్కగా పాడారు. అంతరించిపోతున్న కళారంగంలో మీరు జీవనం సాగిస్తూ కళయే మా జీవనం అన్నట్టుగా మరి బ్రతుకుతున్నారు. భవిష్యత్తులో ఈ కళారంగం బాగా ఉండాలంటే రాబోయే కాలంలో కాబోయే కళాకారులకు మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు?
1: కావ్యేషు నాటకం రమ్యం రంజితం అన్నారు. ఒక నాటకం కావ్యంతో మొదలై నాటకం సారాంశం మొత్తం ఒక సాహిత్యంలో ఆధారపడి ఉంటుంది. ఆ నాటకం ఉన్న సాహిత్యం పరిపూర్ణంగా పాత్రలు పాత్రధారులు ఎంచుకొని నటీనట వర్గంతో నాటకాన్ని తెరకెక్కించి మంచి సాహిత్య పదాలతో రాగయుక్తమైనటువంటి పద్యాలను సమకూర్చుకొని వేషాలు చక్కటి వేషాలు తీర్చిదిద్దుకొని నాటకాన్ని ప్రదర్శన చేసి చూపిస్తే నాటక కళాకారులు కూడా సంతోషపడతారు. బాలవృద్ధి బాలనగర్ నాటకంలో మంచి పద్యాలు. మహారాజా,

అమ్మా, నీ అనుమాన పిశాచము అపాదమస్తకం వ్యాపించిపోయి ఉన్నది. అందులకే ఎంత చెప్పినను నీకు రవ్వంతైనను విశ్వాసము కలుగొట్టలేదు జనని. నీ గర్భసీమలో అమ్మా, నీ గర్భసీమలో నెరిన వమాసములు మలిసి

ఆడిన ముద్దు మరచినావో, నా భాగ్య ఫలమనుచు నన్ను వక్షమున చేర్చి కరుణ పాడిన జోల మరచినా.

అమ్మా, కోటి పువ్వుల పూలతో కూర్మి మీరా, కడుపు పంట గను మోసి కన్న ఎట్టి జనని నీవే, కన్న తల్లియే.

నాటక రంగానికి ఆదరణ కాస్త తగ్గిందనే చెప్పవచ్చు. అంటే కేవలం టీవీలు రావచ్చు, సినిమాలు ఇవి ఇచ్చినా ఇవి తరగని బంగారంతో సమానం. ఇది సంపద, సాహిత్య సంపద, వెలకట్టలేని సంపద ఈ సాహిత్యానికి, ఈ పద్య నాటకానికే ఎక్కువగా ఉంది. మునుముందు సరైన వేషాలు, వేషధారణ, నటీనట వర్గంతో నాటకాన్ని

0: ప్రతిబింబింపజేసి ప్రదర్శన చేస్తే నాటకరంగం ఇంకా బలపడుతుంది, బాగుంటుందని నా ఉద్దేశం.
1: కళాకారులకు, ఆకాశవాణి శ్రోతలకు ఈ కళారంగం పట్ల మీకున్నటువంటి అంకిత భావాన్ని గురించి చక్కగా తెలియజేశారు. పలు నాటకాల నుంచి కూడా, పలు నాటకాల్లో నుంచి మంచి మంచి చక్కటి సన్నివేశాలు, అందులోని పద్యాల గురించి చక్కగా శ్రోతలకు వినిపించారు. నమస్కారం అండి నాగార్జున గారు.
0: నమస్కారం సార్.
2: మీరింతవరకు కళారంగంలో నా అనుభవాలు ఈ అంశం గురించి ప్రముఖ రంగస్థల నటుడు మరియు హార్మోనిస్ట్ శ్రీ రంగాపురం వీరనాచారి అలియాస్ నాగార్జునాచారి గారితో పరిచయం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు శ్రీ జి ఆదినారాయణ రెడ్డి.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
2: కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం వింటారు.

జానపద గీతం విన్నారు. ఈనాటి రంగస్థలి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

మోదీ రేపు ప్రారంభిస్తారు. వాతావరణ మార్పుల సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ ఏడాది భారత్ ఆహార ఉద్యాన ఉత్పత్తుల దిగుబడి రికార్డు స్థాయిలో నమోదు చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఒడిశాలోని పవిత్ర పూరి జగన్నాథుని రథయాత్ర అత్యంత భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ప్రారంభమైంది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా పర్యటనలో భాగంగా జింద్ సోనిపత్ల మధ్య నడిచే భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభిస్తారు. రూపకల్పన ఇంజనీరింగ్ అనుసంధానం చేయబడిన ఈ రైలు స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేశారు. ఇది అధునాతన రైల్వే ఇంజనీరింగ్ రంగంలో మన దేశం సాధిస్తున్న ప్రగతికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ రైలు ప్రారంభంతో హైడ్రోజన్ ఆధారిత రైళ్లను నడుపుతున్న జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి దేశాల సరసన భారత్ చేరింది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించబడింది. ఈ రైలు ప్రస్తుతానికి గంటకు గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. 10 కోట్ల సామర్థ్యంతో రూపొందించబడిన ఈ భారతదేశపు హైడ్రోజన్ రైలు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేయబడిన అత్యంత పొడవైన హైడ్రోజన్ ప్యాసింజర్ రైళ్లలో ఒకటిగా నిలిచింది. ఇది 3200 హార్స్ పవర్ ప్రొపల్షన్ సిస్టమ్తో నడుస్తుంది. ప్రయాణికుల భద్రత కోసం ఈ రైలులో హైడ్రోజన్ లీకేజీలు, వేడిమంటలు, పొగను గుర్తించగల మల్టీలేయర్ భద్రతా వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు. వాతావరణ మార్పుల వంటి అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ ఏడాది భారత్ 370 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు, 377 మిలియన్ టన్నుల ఉద్యాన ఉత్పత్తుల దిగుబడులతో సరికొత్త రికార్డును నమోదు చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం శాస్త్రవేత్తలు నేరుగా పొలాల్లోకి వెళ్లి రైతులతో కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. ఖేత్ బచావో అభియాన్ కింద సుమారు 1657 శాస్త్రవేత్తల బృందాలు దేశవ్యాప్తంగా 728 జిల్లాల్లో పర్యటించాయని, ముఖ్యంగా ఎలినినో ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల్లో దాదాపు 1 కోటి మంది రైతులతో మమేకమై వారికి అవసరమైన సలహాలు అందించాయని తెలిపారు. మిషన్ ICAR 100 కింద ప్రభుత్వం 100 యంగ్ సైంటిస్ట్ గ్రామ్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ పోటీల్లో భాగంగా యువ శాస్త్రవేత్తలు జాతీయ స్థాయిలో పోటీ పడుతూ AI, రోబోటిక్స్, ప్రిసిషన్ అగ్రికల్చర్, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ వంటి భవిష్యత్ సాంకేతిక రంగాల్లో సరికొత్త ఆవిష్కరణలు చేస్తారని పేర్కొన్నారు. రానున్న 10 ఏళ్లలో ఉడాన్ పథకం తదుపరి దశ ద్వారా 120 కొత్త ప్రాంతాలకు విమాన కనెక్టివిటీని పెంపొందించడం, అలాగే 4 కోట్ల మంది ప్రయాణించేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన వర్క్షాప్ను ఉద్దేశించి నాయుడు మాట్లాడుతూ, సవరించిన ఈ పథకం కింద వయబులిటీ గ్యాప్ ఫండింగ్ అర్హతను విస్తరించినట్లు, విమానయాన సంస్థలకిచ్చే మద్దతును 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు పెంచినట్లు, అలాగే ఎంపిక చేసిన టైర్ 2, టైర్ 3 విమానాశ్రయ నిర్వహణ సంరక్షణ మద్దతును ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. తదుపరి దశ కోసం ప్రభుత్వం గతంలోనే 29,000 కోట్ల రూపాయల వ్యయాన్ని కేటాయించిందని, రాబోయే దశాబ్దంలో మరో 100 విమానాశ్రయాలు, 200 హెలిపోర్టులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ద్వారాలు ఈ సాయంత్రం తెరుచుకున్నాయి. ఆలయం తెరిచిన మొదటి రోజు నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రధాన అర్చకుల సమక్షంలో ఆలయ ప్రధాన పూజారి సాయంత్రం 5 గంటలకు గర్భగుడి తలుపులు తెరిచి సంప్రదాయ దీపారాధన చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వారితో కలిపి పెద్ద సంఖ్యలో భక్తులు సన్నిధానానికి చేరుకున్నారు. కర్కిడక మాసం మొదటి రోజైన రేపు ఉదయం 5 గంటల నుంచి ఆలయంలో ప్రత్యేక అనుష్ఠానాలు, నిత్య పూజలు ప్రారంభమవుతాయి. ఈ పూజా కార్యక్రమాలు

తరంగా కొనసాగి ఈ నెల 21వ తేదీ వరకు జరుగుతాయి. సహకార సమాఖ్య స్ఫూర్తితోనే బలోపేతం చేయడం కొరకు భాగంగా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాజస్థాన్ ప్రభుత్వంతో కలిసి ఈరోజు జైపూర్లో విదేశీ సంపర్క కార్యక్రమాన్ని నిర్వహించింది. విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్, అలాగే రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాస్ సంయుక్తంగా ఈ కార్యక్రమానికి సహ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ప్రవాస భారతీయులతో సంబంధాలను పెంపొందించడం, విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడం, సురక్షితమైన నైతిక వలసలను ప్రోత్సహించడంతో పాటు వ్యాపార పెట్టుబడి సంబంధాలను బలోపేతం చేయడంపై సుదీర్ఘంగా చర్చించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఒడిశాలోని పవిత్ర పూరి జగన్నాథుని రథయాత్ర అత్యంత భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా సాగుతోంది. పవిత్రమైన పహండి, బిజే, చేరా, పహాన్రా ఆచారాలు పూర్తయిన తర్వాత ఈ మధ్యాహ్నం జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిల మూడు భారీ రథాలను లాగే కార్యక్రమం ప్రారంభమైంది. శంఖనాదాలు, వేద మంత్రోచ్చారణలు, జై జగన్నాథ్ నినాదాల మధ్య లక్షలాది మంది భక్తులు ఈ భారీ రథాలను బడాదండ మార్గం గుండా శ్రీ గుండీచా ఆలయం వైపు లాగుతున్నారు. ఈ ప్రపంచ ప్రసిద్ధి ఉత్సవం ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా సురక్షితంగా సాగేందుకు వీలుగా విస్తృత భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ నిర్వహణ, అత్యవసర సహాయక చర్యల ఏర్పాట్లను అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. కాగా గ్రాండ్ రోడ్ మార్గంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిల రథాలను లాగేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక భక్తుడు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి బాధితులను సమీప ఆసుపత్రులకు తరలించాయి. ప్రస్తుతం వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా యంత్రాంగం, పోలీసులు, అగ్నిమాపక సేవల సిబ్బంది, వైద్య సిబ్బంది వేగంగా స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉక్రెయిన్ పార్లమెంట్ ఈరోజు సెర్హి కొరెట్స్కీని ఆ దేశ నూతన ప్రధానమంత్రిగా ఆమోదించింది. ఇంధన రంగంలో కొరెట్స్కీకి ఉన్న అనుభవాన్ని ప్రస్తావిస్తూ అధ్యక్షుడు వోల్దిమిర్ జెలెన్స్కీ ఆయన పేరును ప్రతిపాదించారు. కొరెట్స్కీ May 2025 నుంచి ఉక్రెయిన్ జాతీయ చమురు గ్యాస్ సంస్థ నాప్టోగాజ్ సీఈఓగా సేవలందిస్తున్నారు. కేవలం 6 నెలల పదవీకాలం తర్వాత రక్షణ మంత్రి మైఖెలో ఫెడరోవ్ను పదవి నుంచి తొలగిస్తూ అధ్యక్షుడు జెలెన్స్కీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వందలాది మంది నిరసనకారులు పార్లమెంటు వెలుపల గుమిగుడిన తరుణంలో ఈ నియామకం జరిగింది. ఒకవైపు యుద్ధం కొనసాగుతున్న కాలంలో ఈ నిర్ణయం సైనిక సంస్కరణలకు ఆటంకం కలిగించవచ్చని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. పురుషుల వన్డే క్రికెట్లో భాగంగా కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. కడపటి వార్తలు అందే సమయానికి భారత్ 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 104 పరుగులతో ఆడుతోంది. అనారోగ్యం కారణంగా భారత వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్కు దూరం కాగా అతని స్థానంలో ఇషాన్ కిషన్ తుది జట్టులోకి వచ్చారు. మంగళవారం బర్మింగ్హామ్లో జరిగిన మొదటి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్లో ముందంజలో ఉంది. రానున్న 7 రోజుల్లో తూర్పు, ఈశాన్య భారత్, తూర్పు ఉత్తరప్రదేశ్, అలాగే పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా ఒడిశాలో ఈరోజు అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడక్ ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇలా ఉండగా రేపటి వరకు కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. భారతదేశం సామాజిక భద్రత పరిధిలో సరికొత్త మైలురాయిని అధిగమిస్తూ 100 కోట్ల మార్కును దాటింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో సామాజిక భద్రత కల్పన అద్భుతంగా విస్తరించిందని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ మనసుఖ్ మాండవీయ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. 2015 సంవత్సరంలో కేవలం 19% ఉన్న సామాజిక భద్రత పరిధి 2026 నాటికి ఏకంగా 68.4% పెరిగిందని పేర్కొన్నారు. దీనివల్ల దేశంలోని 100 కోట్ల మంది కంటే ఎక్కువ మంది పౌరులకు సామాజిక భద్రత చట్టం కింద రక్షణ లభించిందని, ఇది మోదీ ప్రభుత్వ సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదానికి నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. దేశంలోని కోట్లాది మంది ప్రజలకు

0: ఆర్థిక భద్రత, నాణ్యమైన వైద్య సేవలు, ఆహార సహాయాన్ని అందించే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా దేశ సామాజిక భద్రత వ్యవస్థ గణనీయంగా విస్తరించింది. ముఖ్యాంశాలు. హర్యానాలోని జింద్ సోనిపత్ మధ్య నడిచే భారతదేశం మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభిస్తారు. వాతావరణ మార్పులు, సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ ఏడాది భారత ఆహార ఉద్యాన ఉత్పత్తుల దిగుబడి రికార్డు స్థాయిలో నమోదు చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఒడిశాలోని పవిత్ర పూరి జగన్నాథ్ రథయాత్ర అత్యంత భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం

కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజితులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.

0: ఈ పూట కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షపు నీటి బట్టును ఒడిసి పడదాము, భావితరాలకు నీరు అందించి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేద్దాము. ఈ అంశం గురించి కొత్తపల్లి గ్రామ రైతు శ్రీ ఆర్ శ్రీహరిబాబు గారితో పరిచయం, అనంతరం పెయ్యదూడల అభివృద్ధి పథకం లాభాలు, ఈ అంశం గురించి ఒంగోలు జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ బి రవి గారితో పరిచయం వింటారు.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కార్యక్రమంలో ఇప్పుడు విందాం. వర్షపు నీటి బట్టును ఒడిసిపడదాము, భావితరాలకు నీరు అందించి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేద్దాము. ఈ అంశం గురించి కొత్తపల్లి గ్రామ రైతు శ్రీ ఆర్ శ్రీహరిబాబు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి.
3: ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొనే పరిస్థితి లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నీటి ఎద్దడి ఉన్నప్పుడు రైతాంగం అయితేనేమి, ప్రజలైతేనేమి ఎలాంటి నీటి సంరక్షణ పద్ధతులను ఆచరించాలి, అదేవిధంగా నీటిని అంటే వర్షపు నీటి బొట్టును ఒడిసి పట్టుకుంటే భవిష్యత్తులో ఆ నీటిని మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా నీరే జీవనాధారం, నీరే ప్రాణాధారం కాబట్టి, నీరు ఎంతో విలువైనది కాబట్టి ఆ నీటి సంరక్షణ ఏ విధంగా చేపట్టాలి, నీటిని ఏ విధంగా వాడుకోవాలి, ఉన్న వనరులను ఏ విధంగా ఆదా చేసుకోవాలి, నీటిని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి లాభాలున్నాయి, ముఖ్యంగా రైతాంగానికి ఎటువంటి ఉపయోగాలున్నాయి, ఈ ఎల్లినో పరిస్థితుల వల్ల రైతులు పంటలు పండించాలంటే మరి ఎంతో సవాలుతో కూడినటువంటి పరిస్థితి కాబట్టి, ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి వ్యవసాయ విధానాన్ని అనుసరించాలి, వర్షపు నీటిని ఏ విధంగా ఆదా చేసుకోవాలి ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి అభ్యుద రైతు శ్రీహరిబాబు మన స్టూడియోలో ఉన్నారు. వారి ద్వారా ఈ నీటి సంరక్షణ విధానాన్ని, నీటి పొదుపును, నీటి ఆదాను, వర్షపు నీటి బొట్టును ఒడిసి పట్టుకుంటే ఎలాంటి లాభాలున్నాయి ఇత్యాది అంశాల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీహరిబాబు గారు.
4: నమస్కారం అండి.

0: ఈ వ్యవసాయంలో ఒడిదుడుకులు రాకుండా ఉండాలి అంటే, ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే, మరి రైతాంగం ఈ వర్షపు నీటిని ఏ విధంగా ఆదా చేసుకోవాలి? నీటి బొట్టును మనము ఒడిసి పట్టుకుంటే ఎలాంటి లాభాలున్నాయి? ముఖ్యంగా కీలక దశల్లో పంటను కాపాడుకోవాలి అంటే ఎలాంటి నీటి యాజమాన్యం ఆచరిస్తే పంటలు నష్టపోకుండా ఉండేదానికి అవకాశం ఉందంటారు? ముఖ్యంగా దీర్ఘకాలిక పంటల కంటే కూడా స్వల్పకాలిక పంటలు వేసుకోవాలని ఇవాళ వాతావరణ విభాగం అంతా కూడా శాస్త్రవేత్తలు రైతాంగాన్ని హెచ్చరిస్తుంది. అదేవిధంగా ప్రజలకు కూడా నీటి వనరులను సద్వినియోగం చేసుకోమని చెప్పేసి పదే పదే చెప్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి వ్యవసాయ విధానాన్ని అనుసరించాలంటారు?
1: నమస్కారం సార్. భారతదేశాన్ని అన్నపూర్ణ దేశం అంటారు. ఈ అన్నపూర్ణ దేశంలో పాడి, పంట, పశు సంపద జీవనాధారం. ఇవాళ నీటి కోసం యుద్ధాలు జరిగే పరిస్థితుల్ని మనం చూస్తున్నాం. మనిషికి జీవించడానికి ఆహారం ఎంత అవసరమో అంతకంటే ప్రాధాన్యత కలది నీరు. కాబట్టి ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడాలి. నీటిని వృధా చేస్తే భవిష్యత్తులో అనేక నీటి కష్టాలు వచ్చే అవకాశం ఉంది. వర్షాలు సకాలంలో కురవడం లేదు కాబట్టి ఎప్పుడు వర్షాలు పడితే అప్పుడు వర్షపు నీటి బొట్టును ఒడిసిపట్టుకుని దాచుకున్న నీటిని తగు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ప్రస్తుత సంవత్సరంలో ఎల్నీనో ప్రభావం ఉంది కాబట్టి వర్షాభావ పరిస్థితులు నెలకొనే పరిస్థితి ఉంది. కాబట్టి రైతులు వాతావరణ ఆధారిత వ్యవసాయం చేస్తే లాభదాయకంగా ఉంటుంది. విభిన్న వాతావరణ పరిస్థితులు ఉండటం వలన ప్రస్తుత తరుణంలో ఎక్కువ నీటితో పండే పంటలు వేయకుండా, అంటే వరి లాంటి నీటి పంటలు వేయకుండా ఆరుదల పంటలు వేసుకున్నట్లయితే నీటి ఆదాతో పాటు ఎక్కువ పొలాన్ని పండించుకునే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక పంటలు వేసుకుంటే రైతులు నీటి ఎద్దటితో ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి నీటి లభ్య పరిస్థితులను బట్టి స్వల్పకాలిక పంటలు వేసుకోవడం మంచిది. 3 నెలల పంటలైన చిరుధాన్యాల పంటలు వేసుకుంటే, అంటే కొర్ర, రాగి, సజ్జ, జొన్న, ఆరిక, ఒరిగ ఇలాంటి వర్షాధార పంటలు వేసుకుంటే నష్టపోకుండా ఉండే అవకాశం ఉంటుంది.
0: పూర్వము రైతులు నీరు పుష్కలంగా ఉంది కాబట్టి పంటలకు ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి ఉండేది. మరి ప్రస్తుత పరిస్థితుల్లో నీరు చాలా వరకు కూడా లభ్యత లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: రైతులు పూర్వం కాలువల ద్వారా నీరు పారించుకునేవారు. నేడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి సూక్ష్మ నీటి సేద్యం, బిందు సేద్యం వైపు అవగాహన పెంచుకొని ఆ దిశగా ఆధునిక వ్యవసాయం చేయాల్సిన అవసరము, ఆవశ్యకత ఉంది. ప్రభుత్వాలు వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నందున రైతులు వ్యవసాయ పథకాలు వ్యవసాయ అధికారుల ద్వారా తెలుసుకొని కాలమాన పరిస్థితులను బట్టి వ్యవసాయం సాగించాలే తప్ప విపరీత పెట్టుబడులు పెట్టి వాణిజ్య పంటలు వేయడం అంతగా మంచిది కాదు. తొలకరి వర్షాలు పడే సమయం ఆసన్నమైంది కాబట్టి ప్రస్తుత రైతు వర్షపు నీటి బొట్టును నిల్వ చేసుకుని పంట కీలక దశలో అవసరాన్ని బట్టి నీటి తడులు ఇచ్చుకోవాలి. కొందరు వర్షపు నీటిని ఆదా చేసుకుని ఆ నీటిని నీటి కుంటల్లో నిల్వ చేసుకుని పంటలు బెట్టకొచ్చినప్పుడు వాడుకుంటున్నారు. అంటే వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు రైతులను నీటి కుంటలు ఆదుకుంటాయి. కాబట్టి ప్రతి రైతు తన పొలంలో నీటి కుంటలు ఏర్పాటు చేసుకుంటే మంచిది. నీటి కుంటల ఏర్పాటుకు ప్రభుత్వం రైతుకు ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తుంది. కాబట్టి విధిగా నీటి కుంటలు తవ్వించుకొని వర్షపు నీటిని ఒడిసి పట్టుకొని చుక్కా చుక్కా నీరు అందులో నిల్వ చేసుకున్నప్పుడు రైతును కరువు కాటకాలు ఇబ్బంది పెట్టవు. నిల్వ చేసుకున్న నీటిని కూడా డ్రిప్ ద్వారా పంటలకు అందించే విధంగా నీటి యాజమాన్యం చేపడితే చాలా మంచిది. ప్రభుత్వం రైతులకు డ్రిప్పును సబ్సిడీలో అందిస్తున్నందున తక్కువ నీరు ఉన్న రైతులు డ్రిప్పు వాడితే అధిక విస్తీర్ణంలో పొలం సాగు చేసుకోవచ్చు. సూక్ష్మ నీటి సేద్యంతో నీరు ఆదా అవుతుంది.
0: మన చేలో పడ్డ వర్షాన్ని మనం నిల్వ చేసుకోవాలి అంటే ఎలాంటి సేద్యపు విధానాన్ని అనుసరించాలంటారు?
1: ముఖ్యంగా రైతులు వేసవిలో లోతు దుక్కులు చేసుకుంటే మంచిది. ఎందుకంటే దుక్కులు చేసినప్పుడు గత పంట వ్యర్థాలన్నీ ఆ భూమిలో కలిసిపోయి అది సేంద్రీయంగా వేయబోయే పంటకు సత్వనిస్తుంది. దాంతోపాటు గత పంట పురుగుల అవశేషాలు కూడా ఈ దుక్కిలో పడి చనిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా భూమి దుక్కి దున్నడం వలన సల్లుగా ఉండి పంట వేరు వ్యవస్థ బలంగా ఉండటానికి ఈ లోతు దుక్కులు ఉపకరిస్తాయి. మరీ ముఖ్యంగా తొలకరి ముందు పడే వర్షాలు మన చేలో ఇంకిపోయి వేయబోయే పంట బెట్టకు రాకుండా

0: నీటి నిల్వను తేమను దుక్కి పట్టి ఉంచుతుంది. దుక్కి దున్నిన వెంటనే వర్షం పడితే దుక్కి కాంటూరు గట్లలాగా వర్షపు నీటి కోతను అడ్డుకుంటుంది, ఎక్కడికక్కడ నీటిని నిల్వ చేస్తుంది. పూర్వం వర్షాలు అధికంగా పడేవి కాబట్టి అప్పుడు బావుల్లో నీరు పుష్కలంగా ఉండేది, పంటలు బెట్టకు రావడం మనం చూడలేదు. అయితే నేటి వర్షాభావ పరిస్థితుల వలన 1000 అడుగుల లోతు బోరు బావులు కూడా వట్టిపోయి పంటలు కీలక దశల్లో నీరు అందించలేక రైతులు భారీగా నష్టపోతున్నారు. పంట నష్ట నివారణకు చేయాలనుకుంటే రైతు తన చేలో పడ్డ వర్షాన్ని తన పొలంలోనే ఇంకింపజేయాలి. అధిక వర్షపు నీటిని నీటి కుంటల్లో నిల్వ చేసుకోవాలి, అప్పుడే రైతన్న నష్టపోడు. వేసవి దుక్కులు కాగానే తొలకరికి ముందు వర్షం పడిన వెంటనే పచ్చిరొట్టె ఎరువులు సాగు చేసుకుంటే మంచిది. పచ్చిరొట్టె ఎరువులైన జీలుగ, జనుము, పిల్లి పెసర లాంటివి పెంచుకుంటే భూమి వేడెక్కదు. భూమిలో ఉన్న సూక్ష్మజీవులు రైతులకు మిత్రులు. పంటకు మేలు చేయడమే కాకుండా పూత దశలో అంటే 45 రోజులప్పుడు అవి పంట పొలంలో కలియదున్నితే పచ్చిరొట్ట కుళ్ళి అది ఎరువుగా పంటకు ఎంతో బలాన్ని అందిస్తుంది, రైతుకు పెట్టుబడిని ఆదా చేస్తుంది. ప్రకృతి వ్యవసాయంలో వాతావరణం చక్కగా ఉంటుంది. సహజ పద్ధతులతో పండిన ఉత్పత్తులు తిన్న మనము కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాము. వాతావరణ విభాగం శాస్త్రవేత్తల సలహా మేరకు సాగు ఉండాలే తప్ప అందుకు భిన్నమైన పద్ధతుల్లో పంటలు వేస్తే రైతు విపరీతంగా నష్టపోతాడు. సహజ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తే వాతావరణం బాగుంటుంది. వాతావరణం బాగుంటే వర్షాలు బాగా కురుస్తాయి. వర్షాలు సకాలంలో కురిస్తే పంటల్లో గణనీయమైన దిగుబడులు సాధించవచ్చు. పూర్వపు వ్యవసాయ విధానాన్ని అనుసరిస్తే ఆధునిక వ్యవసాయంతో దిగుబడులు పెరుగుతాయి, రైతుకు ఆదాయం రెట్టింపు అవుతుంది.
1: పూర్వము ఈ రాగి, సజ్జ, జొన్న, ఒరిగ, అరిక ఇలాంటి పంటలు వేసుకుంటూ పాడి పంట ఉంటే బాగుంటుంది అని ఆ రోజుల్లో సాగు విధానాన్ని, సాగు పద్ధతులను చేపట్టేవారు. పాడి పంటకు అనుకూలమైనటువంటి సాగును అనుసరించేవారు. మరి ఇవాళ అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే పాడిని చూడాలి అంటే చాలా వరకు కూడా రైతుకు భారంగా మారుతుంది. వర్షాభావ పరిస్థితుల వల్ల పశుపోషణ చాలా భారంగా మారింది కాబట్టి అందుకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నవి కాబట్టి ఇవాళ పశుపోషణ అనేది చాలా కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: పూర్వం పాడి పంట అంటారు, ఇవాళ పంటలు వాణిజ్యపరంగా వేస్తున్నారు. దీంతో పాడి పశుపోషణ రైతులకు భారంగా మారుతున్నాయి. పాడి ఉంటే పశువుల వ్యర్థాలు పేడ సేంద్రీయ వ్యవసాయానికి అనుకూలిస్తుంది. పశువుల పాలు ఆదాతో పాటు వాటి సంతతి అమ్ముకుంటే అది పంట పెట్టుబడికి ఉపయోగపడుతుంది. పెట్టుబడి లేని సహజ వ్యవసాయం లేదా ప్రకృతి వ్యవసాయం చేయాలంటే పంటకు ఆధారం పాడే. పాడి ఉంటే రైతుకు వడ్డీ వ్యాపారుల దగ్గర పెట్టుబడి కోసం అప్పు చేయాల్సిన పని లేదు, మన ఆదాయం మనకు సరిపోతుంది. ఇంకా ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా పెట్టుబడి సాయాన్ని అందించి రైతన్న ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి కృషి చేస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్నినో ప్రభావం ఉంది కాబట్టి రైతాంగం స్వల్పకాలిక తక్కువ పెట్టుబడి పంటలు వేసుకుని వాటి ద్వారా లాభసాటి వ్యవసాయంతో పాటు పాడి కూడా అభివృద్ధి చెందుతుంది. రైతులు విపరీతంగా రసాయన ఎరువులు వాడడం మంచిది కాదు. నత్రజని సంబంధిత ఎరువులు అధికంగా వాడితే పంట మెత్తగా పెరిగి పురుగులకు రుచికరంగా మారుతుంది. దీంతో మరల పురుగు మందుల పిచికారి తప్పనిసరి. దీంతో వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం, గాలి కాలుష్యం వెరసి రైతుకే కాదు ఆ ఉత్పత్తులు తిన్న అందరికీ అగసాట్లే. కాబట్టి పోటీ వద్దు, సాటి రైతుకు కూడా పెట్టుబడి తగ్గించే సలహాలతో ప్రతి రైతు ముందుకు నడవాలి. వర్షపు నీటి బొట్టును ఒడిసిపట్టుదాం, రైతన్న జీవితంలో సిరులు నింపుదాం. నీరే ప్రాణాధారం, నీరే జీవనాధారం, సకల జీవ ప్రాణులకు నీరే ప్రాణాధారం. కాబట్టి నీటిని జాగ్రత్తగా వాడుకోవాలి. చిరుధాన్య పంటలు వేసుకుంటే చాలా మంచిది.
1: ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ రంగం చాలా వరకు కూడా ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు?
0: వర్షాభావ పరిస్థితులు ఉంటే విపరీతంగా తెగులు వస్తాయి. అదేవిధంగా వర్షాలు ఎక్కువయ్యి భూమిలో ఎక్కువ తేమ ఉన్నా కూడా తెగులు విపరీతంగా వస్తాయి. ఒక్కోసారి పంటలో సూక్ష్మధాతు లోపాలు కూడా తెగుళ్ళలాగా కనిపిస్తాయి.

0: వీటిని పరిశీలించకుండా, వ్యవసాయ అధికారుల సలహా తీసుకోకుండా పురుగు మందులు విపరీతంగా పిచికారీ చేస్తే వాతావరణం కాలుష్యం అవడమే కాకుండా రైతుకు పెట్టుబడి తడిసి మోపిడి అవుతుంది, ఆర్థికంగా నష్టపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి సహజ వ్యవసాయం చేసి పెట్టుబడి తగ్గించుకొని అటు వాతావరణాన్ని కాపాడవలసిన బాధ్యత రైతుకు ఉంది. ఇవాళ యుద్ధాలు జరుగుతున్న పరిస్థితుల్లో వాతావరణం విపరీతంగా కాలుష్యం అవుతుంది, రైతు కూడా పంట వ్యర్థాలను కాల్చి కాలుష్యానికి కారకుడవుతున్నాడు. పంట వ్యర్థాలు ఎట్టి పరిస్థితుల్లో కాల్చకుండా వాటిని డీకంపోజ్ చేసి తగిన ఎరువుగా వాడుకోవడం మంచిది. జాగ్రత్తగా వ్యవసాయం చేయకపోతే నష్టాలు తప్పవు. కాబట్టి వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా వ్యవసాయం చేసుకోవడం మంచిది. శాస్త్రవేత్తల సలహాలు సూచనలు తప్పకుండా పాటించాలి.
1: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో నీటి ఆవశ్యకత, నీటి యొక్క లభ్యత పైన, అదేవిధంగా వర్షాభావ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఏ విధంగా వ్యవసాయం చేస్తే రైతు నష్టపోకుండా ఉండేదానికి అవకాశం ఉందో రైతుల చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్.
2: మీరు ఇంతవరకు వర్షపు నీటిబొట్టును ఒడిసి పెడదాము, భావితరాలకు నీరు అందించి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేద్దాము ఈ అంశం గురించి కొత్తపల్లి గ్రామ రైతు శ్రీ ఆర్ శ్రీహరిబాబు గారితో పరిచయం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు శ్రీ జి ఆదినారాయణ రెడ్డి.
3: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
4: मतलब
3: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी है? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहाँ,
4: परम तो सभी डाले हैं.
3: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
4: सच है
3: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
4: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा.
5: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
2: కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం పెయ్యదూడల అభివృద్ధి పథకం లాభాలు. ఈ అంశం గురించి ఒంగోలు జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ పి రవి గారితో పరిచయం.
6: నాణ్యమైనటువంటి పశువులను అభివృద్ధి చేసుకోవాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా శమం ద్వారా ఎలాంటి అభివృద్ధి పథకాలు అందుబాటులో ఉన్నాయి, పెయ్యదూడల అభివృద్ధి పథకం అంటే ఏమిటి, ఆ పథకం ద్వారా రైతుకు ఎలాంటి లబ్ధి చేరేదానికి అవకాశం ఉంది, ఇత్యాది అంశాల గురించి జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ బి రవి గారు మన ముందున్నారు. వారి ద్వారా ఈ పెయ్యదూడల అభివృద్ధి పథకం గురించి సవివరంగా రైతులకు సమాచారాన్ని అందిద్దాం. సార్ నమస్కారం. సార్,
7: మార్కాపురం రేడియో ప్రేక్షకులందరూ కూడా ముందుగా నమస్కారాలు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రకాశం జిల్లాలో పాడి అభివృద్ధి కోసం ఒక ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది లాస్ట్ ఇయర్. అదేంటంటే పెయ్యదూడలు మాట్లాడితే అంటే గతంలో ఏంటంటే మనం శమను వాడటం వల్ల 50% మగజాతి దూడలు 50% ఆడజాతి దూడలు సహజంగా పుడతాయి. దానివల్ల ఏంటంటే రైతుకి మనకు కావాల్సింది ఆడజాతి దూడలు పెయ్యదూడలు కాబట్టి దాని ద్వారా పాల ఉత్పత్తి కానీ తర్వాత ఇంకో నెక్స్ట్ జనరేషన్ కోసం కూడా ఉత్పత్తి, అదే మగదూడ పుట్టినట్టయితే కోడదూడలు పుట్టినట్టయితే అవి మనకి ఉపయోగం లేదు, మన ఇక్కడ ఎవరు కూడా దాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నారు కాబట్టి వాటిని చిన్నగా 2-3 పాలు ఇచ్చేంతవరకు ఉంచి దాన్ని అమ్మేస్తారు. సో దానివల్ల ఒక సంవత్సర కాలం లాస్ అయితే మళ్ళీ కట్టించడం, మళ్ళీ పెయ్యదూడ కోసం ఎదురు చూడటం జరుగుతుంది. సో రైతులకి ఆదాయం రావాలంటే కంపల్సరీగా పెయ్యదూడలు పుట్టినట్లయితే ఇది మనం ఎక్కువ శాతం ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సెక్స్ సార్టెడ్ సెమన్ ట్రిబ్లెస్ అంటారు, ఇది హాస్పిటల్స్లో అందుబాటులో పెడుతుందండి. అందులో ముఖ్యంగా గతంలో 6,000 డోసులు మనం టార్గెట్ ఇచ్చారు 24-25 సంవత్సరానికి గాను. అందులో మనం తక్కువ చేయగలం, అప్పుడు ఏంటంటే 500 రూపాయలు ఉండేది డోసు, యాక్చువల్గా ఇది 2,000 రూపాయల వరకు ఖరీదు అవుతుంది తయారు చేయడానికి, బట్ సబ్సిడీ భరించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు 500 రూపాయలకి ఇచ్చింది. ఒకవేళ కన్సెప్షన్ అంటే ప్రెగ్నెంట్ అయితే 500 రూపాయలు ఇబ్బంది లేదు, ఒకవేళ కన్సెప్షన్ కాకపోతే 500 రూపాయలు తిరిగి ఇచ్చేవాళ్ళు రైతుకి. కానీ ఇప్పుడు ఏమైపోయింది, 500 రూపాయలు పెట్టే రైతులు ఇబ్బంది అవుతుంది కాబట్టి అంటే కన్సెప్షన్ రేటు 40% ఉంటుంది. ఇప్పుడు కూడా శమన్ వాడటం వల్ల 100 పశువులు చేస్తే 40% మంది చూడి అవుతాయి ఫస్ట్ టైం, తర్వాత ఇంకోసారి చేసినప్పుడు కొంత 60-70% కెళ్ళింది. సో

నాచురల్ సర్వీస్కి ఇంకా 60-70% ఉంటుంది. సో ఈ కన్సెప్షన్ రేట్ తక్కువ ఉండడం వల్ల రైతులు ఆసక్తి చూపించేవాళ్ళు కాదు 500 రూపాయల కాస్ట్ వల్ల. అది అప్పుడు తర్వాత ప్రభుత్వం ఆలోచించి దీన్ని 150 రూపాయలకి తగ్గించారు ఈ సంవత్సరం. సో ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి దీన్ని తీసుకుంది. మన జిల్లాలో 81,800 డోసులు ఈ సంవత్సరం చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నాం. అందులో భాగంగా మొదటి క్వార్టర్లో మనకు ఒక 10,000 వరకు డోసులు వచ్చినాయి. ఆ 10,000 డోసులు హాస్పిటల్స్లో ఆర్ఎస్కేలో అందుబాటులో ఉంచాం రైతులు కాబట్టి. ఈ 150 రూపాయలు పెట్టి ఇంజక్షన్ చేయించుకోండి. ఇంకోసారి అదైతే ఇంకో 150 రూపాయలు 300 వరకు మనం భరాయించాల్సి వస్తుంది. ఒకవేళ అప్పటికి కూడా పశువు ప్రెగ్నెంట్ కాకపోతే మనం హాస్పిటల్లో పాత రోజుల్లో చేసేటటువంటి కన్వెన్షన్ సెమన్తో చేస్తాము. దాని ద్వారా మళ్ళీ ఫ్రీగా ఫ్రీ సెమన్ అది కూడా 2 టైమ్స్ వరకు కూడా మనం ఫ్రీగా చేయడానికి అవకాశం ఉంటుందండి. ఇది కొత్తగా తీసుకొచ్చారు. దీనివల్ల చాలా లాభం ఉందండి రైతులకి. ఒకటి ఏంటంటే మంచి దూడలు, ఈ సెమన్ ఏంటంటే దాన్ని టెస్ట్ చేసి హై మిల్క్ ఈల్డ్ ఉన్నటువంటి జాతి సంబంధించిన బుల్స్ని తీసుకొచ్చిన సెమన్. వాళ్ళ మదర్ కానీ గ్రాండ్ మదర్ కానీ హై మిల్క్ ఈల్డ్ పాలు ఇచ్చేటువంటి మేలు వాటికి సంబంధించిన సెమన్ కాబట్టి మన రైతులు బయటికి వెళ్ళి 1-2 లక్షలు పెట్టి ముర్రా గేదెలు హర్యానా పోయి హైదరాబాద్ తెచ్చుకునే బదులు వాళ్ళ ఇంట్లో పశువుకి ఈ సెమన్ చేసినట్టయితే మంచి దూడలు వస్తాయి. దాని ద్వారా నెక్స్ట్ 2-3 ఏళ్ళ తర్వాత మనకి జిల్లాలో పాల ఉత్పత్తి పెరగడానికి కానీ తక్కువ ఖర్చుతో మనకి అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే దీంట్లో ఉపయోగము అదే ఇంట్లో పుడుతుంది కాబట్టి దూడ దాన్ని బాగా పెంచి పోషించినట్లయితే రైతుకి మళ్ళీ పెట్టుబడి అనేటువంటిది ఇంకొక పశువుని కొనుక్కోవడానికి పెట్టుబడి అనేది అవకాశం లేకుండా ఉంటుంది. తర్వాత ఇంత కాస్ట్లీ సెమన్ మనం బయట రైతుకు అందుబాటులో దొరకదు కావాలంటే కూడా ఇది హాస్పిటల్స్ అందుబాటులో ఉంది. కాకపోతే ఏంటంటే రైతులు అర్థం చేసుకోవాల్సింది ఫ్రీగా కాదు ఇది 300 రూపాయలు అండ్ 2 టైమ్స్. ఫస్ట్ టైం కన్సెప్షన్ అయితే 150 రూపాయలు, సెకండ్ టైం అయితే 150 రూపాయలు రైతులకి అందుబాటులో పెడుతున్నాం. ఇది కూడా రాబోయే రోజుల్లో పాల ఉత్పత్తి పెరగాలి. ఇప్పుడు ఉన్నటువంటి మనకి 6,32,000 వరకు మనకి గేదెలు ఉన్నాయి ఈ జిల్లాలో. దాన్ని 6,32,000 పశుజాతి పెంచుతోంతో పాటు ఉత్పత్తి కూడా పెరగాలి రాబోయే పాల అవసరాల కోసం. అప్పుడు ఈ 5 ఏళ్లలో ఈ 2047 15% ప్రతి సంవత్సరం పాల ఉత్పత్తి పెరగాలంటే ఈ విజన్ 2047లో భాగంగా ఇట్లాంటి మంచి జాతి దూడలు పుట్టించుకోకపోతే మనకి పాల ఉత్పత్తి పెరగదు. పాల ఉత్పత్తి పెరగకపోతే కన్జ్యూమర్స్కి క్వాలిటీ పాలు అందుబాటులో ఉండవు. కాబట్టి ఇది పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం గారు ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తున్నారు. సో అందులో భాగంగా ఈ సంవత్సరం సీజన్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మనకి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లోనే ఎక్కువగా గేదెలు మన జిల్లాలో ఉన్నాయి. కాబట్టి ఆ గేదెలు వచ్చే సీజను మనం డిసెంబర్లో కనుక ఈ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ఏదైనప్పుడు చేయించుకుంటే డెఫినెట్గా మనకి పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఇది కంపల్సరిగా రైతులు అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఏ ఇబ్బందులు ఉన్నా సరే మా హాస్పిటల్స్లో సంబంధించి కానీ మీరు ఎవరైనా సరే మా సంప్రదించవచ్చు. సెమన్ అందుబాటులో లేకపోవడం కానీ క్వాలిటీగా కూడా చేయాలి. ఇంకోటి ఏంటంటే రైతులు కూడా సహకరించాల్సింది. ఎప్పుడు ఏదైతే అప్పుడు చేస్తే అది కన్సెప్షన్ ఉండదు. అది మనకి గేదెల్లో అయితే 24 గంటల నుంచి 36 గంటల మధ్యలో చేయాలి. ఆ సమయం ఎప్పుడైతే ఏదైందో ఆ టైం గమనించి ఆ తర్వాత 24 గంటల తర్వాత చేస్తేనే అది కూడా కొద్దిగా చల్లబూట చేస్తేనే మనకి కన్సెప్షన్ ఉంటుంది. అదే కానీ మనకి ఏదైనప్పుడు ఎండనే తీసుకెళ్ళిన కన్సెప్షన్ ఉండదు, లేట్గా తీసుకెళ్ళిన కన్సెప్షన్ ఉండదు. ఆ టైం ఆఫ్ ఇన్సెమినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్, టెక్నీషియన్ కూడా చాలా ఇంపార్టెంట్, చేసే వ్యక్తి కూడా ఆ నైపుణ్యం ఉండాలి. అతను కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మీరు ట్రైనింగ్ ఇచ్చి ఎవరికన్నా ఒకవేళ సరైన టెక్నీషియన్ మీకు అందుబాటులో లేకపోతే దగ్గరలో ఉన్న మంచి టెక్నీషియన్ అందుబాటులో పెడతాము, రైతులు మమ్మల్ని సంప్రదించవచ్చు. టెక్నీషియన్ ఒక ఇంపార్టెంట్, చేసే సమయం ఇంపార్టెంట్, క్వాలిటీ సెమన్ అది ఎట్లా మేము క్వాలిటీ సెమన్ వేస్తున్నాము, క్వాలిటీ సెమన్ ఇంపార్టెంట్. ఆ పశువు యొక్క తీరు కూడా చాలా ఇంపార్టెంట్. పశువు మంచి పోషణ కలిగి మంచి జాతి కలిగినటువంటి పశువు అంటే నాటు పశువు అయినా పర్వాలేదు కానీ అంత పుష్టిగా ఉండాలి. అది వీక్గా ఉండి దాని శరీరమే వీక్ ఉన్నప్పుడు ఇటువంటి సెమన్ కన్సెప్షన్ తీసుకోవడానికి ఇబ్బంది పడింది. కాబట్టి ఆ పశువు పుష్టిగా ఉండాలి. ఎటువంటి జబ్బులు లేనటువంటి పశువు అయితే ఇంకా తొందరగా కన్సెప్షన్ అయింది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం ఒక పశువుని చూడు చేయాలంటే. కాబట్టి మీరు రైతు అర్థం చేసుకొని ఇదంతా మీకు అవగాహన తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, రైతులు తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే ఈ సెమన్ మంచిది కాదేమని చెప్పేసి బుల్స్ చేత వాడుతుంటారు. 60% కన్సెప్షనే కానీ దానివల్ల డిసీజెస్ చాలా వస్తాయి. మీకు ఒకటే రకమైనటువంటి జాతి మీకు వస్తుంది, ఒకటే రకమైనటువంటి దూడలు పడితే దానివల్ల పాల ఉత్పత్తి పెరుగుతుందో తెలియదు. ఒకవేళ మగదూడ పడితే అనవసరంగా మీకు సంవత్సర కాలం వేస్ట్ అవుతారు. కాబట్టి దయచేసి ఈ సెమన్ని వినియోగించుకోండి. మీకు ఎక్కడ ఏ హాస్పిటల్స్ ఏ గ్రామాలైనా సరే మా పశువైద్య సిబ్బంది కానీ ఇప్పుడు గ్రామస్థాయిలోనే రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి, అక్కడ కూడా సెమన్ అందుబాటులో పెడుతున్నాం. మా అక్కడక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, కొన్ని గ్రామాల్లో వెటనరీ డిస్పెన్సరీస్ అంటారు 84 ఉన్నాయి, ఆర్ఎస్కేల్ 407 ఉన్నాయి, వెటనరీ హాస్పిటల్స్ అని 18 ఉన్నాయి. అవి నియోజకవర్గాల కేంద్రాలు కానీ దగ్గరలో కానీ ఉన్నాయి. ఈ 18 వెటనరీ హాస్పిటల్స్లో కనుక మీరు అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళని సంప్రదించినా సరే మీ గ్రామంలో ఎక్కడ మీకు పశువులకి అందుబాటులో ఈ సెమన్ ఉందనేది చెప్తారు. తర్వాత జిల్లా స్థాయిలో మా ఆఫీసు ఉంది ఒంగోలులో, తర్వాత ఇద్దరు డివిజనల్ డైరెక్టర్స్ మార్కాపూర్ అండ్ ఒంగోలు

0: ఉన్నప్పుడు వీరిని సంప్రదించినా సరే మీకు ఈ శమన అందుబాటులో ఉండేటట్టుగా చేస్తారు. సో రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎటువంటి అనుమానాలు ఉన్నా కానీ ఎటువంటి ఏమున్నా సరే మాకు సిబ్బందిని సంప్రదించండి, మమ్మల్ని సంప్రదించండి, సరే మీకు క్లారిటీ ఇస్తాము, రైతులు అవకాశం వినియోగించవలసిన కోరుచున్నాం
1: సార్. మరి ముఖ్యంగా మనం చూస్తే పల్లెల్లో కన్సెప్షన్ టైంలో మందల దోలటము, అదేవిధంగా చిన్న చిన్న గేదెలు ఎక్కడము, వాటి మీద ఏదైన పశువుల మీద గేదెలు ఎక్కడము, చిన్న చిన్న దూడలు ఎక్కడము ఇలాంటివి చేస్తూ ఉంటాయి. అదేవిధంగా మందల దోలినప్పుడు కూడా చాలా వరకు కూడా అది చిరాగ్గా ఉండి చికాగ్గా ఉండి ఇబ్బంది పడే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? చాలా సందర్భాల్లో కన్సెప్షన్ అయ్యి గర్భ సమయంలో మంచి ఆహారం ఇవ్వరు, పుట్టిన దూడను సరిగ్గా చూసుకోరు. ఇలాంటి రైతులకు మీరు ఎలాంటి సలహాలు ఇస్తున్నారు సార్?
0: చాలా మంచి ప్రశ్న అండి అన్నారెడ్డి గారు. దీంట్లో ఏంటంటే, ఒకటి ఫస్ట్ మనం దూడ మన మనుషులలానే పుట్టినరోజు ఇచ్చేటువంటి పాలు, దాన్ని జున్నుపాలు అంటారు, మురుపాలు అంటారు, అవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో కంపల్సరీ ఇవ్వాలి. అది రైతులు నెగ్లెక్ట్ చేసి జున్నుపాలు తీసుకొని పాలకు పోసినా ఏదైనా చేసినా సరే దానికి పుష్టి ఉండదు. ఫస్ట్ 3 నెలలు దూడ పుట్టిన తర్వాత పాలు చాలా ఇంపార్టెంట్. మనం పాల వ్యాపారంలో వాటిని తీసేసి దూడ పోషణ గమనించకపోతే దాని గర్భసంచి ఏర్పడే టైము, గర్భసంచి ఎదిగే టైము, అది 3 నెలల వరకు ప్రోటీన్ ఫుడ్ ఇస్తూ ఉండాలి. తల్లికి ఫుడ్ ఫీడింగ్ బాగుండాలి, దూడకి బాగుండాలి, అప్పుడు మాత్రమే మనకి మంచి పెయ్యగాని మంచి నెక్స్ట్ జనరేషన్ వస్తుంది. అది నెగ్లెక్ట్ చేసినప్పుడు లైఫ్ లాంగ్ కన్సెప్షన్, అంటే ఒక ఏదైనప్పుడు కూడా 3 సంవత్సరాలకు 2.5 సంవత్సరాలకు ఏదైనప్పుడు కూడా అది కన్సెప్షన్ రేటు ఉండదు. 1-4 ఇంజెక్షన్ చేయాలి, 4 సార్లు హాస్పిటల్ తిరగాలి, మీకు అప్పుడు విసుగు వస్తుంది, డాక్టర్ పొరపాటు శమన్ బాగాలేదు అనుకుంటారు. కానీ ఆ పశువులోనే కొన్ని లోపాలు ఉంటాయి, కాబట్టి అది మీరు చిన్నప్పుడు పెరిగిన వాతావరణం కానీ పెరిగినటువంటి ఫుడ్ కానీ చాలా ఇంపార్టెంట్ పశువుల్లో. మనుషులకు ఏ విధంగా అయితే పుష్టిగా చిన్నప్పుడు ఉన్నప్పుడు అది ఎదిగిదల ఎలా ఉంటుందో అదేవిధంగా ఈ పశువుల్లో కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 3 మంత్స్ 4 మంత్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఆ టైంలో పశువుకు కావాల్సిన పరిశుద్ధి ఆహారం ఇచ్చినట్లయితే అది లైఫ్ లాంగ్ కూడా సరైన టైంలో కట్టడం, 21 రోజు ఎదగ రావడం, వెంటనే కట్టడం, 3 నెలలకే కట్టి అయిన తర్వాత మీకు వెంటనే దూడలు సంవత్సరానికి దూడ ఇస్తుంది. దీంట్లో ఇంకో భాగంగా మనం ఇంకో క్వశ్చన్ అడిగారు, ఈ మందలకు తోలడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పశువు ఏదైనప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి. మనం ఏంటంటే టెంపరేచర్ ఎక్కువ ఎక్స్పోజ్ చేయడం, ఎండలో తీసుకెళ్ళటం, తర్వాత అదే రోజు సమన్ చేయించి పొలం దోలటం, అదే రోజు దాని సరైన రెస్ట్లెస్ ఫీడింగ్ సరిగిపోవడం, తిండి సరిగి పెట్టకపోవడం, మనం ఇచ్చే తిండి దాని మెయింటెన్స్ దాని శరీరాన్ని కాపాడుకోవడానికి సరిపోద్దు. కానీ దాని గర్భోత్పత్తి సంబంధించి పిండాన్ని నిలబడాలంటే ఇంకా ఫీడింగ్ ఇవ్వాలి. మనం ఏంటంటే పాలు ఇచ్చేటప్పుడు ఎక్కువ మేత పెడతాం, కానీ విడి టైంలో దాన్ని పట్టించుకోము, పాలు ఇవ్వట్లేదని. కానీ పాలు ఇవ్వనప్పుడు కూడా ఇచ్చినట్టయితే గర్భసంచి బాగా ఉంటుంది, అప్పుడు దాంట్లో మనం చేసిన శమన కానీ దానికి రిలీజ్ అన్నం కానీ తొందరగా కట్టు నిలబడి మనకి సంవత్సరానికి ఒకసారి మనకి దూడ ఇవ్వడానికి అవకాశం. మీకు ఎప్పుడైతే 360 రోజుల నుంచి 400 మధ్యలో దూడ వస్తుందో మీకు ఎకనామిక్గా వేయబిలిటీ అయింది. అది ఆ గేదె 2 సంవత్సరాలకోసారి 3 సంవత్సరాలకోసారి ఇన్నట్లయితే మనకి ఎకనామిక్గా ఊరికే ఒకసారి మేపాల్సి వస్తుంది, మనకు ఖర్చు తప్పితే ఆదా రాదు. జనరల్గా ఈ మధ్య ఏం చేస్తారు, డైరీ ఫార్మర్స్ అన్నీ ప్రెగ్నెంటీ తెచ్చి అంతవరకు పాలు పిండుకొని మళ్ళీ అమ్మేస్తున్నారు, లేదా ఏదో రకం పంపించేస్తారు. సో అది ఒక ఇన్హ్యూమన్. దానివల్ల ఏమవుతుందంటే దాని జీవితంలో 10 నుంచి 15 దూడలు పెట్టే అవకాశం ఉన్నదాన్ని మనం 5-6 దూడలతోనే తీసుకొని దానికి ఉన్న కెపాసిటీని వాడుకోవట్లేదు, మళ్ళీ కొత్త కొనుకొస్తుంది. ఎక్కడో ఒక దగ్గర జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడో దగ్గర ఒక రైతు దానికి ప్రెగ్నెంట్ చేస్తేనే మన దగ్గరికి వస్తుంది, దాన్ని మనం పాలుగా పిండుకోవడానికి అవకాశం ఉంటుంది. అది చాలా కాస్ట్లీతో కూడుకున్న ఆహారం. డైరీ ఫార్మర్స్ కూడా చాలామంది అలా చేస్తున్నారు, ప్రెగ్నెంట్ అనిమల్స్ని తీసుకొచ్చి ఇక్కడ డెలివరీ చేసి ఇక్కడ పాలు పిండిపోగానే మళ్ళీ అమ్మేస్తారు. అది డైరీ సెక్టార్లో జరుగుతుంది, కానీ డైరీ ఫార్మ్స్ 300-400 ఉన్నవాళ్ళు చేస్తున్నారు కానీ, బట్ అది ఎకనామిక్ కూడా వైబుల్ కాదు. మన దగ్గర దూడ పుట్టించుకొని దాన్ని పెంచుకున్నట్టయితే పెట్టుబడి తగ్గుతుంది, ఆ దూడ మంచిగా పోషణ చేసినట్టయితే మంచి తొందరగా కడుతుంది, టైం వేస్ట్ అవ్వదు, తర్వాత పాల ఉత్పత్తి కూడా సరిగా దాని కెపాసిటీ వరకు ఇస్తుంది. అప్పుడు
2: మీరు ఇంతవరకు పేయదూడల అభివృద్ధి పథకం లాభాలు ఈ అంశం గురించి ఒంగోలు జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ బి రవిగారితో పరిచయం విన్నారు.

కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజితులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం వికసిత్ భారత్ ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ആകാശവാണി വികസിത് ഭാരത്, ബാല്യവിവാഹമുക്ത ഭാരത്. ശ്രീമതി എസ് വസന്തബായി, തിരുപ്പതി ജില്ലാ മഹിളാ ശിശു സംക്ഷേമ മരിയു സാധികാരത അധികാരിണി ഗാരിതോ പരിചയം വിട്ടു. പരിചയകർത്ത ശ്രീ ഡി സായി രഘുനാഥ് ചരൺ.
1: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో బాల్య వివాహ ముక్త్ భారత్ క్యాంపెయిన్ గురించి తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి శ్రీమతి ఎస్ వసంతభాయి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
2: శ్రోతల నమస్కారం. భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ వికసిత భారతంగా అవతరించే దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ ఇంకా మన సమాజంలో బాల్య వివాహం లాంటి సామాజిక దురాచారాలు కొనసాగుతున్నాయి. బాల్య వివాహాలు బాలబాలికలకు శారీరక మానసిక ఆటంకాలు కలిగిస్తూ వారి విద్య ఆరోగ్య స్వేచ్ఛపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ సమస్యను నివారించడానికి ప్రభుత్వం చట్టాలు తీసుకువచ్చిన నిజమైన మార్పు సమాజంలో చైతన్యం, విద్య, అవగాహన మరియు సమిష్టి బాధ్యత వల్లే సాధ్యమవుతుంది. మరి ప్రభుత్వం ఈ దిశగా బాల్య వివాహ ముక్త భారత్ క్యాంపెయిన్ను ప్రారంభించింది. ఈ విషయమై మనకు మరింత అవగాహన కల్పించేందుకు ఈరోజు మనతో పాటు తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి శ్రీమతి ఎస్ వసంతాబాయి గారు మనతో ఉన్నారు. నమస్కారం మేడం.
3: నమస్తే అండి.
2: మేడం, బాల్య వివాహ ముక్త్ భారత్ క్యాంపెయిన్ గురించి తెలుసుకునే ముందు, ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా విద్య, ఉపాధి పరంగా అందరికీ ఎన్నో అవకాశాలు లభిస్తున్నప్పటికీ ఇంకా కుటుంబాలు బాల్య వివాహాలకు వెనకాడకుండా ఉండడానికి ప్రధాన కారణాలు ఏంటంటారు?
3: ప్రస్తుత పరిస్థితుల్లో బాల్య వివాహాలకు వెనుకాడకుండా ఉండడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయండి. ముఖ్యంగా పేదరికం. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు తమ కుమార్తెలను భారం అనుకుని త్వరగా వివాహం చేసి బాధ్యతలను తగ్గించుకోవాలని చూస్తారు. ఇంకొకటి విద్య లేకపోవడం. ముఖ్యంగా బాలబాలికలకు విద్య ప్రాధాన్యత గురించి అవగాహన లేకపోవడం మరియు అక్షరాస్యత తక్కువగా ఉండడం ఈ బాల్య వివాహాలకు దారితీస్తోంది. అంతేకాకుండా సాంస్కృతిక మరియు సామాజిక సంప్రదాయాలు కూడా ప్రధాన కారణంగా భావిస్తున్నాము. ఇందులో కొన్ని సమాజాలలో బాల్య వివాహాలు ఒక సంప్రదాయంగా పాతుకొని పోయి వీటిని పాటించడాన్ని గౌరవంగా భావిస్తారు. అంతేకాకుండా అభద్రతా భావన కూడా ఒక ముఖ్య కారణం. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలపై అవగాహన లేకపోవడం, అంటే బాలికల విద్య మరియు సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై సరైన అవగాహన లేకపోవడం కూడా ఈ యొక్క బాల్య వివాహాలు ఉండడానికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నాం.
2: మేడం, మరి ఇప్పుడు ఈ బాల్య వివాహ ముక్త భారత్ ఈ క్యాంపెయిన్ నేపథ్యం గురించి, అలాగే ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమాలు ఏంటి దీనికి సంబంధించి?
3: బాల్య వివాహ ముక్త్ భారత్ ప్రచారం చట్టపరమైన అమలు ద్వారా బాల్య వివాహాలను నిర్మూలించడం లక్ష్యంగా పెట్టుకుంది. మినహాయింపులు లేకుండా కనీస వివాహ వయసు 18 ఏళ్లుగా చేయడంపై దృష్టి సారించింది. బాల్య వివాహ నిషేధ అధికారులు, అంటే సిఎంపిఓలు, పర్యవేక్షణను బలోపేతం చేయడం మరియు వారి సమాచారానికి ప్రజల ప్రాప్యతను మెరుగుపరచడం, కేసులు నివేదికను సరళీకృతం చేయడం మరియు బాల్య వివాహం యొక్క ప్రతికూల ప్రభావాలపై విస్తృత అవగాహన ప్రచారాలు నిర్వహించడం ప్రధాన వ్యూహాలలో ఉన్నాయి. బాల్య వివాహాలను చురుగ్గా నిరోధించడంలో మరియు ప్రభావిత వ్యక్తులకు మద్దతు ఇవ్వడంలో ఈ సిఎంపిఓలు వారి యొక్క పర్యవేక్షణ మరియు బాధితులు సాక్షులను సులభంగా ముందుకు వచ్చి న్యాయం కోరేలా

0: ప్రోత్సహించడానికి బాల్య వివాహ కేసులను నమోదు చేయడం ద్వారా ఈ యొక్క బాల్య వివాహ ముక్తు భారత్ ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమాల్లో భాగంగా తెలియజేస్తున్నాం.
1: మేడం, మరి ఇప్పుడు ఈ బాల్య వివాహ నిషేధ చట్టం ఉంది పిసిఎంఏ 2006 ప్రకారం, ఎలాంటి శిక్షలు లేదా చర్యలు తీసుకోబడతాయి?
0: భారతదేశంలో ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 ప్రకారము బాల్య వివాహాలు నిరోధించడానికి కఠినమైన నిబంధనలు మరియు శిక్షలు ఉన్నాయి. ఈ చట్ట ప్రకారం బాల్య వివాహం నిర్వచనము అంటే అమ్మాయి వయసు 18 సంవత్సరాలు నిండకపోతే, అబ్బాయి వయసు 21 సంవత్సరాలు నిండకపోతే ఈ బాల్య వివాహాలుగా వీరిని పరిగణించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా సెక్షన్ 9, 10, 11 ప్రకారం నేరము పెద్దవారు అంటే 21 సంవత్సరాల పురుషుడు ఉంటే కఠినమైనటువంటి 2 సంవత్సరాలు జైలు శిక్ష, మరియు ఇట్లాంటి వివాహాలు చేసుకున్నట్టయితే బాలికలకు 18 సంవత్సరాల కంటే తక్కువలో వివాహం చేసుకున్నట్టయితే 2 సంవత్సరాల కఠిన శిక్ష మరియు 1 లక్ష రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది. ఒకవేళ బాల్య వివాహం జరిపేశారు అనుకుందాం, అప్పుడు తల్లిదండ్రులకు మరియు సంరక్షకులకు 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. ఇంతే కాకుండా వీళ్లకు ప్రోత్సహించినటువంటి వాళ్ళు లేదా బాల్య వివాహాలకు అనుమతించిన వారి యొక్క బంధువులు మరియు వివాహం నిర్వహించిన వ్యక్తులకు కూడా 1 లక్ష రూపాయలు జరిమానా ఉంటుంది. ఒకవేళ బాల్య వివాహాలు నిర్వహిస్తున్నటువంటి పూజారి కానీ కాజీలు కానీ రిజిస్టార్ లేదా ఎవరైనా వివాహం చేసినటువంటి వ్యక్తికి కఠిన జైలు శిక్ష 2 సంవత్సరాలు మరియు 1 లక్ష రూపాయల వరకు జరిమానా ఉంటుంది. ఇంతేకాకుండా బాల్య వివాహానికి ఎవరైతే హాజరై ఉంటారో ఆ యొక్క పెద్దలకు కూడా 15 రోజుల వరకు జైలు శిక్ష ఉంటుంది, మరియు అది కాకుండా సాధారణంగా జరిమానా విధించేటటువంటి అవకాశాలు ఉన్నాయండి.
1: మేడం, మరి మన జిల్లాలో బాల్య వివాహాలకు సంబంధించి ప్రస్తుత పరిస్థితి ఏంటి? అలాగే ఈ బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలు లేదా వర్గాలు ఏమన్నా గుర్తించారా?
0: ముఖ్యంగానండి తిరుపతి జిల్లాలో సంవత్సరానికి రమారమి 20 నుంచి 25 బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఎక్కువగా ఎక్కడైతే వెనుకబడినటువంటి తరగతులు కానీ లేకపోతే విద్యార్హతలు లేకోకుండా ఉన్నటువంటి వెనుకబడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఇంకా సమాజంలో అట్టడుగు వర్గంలో నివసిస్తున్నటువంటి సమాజం ఏదైతే ఉందో అక్కడ ఎక్కువగా బాల్య వివాహాలు రికార్డు అవుతూ ఉన్నాయి. ఇలాంటి వాటికి వెళ్తే మన జిల్లాలో కోట, వెంకటగిరి, సత్యవేడు ఆ ప్రాంతాల్లో ఎక్కువగా రికార్డు అవుతూ ఉన్నాయండి.
1: మేడం, మరి ఇప్పుడు మన జిల్లా స్థాయిలో బాల్య వివాహాలపై వచ్చిన ఫిర్యాదులను మీరు ఎలా పరిష్కరిస్తారు?
0: జిల్లా స్థాయిలోనండి బాల్య వివాహాల ఫిర్యాదులను చాలా క్రమబద్ధంగా మరియు త్వరగా పరిష్కరించేటటువంటి విధానాలు మన పిసిఎంఏ 2006 ప్రకారం ప్రతి జిల్లాలో కూడా ఈ బాధ్యతలు నిర్వహించేటటువంటి అధికారులు మరియు వ్యవస్థలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా జిల్లా స్థాయి అధికారులు ఏ విధంగా ఉన్నారు అనంటే, జిల్లా మెజిస్ట్రేట్ మరియు కలెక్టర్ గారు మొత్తం జిల్లాకు అంతిమ బాధ్యత తీసుకుంటుంటారు. అత్యవసర ఆదేశాలు అంటే సెక్షన్ 13 ప్రకారము ఏ క్షణమైనా అత్యవసరమైనటువంటి ఆదేశాలు ఇచ్చేటటువంటి హక్కు జిల్లా కలెక్టర్ వారికి ఉంటుంది. తరువాత స్థాయి వచ్చి చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ సిఎంపిఓలు ఉంటారు, వీరు జిల్లాకు ప్రధాన అధికారి. సాధారణంగా ఈ కేటగిరీ వాళ్ళు వచ్చి డిప్యూటీ తహసీల్దార్ లేదా మహిళా శిశు సంక్షేమ శాఖలో అయితే చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ ఉంటారు. అలాగే డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్లు కూడా నియమించబడి ఉంటారు. పోలీస్ స్టేషన్ పరిధిలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉంటారు. వీరు ఫిర్యాదు అందగానే ఎఫ్ఐఆర్ నమోదు చేయవలసి ఉంటుంది, ఎందుకంటే ఇది కాగ్నిజిబుల్ నేరం కింద భావించబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. జిల్లా స్థాయిలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి ఉంటారు, వీరి పరిధిలో సిడిపిఓలు, సూపర్వైజర్స్, అంగన్వాడీ కార్యకర్తలు వీరందరూ కూడా సమాచారం సేకరించడం మరియు వివాహాలు జరిగిన తర్వాత లేదా మునుపు రెస్క్యూ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటారు. అంతేకాకుండా చైల్డ్ హెల్ప్ లైన్ అంటే 1098, ఇది 24/7 హెల్ప్ లైన్ అండి. ఇందులో ఫిర్యాదు అందగానే ఇందాక చెప్పినటువంటి సిఎంపిఓలు మరియు పోలీసులకు ఈ బాధ్యతలన్నీ కూడా అప్పగిస్తూ ఉంటారు.
1: మరోసారి చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ చెప్తారా మన శ్రోతల కోసం?
0: ఖచ్చితంగానండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి హెల్ప్ లైన్ నంబరు. సో చైల్డ్ హెల్ప్ లైన్ 1098.
1: కాబట్టి బాల్య వివాహాలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయాలంటే ఈ హెల్ప్ లైన్ కి ఎవరైనా కాల్ చేయొచ్చు.
0: ఖచ్చితంగా 1098 కి కాల్ చేసిన తక్షణమే ఈ యొక్క వివరాలు కూడా ఎవరైతే కాలర్ ఉంటారో వాళ్ళ యొక్క వివరాలు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఇది టోల్ ఫ్రీ నంబర్ కాబట్టి ఎవరికి వివరాలు తెలిసే అవకాశం ఉండదు. కొంతమంది అనుకుంటుంటారు దగ్గరగా ఉన్న వాళ్ళ మేము ఫోన్ చేయడం ద్వారా మా సమాచారం బహిర్గతం అవుతుంది అని అనుకుంటూ ఉంటారు, కానీ ఇది గోప్యంగా ఉంచడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరికి వివరాలు తెలియజేసేటటువంటి అవకాశం ఉండదు. అంతేకాకుండా వాళ్ళు సమాజంలో ఒక మంచి ముందడుగు వేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఆ బాల్య వివాహాలు నిరోధించడంలో ప్రముఖ పాత్ర కూడా వహిస్తారు కాబట్టి ఎవరికైనా ఈ విషయం తెలిసిన వెంటనే

0: 1098 కి కాల్ చేసి ఆ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును మార్చగలరని భావిస్తున్నాను.
1: మేడం, ఇప్పుడు బాల్య వివాహాలు జరగబోతున్నట్లు మీకు సమాచారం వచ్చినప్పుడు మీరు ఇందాకన్నారు తక్షణ చర్యలు తీసుకుంటారని, ఎలా తీసుకుంటారు, ఎటువంటి రెస్పాన్స్ ఉంటుంది మీ తరపు నుండి?
0: ఇందాక మనం చెప్పుకున్నాము 1098కి అందరూ కూడా బాల్య వివాహం జరుగుతుంది అన్నప్పుడు టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేసిన వెంటనే సంబంధిత శాఖలైనటువంటి అంగన్వాడీ వాళ్ళు, మహిళా పోలీసు, అంగన్వాడీ సెంటర్లో ఉన్నటువంటి సూపర్వైజర్స్ వివాహం జరగబోయే ఇంటికి లేదా మండపానికి వెళ్తారు. బాలిక వయస్సు ఫస్ట్ ధృవీకరించుకుంటారు. అది ధృవీకరణ ఎలా చేసుకుంటారంటే ఆధారు లేకపోతే పాఠశాల యొక్క రికార్డు ఇవన్నీ తీసుకొని వాళ్ళ యొక్క వయసు నిర్ధారణ చేసుకుంటారు. వీళ్ళ యొక్క వయసు 18 సంవత్సరాల లోపల గనక ఉంటే బాలిక తల్లిదండ్రుల నుంచి రాతపూర్వకమైనటువంటి హామీ తీసుకుంటారు. వివాహ మండపం యొక్క ఏర్పాట్లు, క్యాటరింగ్ ఇవన్నీ కూడా రద్దు చేయిస్తారు ఒకవేళ అలా వివాహం జరుగుతూ ఉంది అని తెలిస్తే. అవసరమైతే మ్యాజిస్ట్రేట్కి సెక్షన్ 13 కింద ప్రొహిబిటరీ ఆర్డర్ అంటే నిషేధ ఉత్తర్వు కూడా జారీ చేయిస్తారు. దీన్ని ఉల్లంఘిస్తే నేరుగా అరెస్టు, ఫిర్యాదు మీద FIR నమోదు చేసి IPC 366 పోక్సో యాక్ట్ కూడా జత చేసుకో ఉంటారు. వరుడు, తల్లిదండ్రులు, పూజార్లను కూడా హెచ్చరిస్తారు. లేదా వాళ్ళు ఇంకా మాట వినకపోతే వారిని అరెస్టు చేయడం కూడా జరుగుతుంది. ఒకవేళ బాలిక తల్లిదండ్రులు దగ్గరే ఉంచుతారు కానీ రోజు ఫాలోఅప్ అయితే చేయబడతాయి. అవసరమైతే బాలికను బాలికా సదనమునకు తరలిస్తారు. ఇక్కడ CWC అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ఈ బాలికను హాజరుపరుస్తారు. ఈ విధంగా బాల్య వివాహాలు జరగబోతున్నట్లు తెలిసిన వెంటనే తక్షణము స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుంచి సహాయక చర్యలు జరుగుతాయి.
1: వసంతాబాయి గారు, బాలికల విద్య వాళ్ళ నైపుణ్యాభివృద్ధి ద్వారా ఈ బాల్య వివాహాలను ఎలా తగ్గించవచ్చు అంటారు?
0: ప్రస్తుతము అమ్మాయి 10వ తరగతి పూర్తి చేస్తే బాల్య వివాహం యొక్క జరిగేటటువంటి అవకాశము 60 నుంచి 80% తగ్గిపోతుంది. అంటే 10th క్లాస్ చదివితే చాలు, కొంతవరకు తగ్గించగలం. లేదా ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా వరకు చదువుకున్నట్టయితే 90 నుంచి 95% వరకు తగ్గుతుంది. ఎటువంటి విద్య ఇవన్నీ గనక జయకోకుండా ఉంటే నిర్బంధ విద్యను కూడా పటిష్టంగా అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది. అలాగే నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు వాళ్ళకి కల్పించడము, పాఠశాలల్లో లైఫ్ స్కిల్స్ లేదా లీగల్ అవేర్నెస్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా మనం బాలికలలో బాల్య వివాహాలను తగ్గించేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి. అంతేకాకుండా మన ప్రభుత్వము బేటీ బచావో బేటీ పడావో అన్ని జిల్లాలలో, అన్ని గ్రామ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఇందులో ముఖ్యంగా ఆడబిడ్డను రక్షించండి, ఆడబిడ్డని చదివించండి. దీనివల్ల కూడా మనము బాల్య వివాహాలన్నింటినీ కూడా నివారించవచ్చు.
1: మేడం, మరి రాబోయే సంవత్సరాలలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించడానికి మీరేమైనా సూచనలు ఇస్తారా?
0: ఖచ్చితంగానండి, రాబోయే 4-5 సంవత్సరాలలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించడం ఖచ్చితంగా సాధ్యమే. కానీ అన్ని వ్యవస్థలు కూడా వీటి కోసం కలిసి పనిచేయాలి. అంటే ఖచ్చితంగా 100% అందరు పిల్లలు చదువుకునే విధంగా చూడాలి. వీరికి ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా ఇవ్వవలసిన అవసరం ఉంది. సామాజిక నిబద్ధత కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి. ఇవన్నీ చేయడం వల్ల రాబోయే సంవత్సరాల్లో బాల్య వివాహాలను మనం నిర్మూలించేటటువంటి అవకాశం కనిపిస్తోంది.
1: మేడం, చివరగా ప్రజలకు, ముఖ్యంగా తల్లిదండ్రులకు, యువతకు మీరు అందించాలనుకున్న సందేశం ఏదైనా ఉందా?
0: చివరగా అండి, నేను ఒక్కటే సందేశం గట్టిగా చెప్పాలనుకుంటున్నాను. దాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, మీ బిడ్డ 18 సంవత్సరాలు నిండక ముందే పెళ్లి చేయడం అంటే మీరు ఆ బిడ్డ జీవితాన్ని మీ చేతులలోనే దొంగిలిస్తున్నారు. తల్లిదండ్రులకు, మీరు సమాజం చూస్తోంది, ఇంటి గౌరవం భారం తగ్గుతుంది అని భయపడి బిడ్డను ఇంటి నుంచి పంపితే మీ బిడ్డ జీవితం మొత్తం ఆరోగ్య సమస్యలు, పేదరికం, హింస, ప్రమాదంలో గడిపేస్తుంది. అది మీకు గౌరవం తెచ్చిపెట్టదు, మీ మనసుకు జీవితాంతం బరువు పెడుతుంది. మీ బిడ్డ చదువుకుంటే లేదా ఉద్యోగం చేస్తే తన కాళ్ళ మీద తానే నిలబడితే అది మీ ఇంటికి నిజమైన గౌరవం తెస్తుంది. యువతకు చెప్పే సందేశం ఒక్కటే, 18 ఏళ్లలోపు ఎవరైనా పెళ్లి చేసుకో అంటే ధైర్యంగా ఒక మాట చెప్పు, నేను ఇంకా పెళ్లికి సిద్ధంగా లేను, 18 సంవత్సరాల తర్వాత మాట్లాడుదాం అని. ఇది నీ జీవితాన్ని కాపాడుకునే మొదటి అడుగు. చివరిగా అందరికీ ఒక్క మాట, బాల్య వివాహం అనేది పెళ్లి కాదు, అది ఒక ఆడబిడ్డ బాల్యాన్ని, కలల్ని, ఆరోగ్యాన్ని, భవిష్యత్తును దోచుకునే నేరం. దాన్ని ఆపడం ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు, మీ బాధ్యత, నా బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత. మీ ఇంట్లో, మీ వీధిలో, మీ ఊరిలో ఏ ఒక్క బాల్య వివాహమైనా జరగబోతే ధైర్యంగా నిలబడండి. ఫోన్ పట్టుకుని 1098 నంబర్కి డైల్ చేయండి. ఒక్క ఫోన్ కాల్తో ఒక బిడ్డ జీవితం మారిపోతుంది.
1: కాబట్టి అందరూ ఇది తమ సమిష్టి బాధ్యతగా భావిస్తేనే మనం బాల్య వివాహ

0: సమస్యలను పూర్తిగా నిర్మూలించవచ్చు. ధన్యవాదాలు మేడం. బాల్య వివాహ ముక్త భారత్ క్యాంపెయిన్ గురించి ఎన్నో వివరాలు తెలియజేశారు. ధన్యవాదాలు.
1: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో బాల్య వివాహ ముక్త భారత్ క్యాంపెయిన్ గురించి తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి శ్రీమతి ఎస్ వసంతభాయ్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

వాణి యువజనుల కార్యక్రమం. ఈనాటి యువాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన ఎన్విరాన్మెంట్కి సంబంధించిన కొన్ని వివరాలను మనం తెలుసుకుందాం. కార్యక్రమంలో ముందుగా కొన్ని విద్యా సమాచార ప్రకటనలు చూద్దాం. ఇది ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ AIAPGET 2026కు సంబంధించిన విద్యా సమాచార ప్రకటన. ఇది దేశవ్యాప్తంగా ఆయుష్ కళాశాలలు సంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఆయుర్వేదం, యునాని, సిద్ధ హోమియోపతి, వైద్య కోర్సుల్లో MD, MS కోర్సు ప్రవేశాలకు సంబంధించి ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2026 నోటిఫికేషన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. అర్హులైనటువంటి అభ్యర్థులు 31 జూలై తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ యొక్క ప్రవేశ పరీక్ష వివరాలను కనుక చూసినట్లయితే, ఇది ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ AIAPGET 2026కు సంబంధించిన విద్యా సమాచార ప్రకటన. ఇది అర్హత విషయానికి వస్తే BAMS, BUMS, BSMS, BHMS, గ్రేడెడ్ BHMS డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఏడాది ఇంటర్న్షిప్ పూర్తయి ఉండాలి. పరీక్షా విధానం అనేది కంప్యూటర్ ఆధారిత పరీక్ష. మొత్తం 120 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు చొప్పున మొత్తం 485 మార్కులకు ప్రవేశ పరీక్ష ఉంటుంది. 2 గంటల సమయం ఉంటుంది. దరఖాస్తు ఫీజు అనేది జనరల్ అభ్యర్థులకు 2700 రూపాయలుగాను, జనరల్ EEE OBC అభ్యర్థులకు 2450 రూపాయలుగాను, ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులు థర్డ్ జనరల్ అభ్యర్థులకు 1800 రూపాయలుగాను దరఖాస్తు ఫీజు ఉంటుంది. మరి పరీక్షా కేంద్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో మహబూబ్నగర్, హైదరాబాద్, సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నాల్లో పరీక్షా కేంద్రాలుంటాయి. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు, అదేవిధంగా పరీక్షా రుసుము చెల్లింపు చివరి తేదీ 30 జూలై తారీఖు. 1-2 తారీఖుల్లో దరఖాస్తుల సవరణలకు అవకాశం కలదు. 22 తేదీన ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మీరు www.NTA NationalTestingAgency.ac.in అనే వెబ్సైట్లో చూడగలరు. అదేవిధంగా exams.NTA.NIC.in అనే వెబ్సైట్లో చూడగలరు. యువాణి కార్యక్రమంలో మరో విద్యా సమాచార ప్రకటన చూద్దాం.

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన విద్యా సమాచార ప్రకటన ఇది. దేశవ్యాప్తంగా 665 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష 2027 నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో 15, తెలంగాణలో 15 జవహర్ నవోదయ విద్యాలయాలున్నాయి. ఏటా

ఉచిత విద్యనందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు ఆవాస వసతి సౌకర్యాలుంటాయి. నవంబర్ 28న ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. ఫలితాలు మార్చ్ 2027 చివరి వారంలో వెలువడతాయి. మరి ఈ యొక్క విద్యా సమాచార ప్రకటన అనేది జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష 2027కు సంబంధించిన విద్యా సమాచార ప్రకటన ఇది. అర్హత విషయానికి వస్తే, ప్రవేశానికి అర్హత పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లాలో నివాసి అయి ఉండాలి. విద్యార్థులు 2026-27 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదువుతూ ఉండాలి. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75% సీట్లు కేటాయించారు. అయితే వారు 3, 4, 5 తరగతులను గ్రామీణ ప్రాంత పాఠశాలల్లోనే చదివి ఉండాలి. మొత్తం సీట్లలో కనీసం 1/3 సీట్లు బాలికలకు కేటాయింపు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ దివ్యాంగ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఇక విద్యార్థి వయసును చూసినట్లయితే, దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 1 మే 2015 నుండి 31 జూలై 2017 మధ్యలో జన్మించిన వారై ఉండాలి. విద్యార్థి యొక్క వయస్సు మరొకసారి, 1 మే 2015 నుండి 31 జూలై 2017 మధ్యలో జన్మించిన వారై ఉండాలి. మరి ప్రవేశ పరీక్ష వివరాలను చూసినట్లయితే, జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశానికి నిర్వహించే వ్రాత పరీక్షలో వచ్చే మార్క్స్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రంలో 3 విభాగాలుంటాయి. అవి మెంటల్ ఎబిలిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, అర్థమాటిక్, లాంగ్వేజ్ టెస్ట్ ఉంటాయి. మొత్తం 80 ప్రశ్నలు, 100 మార్కులకు 2 గంటల సమయంలో ప్రవేశ పరీక్ష అనేది ఉంటుంది. దరఖాస్తు విధానాన్ని చూసినట్లయితే, ఆన్లైన్లో జవహర్ నవోదయ విద్యాలయ అధికారిక వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు నిర్ణీత ఫార్మాట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నవోదయ విద్యాలయ సమితి అధికారిక ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఉచితంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో విద్యార్థి ఫోటో, విద్యార్థి సంతకం, తల్లిదండ్రుల సంతకం, ఆధార్ వివరాలు లేదా నివాస ధృవీకరణ పత్రం, అవసరమైతే కుల ధృవీకరణ పత్రాలు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మరి ఏవైనా సరే సందేహాలు ఉన్నట్లయితే, సమీపంలో ఉన్నటువంటి జవహర్ నవోదయ విద్యాలయంలో ఉచిత హెల్ప్ డిస్క్ సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రవేశ పరీక్ష ఆధారంగా మాత్రమే సీట్లను కేటాయిస్తారు. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 31 జూలై. నవంబర్ 28న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పూర్తి వివరాల కొరకు navodaya.gov.in అనే వెబ్సైట్ని చూడగలరు. మీరింతవరకు యువవాణి కార్యక్రమంలో కొన్ని విద్యా సమాచార ప్రకటనలు విన్నారు. శ్రోతలకు గమనిక, ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రారంభ దినోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలను నిర్వహిస్తున్నారు. రేడియో ప్రాముఖ్యత అనే అంశం మీద 2 నిమిషాలలోపు మీ ప్రసంగాన్ని రికార్డు చేసి 8332905037 అనే వాట్సప్ నెంబర్ ద్వారా పంపగలరు. వాట్సప్ నెంబరు మరొకసారి, రేడియో ప్రాముఖ్యత అనే అంశం మీద 2 నిమిషాలలోపు మీ ప్రసంగాన్ని రికార్డ్ చేసి 8332905037 అనే వాట్సప్ నెంబర్కు పంపగలరు. మాకు అందినటువంటి ప్రసంగాలలో ఎంపిక కాబడినటువంటి
15 మంది విద్యార్థులు

జూలై 30వ తేదీ ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కి హాజరు కావాల్సి ఉంటుంది. గమనిక విన్నారు. యువాణి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ఉద్యోగ సమాచార ప్రకటనలు చూద్దాం. మొదటిగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగ సమాచార ప్రకటన ఇది. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి దేశవ్యాప్తంగా గల అన్ని రైల్వే జోన్స్లో మొత్తం 119 పోస్టులతో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం సింగిల్ స్టేజ్ కంప్యూటర్ ఆధారిత వ్రాత పరీక్ష ద్వారా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు 14 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చును. మరి ఇందులో మొత్తం పోస్టుల సంఖ్య 119. అర్హత విషయానికి వస్తే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హతలను కలిగి ఉండవలసి ఉంటుంది. ప్రారంభ వేతనం నెలకు 35,400 రూపాయల వరకు ఉంటుంది. వయోపరిమితి అనేది 20 నుండి 33 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఎంపిక విధానం కంప్యూటర్ ఆధారిత వ్రాత పరీక్ష, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక అనేది ఉంటుంది. ఇక దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే జనరల్, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 500 రూపాయలు గాను, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్మెన్, దివ్యాంగ అభ్యర్థులకు 250 రూపాయలు దరఖాస్తు ఫీజు ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 14. దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ 16. దరఖాస్తులో ఏవైనా సరే తప్పులు దొర్లినట్లయితే 17 నుండి 26 వరకు దరఖాస్తుల సవరణలకు అవకాశం కలదు. 27 నుండి 31 వరకు అభ్యర్థులు తమ స్క్రైబ్ వివరాలను దరఖాస్తులో అందించవలసి ఉంటుంది. మరి ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాల కొరకు మీరు www.rrbapply.gov.in అనే వెబ్సైట్ని చూడగలరు. యువాణి కార్యక్రమంలో మరో ఉద్యోగ సమాచార ప్రకటన చూద్దాం. ఇది హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో 358 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలకు సంబంధించిన ఉద్యోగ సమాచార ప్రకటన ఇది. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మార్కెటింగ్ డివిజన్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రాల్లో 2026-27 సంవత్సరానికి అప్రెంటిస్ చట్టం 1961 ప్రకారం గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టులు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఇంజనీరింగ్ 350 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాల్లో ఉన్నాయి. మరి ఈ పోస్టులన్నీ కూడా వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఎక్కువగా మహారాష్ట్రలో 64, ఉత్తరప్రదేశ్లో 37, గుజరాత్లో 32, తమిళనాడు 20, తెలంగాణ 19, ఆంధ్రప్రదేశ్ 15, ఢిల్లీ 18, రాజస్థాన్ 17, పంజాబ్ 16. ఇదేవిధంగా ఇతర రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలతో కలుపుకొని మొత్తం ఖాళీల సంఖ్య 358. అర్హత విషయానికి వస్తే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయోపరిమితి అనేది 31 జూలై 2026 నాటికి 18 నుండి 25 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. ఎంపిక ప్రక్రియ అనేది అకాడమిక్ మెరిట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితర నిబంధనల ప్రకారం ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు

చివరి తేదీ జూలై 31. పూర్తి వివరాల కొరకు jobs.hpcl.co.in అనే వెబ్సైట్ని చూడగలరు. మీరింతవరకు యువాణి కార్యక్రమంలో కొన్ని విద్యా ఉద్యోగ సమాచార ప్రకటనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినిమా పాట విందాం.

మీరు విన్న ఈ పాట పరుగు చిత్రం కోసం సాకేత్ పాడినది. ఇవాణి కార్యక్రమం తర్వాత తెలుసుకుందాం రండి శీర్షికన ఎన్విరాన్మెంట్ అనగా పర్యావరణం గురించిన కొన్ని వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన చుట్టూ ఉన్నటువంటి భూమి, గాలి, నీరు, మొక్కలు మరియు జంతువులను పర్యావరణం అంటారు. పర్యావరణం జీవుల మనుగడపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మన చుట్టూ ఉండే పరిసరాలను పర్యావరణం అంటాము. మనుగడకు మూలాధారం ప్రకృతి. ప్రతి అవసరానికి మనిషి ప్రకృతిపై ఆధారపడవలసిందే. ఈ క్రమంలో ప్రజలు తమ అవసరాల కోసం ప్రకృతిపై అన్ని వైపుల నుండి దాడి చేస్తూ పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారు. ప్రారంభ దశలో పరిశ్రమలు, తర్వాత శాస్త్ర సాంకేతిక విప్లవం, విస్తారమైనటువంటి వ్యవసాయ క్షేత్రాలు, సింథటిక్ ఉత్పత్తుల వినియోగం, వాటి ఉత్పత్తి పద్ధతులు, ఇవన్నీ ప్రకృతికి విఘాతం కలిగిస్తూ క్రమంగా పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాయి. 1945లో హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబు పడిన నాటి నుండి ప్రపంచం ఈ భూగోళ సంక్షోభంలోకి ప్రవేశించింది అని చెప్పవచ్చు. మనలో ప్రతి ఒక్కరికి మన చుట్టూ ఉన్న పరిసరాలతో పరిచయం ఉంటుంది. ఈ పరిసరాలే జీవుల మనుగడ మీద ప్రభావం చూపిస్తాయి. పర్యావరణంలోని జీవుల మనుగడకు ముప్పు వాటిల్లే విధంగా పరిస్థితుల్లో మార్పు సంభవిస్తే అప్పుడు వాటి నివారణకు మానవుడు చేపట్టే చర్యలే పర్యావరణ పరిరక్షణ. మనం పర్యావరణాన్ని రెండు రకాలుగా చెప్పవచ్చు. ఒకటి భౌతిక లేదా సహజ పర్యావరణం, రెండు జీవ పర్యావరణం. జీవరాశులను ప్రభావితం చేసే ప్రకృతిలో సహజంగా ఏర్పడినటువంటి భూమి, నీరు, గాలి వాతావరణాన్ని భౌతిక లేదా సహజ పర్యావరణం అంటారు. మరి ఈ సహజ పర్యావరణం వలన ప్రయోజనాలను కనుక చూసినట్లయితే గృహ నిర్మాణం, పరిశ్రమల స్థాపనకు అవసరమైనటువంటి భూమి లభ్యమవుతుంది. జీవరాశులకు అవసరమైనటువంటి భూమి, నీరు, గాలి మొదలగు పోషక మూలకాలను మనకు అందిస్తుంది. వాతావరణ కారకాలను నియంత్రిస్తుంది. వాతావరణం జీవరాశులకు ఆమ్లజని, ఇతర వాయువులను అందజేస్తుంది. భూగోళంలోని జలసంపద ఈ భౌతిక వాతావరణంపైనే ఆధారపడి ఉంటుంది. ఆ తరువాత జీవుల సజీవ పర్యావరణాన్ని జీవ పర్యావరణం అని చెప్పవచ్చు. జీవరాశుల మనుగడకు ఇది సహాయపడుతుంది. భూమిపై ఉన్నటువంటి సూక్ష్మజీవులు, జలచరాశులు, పక్షులు, జంతువులు, వృక్ష సంపద, మానవులు దీనిలోని అంతర్భాగాలు. మరి ఈ పర్యావరణం సమస్యలను కనుక చూసినట్లయితే శీతోష్ణ స్థితిలో మార్పుల వలన గ్లోబల్ వార్మింగ్ ఏర్పడటం, అదేవిధంగా సముద్ర నీటిమట్టం పెరగటం, గ్రీన్ హౌస్ వాయువులు విడుదలవ్వటం వరదలతో పర్యావరణానికి ముప్పు వాటిల్లవచ్చు. పర్యావరణం దెబ్బతినడం వలన గాలిలో స్వచ్ఛత లోపిస్తుంది. ఫలితంగా మానవులకు శ్వాస సంబంధమైన వ్యాధులు సంక్రమిస్తాయి. అంగవైకల్యంతో పాటు అంతర్గత బాహ్య అవయవాల ఆరోగ్యం దెబ్బతింటుంది. సహజ లోపాలు కూడా తలెత్తవచ్చు. జన్యుపరమైన సమస్యలు ఏర్పడవచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అధిక జనాభా కారణంగా అనేక సమస్యలు ఏర్పడతాయి. గాలి, నేల, నీరు కలుషితమవుతుంది. పర్యావరణం దెబ్బతినడంతో కాంతిపై ఆ ప్రభావం పడుతుంది.

దుష్టిదోషాలు తలెత్తుతాయి, ధ్వని కాలుష్యం, ఓజోను పొర దెబ్బతినటం, అంతరిక్షంలో సమస్యలు తలెత్తవచ్చు. జీవ వ్యర్థ పదార్థాల నాశనం వల్ల పర్యావరణానికి కాలుష్యం ఏర్పడుతుంది. మరి అయితే మనం ఈ పర్యావరణాన్ని పరిరక్షించడానికి కొన్ని ఉద్యమాలు జరిగినాయి, వాటి గురించి చూద్దాం. పారిశ్రామిక వ్యర్థ పదార్థాలు, పొగ, విషపూరిత రసాయనాలు వదలటం వలన కలుగుతున్నటువంటి దుష్ప్రభావాన్ని ప్రపంచ దేశాల ప్రజలు గుర్తించారు. అణుపరీక్షలు చేయటం లాంటి వాటి వలన పర్యావరణానికి ఎదురవుతున్నటువంటి ముప్పును కూడా గుర్తించారు. సరస్సులు ఎండిపోవడం, ఆమ్ల వర్షాలు వంటి విపరీతాల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించారు. ఇలా పర్యావరణ పరిరక్షణ కోసం సాగుతున్న ఉద్యమాన్ని దాదాపు 20వ శతాబ్దంలోనే కొంత ఊపందుకుంది. 1972 జూన్ 5న స్టాక్హోమ్లో అంతర్జాతీయ స్థాయిలో పర్యావరణ సదస్సు జరిగింది. అప్పటి నుండి జూన్ 5ను ప్రతి సంవత్సరము ప్రపంచ పర్యావరణ దినంగా యావత్ ప్రపంచం పాటించాలని ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించింది. ప్రస్తుతం ప్రపంచం, అలానే భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన పర్యావరణ సమస్యల్లో వాయు కాలుష్యం, నీటి కొరత, పడిపోతున్న భూగర్భ జలాలు మరియు ప్లాస్టిక్ వ్యర్థాలు ముఖ్యమైనవి. పెరుగుతున్న జనాభా, పారిశ్రామికీకరణ మరియు అటవీ నిర్మూలన కారణంగా ఈ సమస్యలు తీవ్రమై మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వాహనాలు మరియు పరిశ్రమల నుంచి వెలువడేటువంటి పొగ వల్ల గాలి నాణ్యత తగ్గి శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయి. అదేవిధంగా పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీరు నదుల్లో కలవటం వలన నీరు కలుషితమవుతుంది. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ భూమిలో కరిగిపోక నేల, సముద్రం కాలుష్యానికి కారణమవుతుంది. కర్బన ఉద్గారాలు పెరగడం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి వర్షపాతంలో అసమతుల్యతలు ఏర్పడుతున్నాయి. అడవుల నరికివేత వల్ల అనేక వృక్ష జంతుజాతులు అంతరించిపోతున్నాయి. అయితే 2026 జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం అధికారిక థీమ్ ప్రకృతి స్ఫూర్తితో వాతావరణం కోసం మన భవిష్యత్తు. వాతావరణ మార్పులను ఎదుర్కొనడానికి, ప్రకృతిని పరిరక్షించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఈ థీమ్ పిలుపునిచ్చింది. ఈ ఏడాది ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం యుఎన్ఏపి ఆధ్వర్యంలో అజర్బైజాన్ దేశం దీనికి ఆతిథ్యమిచ్చింది. ఈ ప్రచారంలో భాగంగా నౌ ఫర్ క్లైమేట్ అనే నినాదాన్ని ఉపయోగించారు. ఈ విధంగా మనం ప్రకృతిని కాపాడితేనే వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించగలం. మీరింతవరకు యువవాణి కార్యక్రమంలో తెలుసుకుందాం రండి శీర్షికన పర్యావరణం గురించిన కొన్ని వివరాలను తెలుసుకున్నారు.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలో రేపు లాంఛనంగా ప్రారంభించనున్నారు. విశ్వప్రసిద్ధ పూరీ జగన్నాథుని రథయాత్ర ఈ మధ్యాహ్నం ఘనంగా ప్రారంభమైంది. భారత్ ఈ ఏడాది 376 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి సాధించిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో వన్డే క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్లోని కార్డిఫ్ స్టేడియం వేదికగా జరుగుతోంది. వార్తల వివరాలు. ఒడిశాలోని పూరిలో విశ్వప్రసిద్ధ జగన్నాథుని రథయాత్ర ఈరోజు మధ్యాహ్నం ప్రారంభమైంది. రథయాత్ర ప్రారంభంతో పూరి పవిత్ర నగరం భక్తి పార్వశ్యంలో మునిగింది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రదేవిలు రథాలపై కొలువు తీరగా శంఖారావాలు, వేదమంత్రాలు, జై జగన్నాథ్ నినాదాలతో 3 రథాలు లక్షలాది మంది భక్తుల నడుమ శ్రీగుండిచా ఆలయం వైపుగా ముందుకు సాగుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ రాష్ట్రంతో పాటు దేశం నలుమూలల నుంచి ఈ రథయాత్రకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మహత్తర ఊరేగింపు సమయంలో మహాప్రభు శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, దేవి సుభద్రలతో కలిసి భక్తులను కలుసుకోవడానికి బయటకు వస్తారనేది ఒక ప్రసిద్ధ నమ్మకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆ మహాప్రభు జగన్నాథుని ఆశీస్సులు దేశ ప్రజలకు ఆనందం, శాంతి, శ్రేయస్సును తీసుకురావాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. రథయాత్ర విశ్వాసం, భక్తి, సమానత్వం, సామూహిక సామరస్యం వంటి విలువలను ప్రతిబింబిస్తుందని, భారతదేశపు గొప్ప నాగరిక వారసత్వాన్ని చాటి చెబుతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రథయాత్రను భారతదేశపు శాశ్వత ఆధ్యాత్మిక సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీకగా అభివర్ణించారు. ఈ పండుగ వినయం, సామూహిక భాగస్వామ్యం, నిస్వార్థ సేవలకు నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపత్ మధ్య నడిచే భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. దేశంలోనే రూపకల్పన, ఇంజనీరింగ్, అనుసంధానం చేయబడిన ఈ రైలును స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అభివృద్ధి చేశారు. ఈ రైలును గంటకు 110 కిలోమీటర్ల వేగంతో నడిచేలా రూపొందించినప్పటికీ ఈ మార్గంలో ఇది గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అలాగే జిందులోని ఏకలవ్య స్టేడియంలో సుమారు 14,700 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు చేస్తారు. మధ్యాహ్నం ప్రధానమంత్రి చండీగఢ్కు వెళ్లి అక్కడ ఆరోగ్య, విద్య, రహదారి మౌలిక సదుపాయాల రంగాలలో 6,600 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం జలంధర్ను కూడా సందర్శించనున్నారు. ఆ ప్రాంతంలో అనుసంధానాన్ని బలోపేతం చేయడం, ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరచడం, ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా 5,470 కోట్ల రూపాయలకు పైగా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జలంధర్ కంటోన్మెంట్తో సహా పునర్నిర్మాణం చేసిన 75 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. దేశ అభివృద్ధి, జాతీయ భద్రత రెండూ ఏకకాలంలో పురోగమించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ టెక్ సింపోజియంలో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ సరిహద్దులు సురక్షితంగా ఉండటమే కాకుండా అనుసంధానించబడిన నూతన భారతదేశాన్ని నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన నాగరికతకు ఆధునిక మౌలిక సదుపాయాలు ఎల్లప్పుడూ ఒక ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తాయన్నారు. నేడు నిర్మిస్తున్న మౌలిక సదుపాయాలే రాబోయే సంవత్సరాలలో దేశ నాగరికతను ప్రతిబింబిస్తాయని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ఏ పౌరుడు నాగరికతకు దూరంగా ఉన్నట్లు భావించకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ
1: బీఆర్ఓ రాష్ట్ర కి ఏక అనివార్య శక్తి బనా రహేగా ఔర్ ఇస్కే లియే లగాతార్ నయీ నయీ టెక్నాలజీ అప్నాతే రహనా ఆజ్ కే సమయ్ కి యే సబ్సే బడీ జరూరత్ హై. యుద్ధ కా పెహలా మోర్చా కభీ కభీ సీమా పర్ నయీ హై బల్కి ఉస్ సడక్ పర్ బన్తా హై జో సైనిక్ కో సీమా తక్ పహుంచాతీ హై. ఇస్లియే జో సడక్ బనాతా హై వహ్ భీ రాష్ట్ర కి సురక్షా కా ఉతనా హీ బడా ప్రహరీ హై. బీఆర్ఓ నే పిఛలే 6.5 దశకో మే అప్నే మోటో త్రమేణ సర్వం సాధ్యం అర్థాత్ శ్రమ్ సే సబ్ కుచ్ సంభవ్ హై కో పూరీ తరహ్ సే సాకార్ కియా హై.
0: భద్రత, ఆర్థిక రంగాల అభివృద్ధికి బిమ్స్టెక్ సభ్యదేశాలు తమ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన బిమ్స్టెక్ జాతీయ భద్రతా అధిపతుల 5వ సమావేశంలో ఆయన

0: ప్రసంగిస్తూ ప్రపంచ సరఫరా గొలుసులలో అంతరాయాలు అన్ని సభ్యదేశాలకు ఆర్థిక ఇబ్బందులను కలిగించాయన్నారు. బిమ్స్టెక్ సభ్యదేశాలు తక్షణమే సహకరించుకోవాలని, పరస్పర ప్రయోజనం కోసం నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని, చర్చల ద్వారా పరిష్కారాలను కనుగొనాలని ఆయన స్పష్టం చేశారు. బిమ్స్టెక్ హిందూ మహాసముద్రంలోని అత్యంత ముఖ్యమైన ప్రాంతాలను ఒకచోట చేర్చుతుందని, వీటి ఉమ్మడి జీడిపి దాదాపు $5 trillion ఉందని అజిత్ దోవల్ పేర్కొంటూ,
1: We strive to achieve a great future sharing prosperity and resilience for all our people. We have advanced and strengthened cooperation in fighting terrorism, combating transnational organized crime, cyber threats, meeting maritime challenges, and we are poised to combat new and emerging threats together.
0: వాతావరణ మార్పులు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ ఈ ఏడాది భారత్ 376 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు, 377 మిలియన్ టన్నుల ఉద్యానవన పంటల దిగుబడులను సాధించిందని కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పత్రికా సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, శాస్త్రవేత్తలు ఇప్పుడు రైతులతో కలిసి పనిచేయడానికి నేరుగా పొలాలకు వెళ్తున్నారని చెప్పారు. ఖేత్ బచావో అభియాన్ కింద ఎల్నినో ప్రభావానికి గురయ్యే అవకాశమున్న 728 జిల్లాలకు 1657 శాస్త్రీయ బృందాలు చేరుకుని సుమారు 1,00,000 మంది రైతులతో సంప్రదింపులు జరిపాయని ఆయన వెల్లడించారు. మిషన్ ICAR 100 కింద ప్రభుత్వం 100 యంగ్ సైంటిస్ట్ గ్రామ్ ఛాలెంజ్ను ప్రారంభించనుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం కింద యువ శాస్త్రవేత్తలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ప్రిసిషన్ అగ్రికల్చర్, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ వంటి భవిష్యత్ ఆధారిత రంగాలలో ఆవిష్కరణలు చేయడానికి జాతీయ స్థాయిలో పోటీ పడతారని చెప్పారు. ఉడాన్ పథకం తదుపరి దశలో 120 కొత్త గమ్యస్థానాలను అనుసంధానించడం ద్వారా రాబోయే 10 ఏళ్లలో 4 కోట్ల మంది ప్రయాణించడానికి వీలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఉడాన్ 2.0 కార్యశాల గురించి కేంద్ర మంత్రి పాత్రికేయులకు వివరిస్తూ, ఈ నూతన పథకం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కోసం అర్హతను విస్తరిస్తుందని, విమానయాన సంస్థలకు మద్దతును 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలకు పెంచుతుందన్నారు. అలాగే ఎంపిక చేసిన టైర్ 2, టైర్ 3 విమానాశ్రయాలకు కార్యాచరణ, నిర్వహణకు మద్దతునిస్తుందన్నారు. వచ్చే దశాబ్ద కాలంలో మరో 100 విమానాశ్రయాలు, 200 హెలిపోర్టులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తదుపరి దశ కోసం ప్రభుత్వం 29,000 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. స్వదేశీ విమాన తయారీకి మద్దతునివ్వడం, నిర్వహణ మరమ్మత్తు, ఓవరాల్ MRO వ్యవస్థను బలోపేతం చేయడం, ఉపాధి కల్పించడం, ప్రాంతీయ ఆర్థిక వృద్ధిని పెంచడం ద్వారా ఉడాన్ 2.0 తదుపరి దశ ఆత్మ నిర్భర్ భారత్ను మరింతగా ప్రోత్సహిస్తుందని రామ్మోహన్ నాయుడు వెల్లడిస్తూ,
2: The last 10 years, we have laid a strong foundation for civil aviation. Through the Udaan scheme, we have created 90 aerodromes and then we have serviced more than 669 routes. 1.66 crore people of the country, and most of them who come from lower income, neo-middle class and middle class, they have been able to utilize the Udaan scheme. So this has been the success for the last 10 years. And the government of India has given an outlay of 29,000 crores for the next 10 years for this.
0: భారత్ ఇంగ్లాండ్ పురుష జట్ల మధ్య 3 మ్యాచ్లు వన్డే సిరీస్లో భాగంగా 2 వన్డే క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్లోని కార్డిఫ్ స్టేడియం వేదికగా జరుగుతోంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 37 ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్లు నష్టపోయి 198 పరుగులు చేసింది. భారత్ బ్యాట్స్మెన్లలో విరాట్ కోహ్లీ 65 పరుగులు చేసి అవుట్ అవగా శ్రేయస్ అయ్యర్ 60 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు. వాతావరణం. రాబోయే 7 రోజుల్లో తూర్పు, ఈశాన్య భారతదేశం, పశ్చిమ హిమాలయ ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని, దీంతో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD పేర్కొంది. రేపు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడక్లలో అక్కడక్కడా చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. రానున్న 3-4 రోజులు ఢిల్లీ, హర్యానా, చండీగర్, పంజాబ్, రాజస్థాన్లలో కూడా ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని పేర్కొంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలో రేపు లాంఛనంగా ప్రారంభించనున్నారు. విశ్వప్రసిద్ధ పూరీ జగన్నాథుని రథయాత్ర ఈ మధ్యాహ్నం ఘనంగా ప్రారంభమైంది. భారత్ ఈ ఏడాది 376 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి సాధించిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 2 వన్డే క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్లోని కార్డిఫ్ స్టేడియం వేదికగా జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా తొలిముద్దు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

శ్రోతలకు గమనిక. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రారంభ దినోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుండి 12 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలను నిర్వహిస్తున్నారు. రేడియో ప్రాముఖ్యత అనే అంశం మీద 2 నిమిషాల్లోపు మీ ప్రసంగాన్ని రికార్డ్ చేసి 8332905037 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా పంపగలరు. మాకు అందిన ప్రసంగాల్లో ఎంపిక కావడినటువంటి 15 మంది విద్యార్థులు 30 జూలై ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కి హాజరు కావాల్సి ఉంటుంది. గమనిక విన్నారు. మీరు వింటున్నారు చిత్రమంజర్లో సినిమా పాటలు. మీ యొక్క అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై చిత్రమంజర్లో తరువాత 16 ఏళ్ల వయసు. ఈ చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

శ్రోతలకు గమనిక. ఈ రాత్రి 9:30 మళ్ళీ విందాం. ఆకాశవాణి శబ్దభాండాగారం నుండి ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా కానుక నాటిక వింటారు, అనంతరం కొన్ని సినిమా పాటలు కూడా వింటారు. ఈ రాత్రి 9:30. మీరు వింటున్నారు చిత్రమంజర్లో సినిమా పాటలు, మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై. చిత్రమంజర్ల తరువాత ప్రేమయుద్ధం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

శ్రోతలకు గమనిక, ఈ రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మధుర గీతాలు కార్యక్రమంలో మధురమైన పాత సినిమా పాటలు వినవచ్చు. మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz. చిత్రమందిర్లో చివరిగా జ్వాల ఈ చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

మీరింతవరకు చిత్రమంజర్లో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 9 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా ఆంగ్లంలో వార్తలు వింటారు. అనంతరం 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, మళ్ళీ విందాం. ఆకాశవాణి శబ్దభండాగారం నుండి ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా కానుక నాటిక, అనంతరం కొన్ని సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం కానుక నాటిక. రచన శ్రీ ఆర్వి.

0: ரமண மூர்த்தி.
1: కానుక నాటిక వింటారు. రచన శ్రీ ఆర్వి రమణమూర్తి, నిర్వహణ శ్రీ పివి రామ్ గోపాల్.

0: అమ్మా,
1: ఏం గుడియా,
0: ఏం కావాలి?
1: బా, ఏంటమ్మా, ఇంకా నిద్రపోలేదు? తానాలో గంటల శబ్దం వెళ్ళలేదు? ఎప్పుడు నీకు పనేనా? ఇంకా నిద్రపోవా?
0: నిద్రపోతాలే అమ్మా. ఇదో ఇదొక్కటే ఉంది, కొంచెం కష్టపడితే ఈ పని పూర్తవుతుంది.
1: అది కాదమ్మా, ఇవాళకి ఈ పని ఆపు, రేపు మళ్ళీ చేద్దు. గాని ఎంతసేపుని కష్టపడతావు? నీ వయసు ఎంత అనుకుంటున్నావు? నాలా చిన్నదానివా? ఇంకా ఎంత కష్టపడతావు?
0: ఈ ఒక్క గౌను పూర్తయితే రేపు వాళ్ళకి ఈ బట్టలు ఇచ్చి ఆ డబ్బు తీసుకుని రావాలి.
1: ఈ ఒక్కరోజుకి ఆ పని ఆపమ్మా, రేపు చేద్దు. కానీ చూడు, మాటలోనే అర్ధరాత్రి దాటుతోంది, ఇక ఆ పని ఆపి పడుకో. నా మాట విన్నమ్మా?
0: అలాగే. ఇదిగో ఈ చిన్న గుండె ఒకటి కుట్టేసి ఆపేస్తాను. ఎవరబ్బా ఇప్పుడు తలుపు కొడుతున్నారు? అమ్మా గుడియా, ఒక్కసారి వెళ్ళి చూసిరామ్మా.
1: అలాగే. అమ్మా, ఎవరు లేరమ్మా. కిటికీలోంచి చూస్తే ఎవరు కనిపించడం లేదు.
0: మళ్ళీ చూడమ్మా, ఎవరు నెమ్మదిగా తలుపు తడుతున్నారు.
1: ఎవరు లేరమ్మా. ఇప్పుడే నేను చూసొచ్చాగా. అయినా నీ భ్రమ గాని, మన ఇంటికి ఎవరు వస్తారమ్మా? అది ఈ అర్ధరాత్రిలో.
0: అదిగో ఎవరో నెమ్మదిగా తలుపు తడుతున్నారు.
1: ఉండు, నేను చూసి వస్తాను. అమ్మో, ఈ అర్ధరాత్రి ఇప్పుడు తలుపులు తీసి చూస్తావా?
0: నాకేం భయమా?
1: కాదు, నాకే భయం. నువ్వు భయపడతావని.
0: ఎందుకు, దొంగనా నీ భయం?
1: అది కాదమ్మా, ఆ వచ్చినవాడు నువ్వు కష్టపడి దాచుకున్న డబ్బులు లాక్కుంటాడని.
0: అబ్బా ఉండవే, పాపం ఇందాక నుండి తలుపు తడుతున్నాడు, కిటికీ నుంచి చూసి తలుపు తీస్తాలే.
1: సరే.
0: ఎవరు, ఎవరక్కడ?
1: ఇలా కిటికీ దగ్గరికి రండి. ఏం బాబు, ఎవరు కావాలి ఈ అర్ధరాత్రి ఇలా వచ్చావు?
2: అమ్మా, మీకు చాలా రుణపడి ఉంటాను. ఈ ఒక్క రాత్రి నాకు కొంచెం ఆశ్రయం ఇవ్వు తల్లి.
1: ఎవరు బాబు నువ్వు?
2: నేను మళ్ళీ చెప్తాలే అమ్మా, ముందు లోపలికి రానివ్వు.
1: ఎవరు నువ్వు చెప్తే గానీ లోపలికి రానివ్వు.
2: అమ్మా దయచేసి నన్ను లోపలికి రానివ్వు, ఆలస్యం చేయకు, నన్ను లోనికి రానివ్వు. పోలీసుల కంటపడితే ఎంతో ఇబ్బంది.
1: పోలీసుల అంటే నువ్వు దొంగవా? అమ్మా తలుపులు తీకు, ఆ కిటికీ వేసాయి.
2: అమ్మా, ఈ ఒక్క అర్ధరాత్రి కనీసం ఒక గంట సేపు అయినా ఆశ్రయవుతుంది. జీవితాంతం నీకు రుణపడి ఉంటాను, ఆలస్యం చెయ్యకు. పోలీసులు వాళ్ళు కానీ ఇటు వస్తే ఎంత నష్టం. ఒక గంట అయినా ఆశ్రయం ఇచ్చి సాయం చేయండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా వెంటనే మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను.
1: అలాగే బాబు, రా రా లోపలికి. అమ్మా తలుపులు తీయద్దు, నీకేమైనా మతిపోయిందా?
0: కాదమ్మా, పాపం ఎంతో కష్టంలో ఉన్నట్లున్నాడు, మరేం పర్వాలేదు.
1: రా బాబు లోపలికి రా.
2: అమ్మా నన్ను కాపాడు, నీ రుణం ఎలాగైనా తీర్చుకుంటాను.
1: రా, అదిగో అలా కూర్చో బాబు. అమ్మా గుడియా, కొంచెం మంచినీళ్ళు తెచ్చివ్వు. చెప్పు బాబు, ఎవరు నువ్వు? ఎందుకు ఇంత అర్ధరాత్రి ఇలా తిరుగుతున్నావు? ఏం చేశావని పోలీసులు నిన్ను వెంటాడుతున్నారు?
2: అమ్మా, నా పేరు నువ్వు వినే ఉంటావు, ఆజాద్, చంద్రశేఖర్ ఆజాద్.
1: ఆజాద్వా నువ్వు, చంద్రశేఖర్ ఆజాద్వా నువ్వు? ఆజాద్వా అంటే?
2: నా గురించి పేపర్లో చదివే ఉంటారు, రేడియోలో కూడా వినే ఉంటారు.
0: పేపరా బాబు? నాకు చదువు రాదే, రేడియోవా? అది కొనేంత స్తోమత లేదే నాకు.
1: ఆజాద్, ఆజాద్, మీ గురించి కొంత విన్నాను, ఇంకా వినాలనుంది. అవును, ఎందుకు ఇలా మారువేషంలో తిరుగుతున్నారు?
2: చెప్తానమ్మా. తెల్లవాళ్ళు మనల్ని దోచేస్తున్నారు, అడిగేవాణ్ణి అంతం చేస్తున్నారు. ఎందరో శాంతియుతంగా వేళతో పోరాడుతున్నా మాలాంటి యువకులకు చాలామందికి ఈ పోరాటం నచ్చడం లేదు. మేమంతా ప్రాణాలకు తెగించి తెల్లవాళ్లపై దెబ్బకు దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నాం, వాళ్ల ప్రాణాలు తీస్తాం. అవసరమైతే, అవసరమైతే మా ప్రాణాలు కూడా ఇచ్చేస్తాం.
1: ఇంత చిన్న వయసులోనే అంతకు తెగిస్తున్నావా బాబు?
2: అలా అనుకుంటే ఎలా అమ్మా? దేశంతో పోలిస్తే మన ప్రాణాలు ఎంతమ్మా? ఈ తెల్లవాణ్ణి బతిమాలితే దేశం వదిలి వెళతాడా చెప్పమ్మా? వాణ్ణి బెదరగొట్టి మన దేశం నుండి గెంటివేయాలి. అందుకే మేం విప్లవ మార్గాన్ని ఎంచుకున్నాం. పోలీసుల కళ్ళు కప్పి ఇలా అర్ధరాత్రులు మీలాంటి వాళ్లను ఇబ్బంది పెడుతున్నారు తల్లి.
1: అలా అనకు బాబు, పెద్దవాళ్ళం నేను చేయలేని పనిని మీరు చేస్తున్నారు. మీ శ్రమ తప్పకుండా ఫలిస్తుంది. ఈ తెల్లవాళ్ళు తప్పకుండా మన దేశం నుండి పోతారయ్యా.
3: అమ్మా, ఎంతసేపు అలా మాట్లాడతావు? భోజనం చేశారో లేదో అడుగమ్మా.
1: అయ్యో బాబు, ఆ విషయమే మర్చిపోయాను. రానాయనా, భోజనం చేద్దువు గాని.
2: ఎందుకమ్మా మీకు శ్రమ? ఆశ్రయం ఇచ్చారు అది చాలు.
1: కొడుక్కి అన్నం పెట్టడం తల్లికి శ్రమ ఎలా అవుతుంది బాబు? లే, భోజనం చేద్దువు గాని.
2: ఎంత కమ్మగా ఉంది ఈ చేతి వంట! ఎన్ని రోజులైందో ఇంత కమ్మటి భోజనం చేసి. చెల్లై
1: అన్నయ్యా,
2: ఇంతసేపటి నుండి అడగడం మర్చిపోయాను, బావగారు ఏం చేస్తూ ఉంటారమ్మా? ఎక్కడున్నారు?
1: అంత అదృష్టం ఇంకా రాలేదు బాబు. ఈ పేద తల్లి నీ చెల్లికి ఇంకా పెళ్లి చేయలేదు, అందుకే ఇలా ప్రతిరోజు అర్ధరాత్రి దాకా బట్టలు కుట్టి దాని పెళ్లి కోసం సొమ్ముని కూడా పెడుతున్నాను.
2: అమ్మా, ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి మీకు.
1: చెప్పు బాబు.
2: నా అసలు పేరు చంద్రశేఖర్. ఒకసారి నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు విప్లవ చర్యల్లో పాల్గొన్నాను, కోర్టుకు తీసుకెళ్ళాడు. అప్పుడు జడ్జి నీ పేరేమిటి అంటే ఆజాద్ అని అన్నానమ్మా. ఆ రోజు నుండి నా పేరు ఆజాద్ చంద్రశేఖర్గా మారిపోయింది.
1: అదా బాబు సంగతి? నీకెంతో బాగుంది బాబు ఈ పేరు.
2: అలా ఆజాద్ చంద్రశేఖర్ గాని నేను హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అన్న విప్లవ సంస్థ సభ్యుణ్ణైపోయాను. వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ని చంపడానికి ప్రయత్నించిన వారిలో నేను ఒకణ్ణి. నా ప్రాణమిత్రుడు భగత్ సింగ్ను జైలు నుండి తప్పించడానికి ఇప్పుడు ప్రయత్నిస్తున్నాను. ఢిల్లీ కుట్ర కేసు, కకోరి రైలు దోపిడీ కేసుల్లో కూడా నేను నిందితుణ్ణి. సాండర్స్ను చంపడానికి ప్రయత్నించిన వారిలో నేను కూడా ఉన్నానమ్మా. ఇలా ఎన్నో ఎన్నో కేసుల్లో నేను తెల్లవారికి కావలసిన వాణ్ణి. అందుకే నన్ను పట్టి ఇచ్చిన వారికి బహుమతి ప్రకటించింది ఈ ప్రభుత్వం. వారికి

0: దొరకకుండా రోజుకో విధంగా తప్పించుకుంటూ విప్లవ చర్యలు నిర్వహిస్తున్నాను.
1: ఇలా ఎంతకాలం కష్టాలు పడతావయ్యా?
0: దేశం కోసం శ్రమపడడం కష్టం కాదమ్మా. మన దేశం బాగుంటే మనం బాగుంటాం. అసలు విషయానికి వద్దాం. నన్ను పట్టించిన వారికి ప్రభుత్వం 30,000 రూపాయల బహుమతి ఇస్తుందని చెప్పాను కదా. నన్ను నువ్వు పోలీసులకు పట్టించు. ఆ డబ్బు చెల్లి పెళ్లికి ఉపయోగించు. అమ్మా, నా దగ్గర ఇప్పుడున్న ఈ డబ్బుని నా మిత్రుల వద్దకు చేర్పించండి. అంతే, అది వాళ్లకు ఎంతో అవసరం.
1: అన్నయ్య.
0: అవునమ్మా, నన్ను పట్టించగా వచ్చిన సొమ్ము నీ పెళ్లికి పనికొస్తుంది. నన్ను ఈరోజు రక్షించిన మీకు ఈ నిర్భాగ్యుడు ఇంతకన్నా ఇంతకన్నా ఏమి ఇవ్వగలడు. నా మాట కాదనకండి.
1: అన్నయ్య, నువ్వు ఈ దేశానికి కావాలి. నేను కంటికి రెప్పలా కాపాడుకుంటా. బాబు, నీకు అన్నం పెట్టిన ఈ తల్లి ఎలా పోలీసులకు అప్పగిస్తుందని అనుకున్నావు? హాస్యం ఆడుతున్నావా బాబు?
0: హాస్యం కాదమ్మా, నిజం. నన్ను కాపాడిన నీలాంటి తల్లికి నాలాంటి వాడు తప్పకుండా సాయం చేయాలమ్మా. నేను అరెస్ట్ అయినా పర్వాలేదు. ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసేవారు ఎందరో ఎందరో ఎందరో ఉన్నారు. నేనొక్కడిని లేకపోతేనే?
1: బాబు, మా బాధలేవో మేం పడతాం. 30,000 కాదు, 30 లక్షలు ఇచ్చినా నిన్ను పట్టించాం. హాయిగా హాయిగా నిద్రపో బాబు.
0: అమ్మా, ఈ డబ్బు జాగ్రత్తగా ఉంచు. రేపు నా మిత్రులకు ఇది అందించు.
1: అలాగే బాబు, నువ్వు నిద్రపో.
0: అలాగే.

0: అమ్మా గుడియా, లేమ్మా లే.
1: అబ్బా ఏంటమ్మా?
0: ఆజాద్ కనిపించడం లేదు.
1: ఆజాదా?
2: ఏంటి, ఆజాద్ కనిపించడం లేదా?
0: అవునమ్మా.
2: పెరట్లో చూసావా?
0: అంతా వెతికాను, ఎక్కడా కనిపించడం లేదు. నేను లేచేసరికి గది తలుపులు గడియ తీసి దగ్గరగా వేసున్నాయి.
2: అమ్మా, నిన్న మన దగ్గర దాచిన డబ్బు సంచి ఉందో లేదో చూడు.
0: చూస్తాను. ఇదిగో డబ్బు సంచి.
2: అయితే సంచి మర్చిపోయి వెళ్ళిపోయినట్లున్నాడు.
0: ఆ మంచం దగ్గర ఏదో కాగితం ఉన్నట్టుంది. ఏం రాశాడో చదవమ్మా.
2: అవును, ఉత్తరమే.
0: గౌరవనీయులైన అమ్మగారికి
3: ఆదరణపూర్వక చరణస్పర్శ, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిన అవినయానికి క్షమించమని కోరుతున్నాను. మీరు నా ప్రతిపాదనను అంగీకరించలేదు, నన్ను పోలీసులకు అప్పగించను లేదు. మీ ఇష్టం, కానీ ఇప్పుడు మాత్రం మీ ఇష్టం కాదు, మీ పుత్రుని ఇష్టమే నెరవేరుతుంది. మీ వద్ద ఉంచిన డబ్బుతో వీలైనంత త్వరలో నా చెల్లెలి పెళ్లి జరిపించండి. ఆ సమయానికి చెల్లెలి దగ్గరగా ఉండాలనే కోరిక నాకు ఉంది, కానీ నేనెక్కడుంటానో ఎవరికి తెలుసు. అమ్మా, పరారి అయిన ఒక అన్న తన చెల్లెలి కోసం ఇంతకంటే ఏం చేయగలడు? అదృష్టం ఉంటే ఎప్పుడో ఒకసారి బావగారిని కలుసుకుంటాను, చెల్లెలికి ఆశీస్సులు ఇచ్చి వస్తాను. ఇప్పుడు మాత్రం వెళ్ళిపోతున్నాను, చెల్లెలికి నా శుభాశీస్సులు తెలపండి. మీ పుత్రుడు చంద్రశేఖర్ ఆజాద్.

కానుక నాటిక విన్నారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీమతి పి శోభాసారథి, శ్రీ రాంభట్ల నరసింహశర్మ, శ్రీమతి ఎం హేమ.

0: ರಚನ ಶ್ರೀ ಆರ್ ವಿ ರಮಣಮೂರ್ತಿ, ನಿರ್ವಹಣ ಶ್ರೀ ಪಿ ವಿ ರಾಮಗೋಪಾಲ್.
1: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని సినిమా పాటలు వింటారు. ముందుగా రాక్షసుడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మధుర గీతాలు, మధురమైన పాత సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా మల్లేశ్వరి ఈ చిత్రం కోసం ఘంటశాల పి భానుమతి పాడిన పాట వింటారు.

మీరు వింటున్నారు మధుర గీతాలు, మధురమైన పాత సినిమా పాటలు. మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై మధుర గీతాలు కార్యక్రమాల తరువాత సువర్ణ సుందరి ఈ చిత్రం కోసం ఘంటసాల జిక్కి పడిన పాట వింటారు.

మీరు వింటున్నారు మధుర గీతాలు, మధురమైన పాత సినిమా పాటలు. మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై మధుర గీతాలు కార్యక్రమంలో తరువాత దేవదాసు ఈ చిత్రం కోసం ఘంటసాల కె రాణి పాడిన పాట వింటారు.

మీరు వింటున్నారు మధుర గీతాలు. మధురమైన పాత సినిమా పాటలు మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై. మధుర గీతాలు కార్యక్రమంలో తరువాత వెలుగు నీడలు ఈ చిత్రం కోసం ఘంటశాల పి సుశీల పాడిన పాట వింటారు.

0: మధుర గీతాలు కార్యక్రమాల తరువాత అగ్గిభరాట ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు.
1: మబ్బులు తొలగెనులే.

మీరింతవరకు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలో వార్తలు వింటారు. అనంతరం 11:05 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.